ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 31వ తేదీ ఆదివారం. 100.2 MHz ఎఫ్ఎం పై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఈ అలటి ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి సమయం 5:55 దాటి 55 సెకండ్లవుతుంది.

ఇప్పటిదాకా మీరు శ్రీరామనామ సంకీర్తనం విన్నారు. ప్రార్థన కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని క్రైస్తవ భక్తి గీతాలు విందాం.

ఇప్పటిదాకా మీరు క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈ అలటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. మళ్ళా రేపు పొద్దుగల 6:10 ప్రసారమయ్యే ప్రార్థన కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇయాలటి కార్యక్రమాలు ఇప్పటి సందైతే రాత్రి 11 గంటల దాకా ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం. ప్రత్యేక ప్రసారాలు, ప్రసంగాలు, పరిచయాలు, ముచ్చట్లు, కథ, కదంబం, సినీ, జానపద సంగీతం గిట్ల తీరొక్క కార్యక్రమాలతో ఇలా మిమ్మల్ని అలరించబోతున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ముందుగల్లా ఇవాళ ప్రసారం కానున్న ప్రత్యేక కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈరోజు పొద్దుగల 11 గంటలకు మన్ కీ బాత్. గౌరవ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను రేడియో ద్వారా దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఆ వెంటనే మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం మనసులోని మాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఈ మనసులోని మాట కార్యక్రమం మరొకసారి రాత్రి 8 గంటలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇక అట్లనే 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఇయల పొద్దుగల 10 గంటలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇయలటి కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గోండు ఓజా కళాకారుల ఇత్తడి బొమ్మల కళపై రూపొందించిన ప్రత్యేక రేడియో రూపకం ప్రసారమవుతుంది. ఇత్తడి మైనపు నెరుపు ఇవి ఇయలటి ప్రత్యేక ప్రసారాలు. ఇక ఈ పొద్దుగల ఏడుంపావుకి అంబటాల సంగతులు కార్యక్రమం ఉంటుంది. గండ్ల ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకుకు దూరంగా ఉందాం జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ సి సుమలత ప్రసంగం ప్రసారమవుతుంది. అట్లనే ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణ రెడ్డితో ముచ్చట 2వ భాగం వింటారు ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. 8:30 పుస్తకంతో కార్యక్రమంలో కొండకోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 20వ భాగం ప్రసారమవుతుంది.

సాంబురం చిన్నపిల్లల కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సోన్ మండలం కడతాల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం మొదటి భాగం వింటారు. ఇక ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో రాత్రి 7:30కి జీవ రసాయనాలు వాటి వల్ల లాభాలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట, అదైనాక వేసవి దుక్కుల వల్ల లాభాలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట ప్రసారమవుతుంది. 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో స్థాంసి మండలం జామిడి గ్రామానికి చెందిన గూకంటి పొచ్చన్న బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు, జయనత్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం పాడిన బాలసంతు పాటలు ప్రసారమవుతాయి. ఇవే కాకుండా వినోదాన్ని పంచే సరదా సినీ గీతాల కార్యక్రమాలు సుఖంటాయి. పొద్దుగల 8:45 సింగిడి, అట్లనే పొజ్జామట్ల 5:00 మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి, రాత్రి 8:00 ఉషారు, వీటితో పాటు 10:30 రాత్రి మధురిమలో హాయైన పాటలినొచ్చు. ఇవి ఇయలటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:45 గా వస్తున్నది. మరికొంచెంసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, అట్లనే 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. వింటూనే ఉండండి మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134 సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి దూరదర్శన్లలో ప్రసారమవుతుంది. రాష్ట స్థాయి యోగాంధ్ర కార్యక్రమం జూన్ 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. రాష్ట స్థాయి యోగాంధ్ర కార్యక్రమం వచ్చే నెల 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో 1,000 మందితో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమం జరపాలని అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో యోగాంధ్రపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్టవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి రాష్టస్థాయి వరకు కోటి మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా జూన్ 7 నుంచి 21 వరకు 14 రోజుల పాటు రాష్టవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగాంధ్ర నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు 25 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా యోగా నాచురోపతి విభాగ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు రూపొందించిన యోగాంధ్ర పోస్టర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో బీజేపీ రాష్ట కార్యాలయంలో పాత్రికేయులతో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ మొత్తం వ్యయంలో 72.67% కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని అన్నారు. రబీ సీజన్లో రైతులకు బోనస్ ఎందుకు ఇవ్వలేదో రాష్ట ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. డీజిల్ కొరత ప్రచారం వాస్తవాలకు విరుద్దమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ నాయకులు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టామని అన్నారు. అక్రమాలపై తాము లేవనెత్తిన కీలక ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. డీఎస్సీ కుంభకోణంపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించే వరకు తమ పోరాటం కొనసాగుతోందని తెలిపారు. మెగా డీఎస్సీ 2025 నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు అక్రమాలు జరగలేదని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025 డీఎస్సీని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని అన్నారు. దీనికోసం 336,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని ఆయన పేర్కొంటూ
1: డిఎస్సీ నోటిఫికేషన్ చూస్తే దీంట్లో నోటిఫై చేసింది మనం 16,341 పోస్టులు, 336,000 మంది దీనికి అప్లై చేశారు. 13 జిల్లాలు, రికార్డ్ టైం 826 కేసులు పడి రకరకాల ఆస్పెక్ట్స్ ని అర్థదూరకంగా దీన్ని అపోజ్ చేసినప్పటికీ కోర్టు మనం అన్ని సమర్పించిన తర్వాత కోర్టు ఇక్కడ తప్పు పట్టకుండా ముందుకు సాగేలాగా మనకి మరి ఎక్కడ అవరోధాలు కోర్టు ద్వారా ఎక్కడ రాలేదు కాబట్టి రికార్డ్ టైం లో మనం కంప్లీట్ చేసి ఇప్పటికి కూడా సర్టిఫికేట్స్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇన్కమ్ అయ్యింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల గుంటూరు నుంచి డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: 2026 సంవత్సరానికి ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ మరియు పొగాకు వ్యసనాన్ని ఎదుర్కొనడం, ఈ రెండుగా భాగాలకు విభజించి మనకి ఇతివృత్తం అయితే ఇవ్వడం.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ రోజు ఉదయం 10:15 ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ నెలలో 62,34,445 మంది పెన్షన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలనా శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా 5,606 స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. రేపు ఉదయం నుంచే సచివాలయ ఉద్యోగులు ఈ పెన్షన్లు లబ్దిదారులకు నేరుగా పంపిణీ చేస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో 65,886 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు వంటివి రైతులకు ఆర్థికంగా ఆదుకుంటున్నాయని పథకం కింద లబ్ది పొందిన రాజశేఖర్ రెడ్డి వివరిస్తూ,
4: రైతుల కోసం ఈ కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన అని చెప్పి 6,000 రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉంది. ఇది కాకుండా పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి వాళ్ళు ఎక్కడ నిలవ పెట్టుకున్నా కూడా ఆ పంట మీద వాళ్ళు మనకు అప్పు ఇస్తా ఉన్నారు. దాన్ని సులభ వాయిదా పద్ధతిలో కట్టేటట్టుగా, కొంచెం రైతులకి అనుకూలంగా ఉండేటట్టుగా కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఫసల్ బీమా యోజన అని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది. అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆ పంటకి మనం బీమా కట్టుంటే మన పంటకు నష్టపరిహారం కూడా చెల్లిస్తుంది జరుగుతుంది.
0: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముద్ర రుణం చిరు వ్యాపారులు నిర్వహించే మహిళలకు ఆర్థిక భరోసానిస్తోందని లబ్దిదారు మస్తాన్బీ వెల్లడిస్తూ,
5: కేంద్ర ప్రభుత్వం రైతులకి చాలా సంక్షేమ పథకాలని ఇస్తుంది జరుగుతుంది. ముద్ర లోన్ కింద కూడా మహిళలకు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. మోదీ గారు ఇలాగే ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకెన్నో పెట్టి మహిళలకి అటు రైతులకి అన్ని పథకాలు ఇచ్చి మంచిగా చేకూర్చాలని చెప్పి మహిళలు కూడా ఎక్కువగా మోదీ గారు వల్ల ఇవన్నీ మా ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి అని చాలా వ్యక్తం చేస్తున్నారు.
0: పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల్లోనే అధునాతనమైన ఇందిరం మేళం నిర్మించిస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయాల సముదాయానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్తో కలిసి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాల ప్రభావంతో రాష్టంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈరోజు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 17 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి దూరదర్శన్లలో ప్రసారమవుతుంది. రాష్టస్థాయి యోగాంధ్ర కార్యక్రమం జూన్ 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
6: ఈఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्रमोदी अद्य प्रातः 11 आकाशवाणीतः मन की बात इति कार्यक्रमे स्वीयं मनोगतं प्रकटयिष्यति. मासिकस्य आकाशवाणी कार्यक्रमस्य एतत् 34th संस्करणं भविष्यति. आकाशवाण्याः दूरदर्शनस्य च सर्वाभिः वाहिनीभिः अस्य कार्यक्रमस्य प्रसारणं भविष्यति. अयं हि आकाशवाणी वार्ता विभागस्य अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अपि च न्यूज ऑन एआईआर इति चलदूरभाषीये तन्त्रांशे अपि उपलब्धः भविष्यति. आकाशवाणी दूरदर्शन प्रधानमन्त्री कार्यालय सूचना प्रसारण कार्यालयानां यूट्यूब वाहिनीभिः अपि अस्य कार्यक्रमस्य साक्षात् प्रसारणं भविष्यति. हिन्दीभाषायां प्रसारणस्य अनन्तरम् आकाशवाण्याम् अस्य प्रसारणं क्षेत्रीयासु भाषासु अपि भविष्यति. विदेशमन्त्री डॉ एस जयशंकरः गतसायं म्यान्मारदेशस्य राष्ट्रपतिना यू मिन आंग लाइंग इत्यनेन सह मेलनं कृतवान्. सामाजिकान्तर्जालीये पटले डॉ जयशंकरः दीर्घकालं यावत् द्वैपाक्षिकं सहकारं सुदृढं कर्तुं म्यान्मारदेशस्य राष्ट्रपतेः सकारात्मक भावस्य प्रशंसाम् अकरोत्. सः अवदत् यत् सः शान्तेः प्रगतेः समृद्धेः च सहभागित्वम् इतोपि सुदृढं कर्तुं प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना सह श्रीलाइंगवर्यस्य मेलनस्य प्रतीक्षायाम् अस्ति. उभयोः देशयोः मध्ये ऐतिहासिकानां सभ्यतानां च सम्बन्धान् दृढीकरणाय राष्ट्रपतिः श्वः प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना सह चर्चिष्यति. पूर्वं ह्यः म्यान्मारदेशस्य राष्ट्रपतिः बिहारस्य गयायां गत्वा महाबोधिमन्दिरे प्रार्थनां कृतवान्. अवधेयं यत् राष्ट्रपतिः लाइंगः 5-दिवसीय भारतयात्रायाम् अस्ति. दिल्ल्यारक्षिबलस्य विशेष प्रकोष्ठेन पाक आईएसआई मुंबई अंडरवर्ल्ड्स जालेत्यस्य आदेशेन कार्यं कुर्वन्तः अष्टौ अभियुक्ताः निगडिताः. वार्ताहरान् संबोधयन् दिल्ल्यारक्षिबलस्य विशेष प्रकोष्ठस्य विशेष सीपी अनिल शुक्लः अवदत् यत् अभियुक्ताः दिल्लीनगरस्य महत्वपूर्णस्थानेषु सुरक्षाकर्मचारिषु च आक्रमणं कर्तुं नियुक्ताः आसन्. सः अवदत् यत् तैः सह शस्त्राणि विस्फोटकानि च प्राप्तानि सन्ति. श्रीशुक्लः सूचितवान् यत् अभियुक्ताः सीमापार निर्वाहकानां निर्देशानुसारं कार्यं कुर्वन्तः आसन्. ते दिल्ली महाराष्ट्र पुणे नगरेभ्यः निगडिताः. बैडमिंटन क्रीडायां सिंगापुर ओपन टूर्नामेंट इति स्पर्धायां भारतस्य सात्विक साईराज रंकीरेड्डी चिराग शेट्टी इत्यनयोः युगलं निर्णायक चक्रे प्रविष्टम्. उपान्त्यचक्रे भारतीय दलेन दक्षिण कोरिया दलं पराजितम्. महिलानाम् अन्ताराष्ट्रिय 20-प्रति-20 द्वितीया क्रिकेट क्रीडायां भारत इंग्लैंड दलयोः मध्ये गत सायं जातायां स्पर्धायां इंग्लैंड दलेन भारतं 26 धावनांकैः पराजितम्. आईपीएल क्रिकेट क्रीडायां गुजरात टाइटन्स दलं अद्य अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडांगणे निर्णायक स्पर्धायां रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन सह स्पर्धिष्यति. स्पर्धायाः आरम्भः सायं 7:30 भविष्यति. प्रियाः श्रोतारः, संस्कृत जगता सम्बद्धैः विभिन्नैः क्रियाकलापैः संवलितस्य संस्कृत साप्ताहिकी ते विशिष्ट कार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः एफएम गोल्ड प्रवाहिकातः अद्य रविवासरे मध्याह्ने 12:30 भविष्यति. భవంతః సర్వే శ్రోతుం ప్రభవంతి. ఇతి వార్తాః.
7: ఆకాశవాణి సమయం 7:00. నిర్మల్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ జి సాయన్న.
8: రాష్ట ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఇటీవల నిర్మల్ జిల్లాలో పర్యటించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి మొక్కజొన్న కొనుగోళ్లను సకాలంలో పూర్తి చేయాలని ఈ సందర్బంగా సుదర్శన్ రెడ్డి చెప్పారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి పంటల కొనుగోలుపై జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో తగినన్ని లారీలు అందుబాటులో ఉండేలా చూడాలని, హమాలీల సంఖ్యను పెంచి తరలింపును వేగవంతం చేయాలని ఆదేశించారు. పంటల నిల్వ కోసం ప్రభుత్వం ప్రైవేటు గోదాం, రైస్ మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, రైతు వేదికలతో పాటు అవసరమైన చోట ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లను కూడా వినియోగంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా సంబంధిత అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి విజయలక్ష్మి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాల్లో భాగంగా మహిళా సంఘాల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ఎంతో కృషి చేస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళలకు బస్సులు అందించి యజమానులుగా తీర్చిదిద్దామన్నారు. మహిళా సంఘాలు, పెట్రోల్ బంకులు, సోలార్ యూనిట్లు నిర్వహించడం అభినందనీయమన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోదాములు, మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్యాంకు లింకేజ్ రుణ వసూళ్ల సాధనలో నిర్మల్ జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. గ్రామాల్లో పంటల మార్పిడి, సేంద్రీయ వ్యవసాయంపై మహిళా సంఘాల ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జానకి షర్మిల అన్నారు. రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో జిల్లా స్థాయి అధికారుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ తగిన నివారణ చర్యలు అమలు చేయాలని తెలిపారు. బ్లాక్ స్పాట్స్, జాతీయ రహదారులపై అవసరమైన చోట సూచిక బోర్డులు, వేగ నియంత్రికలు, రేడియం లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అవసరమైన చోట మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలని కూడా ఆదేశించారు. ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కలిగేలాగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత వారోత్సవాలు, ఎరైవ్ ఎలైవ్ కార్యక్రమం నిర్వహించినట్లు జానకి శర్మిల చెప్పారు. భారీ వాహనాల డ్రైవర్లు, పాఠశాల బస్సుల డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. డ్రైవర్లకు రోడ్డు భద్రత అంశాలపై అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. త్వరలోనే పాఠశాలలు ప్రారంభం కాని నేపథ్యంలో స్కూల్ బస్సుల సామర్థ్యాలను తనిఖీ చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకి శర్మిల తెలియజేశారు. జిల్లాలో జరుగుతున్న ఇళ్ల గణన ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. హౌస్ లిస్టింగ్ ప్రక్రియపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో హౌస్ లిస్టింగ్ ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రశ్నలు అడిగి అవసరమైన మేరకు వివరాలు సేకరించాలన్నారు. లిస్టింగ్ ప్రక్రియను మొత్తం పారదర్శకంగా పూర్తి చేయాలని, ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు కలెక్టర్ ప్రవేశ్ మిశ్రా సూచించారు. మొక్కజొన్న వరి కోతల అనంతరం పంట వ్యర్థాలను తగలబెట్టకూడదని, అలా చేయడం వల్ల భూసారం దెబ్బతింటుందని జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్ అన్నారు. ఇటీవల నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పంట వ్యర్థాలను తగలబెట్టి కొందరు మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. వ్యర్థాలను తగలబెట్టడం వల్ల పంటలకు మేలు చేసే పురుగులు నశించిపోతాయని, దాని ద్వారా పంట దిగుబడులు తగ్గిపోతాయని పేర్కొన్నారు. పంట వ్యర్థాలను కలియదున్ని భూసారం పెంచుకోవాలన్నారు. దీనివల్ల పంట దిగుబడులు పెరుగుతాయని వివరించారు. నిర్మల్ నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి వెల్లడించారు. ఉపాధి హామీ నిధుల ద్వారా అంగన్వాడీ భవనాలు, గ్రామ పంచాయతీలు, మహిళా సంఘాల భవనాలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పనుల వల్ల నూతన గ్రామ పంచాయతీల్లో భవనాల కొరత తీరుతుందని, శిథిలావస్థకు చేరుకున్న అంగన్వాడీ భవనం స్థానంలో నూతన భవనాలు ఏర్పాటవుతాయని అన్నారు. మహిళా సాధికారతలో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యేకంగా భవనాలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బకు గురి కాకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజేందర్ అన్నారు. ఇటీవల జిల్లాలో వడదెబ్బకు గురై 2 మరణించారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యాధికారి మాట్లాడుతూ అత్యవసర సమయంలో మాత్రమే బయటకు వెళ్లాలని, మజ్జిగ కొబ్బరి బోండాలు, తాగునీరు, పళ్లారసాలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే వైద్యుల్ని సంప్రదించి ప్రాథమిక చికిత్స తీసుకోవాలని చెప్పారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఎవరైనా వడదెబ్బకు గురై స్పృహ కోల్పోయినట్లయితే తక్షణమే ఆసుపత్రికి తరలించాలని కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజేందర్ కోరారు.
7: మీరింతవరకు నిర్మల్ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ జి సాయన్న. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. వైద్య, సాంకేతిక, టెక్స్టైల్స్, ఆరోగ్య రంగాలు దేశ స్వయం సమృద్దిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిన్న న్యూఢిల్లీలో భారత ఎన్నికల సంఘం న్యాయవాదుల జాతీయ సదస్సు 2026ను నిర్వహించింది. ఈ సదస్సును ప్రారంభిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయన్నారు. ఓటర్ల జాబితా నిర్వహణలో బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు సైనికుల్లాంటి వారని అన్నారు. ఇటీవల అస్సోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్టాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో నెలకొన్న తీవ్రమైన పోటీని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ న్యాయస్థానాల్లో కమిషన్ తరపున వాదనలు వినిపిస్తూ అంకిత భావంతో కృషి చేస్తున్న న్యాయవాదులను ఆయన అభినందించారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు, దేశంలోని వివిధ హైకోర్టుల్లో ఎన్నికల సంఘం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులతో పాటు ప్రధాన ఎన్నికల అధికారులు, కమిషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మెడికల్ టెక్స్టైల్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, హెల్త్ టెక్నాలజీ రంగాలు దేశ స్వయం సమృద్దిని, ప్రపంచ స్థాయి పోటీతత్వాన్ని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. నిన్న విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ మెడిటెక్ జోన్ను మంత్రి సందర్శించారు. అక్కడ ఆయన వైద్య పరికరాల తయారీ విభాగాలు, పరిశోధన ఆవిష్కరణ కేంద్రాలు, ఇతర కీలక పారిశ్రామిక మౌలిక సదుపాయాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిరాజ్ సింగ్, దేశాన్ని ప్రపంచస్థాయి తయారీ ఆవిష్కరణల హబ్గా మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ ప్రయత్నాలు మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్బర్ భారత్ సంకల్పానికి అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏఎంటీజెడ్లోని వసతులు, హెల్త్ కేర్ టెక్నాలజీ అధునాతన తయారీ రంగాల్లో దేశానికి పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, ప్రపంచ మార్కెట్లలో దేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ రంగం అవకాశాలు అందిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలకమైన లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను దేశంలోనే తయారు చేయాలని, ఈ సాంకేతికతను స్వదేశీయులే అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నిన్న గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న లోహం పరిశ్రమను ఆయన సందర్శించారు. స్థిరమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా క్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ది చేసిందని మంత్రి అభినందించారు.
1: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीन है जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे, बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.
0: प्रपंच आरोग्य संस्था WHO डायरेक्टर जनरल टेड्रोस अधनाम నిన్న తూర్పు కాంగోలోని బునియాకు చేరుకున్నారు. టెడ్రోస్ అక్కడ ఉన్న ఒక చికిత్సా కేంద్రాన్ని సందర్శించడంతో పాటు స్థానిక అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు ఎబోలా వ్యాధి ప్రభావిత కుటుంబాలను కలుసుకుంటారు. వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువుగా ఉన్న ఈ ప్రాంతంలో అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. కాంగోలో 906 ఎబోలా అనుమానిత కేసులు, 223 అనుమానిత మరణాలు నమోదైనట్టు ఆరోగ్యాధికారులు తెలియజేశారు. కాగా పొరుగు దేశమైన ఉగాండాలో 9 కేసులు, 1 మరణము ధృవీకరించబడింది. ఈ వ్యాధి వ్యాప్తికి బుందిబుగ్యో వైరస్ కారణమని, దీనికి ఇప్పటి వరకు ఎటువంటి టీకా లేదా చికిత్స అందుబాటులో లేవని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ 5 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్ సింగ్ ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు నిన్న మ్యాన్మార్ అధ్యకులు బీహార్లోని గయా సందర్శించి మహాబోధి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఉంది. యు మిన్ ఆంగ్ మ్యాన్మార్ అధ్యకుడి హోదాలో భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. నిన్న సాయంత్రం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యు మిన్ ఆంగ్ తో సమాపేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై మ్యాన్మార్ అధ్యకులు కనబరిచిన సానుకూల దృక్పథాన్ని డాక్టర్ జయశంకర్ అభినందించారు. మ్యాన్మార్ అధ్యకులు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. మంగళవారం నాడు ముంబైని సందర్శిస్తారు. అక్కడ ఆయన వ్యాపార పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరపడంతో పాటు వివిధ ప్రాంతాలను సందర్శిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఈఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్దంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పూణే ఎన్డీఏ 150వ కోర్స్ పాసింగ్ అవుట్ పెరేడ్లో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ దేశ దృఢ సంకల్పాన్ని, సాయుధ దళాల సమన్వయాన్ని నిరూపించిందని చెప్పారు.
2: As far as Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role.
0: ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్

0: ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. బ్యాడ్మింటన్ లో భారత పురుషుల డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి ఈరోజు జరిగే సింగపూర్ ఓపెన్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన మహమ్మద్ షాహిబుల్ ఫిక్రి ఫజర్ అల్ఫియాన్ జోడీతో తలపడతారు. మే 2024లో థాయిలాండ్ ఓపెన్ గెలిచిన తర్వాత భారత జోడీ ఇప్పటి వరకు మరో టైటిల్ సాధించలేదు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్ దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. వైద్య, సాంకేతిక, టెక్స్టైల్స్, ఆరోగ్య రంగాలు దేశ స్వయం సమృద్దిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అంబటాల సంగతులు. విజ్ఞానం, చైతన్యం, సమాచారం అందించే కార్యక్రమం ఇయలటి కార్యక్రమంలో పొగాకుకు దూరంగా ఉందాం. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత ప్రసంగం, ఇంకా ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు, మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణ రెడ్డితో ముచ్చట ప్రసారమవుతాయి. తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, పౌర్ణమి, అనురాధ నక్షత్రం, ఇది ఇయలటి తెలుగు తిథి. వాతావరణం. జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది. గడిచిన 24 గంటలల్లో జిల్లాలో ఎక్కువ ఉష్ణోగ్రత 41.8 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 30.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యింది. ఇక వచ్చే 24 గంటలల్లో ఉష్ణోగ్రత కొంత తగ్గే అవకాశం ఉన్నది. అట్లనే ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. అక్కడక్కడ జల్లులు కూడా పడే అవకాశం ఉన్నది. అంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. వాతావరణ సూచన ఇన్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నది అంబటాల సంగతులు. మనిషిని ఉత్తేజపరిచేది, మనసుకు స్వాంతన చేకూర్చేది సంగీతం. ఇప్పుడు విందాం 2 నిమిషాల పాటు వాద్య సంగీతం చెవులకింపుగా.

0: ఇయ్యాలటి కోసం యోసం సలహా.
1: నా పేరు డాక్టర్ దండు మోహన్ దాస్. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఉద్యాన పంటల్లో పచ్చి రొట్టె ఎరువుల యొక్క ప్రాధాన్యత ఏంటంటే, అయితే పోషక విలువలు సమృద్ధిగా సమతుల్యత కలిగిన ఈ రసభరిత పచ్చని మొక్కలు వాటి ఆకులను పచ్చి రొట్టె ఎరువులు అనడం జరుగుతుంది. ఈ పండ్ల తోటల్లో వరుసల మధ్య పచ్చి రొట్టె పైరులు వేసి పెరిగిన తర్వాత భూమిలో కలే దున్నుకోవచ్చు. ప్రస్తుతం మన రసాయన ఎరువులు వాడకం వల్ల ఈ పర్యావరణం క్షీణిస్తుంది. కాబట్టి ఈ పచ్చి రొట్టె ఎరువుల మొక్కల యొక్క సాగు వల్ల మనకు అనేక లాభాలున్నాయి. ఈ పొలంలో పంట లేనప్పుడు లేదా రెండు పంటల మధ్య కాల వ్యవధిలో తక్కువ కాలంలో ఎక్కువ రొట్ట ఇచ్చే ఎరువుల్ని పెంచి వాటిని నేలలో కలిగించడం వల్ల ఈ నేలకు పోషకాలు అందించబడుతుంది. దీనివల్ల భూసారం పెరిగి మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వం వారు కూడా రైతులకు రాయితీపై ఈ సమగ్ర పోషక యాజమాన్య పథకం కింద మనకు 50% సబ్సిడీతో ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఈ పచ్చి రొట్టె ఎరువులు భూమికి రెండు దఫాలుగా అందించవచ్చు. అవి హరిత మొక్కల ఎరువుల తర్వాత హరిత ఆకుల ఎరువులు. అయితే వీటిలో రెండు రకాలున్నాయి. లెగ్యూమినస్ అంటే ఈ గ్రీన్ మాన్యూర్, ఈ అలసంద గాని జీలుగ గాని అనే రకాలున్నాయి. నాన్ లెగ్యూమినస్ గ్రీన్ మాన్యూర్స్ లో చూసుకున్నట్లయితే ఈ బార్లీ గాని ఈ మిల్లెట్స్ గాని ఉన్నాయి. అయితే ఈ పచ్చి రొట్టె ఎరువుల సాగులో మనకు మెలకువలు చూసుకున్నట్లయితే ఈ ప్రధాన పంట కోసిన తర్వాత ఈ నేలలో మిగిలిన తేమను సద్వినియోగం పరుచుకొని ఈ పచ్చి రొట్టె ఎరువులు మనం విత్తుకోవాలి. అయితే ఈ మొలకలకు అవసరం అయ్యే తేమ లేని పరిస్థితుల్లో వేసవి దుక్కులు దున్ని తొలకరి వర్షాలు పడగానే మనం ఈ విత్తనాలను విత్తుకోవాలి. అయితే ఈ భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో సాగు చేసుకోవడం వల్ల అన్ని విధాలుగా మనకు లాభదాయకంగా ఉంటుంది. అయితే ఈ వరి, చెరకు, మామిడి తర్వాత జామ ఇతర ఉద్యాన పంటల సరళిలో రెండు పంటల మధ్య కాల వ్యవధిలో విత్తుకొని మనం కలదన్నుకోవచ్చు.
0: ఇది ఇయలటి యోసం సలహా. గిల్లా ఉద్యాన పంటల్లో పచ్చి రొట్టె ఎరువుల వాడకం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ చెప్పిన సలహా ఇది.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े। कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1454 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నది అమ్మటాల సంగతులు. ఏడాదికి 365 రోజులు. చరిత్రలో తిరిగి చూస్తే ఒక్కో రోజుకు ఒక్కొక్క ప్రాముఖ్యత విశిష్టత ఉంటుంది. మరి ఇవాళటి రోజుకున్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం చరిత్రలో ఈ రోజులో. ఇవాళ హోల్కర్ వంశరాణి అహల్యాబాయి హోల్కర్ జయంతి, ఇంకా నటుడు దర్శకుడు నిర్మాత కృష్ణ జయంతి సుఖ ఇయ్యలనే, ఇంకా ఇయ్యల పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మాల్వా సామ్రాజ్యపు హోల్కర్ వంశరాణి రాజమాత అహల్యాబాయి జయంతి ఇయ్యల. ఆమె తన పరిపాలన కాలంలో పలు ధార్మిక కార్యక్రమాలు చేపట్టి పేరు పొందిండ్రు. పరిపాలన సమయంలో అహల్యాబాయి సేవకు దానధర్మాలకు మారుపేరుగా నిలిచిండ్రు. యుద్ధ విద్యల్లో స్త్రీలను ప్రోత్సహించి ఒక మహిళా సేనను కూడా ఏర్పాటు చేసిండ్రు. కాలువలు చెరువులు తవ్వించి వ్యవసాయ అభివృద్ధికి పాటుపడ్డారు. ఇండోర్ మహేశ్వర్ ప్రాంతాల్లో అనేక ఆలయాలను నిర్మించి రాణి అహల్యాబాయి ప్రసిద్ధికెక్కిండ్రు. ఆమె రాజ్యాన్ని తగ్గులు అనే ప్రఖ్యాత దోపిడీదారుల నుంచి, ఇతరుల దుండగుల నుంచి రక్షించే ప్రయత్నం చేసిండ్రు. ఆమె సైన్యానికి వ్యక్తిగతంగా నాయకత్వం వహించి యుద్ధాల్లో ముందుకు నడిపించిండ్రు. భారతదేశ సంస్కృతికి ఆమె చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఆమె పేరిట స్త్రీశక్తి పురస్కారాన్ని నెలకొల్పింది. ఇండోర్లోని విమానాశ్రయానికి దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయంగా పేరు పెట్టిండ్రు. అహల్యాబాయి జీవితాన్ని చిలకమరతి లక్ష్మీ నరసింహం నవలగా మలిచిండ్రు.

0: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
1: మన భాష మన యాస మన ఎఫ్ఎం. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు అంబటాల సంగతులు. శ్రోతలు, ఇయ్యాళ్ళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పొగాకు మరియు నికోటిన్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం May 31 ఈ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భవిష్యత్ తరాలను ఈ పొగాకు వ్యసనం నుంచి రక్షించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఒక్కో సంవత్సరం ఒక్కో ఇతివృత్తంతో ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును జరుపుతుంటారు. ఈ ఏడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ ఇతివృత్తం ఆకర్షణను ఛేదించడం, నికోటిన్ మరియు పొగాకు వ్యసనాన్ని ఎదుర్కోవడం. ఇలా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక ప్రసంగం ఇప్పటి నుండి. పొగాకుకు దూరంగా ఉందాం. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత అందించిన ప్రసంగం ఇది. ఈ ఏడు పొగాకు వ్యతిరేక దినోత్సవ ఇతివృత్తంతో పాటు పొగాకు వాడకం వల్ల కలిగే అనర్థాలను గురించి, దాని నిర్మూలన కోసం చేస్తున్న కృషిని గురించి ఈ ప్రసంగంలో చెప్తారు. ఇందాం.

ప్రతి సంవత్సరం 31 మే వరల్డ్ నో టొబాకో డే మనం అబ్జర్వ్ చేస్తాము. ఆ కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఆల్ ఇండియా రేడియో తరఫున నేను వరల్డ్ నో టొబాకో డే గురించి, టొబాకో వాడితే ఏమవుతుంది, దాని లక్షణాలు, దాన్ని ఎలా గుర్తించాలి, ఇవన్నిటి గురించి చిన్నగా క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. ఈ వరల్డ్ నో టొబాకో డే 2026కి థీమ్ అన్మాస్కింగ్ ద అపీల్ కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్. అన్మాస్కింగ్ ద అపీల్ అంటే చూడంగానే ఆకర్షణీయంగా ఉండే అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ప్రకటనలు కానివ్వండి, వాటిని ఆకర్షణీయంగా చేసి మార్కెట్ చేసుకునే స్ట్రాటజీని వ్యక్తపరచడం, ప్రజలకు తెలియచేయటం అనేది ఈ వరల్డ్ నో టొబాకో డేలో ముఖ్య ఉద్దేశం. రెండోది, ఈ సిగరెట్ల బారిన కానీ బీడీల బారిన కానీ పడినప్పుడు దాన్ని ఎట్లా అధిగమించాలి, కౌంటరింగ్ ద నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్ గురించి ఈ 2026లో ముఖ్య అంశంగా మనము నిర్ణయించుకోవడం జరిగింది. ఈ వరల్డ్ నో టొబాకో డే ముఖ్య విషయాలు ఏంటంటే, ఫస్ట్ మనము ఈ తంబాకు ఉత్పత్తుల ద్వారా హెల్త్ రిస్క్స్ ఏమిటి, తర్వాత ఎక్స్పోజింగ్ ఇండస్ట్రియల్ టాక్టిక్స్ అంటే ఎలాంటి అడ్వర్టైజ్మెంట్లు, ఆకర్షణీయమైన బొమ్మలు ఇటు పెట్టినప్పుడు పిల్లలు ఎస్పెషల్లీ టీనేజ్లో

ఉత్పత్తులు మనం సేల్ చేయకూడదన్న విషయాలన్నిటి గురించి కూడా ఈ వరల్డ్ నో టొబాకో డేలో మనం చర్చించుకుంటాం. టొబాకోతో హెల్త్ రిస్క్ చాలా ఉంది. దాంట్లో యాక్చువల్గా ఇది ప్రివెంటబుల్ అయినప్పటికీ ఏడాదిన తంబాకు ద్వారా అంటే టొబాకో ద్వారా 80 లక్షల మంది ప్రపంచం మొత్తం దాని బారిన పడి చనిపోతున్నారు. సో దీని గురించి మనము ఎక్కువ మాట్లాడుకోవాలి, తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తంబాకుల్లో 2 రకాలు, స్మోకింగ్, నాన్ స్మోకింగ్. స్మోకింగ్ అంటే మన అందరికీ తెలుసు, సిగరెట్స్, పైప్స్, బీడీలు, హుక్క ఇలాంటివి రకరకాలైన అంశాల ద్వారా టొబాకో స్మోకింగ్ ఉంటుంది. ఈ టొబాకోలో ముఖ్యమైన కెమికల్ ఏదైతే ఉందో దాన్ని నికోటిన్ అంటారు. ఈ నికోటిన్ ఏం చేస్తుందంటే మన బాడీలోకి కొంచెం సత్తువు తగ్గినట్టు అనిపించినప్పుడు ఈ నికోటిన్ పీల్చగానే ఒకలాంటి శక్తి ఇచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే చూడండి, ఎవరైనా స్మోక్ చేసేవాళ్ళు ఒక దమ్ము కొట్టి వచ్చాక నేను ఫ్రెష్ అవుతాను అని అంటారు. సో అది ఇన్స్టెంట్ ఎనర్జీనే దానికి అడిక్షన్కి కారణమవుతుంది. ఒక సిగరెట్లో 1 to 2 మిల్లీగ్రామ్స్ నికోటిన్ ఉంటుంది. ఈ సిగరెట్స్లో ఫిల్టర్, అన్ఫిల్టర్డ్ సిగరెట్స్ అని కూడా మన ప్రకటనలో చూస్తాము. ఈ ఫిల్టర్ అనేది ఏంటి అంటే ఈ టార్ పార్టికల్స్ ఏదైతే సిగరెట్లో వాడతారో ఆ టార్ పార్టికల్స్ కానీ ఆ కెమికల్ కానీ ఏది ఫిల్టర్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఫిల్టర్డ్ సిగరెట్స్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ ఫిల్టర్స్ కూడా ప్లాస్టిక్ కానీ దూదితో కానీ చేస్తారు, కాబట్టి ఇవి కూడా ఊపిరితిత్తులకి హానికరమే. సో సిగరెట్లులో 1 to 2 మిల్లీగ్రామ్ నికోటిన్ మనల్ని త్వరగా వాటికి బారిన పడేలాగా చేయగలదు. అలాగే సిగార్స్, చుట్టలు, ఇవి కూడా చాలా ఎక్కువ నికోటిన్ ఉంటుంది. దీంట్లో ఒక సిగరెట్లో ఉండేదానికి 20% ఎక్కువ ఉంటుంది. అలాగే పైప్స్, అలాగే బీడీలు. బీడీలు ఎక్కువ దక్షిణ ఆసియా ప్రాంతాల్లో ఎక్కువ తయారీ జరుగుతుంది. దీంట్లో కూడా నికోటిన్ డైరెక్ట్గా ఉంటుంది. దీంట్లో ఏ ఫిల్టరు ఉండదు కాబట్టి డైరెక్ట్గా లంగ్ మీద ఎఫెక్ట్ పడి మనకి టార్ కంటెంట్ ఎక్కువ ఉండి లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువ ఉంటుంది. మనం కొన్ని ప్రాంతాల్లో చూస్తాం హుక్కా అని. ఈ హుక్కా అనేది ఏంటంటే ఆ ధూపాన్ని ఎక్కువసేపు పీలుస్తారు. దాన్ని ఆ బౌల్లో ఎంత నికోటిన్ పెట్టారు, ఎంత తంబాకు వేశారు అన్న దాన్ని బట్టి ఆ వాల్యూమ్ ఇన్హలేషన్స్ బట్టి మనకు అది వేరీ అవుతుంది. సో హుక్కాతో చాలా ఎక్కువసేపు ఉంటే దాని బారిన పడే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే స్మోక్లెస్ అంటే ఇంతవరకు మనం పీల్చుకునే పద్ధతిలో చూసాము. స్మోక్లెస్ టొబాకో అంటే తంబాకుని తినటం, చూయింగ్ టొబాకో డైరెక్ట్లీ, లేదా స్నస్ అంటే పెదవి కింద పెట్టుకునే కంబషన్ పౌడర్. వీటితో ఏం పొగ రిలీజ్ కాదు, కానీ ఇవి ఖచ్చితంగా దంత చిగుళ్ళు, ఓరల్ క్యావిటీ, టంగ్ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. గుట్కా, ఖైని వీటితో అయితే ఇంకా మనం చెప్పుకోని అవసరం లేదు. చాలా ప్రమాదాలు ఉంటాయి. నోట్లో ఒక రకమైన దుర్వాసన ఉంటుంది, పళ్ళ మధ్యలో అంతా అవి గారపడతాయి, త్వరగా టీత్ పాడైతాయి, ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకి వేరే ఏ క్యాన్సర్ అయినా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ టొబాకో ఎప్పుడైతే హీట్ ఇంకా హీటెడ్ రిలేటెడ్ టొబాకో ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. అది ఒక్కొక్క స్టిక్ లో 0.5 to 1.5 గ్రామ్ నికోటిన్ ఉంటుంది. దీంట్లో టాక్సిక్ బై ప్రొడక్ట్స్ తక్కువ ఉన్నప్పటికీ దీనికి వ్యసన పడటం చాలా త్వరగా అవుతుంది. ఇవాళ రేపు మనం చాలా కొత్తగా వింటున్నది ఎలక్ట్రానిక్ టొబాకో ప్రోడక్ట్స్, వేపింగ్ అని వింటూ ఉంటాము. ఈ వేపింగ్ అంటే ఆవిర్లాగా ఉంటుంది. దీంట్లో ఈ లిక్విడ్ లో ఎక్కువ శాతం కాన్సన్ట్రేటెడ్గా ఉండడం వలన నికోటిన్ పీల్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందులో ఈ సాల్ట్ బేస్డ్ నికోటిన్ ప్రోడక్ట్స్ ఉంటాయి కాబట్టి ఏ సాల్ట్ బట్టి మనకి ఎలాంటి క్యాన్సర్ రావచ్చో కూడా నిర్ణయించడం జరుగుతుంది. సో ఈ పదార్థాలన్నీ మనకి హానికరమని ఖచ్చితంగా తెలుసుకోవాలి. నో టొబాకో జోన్ అని మనం పెట్టుకోవాలి. తర్వాత పైనుంచి తల నుంచి పాదాల వరకు చూసుకుంటే ఎలాంటి రకాల మనకి ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఫస్ట్ది తల మీద చూసుకుంటే మన బ్రెయిన్లో బ్రెయిన్ క్యాన్సర్ రావచ్చు, కళ్ళల్లో చెవుల్లో ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావచ్చు, నాలుక మీద క్యాన్సర్ రావచ్చు, చిగుళ్ళు, నోటి లోపాకము, ఫ్యారింగ్స్, లారింగ్స్ వీటిలో కార్సినోమా రావచ్చు. అలాగే ఇసో

0: ఫేషియల్ కార్సినోమ రావచ్చు, ఆడవాళ్ళకైతే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ రావచ్చు, అలాగే అబ్డామిన్ లో బ్లాడర్ క్యాన్సర్ రావచ్చు, కిడ్నీస్కి ఎడినో కార్సినోమా రావచ్చు, అలాగే మన పేగుల్లోకి గ్యాస్ట్రిక్ కార్సినోమా కూడా రావచ్చు. ఎక్కువ సిగరెట్ పీల్చే వాళ్ళకి ఖచ్చితంగా త్వరగా హైపర్టెన్షన్, డయాబెటీస్ బయటపడే అవకాశాలు ఉంటాయి. ఈ థ్రాంబో యాంజియో ఆబ్లిటరెన్స్ అంటే వేళ్ల చివర్ల రక్త ప్రసరణ తగ్గిపోయి అక్కడ పుండ్లు ఏర్పడిపోయి అల్సర్లు అయ్యి చాలా ఇబ్బందికరంగా జరగచ్చు. ఇక ఊపిరితిత్తులకి సమస్యగా చూసుకుంటే ఊపిరితిత్తుల్లో ఎక్కువ ఎంఫైసీమా అని, అంటే ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ పీల్చుకొని వదిలే శక్తిని తగ్గించేసి ఎక్కువ సాగిపోవటము ఎంఫైసీమా, అలాగే క్రానిక్ బ్రాంకైటిస్ అనే రెండు రావచ్చు. వీటి ద్వారా వాళ్ళు చాలా ఇబ్బందులు పడవచ్చు. తర్వాత ఇదే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్కి దారి తీయచ్చు. ఈ పొగాకు రకాలని ప్రతి ఒక్కరూ, పిల్లలు, పెద్దవాళ్ళు, స్కూల్లో టీచర్స్ కానీ డాక్టర్స్ కానీ అందరూ తెలుసుకోవాలి. ఇది మంచిది, ఇది చెడ్డది అని ఏమీ లేదండి. ప్రతి ఉత్పత్తి, నికోటిన్తో సంబంధించిన ప్రతి ఉత్పత్తి మానవ వాళ్ళకి చాలా హానికరం. ఇది ఎక్కువ మనము ఎంకరేజ్ చేయకూడదు. ఎవరైనా అలవాటు పడుతున్నారు, అలవాటు చేసుకుంటున్నారని తెలిసిన వెంబటే వాళ్ళని ఆప్ చేయాలి. సో ఖచ్చితంగా వాళ్ళని ఆపేయాలి అంటే వాళ్ళకి అడ్వైస్, అసిస్ట్, ఎస్ఎస్, అలా మనం చాలా విధాలుగా వాళ్ళని అడ్వైస్ చేసి క్విట్ చేయించాలి. టొబాకో క్విట్టింగ్ కష్టం అనుకుంటే మనం రిహాబిలిటేషన్ హోమ్స్ని, అలాగే వైద్యుల సలహాని మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం చాలా చూస్తున్నాము, సిగరెట్ స్మోకింగ్ని ఆపేయాలనుకుంటే మనకి ఈ నికోటినే గమ్స్ ద్వారా వేరే రకంగా, అంటే స్మోకింగ్ లెస్గా మంచిగా త్వరగా హ్యాబిట్ని మానేయడానికి హెల్ప్ చేసే గమ్స్ కూడా వచ్చాయి. వాటిని ఉపయోగిస్తే త్వరగా మనకు ఈ హ్యాబిట్ నుంచి బయటపడగలరు. సో అందరూ ఖచ్చితంగా ఈ వరల్డ్ నో టొబాకో డేని గుర్తు పెట్టుకొని అన్మాస్కింగ్ ద అపీల్ కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్, ప్రజలందరూ ఇది గుర్తు పెట్టుకొని మనం టొబాకోకి, వాటి ఉత్పత్తులకి దూరంగా ఉండడానికి ప్రయత్నిద్దాం.
1: ఇప్పటిదాకా మీరు పొగాకుకు దూరంగా ఉందాం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రసారం చేసిన ప్రసంగం ఇది. ఈ ప్రసంగాన్ని అందించిన వారు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు అంబటాల సంగతులు. కార్యక్రమంలో ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణరెడ్డితో ముచ్చట రెండో భాగం ఇంటారు. ఈ ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి.
4: ఉద్యోగంలో మొదటి దశలో అక్కడ వరంగల్ లో పనిచేస్తున్నారు, తర్వాత చాలా మంది హైదరాబాద్
5: సెంటర్ గా ఉండేది, అప్పుడే కొత్తగా పెట్టారు. హైదరాబాద్ వాస్తవ్యులే గాని ఇక్కడ పోస్టింగ్ చేయబడి ఇక్కడ బోధన చేసేవాళ్ళు
4: మంచి యువ పండితులు అందరూ,
5: మంచి యువ పండితులు, ఉద్దండ పండితులు. ఏదో పొట్టకూటి కోసము ఉద్యోగం చేయడానికి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు పాండిత్యం, ప్రకర్ష ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిభ ఉన్నవాళ్ళు. ప్రతిభ నవనవోన్మేషశాలిని, ప్రజ్ఞామత అని ప్రజ్ఞ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ గురుత్వంలో
4: ఇలా నేర్చుకోవడం కాకుండా మీరు కూడా కొన్ని పద్యాలు రాయటము, ఏదన్నా రచన,
5: రచన అంటే మామూలుగా కొన్ని పద్యాలు అప్పుడప్పుడు ఏదో సందర్భాన్ని బట్టి రాసిన
4: గుర్తున్నాయా?
5: మిత్రులు లేవు. ఏదైనా పెళ్లి పేరంటం అయితే మిత్రులు అటువంటి వాళ్ళు.

0: వాళ్లకు రాసినటువంటి ఉన్నాయి. కాకపోతే గేయాలు రాసినవి ఉన్నాయి, అప్పుడప్పుడు అవి కూడా చాలా తక్కువ. ఇక్కడ ఈ డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండగానే నా మ్యారేజ్ అయింది. అంటే అప్పటికి
1: ఒత్తిడి ఉండేనా, తొందరగా పెళ్లి చేసుకో?
0: ఏం లేదు కానీ మా తండ్రి అప్పటికే చనిపోయాడు, తల్లి వ్యవసాయం చేస్తుండేది, మా అమ్మ కూడా చాలా ధైర్యస్థురాలు. అక్కడ ఊళ్ళో ఎన్ని ప్రతిబంధకాలున్నా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా అన్నింటినీ తట్టుకుని నిలబడ్డదాన్ని. మా ఊర్లో ఒక కరణం ఉండేవాడు, వీరారెడ్డి అని. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఆయనకు 50-60 ఎకరాల భూమి ఉంది. ఆ కొడుకులు చదువుకుంటున్నారు, నేను కూడా చదువుకుంటున్నా. ఒకరోజు ఆయన నన్ను పిలిచి, నారాయణ రెడ్డి, నా కొడుకులకు నా భూమి పంచితే తలా 15-16 ఎకరాలు వస్తుంది, నీ ఒక్కనిగే 50 ఎకరాలు ఉంది, నువ్వు చదివేందుకు అన్నాడు. అంటే ఇట్లా అన్నాడు అమ్మా వీరారెడ్డి గారు అని అంటే, వాళ్ళు అట్లనే చెప్తారు చెడగొట్టడానికి, నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళ మాటలు పట్టించుకోకు, చదువుకో. వ్యవసాయం ఇక్కడ మేము చేస్తున్నాం కదా వ్యవసాయం, నువ్వు చదువు మానేసి ఇక్కడ ఏం వ్యవసాయం చేస్తావు, కాబట్టి చదువుకో అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా అప్పుడు మాకు కరెంటు ఇవన్నీ ఉండేవి కాదండి. ఒక పీపా ఎత్తుగా పెట్టుకొని దాని మీద కిరోసిన్, బుడ్డిలో కిరోసిన్ పోసి మీద వత్తి, బట్టతోని వత్తి చేసి
1: ఎక్క పెట్టుకున్నా,
0: ఎక్క పెట్టుకొని ఎక్క దగ్గర చదువుకునే వాళ్ళం. పరకాల్లో ఉన్నప్పుడు 8th 9th ఆ 2 ఇయర్స్ కూడా ఇంట్లో చదువుకునేది. బయట ఎండాకాలం లేదా సెలవు రోజు వస్తే రోడ్డు ఎంబడి ఉన్నటువంటి మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళి కొంచెం వాలుగా ఉన్న కొమ్మ మీద కూర్చోండి అక్కడ చదువుకునేవాళ్ళం. ఈవెన్ ఇంటికి పోతే వ్యవసాయ పనులు కూడా, అంటే దున్నడం కాదు కానీ మిగతా పనులు సహాయం చేస్తూ ఉండేవాడిని. ఏమైనా అది తోటలు ఇటువంటి ఉంటే కూడా చూసేవాడిని, పొలాలకు వెళ్ళి నీళ్ళు చూసేవాడిని. తర్వాత ఈ దున్న చేనులు తెల్లదున్న అప్పుడు బాగా ఉండే, మొత్తం ఎక్కడ చూసినా ఇక్కడ నుంచి అక్కడ కనుక అన్నీ తెల్లదున్న చేనులే.
1: బియ్యం ఎక్కువ తినేదా జొన్నలు ఎక్కువ?
0: బియ్యమే తినేది. అడుగడుగునా మంచేలు అయితే అప్పుడు ఆ మంచం మీద కూడా కావాలుండేవి అన్నట్టు వెళ్ళి పుస్తకాలు పట్టుకుని వెళ్ళేది, అక్కడ చదువుకుంటూ కావాలుండేది. ఇట్లా చాలా ధ్యేయంతో ఒక పట్టుదలతో చదువుకోవడం జరిగింది. సెకండ్ ఇయర్లో నేను మ్యారేజ్ అయింది, ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత
1: ఊరమ్మాయి
0: అక్కడ ముప్పారం అని, చిన్న ముప్పారం, కే సముద్రం దగ్గర ఉంటుంది, మహాబాద్ తాలూకా.
1: సంబంధం ఎవరు చూసి పెట్టింది మీకు?
0: మా మేనబావ ఉన్నాడు, ఆయన చూశాడు, వాళ్ళ బంధువు. అయితే గమ్మత్తు ఏంటంటే, ఆ అమ్మాయిని నేను చూడలే, మా అమ్మ కూడా చూడలే. మా బావ చెప్పాడు ఇట్లా అమ్మాయి ఫలానా మా బావ గల వాళ్ళ చెల్లెలు అని. అంటే ఓకే అన్నాం,
1: అంతే అంతే నమ్మకం అన్నట్టు,
0: అంతే పెళ్లి చేసుకున్నాం. అప్పుడు ఇంట్లో పరిస్థితి అంతా చాలా పేదరికంగంలో ఉంటుంది, అప్పులు సప్పులు తెచ్చి ఇవన్నీ చేయడం, వ్యవసాయం నడిపించడం, వడ్లు తర్వాత జొన్నలు ఇవన్నీ కూడా పెచ్చుకు తెచ్చుకోవడం అనేది ఉండేది. పెచ్చు అంటే అధికం అని. అయితే దాంట్లో ఏంటంటే, మనం ఒక 2 బస్తాల వడ్లు తెచ్చామనుకోండి, 2 క్వింటల్, ఆ 2 క్వింటల్ ఎండాకాలంలో తెచ్చుకుంటాం. మళ్ళీ 4 నెలల తర్వాత పంట పండుతుంది, పంట పండగానే దానికి 1.5 టైమ్స్ వాళ్ళకు తిరిగి ఆ ధాన్యం కొనువాలి. అట్లా పంట వచ్చేలాగానే ఎవరిది వాళ్ళకి అప్పచెప్పేది.
1: అప్పుడు కూడా వ్యవసాయం బాగా కష్టంగానే ఉంది,
0: కష్టంగానే ఉండే. తర్వాత ఈ కొత్త పద్ధతులు రాలే, ఈ నాటు వేయడం ఇవన్నీ ఏం లేదు. అంతా మండె కట్టి మొలక రాగానే ఆ వడ్లు ఇవన్నీ తీసుకొని వెళ్ళి పొలం అంతా బురద చేసి అందులో చల్లడం. దానిలో కొన్ని కొంగలు అవన్నీ తినిపోయేది, మిగిలినవి మొలకెత్తేది. మొత్తం ఒక 10 ఎకరాలు కాసు చేస్తే, పొలం చేస్తే ఒక 30-40 బస్తాలు వస్తే మహా ఎక్కువ ఆ కాలంలో.
1: 10 ఎకరాలకు
0: అటువంటి పరిస్థితి. అక్కడ ఆ పేదరికంలో ఉన్నాం. సరే అయినా మేము ఎవరి ముందు ఏమి చేయదాచలేదు, కాకపోతే అప్పులు తెచ్చుకున్నాం, మళ్ళీ వాళ్ళకి చెల్లింపులు చేసినాం. అదే సందర్భంలో మ్యారేజ్ అయింది. వాళ్ళు కొంచెం ఉన్నవాళ్ళు కాబట్టి డౌరీ బదులుగా చదివిస్తామని అన్నారు. అదే గొప్పదైంది మాకు. ఆ తర్వాత డిగ్రీ అయిపోగానే ఈ మధ్యకాలంలో అక్కడక్కడ,
1: అప్పుడు కూడా వ్యవసాయం కంటే చదువు చదువుకుని ఉద్యోగం చేయడమే మేలని అందరికీ ఉండే అభిప్రాయం.
0: అదే మేలు ఉండే. అంటే కొంతమందిలో ఉండే ఎట్లా ఉండే అంటే అహంభావం ఉండే కొంతమందిలో. వాళ్ళ కింద ఒక 10-20 మంది పాలేరులు, పెద్ద భూస్వాములు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమనేది, హే మనకింత భూమి దరా, పోయి వానికింద కొలువు చేస్తావు, వానికింద ఉద్యోగం చేస్తావు అనేది
1: ఇది కూడా అనుకునే వాళ్ళు ఉండేది.
0: అప్పుడు జీతాలు తక్కువ కదండి, అందువల్ల ఆ ఆలోచన వచ్చేది. ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో ఉద్యోగాల కోసం చూడడం జరిగింది, కానీ ఎక్కడ ఏ అవకాశం లేకుండే. ఇక మా మిత్రులు వీళ్ళందరూ కూడా హైదరాబాద్ వెళ్తున్నాం, ఏమే చదువుతాం తెలుగు అని వాళ్ళు అన్నారు. నేను కూడా వాళ్ళతో పాటు హైదరాబాద్ వెళ్ళి ఏమేలో జాయిన్ అయినా.
1: ఒకటి చెప్పండి, ఇప్పుడు ఉన్నట్టుగా చదువు అంటే ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్ ఇదే చేయాలి, ఈ ఆర్ట్స్ గీట్స్ చేయడం ఏంది, ఇట్లాంటి అభిప్రాయం అప్పుడు
0: లేదండి? అట్లా ఏం లేదు. కొంతమంది కంటే మెడిసిన్ చేయాలని ఉంది, అంటే ధనవంతులైన వాళ్ళు మెడిసిన్ చేయాలని.
1: ఆ చదువులు ధనవంతుల కోసం అన్నట్టు అనుకున్నాను.
0: అన్నట్టే ఉండే. అప్పుడు ఎంత మెడికల్ కాలేజీలో సీట్ కావాలంటే కాకతీయ మెడికల్ కాలేజీలో 5,000
1: ప్రభుత్వ కళాశాల
0: 5,000 ఇస్తే
1: ఫీజు అంత ఉండే.
0: చాలా తక్కువ కానీ అది పెద్ద మొత్తమే మనకు, మా లెక్కల అది పెద్ద మొత్తమే. అది కాకుండా ఇక ఎట్లాగో మేము
1: అంటే కాలేజీకి ఫీజు కట్టడం, పరీక్షలకు ఫీజు కట్టడం, ఇది కూడా కొంత సమస్యగా ఉండేది చాలా మందికి.
0: ఉండేది. అయితే నేను ఎంఏలో చేరినా. చేరిన తర్వాత అక్కడ కూడా మంచి టీం మాకు, అధ్యాపకులు లక్ష్మీరంజన గారు,
1: కండవల్లి
0: లక్ష్మీరంజన గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, బెదురాజు రామరాజు గారు
1: ఆర్ట్స్ కాలేజ్,
0: చెల్లమచెల్ల రంగాచారి గారు, తర్వాత వెంకటావధాని గారు,
1: దివాకర్ల
0: వెంకటావధాని గారు, వీళ్ళు మాకు గురువులు. వీళ్ళ తీరు కూడా ఎవరిది వాళ్ళే, ఒకరిని మించి ఒకరు. కండవల్లి లక్ష్మీరంజన గారు వాళ్ళు చరిత్ర చెప్పేవారు, సాహిత్య చరిత్ర ఇటువంటిది. అల్లా దుర్గయ్య గారు అయినా ఎవరైనా బాగా మంచిగా బోధన చేసేవాళ్ళు. మేము మొత్తం 19 మంది ఉన్నాం అందులో క్లాసులో, ఎంఏలో రెగ్యులర్ వాళ్ళ తుమ్మండు.
1: ఈ సహవిద్యార్థుల్లో వాళ్ళ పేర్లు ఏమైనా గుర్తున్నాయా?
0: ఉన్నాయి. దాంట్లో దాదాపు 10 మంది అమ్మాయిలే ఉన్నారు, తుమ్మండు కూడా మేము.
1: ఆశ్చర్యం.
0: అందులో సువర్చల ఒక ఆమె, సుభద్ర, తర్వాత సుమతి, సుజాత.
1: అయ్యో, వీళ్ళందరూ తర్వాత మంచి ప్రొఫెసర్.
0: సుజాత అంటే ముదిగంటి
1: సుజాత
0: రెడ్డి, గోపాల్ రెడ్డి సంస్కృత లెక్చరర్ భార్య ఆమె. అయితే ఇట్లా 10 మంది వాళ్ళే ఉన్నారు. ఒక ఆమె దివ్య అని ఉండే, ఇంకో ఆమె సుందరి అని. సుందరి అంటే మన మారుతీరావు భార్య, గొల్లపూడి మారుతారావు. ఇట్లా వీళ్ళందరూ 10 మంది వాళ్ళు, మేము ఎనమడుగురం. అయితే ఈ మధ్యలో ఒక ప్రేమ వివాహం జరిగింది
1: విద్యార్థుల్లో.
0: సువర్చల ఉన్న తర్వాత నాగేశ్వరరావు, కాశీనాథునే నాగేశ్వరరావు. వీళ్ళిద్దరూ బ్రాహ్మణులే, కానీ ఒకరు వైష్ణవులు ఒకరు శైవులు. అప్పుడు ఎందుకో కుదరలే. తర్వాత సువర్చల తండ్రి ఉన్నవాళ్ళు, కాశీనాథుని తండ్రి లేని వాళ్ళు, కాబట్టి కొద్దిగా వైరుధ్యం వచ్చింది. కాకపోతే వీళ్ళు వాళ్ళ లెక్చరర్ ఇంట్లో కలుసుకుని మొత్తానికి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు ప్రీవియస్లో, ఎంఏ ప్రీవియస్లో.
1: పెద్ద విషయం అప్పుడు,
0: చాలా పెద్ద విషయం. రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత సెలవులు వచ్చినాయి. సమ్మర్లో మళ్ళీ సెకండ్ ఇయర్ బిగినింగ్లో కాలేజీకి వెళ్ళాం. అయితే నేను ఎప్పుడైనా కూడా ఒక 2 రోజులు ముందు వెళ్ళేవాడిని, తర్వాత 2 రోజులు లేట్గా వచ్చేవాడిని కాలేజీకి. అప్పటికి నేను వచ్చేసరికే కండవల్లి లక్ష్మణరంజన గారు వీళ్ళందరినీ పిలిచారు. ఒకరిని పిలిచి చాలా మందలించారు, ఏమిటి మీరు కాలేజీకి వచ్చేది చదువుకుంటానికా పెళ్లి చేయడానికా అని ఇట్లా మందలించారు. నేను వెళ్ళగానే నారాయణ రెడ్డి ఇట్లా సారు మందలించాడు మమ్మల్ని, నేను కూడా పిలిచి చివాట్లు పెడతాడు అని అన్నాడు. అంటే సరే, ఇక ఆయన పిలిచేదానికి ఎందుకు ఉండాలి అని నేనే ముందు వెళ్ళినా. ఎంత సౌపీడంటే కండవల్లి లక్ష్మీరంజన గారు ఇట్లా నేను వచ్చిన తర్వాత నన్ను మందలించడానికి ఆ పోస్చరు, ఆ కోపము అవన్నీ తెచ్చుకోవడానికి కొంత టైం పట్టింది ఆయనకు. కొంత టైం తీసుకుని ఆ తర్వాత అడిగాడు, ఏమండి నారాయణ రెడ్డి గారు, మీరు చదువుకోవడానికి వస్తున్నారా, పెళ్లి చేయడానికి వస్తున్నారు? లేదు సార్, నాకేమిది లేదు సార్.
1: అంటే తోటి విద్యార్థులు వాళ్ళ పెళ్లి
0: చేసిండ మ్యారేజ్ కదా, పోయి సంతకాలు పెట్టిన కొంత ప్రోద్బలం చేశారు. ముదిగొండ వీరభద్రయ్య అని ఇంకోత అన్నాడు కదా, సెంట్రల్ యూనివర్సిటీలో చేసి ఇప్పుడు పుట్టపర్తిలో ఉంటున్నాడు.
1: అవును,
0: ఆయన కూడా మా క్లాస్మేటే, వీణ వాయించేది ఆయన. అయితే వాళ్ళని అందరిని అడిగిన తర్వాత నన్ను అడుగుతున్నాయి అన్న, సార్ నాకు అవసరం లేదు సార్, నేను చదువు గురించే వస్తున్నా, చదువుకుంటా, ఆ పెళ్ళితో నాకు సంబంధం లేదని చెప్పి సరిపోవాలి. అయితే ఈ చదువుకునే కాలంలో కూడా మేము పనులు చేసేవాళ్ళం. తిక్కన కంకార్డెన్స్ వర్క్, పదప్రయోగ కోశం, దివాకర్ల వెంకటావధాని గారి ఆధ్వర్యంలో, కండవల్లి లక్ష్మీరంజన గారి ఆధ్వర్యంలో నన్నయ్య గారి పదప్రయోగ కోశం. నన్నయ్య పదాలను, తెలుగు పదాలను ఎంపిక చేసుకొని వాటిని స్లిప్స్ మీద రాయాలి, ఆ పదం రాయాలి, కింద ప్రయోగం రాయాలి, ఇట్లా వర్క్ చేసేవాళ్ళం. ఆ వర్క్ చేయడానికి ఎప్పుడు 6 గంటల నుంచి 8 గంటలు
1: సాయంత్రం.
0: ఆ వర్క్ చేస్తున్నప్పుడు వర్క్ చేయడం వల్ల మాకు లాభం ఏంటంటే 60 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 60 రూపాయలలో 40 రూపాయలు హాస్టలు, తర్వాత బోర్డింగ్ ఖర్చు వెళ్ళిపోయేది, ఇంకొక 20 రూపాయలు మిగిలేదు అన్నట్టు జేబు ఖర్చులకు. అట్లా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రీవియస్ తర్వాత ఫైనల్ ఇయర్ 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం. అది అయిన తర్వాత ఏమైందంటే అక్కడ ఉన్నప్పుడే విగ్రహరావు రెడ్డి అని ఎంప్లాయ్మెంట్ గైడెన్స్ సెల్ ఒకటి పెట్టారు అక్కడ. అందులోకి వెళ్ళినప్పుడు రెడ్డి నువ్వు కూడా రిజిస్టర్ చేసుకోవన్నారు. అంటే నేను సార్ ఇక్కడ హైదరాబాద్ నాకేమి అనుకూలంగా ఉంటుంది, నేను కరీంనగర్ కరీంనగర్లో వరంగల్ అయితే బాగుంటుంది, అంటే మీకు వచ్చే నష్టం ఏమున్నది రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో అన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఎంఏ అయిపోయిన తర్వాత అక్కడే సమ్మర్ స్కూల్ ఒకటి పెట్టారు భద్రరాజు కృష్ణమూర్తి గారు
1: భాషాశాస్త్రం.
0: అప్పుడు కొత్తగా లేదు, అప్పటికి ఎవరికి అవగాహన లేదు ఆ భాషాశాస్త్రం మీద. సమ్మర్ స్కూల్ ఇన్ లింగ్విస్టిక్స్ అని ఒక 33-40 డేస్.
1: ఏ సంవత్సరం
0: అది? 63 జూన్లో అది అటెండ్ అయ్యాను. అయిన తర్వాత నాకు ఈ వీరరాఘవరెడ్డి దగ్గర చేసినటువంటి రిజిస్ట్రేషన్ వల్ల ఒక ఇంటర్వ్యూ కార్డు వచ్చింది, తెలుగు పండిట్ గ్రేడ్ 2 పోస్ట్. అది చెంచల్గూడ దగ్గర డిఈఓ, అది మన కాచిగూడ ఏరియాలో ఉన్నది డిఈఓ ఆఫీస్. సోమసుందరం అని డిఈఓ ఉండేవాడు, ఆయన దగ్గరికి రమ్మంటే 11 o'clock టైం ఇస్తే 11 o'clock వెళ్ళినా. వెళితే ఆయన, మిస్టర్ రెడ్డి యూఆర్ ఎంఏ, వై డూ యూ గో టు డిపిఐ? అప్పుడు కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్. అక్కడికి వెళ్తే మీకు గ్రేడ్ 1 ఇస్తారు కదా అన్నారు. అంటే సార్, ఐ వాంటెడ్ టు డూ రీసెర్చ్, ఇఫ్ ఐ గో టు విలేజ్ ఐ వాంట్ గెట్ ఎనీ రీసెర్చ్ మెటీరియల్, దట్స్ వై దిస్ అమౌంట్ ఈజ్ ఎనఫ్ ఫార్ మీ అని నేను అన్నాను. యూ విల్ గెట్ ఓన్లీ 100 rupees అని అన్నాడు. దట్ ఈస్ సఫిషియంట్ ఫార్ మీ సార్ అన్నా.
1: ఈ పరిశోధనాసక్తి రీసెర్చ్ చేస్తామని చెప్పింది కదా, అప్పటికే ఎటువంటి పరిశోధనాసక్తి ఉండేది మీ లోపల?
0: అంటే ఏదన్నా కావ్యాల మీద చేద్దామని ఉండే నాకు
1: ఉండే.
0: నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి గ్రంథాలు ఆముక్త మాలియద, ఇంకోటి వసు చరిత్ర, ఈ రెంటి మీద చేద్దామని ఉండే.
1: ఇది వరంగల్లో ఉన్నప్పుడే మీకు ఏర్పడిన ఆసక్త?
0: వరంగల్లో ఉన్నప్పుడే ఏర్పడ్డది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక కావ్యం మీదనే చేయాలి, ఎందుకంటే అన్ని మెటీరియల్ అవైలబుల్ ఉంటాయి కదా, ఇది క్షేత్ర పరిశీలన పోవాలి, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి కదా. అదొకటి ఉన్న అభిమానం ఈ అముక్తమాలయ మీద.
1: చాలా అముక్తమాలయ చాలా గొట్టు కావ్యం అంటారు కదా.
0: ఇప్పుడు చెప్పానండి, చాలా గొట్టు కావ్యమే, అంటే ఒక్కోసారి గొట్టే అనిపిస్తుంది. దాంట్లో మాలదాసరి ఉంటాడు, ఆ మాలదాసరి కురుంగుడికి వెళ్ళి రోజు పూజ చేస్తాడు ఉదయకాలం వెళ్ళేసి. అయితే అంతా డిస్క్రిప్షన్ నేను చెప్పను కానీ, అడవిలో గుండా పోతూ ఉంటే అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కనబడుతుంది, ఆ మర్రి చెట్టును వర్ణిస్తాడు అముక్తమాలయ లోపల. కాంచన్ వైష్ణవుడు అర్ధ యోజన జటాఘాటోత్థ శాఖోపశాఖాంచాట చరన్ మరుద్రయ దవీయ ప్రేషితోద్య చదోదంచత్ కీటకృత వ్రణ చలన లిప్యాపాదితధ్వన్య నిస్సారాప్త మహాఫలోపమ ఫలస్పాయద్వటక్ష్మాయమున్. కాంచన్ వైష్ణవుడు అంతవరకు అర్థమవుతుంది మనకు. కాంచన్ వైష్ణవుడు అర్ధ యోజన జటాఘాటోత్థ శాఖోపశాఖాంచాట చరన్ మరుద్రయ దవీయ ప్రేషితోద్యచ్చదోదంచత్ కీటకృత వ్రణచలన లిప్యాపాతిధ్వన్య నిస్సంచారాత్త మహాఫలోపమ ఫలస్పాయద్ వటక్ష్మాజం. ఏం అర్థం కాదు,
1: అర్థం కాదు, చాలా కష్టం,
0: చాలా కష్టమైంది. అందులో ఉన్నది ఏంటంటే, ఆయన ఒక మర్రి చెట్టును చూశాడు. ఆ మర్రి చెట్టు ఎటువంటిది అంటే నిండా పండ్లు వండినటువంటిది. ఈ పండ్లన్నీ ఎట్లా వచ్చినాయి, ఫలితం ఎట్లా వస్తుంది, పుణ్యం వల్లనే వస్తుంది. ఈ మర్రి చెట్టు ఇక్కడ ఒక బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడు ఈ చెట్టు దగ్గర, ఇక్కడికి రావద్దు అని క్రిమి కీటకాదుల చేత ఆకుల మీద రాయించింది. రాయించి సుడిగాలి వచ్చినప్పుడు ఆ గాలి ద్వారా అడవి అంతా వ్యాపించేటట్లుగా ఆ పత్రాలను పడవేసింది. ఎవరైనా దారి తప్పి వస్తే ఆ పత్రాన్ని తీసి చూసి, ఓహో ఈ మర్రి చెట్టు మీద రాక్షసుడు ఉన్నాడా, అక్కడికి వెళ్ళొద్దు అని అది తప్పించుకొని వెళ్ళేవాళ్ళు. అట్లా అనేక మంది మనుష్యుల ప్రాణాలని ఆ వృక్షం కాపాడింది, కాబట్టి ఆ పుణ్య ఫలితంగా ఇట్లా పండ్లు పండింది అని వర్ణన చేస్తాడు.
1: చాలా గొప్ప వర్ణన.
0: వర్ణన ఇది కాకుండా,
1: మరి ఇంత గొప్ప వర్ణన ఉంది కాబట్టి ఇంత కష్టమైన పద్యం అర్థం చేసుకోవాలంటారా?
0: చేసుకోవాలి, అవసరం కదండి. మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం గ్రహించాలి కదా. మరి అన్నిట్లా ఉన్నాయంటే లేదు. ఇప్పుడు ఈ ఊర్లో తిరిగేటటువంటి కాపర్లు ఉంటారు కదా, నగర రక్షకులు, వాళ్ళు నగరంలో తిరిగి తిరిగి కాలువల చింతకు వస్తారు కాలకృత్యాలు తీర్చుకోవడానికి. ఆ సందర్భంలో ఒక పద్యం, తలపక్ష చటంగృక్కి బాతువులు కేదారంపు కుల్యాంతరస్థలి నిద్రింపగ చూచి ఆ రేకులు శస్నాత ప్రయాత ద్విజావలి పిండీకృత షాటికల్ సవి తదావాసంభు చెర్పంగ నోహి.

0: రేవుల డిగన్ వెసబారువానిగని నవ్వును శాలిగోపయోగములు.
1: చాలా ప్రసిద్ధమైన పద్యం,
0: చాలా ప్రసిద్ధమైన పద్యం. బాతులు రెక్కల్లోకి తమ తలను దూర్చుకొని పడుకుని ఉంటే ఆ నగర కాపరులు అక్కడికి వచ్చి పొద్దున బ్రాహ్మణులు వచ్చారు, స్నానం చేశారు, బట్టలు పిండుకొని అక్కడ పెట్టి వెళ్ళారు. బట్టలు పిడుచలు ఇవి, వాటిని తీసుకుని వాళ్ళకి అప్పగిద్దాం అంటే కైంకర్యం చేద్దామని కాదు, ఇప్పటి వాళ్ళైతే అదే చేద్దరు, వాళ్ళకి వాళ్ళకి అప్పజెప్పుదామని ఆ కాలువలోకి దిగేసరికి ఆ కాలువలోకి వాళ్ళ పాదముల శబ్దం విని అవి లేచి పరిగెత్తినాయి,
1: భ్రాంతి కలిగినట్టు.
0: ఇది చూసి ఆ పక్కన పొలాల కాపలాగా ఉన్నటువంటి స్త్రీలు నవ్వారు. స్త్రీలు నవ్వడం అక్కడ వాళ్ళు ఎంత అమాయకులరా వీరు అని అనుకోవడం. అట్లాగే
1: నగరాలకి పల్లెటూళ్ళకి మధ్య ఉన్న అంతరం లాంటిది అక్కడ తెలుస్తున్నాం.
0: అదేవిధంగా చాలా ఉన్నాయి సార్ అందులో పద్యాలు.
1: అవును, అంటే ఇంత కష్టమైనది అర్థాన్ని వింగడించుకోవడంలో మంచి శ్రమ చేయాల్సిన అవసరం ఉన్న కావ్యం చదివినందువల్లన మీకు ఒక పద్ధతి ప్రకారం చివరి వరకు స్పష్టతతో ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలనే ఒక అలవాటు కలిగింది మీకు.
0: ఒకటి ఏంటంటే అది స్వతహాగా మా తల్లిదండ్రుల యొక్క ప్రేరణ ఒకటి, మొదటిది చదువుకోవాలి అనేటటువంటి ప్రేరణ. రెండవది మన స్థితి ఏంటిది, పేదరికంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక రకంగా మంచి స్థాయికి చేరుకోవాలి. ఇది అయిన తర్వాత ఏమైంది, నాకు లభించినటువంటి గురువులందరూ కూడా పర్ఫెక్ట్ గురువులు, ఏదో ఏదైనా అడిగితే కోపం శేషేన పూరయ్యే తనే వ్యక్తులు కాదు, చాలా పర్ఫెక్ట్గా వాళ్ళకు నిర్ధారించినటువంటి సబ్జెక్ట్ను సరిగ్గా బోధించేటటువంటి వ్యక్తులు, అందరు కూడా స్టాల్వర్డ్స్ మీరు చూశారు కదా. మరి అటువంటి వాళ్ళ దగ్గర శిష్యరేఖ చేసి చదువుకున్నప్పుడు మంచి ఆలోచన కలుగుతుంది కదా, ఇంకా చదువుకోవాలనే ఆరాటమే ఉంటుంది కదా. అట్లా ఆ రకంగా ముందుకు వెళ్ళడం జరిగింది. తర్వాత
1: మొత్తం మీద ఈ టీచర్ ఉద్యోగంలో చేరిండ్రా అప్పుడు?
0: అప్పుడు టీచర్ ఉద్యోగంలో చేరాను. ఏమైందంటే ఇట్లా అన్న తర్వాత, సార్ అది 100 రూపాయలు చాలు నాకు అంటే, దెన్ కమ్ టుమారో ఐ విల్ గివ్ ద అడ్రస్ అన్నది. అంటే సరేనని మెట్లు దిగుతున్నా, మళ్ళీ పిలిచాడు, మిస్టర్ రెడ్డి వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్ ఐ విల్ గివ్ ద అడ్రస్ అన్నాడు. అటు ఆ కాలం లోపల ఇటువంటిది ఎక్కడ దొరుకుతుందండి,
1: అయితే ఇంటర్వ్యూ లేదు, ఏం లేదు,
0: ఏం లేదు, ఇమీడియట్గా అన్నాడు ఆయన, మిస్టర్ రెడ్డి వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్ ఐ విల్ గివ్ ద అడ్రస్ అన్నాడు. కూర్చున్నా, 12 గంటల లోపల ఆర్డర్ టైప్ అయింది, ఆఫీసులో నాకు ఇచ్చేశారు. వెళ్ళొస్తానండి అన్న. ఎక్కడికి పోతారు సార్? అంటే రూమ్కి వెళ్తా. రూమ్కి ఎందుకు పోతారు సార్? ఇప్పుడు వెళ్ళండి, ఆ పోయి అక్కడ జాయిన్ కండి, ఈరోజు జీతం వస్తుంది. చెంచలు కూడా మిల్లు స్కూలట, ఎక్కడో నాకు తెలియదు, ఏమున్నా సార్ 1 రూపాయి ఇస్తే రిక్షా వాడు తీసుకుపోతాడు. అంటే అప్పుడు మాన్యువల్ రిక్షాలు, వెళ్ళి రిక్షా వంతను మాట్లాడి ఆ చెంచలు కూడా మిల్లు స్కూల్కి వెళ్ళారు. అక్కడ ఒక మిడిల్ ట్రైన్డ్ టీచర్, హెడ్ మాస్టర్ ఎంతో సంతోషపడి నా దగ్గరికి పీజీ చదివినటువంటి వాడు వచ్చాడు అని సంతోషపడి పెద్దగా సన్మానం సార్, హాట్ స్వీట్ ఉలహారాలు ఇవన్నీ ఇచ్చి సన్మానం. నేను అనుకున్నా
1: ఉద్యోగం చేరడం ఎంత గొప్పగా,
0: ఉద్యోగం చిన్నదైనా పర్వాలేదు, మంచి గౌరవం దొరికింది అన్న.
2: ఇప్పటిదాకా మీరు ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణ రెడ్డితో ముచ్చట రెండో భాగం విన్నారు. ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి.

0: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
1: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
0: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
1: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
0: 9491399052.
1: గుర్తుంచుకోండి,
0: లాభవాణి,
1: ఆకాశవాణి,
0: శుభవాణి,
1: ఆకాశవాణి.
0: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ. శ్రోతలు, మీరు వింటున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్లీ మళ్లీ వినాలనుకున్న శ్రోతల సౌలభ్యం కోసం ఆకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నది. మీరు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరు ఇనుడే కాదు, మీ దోస్తులు చుట్టాలకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మరకండ్రి. ఇంతటితో ఇయలటి అంబటాల సంగతుల కార్యక్రమం సమాప్తం.

రేపు ఉదయం 7:30కి ప్రసారమయ్యే అంబటాల సంగతుల కార్యక్రమంలో చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శనలో ఆత్మ న్యూనత నుండి బయటపడటం ఎలా, కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డి లక్ష్మీ నరసింహ ప్రసంగం, ఇంకా పాల దినోత్సవ ప్రాధాన్యత గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చట ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8 గంటలు అవుతున్నది. మరికొంచెంసేపట్లో సమాచార్ ప్రభాత్, అట్లనే 8:30కి మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 1.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂದ ಪುಸ್ತಕಂತೋ చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం. ఈరటి కార్యక్రమంలో కొండ కోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 20వ భాగం ప్రసారమవుతుంది. రచన పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. పాపికొండలు గోదావరి లోయలోని అడవి బిడ్డలు కొండరెడ్లు. ప్రకృతితో కలగలిసి సాగే వారి జీవన సంస్కృతులు వారి ఆటపాటల్లో ఎలా పల్లవిస్తాయో తెలియజేసే పుస్తకమే ఈ కొండ కోనల్లో తెలుగు గిరిజనులు. రచయిత డాక్టర్ పి శివరామకృష్ణ కొన్ని సంవత్సరాల పాటు ఆ కొండరెడ్లతో మమేకమై వారి జీవన స్థితిగతులపైన అధ్యయనం చేసి పరిశోధించి పుస్తక రూపంలో తీసుకొచ్చిండ్రు. అదే ఈ కొండ కోనల్లో తెలుగు గిరిజనులు. ఇప్పుడు ఈ పుస్తక ధారావాహిక పఠనం 20వ భాగం రచయిత డాక్టర్ పి శివరామకృష్ణ కంఠంలో ఇద్దాం.
1: ఈ కొండరెడ్ల పాటల్లో ఇంకా కొన్ని విశేషమైన పాటలు ఉన్నాయి. కొన్ని చరిత్రను కూడా చెప్తూ వచ్చిన పరిణామాలను, కాలక్రమేణా వస్తున్న పరిణామాలు, అది ఏ విధమైన ప్రభావం కలిగిస్తున్నాయి తమ సమాజం మీద చెప్పుకునే పాటలు కూడా చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని పాటలు కూడా ఇప్పుడు విందాం. రాజా రాజ్యము రంప రాజ్యము, రాజు వచ్చి చెయ్యి వేయ, రాజు వచ్చి చెయ్యి వేయ, రాజామంతా తునుకు తునుకే. రంపరాజ్యం 14వ శతాబ్ది నాటిది. వెలితిగా ఉన్న కొండలో నీళ్లు తొలికినట్టు బయటివారి అందసందాలకు భోగభాగ్యాలకు గిరిజన సమాజం విలువలు తొలికిపోతున్నవి. ఈ వెలితి నాగరికతను అందుకునే తొందరలో తొలికిన ఫలితం. కానీ వారి కుతూహలాన్ని అదనుగా తీసుకుని మన్యం ప్రాకిన వ్యాపార పాలక వర్గ సంస్కృతి సొమ్ము చేసుకునే నీచానికి దిగజారిపోయింది. ఇంత చేసి గిరిజనుల స్త్రీ పురుషుల సంబంధాల గురించి అధిక ప్రసంగం చేసేది వీరే. వీటన్నిటికీ తగిన సమాధానం ఉన్నది ఈ పదంలో. ఆట మన

రమా, వీట్లు అంటే వీటి మేళంవారు, విద్యలు అంటే ప్రదర్శనలకు వచ్చి డబ్బులు దండుకునేవారు, జంగం జోగు బిచ్చమెత్తుకునేవాళ్లు. మనసు మంచిది, వయసు చెడ్డది. మనిషి సమాజంలో ఒకడుగా దాని నీతి నియమాలను ఆమోదించాలి. సమాజం కూడా సమిష్టిహితం దెబ్బతినకుండా మనిషి ఉత్సాహానికి దారులు కల్పించాలి. ఈ వాస్తవాన్ని ఆమోదిస్తూనే జానపదులు వ్యవస్థను గౌరవిస్తారు, వయసును మన్నిస్తూనే మనసును సరిపెట్టుకుంటారు, ఆడుతూ పాడుతూ పాత నేస్తాలు చేరువు అవుతారు, కొత్త నేస్తాలు మనసు విప్పుకుని జతకూడి ఆలుమొగలవుతారు. జానపదుల ఆదర్శాలు సాల ప్రాంశులు కావు, వారు మరుగుజ్జులు కారు. ముందు వెనుక ఉండే నీడవలే వారి ఆదర్శం అంతరంగం, అడుగు దూరంలోనే ఉంటారు. పెళ్లి పాటలతో మొదలు పెట్టాం, మళ్ళీ పెళ్లి పాటల్లో చమత్కారాలు, ఒకరినొకరు వెక్రించుకోవడాలు, వాటితో మళ్ళీ ఈ చివరి ఘట్టానికి, ఈ 20వ భాగానికి మనం పూర్తి చేయడానికి ముందుకు పోదాం. పందిని కొట్టవలే, పల విందు పెట్టవలే, పంది కమ్మిన పావాల డబ్బులు పాడవేయు పెళ్లి కొడక, కోడి కమ్మిన కొత్త డబ్బులు కొంగున వేయు పెళ్లి కొడుక, చిప్ప పువ్వు చేరు చుక్క చిన్నెలవాడు పెళ్లి కొడుకు, ఉత్తండాలు పెరుకు తీసో ముద్దుగాడో పెళ్లి కొడుకోయా. కన్నవారింట పెళ్లి కూతుర్ని చేస్తూ ఊరు వారికిచ్చే పాల విందుకు పందిని కొట్టి పంపడం మగటిమి. నీవు పంపకపోతే ఊర పందితో విందు సరిపించుకున్నాం, ఆ పందిని నీ అత్తవారికి అమ్మిన వారం మేము.

ఆ పావులా డబ్బులు పడవేయని నిలదీస్తూ బొగ్గుసుక్కతో పెళ్లి కళతో ముద్దొస్తున్న వరుడి మీద మెటికలు విరుస్తూ బుగ్గలు నొక్కుతూ కొరుక్కు తింటుంటే ముడుచుకుపోతున్న పెళ్లి కొడుకు నమ్రతను మెచ్చుకుంటున్నారు. లిక్కుల పిన్నం.

ఇంటివా, కాళ్ళు కడిగి అక్షతల బొట్టు పెట్టి కరస్పర్శ చేయడం నివాళి. నివాళి అందుకున్న వారు బహుమానం చదివిస్తారు. ఇలా పోగు చేసిన రూపాయో అర్ధో డబ్బులన్నీ కళ్ళు తిక్కలో కొవ్వురాయి బందులో పారేసుకున్నారా? నారదుంపల దొడ్డిలో ఎవరితో పెనుగులాడుతూ పారేసుకున్నారు? ఈ పరాచకాలను పిల్లతల్లి కోకిరి అంటారు. మండే

ఆడవారు ఆటల డబ్బుతో వేలు బుంగల వేపులు కొన్నారా. ఇలా నివాళిచ్చి దండుకుని పెళ్లి కొడుకు దగ్గర పెళ్లివారి దగ్గర తీసుకున్న డబ్బులతో ఏం చేశారు, ఆయా చోట్ల జరిగిన ఏ పాత అనుభవాలను పరామర్శించి ఆట పట్టిస్తున్నారు. ఈ ఆటల డబ్బులతో ఒక ముసలి కుక్కను దేన్నో కొనుక్కుని ఉంటారని ఆఖరికి ముక్తాయింపు. వాళ్లు వీళ్ళని దులిపి వదిలిపెడుతున్నారు. ఆ కూలూరు అంగటి వారు అన్నాదమ్ముల పెళ్లి వారోయా, అతుకుల వ్యతుకుల పెళ్లి వారు ఆకుల కట్ట విలువలేదోయా, చితుకుల బొతుకుల పెళ్లి వారు చిపురు కట్ట విలువలేదోయా. ఆకుల కట్ట అనగా తమలపాకులు కాదు, అడ్డాకులు. అవి అమ్ముకుని చింకులు బొంకులు కొనుక్కుని సింగారించుకునేవారు, కర్ర కంప చీపుళ్లు అమ్ముకునేవారు అని తీసిపారేస్తే, నీరుల్లిపాయ కారాలు చేసి నిన్న మొన్న తిన్నా చెల్లదు, వెల్లుల్లిపాయ కారాలు చేసి వేగిన పొద్దున్న తిన్నా చెల్లదు అని తమ భాగ్యాన్ని ఆడవారు చాటుకుంటున్నారు. గాంధులు పట్టుడు, గంపన వేయుడు, చెండుడి వండుడి తెడ్డడు ముక్కలు, ఈ కోతలను మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం సామెతల్లో అని ఈ కోతలను తీసిపారేస్తూ

మేసిదా, మన రెండు ఇళ్ల సందున కాయలు కాస్తాయని చిక్కుడు పాదులు వేస్తే చిలుకల నుండి, కణసుల నుండి అంటే సోగ్గాళ్ల నుండి, బలవంతుల నుండి కాపాడుకోలేకపోయిన మగవారు అని పాత మగనాని కథలను తోడుతున్నారు ఆడవారు. నీ

పెళ్లి కూతురు బొంతచేలు కాలి అందెలతో చెంగు చెంగున తిరిగే నవ్వుల గుమ్మడి, చుక్కల బలం కలిగిన సూర్యదేవత, ఎగజెమ్మే మయూఖరేఖల కాంతితో శోభించే ఉషాదేవి. ఈ పెళ్లి కూతురు సిగ్గుతో తల వంచుకున్న తలను కౌతుకంతో కొద్ది కొద్దిగా ఎత్తుతున్న ఉషాదేవిని, దిక్కులకు వ్యాపిస్తున్న ఆమె సౌందర్య రేఖలను వేదర్శులైనా పెళ్లి కూతురుగా వర్ణించారో లేదో. ఆకులు తీగల మీద ఉన్నట్లు ఆమె జతికత్తలు చుట్టూ ఉన్నారు. అన్నలు పనుల్లో ఉన్నారు, మరదనులు మిద్దెల మీద ఉన్నారు. వీరందరికీ సరియైన వసతి చూపలేకపోయినారు పెండ్లివారు. పాతా పాతా పెండ్లివారు, పంది దొరెన ముర్రే ముర్రేలా, కొత్త కొత్త పెండ్లివారు, కొళ్ళ దొరెన ముర్రే ముర్రేలా. దండుకు మంచాలు, పెండ్లికి కంచాలు సమకూర్చలేం. పెళ్లికి కూడా దండుకు వచ్చినట్లు వస్తారు. అలా తమ ఊరు మీదుగా పెండ్లికి తరలిపోతున్న దండును చూసి మనసులో గుద్దుళ్లు పడుతున్న మానవతి అయిన ఇల్లాలు. కొండ మీద కొల్లింగి పూలు, కొప్పు నిండగా గుప్పాగోగా, అట్టే అందవు అట్టే.

పర్వాలేదోయా. కన్నవారింట పెళ్లికి బీదరాలైన కూతురు వెళ్లడం ఎంతో మదనపడే సమయం. మామూలు రోజుల్లో ఏ జీలుగు పిండి తీసుకుని పోయినా పట్టించుకునేవారుండరు. కాని పెళ్లిలో బియ్యం తీసుకుని పోకపోతే నలుగురిలో నామూర్చి. పుంటింటికి వెళ్లేటప్పుడు కొండలెడ్లో ఆడపడుచు అత్తవారి ఇంటి నుండి చుట్టాల బియ్యం అంటే బత్తిని తీసుకుని పోవాలి. వడిబాల బియ్యం చుట్టాలందరూ తమ ఇంటి నుండి తలాపిడికడన్నా పట్టుకుపోవాలి. ఏ శనగ ఉండలైనా కొని పిల్లల చేతిలో పెట్టడానికి దాచుకున్నా. రాగి డబ్బులు కూడా లేవు అని మదనపడుతూ తోడికోడలను కాబోలు దువ్విని అడుగుతోంది తలదూవుకోవడానికి. ఇలా తయారవుతుండగా పై గ్రామాల పెళ్లివారు ఊరు మీదుగా తరలిపోతున్నారు. కుచ్చులేరి కోక కట్టక కుట్రావడ దండు వచ్చే, మడతలేరి కోక కట్టక మర్రీవడ దండు వచ్చే. ఇక అక్కడ పెళ్లి కూతురును తయారు చేస్తున్నారు. ఓ చిక్కులిప్పంగా చీకటయింది కొప్పులిప్పంగా కోతెల్లవారే, దక్షిణ నుంచి వచ్చిడోయ్ దొడ్డ మంగాలి కాలిగోళ్లు తీయు మంగాలి, గోరు తీయు మంగలికి ఏమితో విందు గుర్రెతో విందు, సుఖము సేయుడు కన్నవారా చందురుడు తేలివేళ్ల, ఆడవాలే పాడవాలే వేడుకలు సేయవాలే, సెలవు సేయుడు కన్నవారా చందురుడు తేలివేళ్ల, వెన్నీళ్లు చన్నీళ్లు వెయ్యరో కడవ చిక్కుడు చెట్టు కింద సీత జాలుకము, ఈరావి ఆరావి మట్టెల్ల రావి తోటి కోడలు పెళ్లి తొగరియ్యురావి, అన్నదమ్ముల పెళ్లి తొగరియ్యురావి, ఈరావి ఆరావి మట్టెల్ల రావి మరదలు పెళ్లికి మల్లెలా రావి, కోడళ్ల పెళ్లికి కొమ్మలా రావి. శకుంతలను అత్తవారింటికి పంపేటప్పుడు వనదేవతలు ఆమెను అలంకరించడానికి వస్త్రాభరణాలు ఇస్తారు. మట్టెల్ల రావిని నీ తోటికోడలు పెళ్లి తొగరివ్వమని అడుగుతున్నారు. తొగరు అంటే సుగంధ ద్రవ్యాలు. కన్యను ముస్తాబి చేసి పాలవిందు తీర్చి పోయినింటి బాలగాని పుట్టినింటి బాలగాదు అని కళ్లనీరు దాచుకుంటూ ఈన బొట్టెల్లో ధూళికోడు పానకం కావడి వెంట పంపిస్తారు. మగపెళ్లి వారి పెద్దలు పెళ్లి కూతురుని తీసుకుపోయేందుకు సెలవులు అడుగుతున్నారు. వారి దారి పాండవులను నడిచిన ధర్మపదం, సంస్కృతి తరతరాలుగా నడిచే ఘంటాపదం. దారిలో చుట్టాలు బంధువుల నివాళులు అందుకుంటూ తమ ఊరి పొలిమేరకు చేరిన ఆడపెళ్లి వారికి మగపెళ్లి వారు ఎదురు వచ్చి చాపల మీద కూర్చోపెట్టి తేనీరు రెండేసి పముక్కలు ఇస్తారు. వధువు వెంట తెచ్చిన ధూళికుడును ఆడవారు పానకాన్ని మగవారు పంచుకుని అందరూ విడిది చేరతారు. ఇంకా రావాల్సిన పెద్దల గురించి విచారిస్తున్నారు. ఇలా పెళ్లికి వాళ్ళందరూ మన అందరినీ ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ఈ 20 రోజులుగా ఈ కార్యక్రమాలు వింటున్న మీరందరూ కూడా 20 భాగాల్లో ప్రసారం చేస్తున్న మనం చదువుకుంటున్న ఈ పాటలన్నీ కూడా వింటున్న మీరు వాళ్ళందరూ కూడా మమ్మల్ని మనను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మీ దగ్గరలో ఇది కొండరెడ్ల ప్రాంతంలో పెళ్ళిళ్ళు జరిగే సమయం, గిరిజన ప్రాంతాల్లో అంతటా పెళ్ళిళ్ళు జరిగే సమయం, ఆటపాటలతో చాలా ఉత్సాహంతో పొంగిపోయే సమయం, వరద గోదావరిలాగా పోటెత్తే సమయం. కాబట్టి మీరందరూ కూడా ఆ పెళ్ళిళ్ళకు మీ దగ్గరలో ఉన్న ఊళ్ళకు వెళ్ళి ఆ పెళ్ళిలో పాల్గొండి. కొండరెడ్ల సంస్కారాన్ని, వాళ్ళ మంచితనాన్ని, వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ భావుకతను, వాళ్ళ రసికతను తెలుసుకోండి. వాళ్ళందరూ పిలుస్తున్నారు. కాబట్టి ఆ పిలుపులతో మనం ఈ కార్యక్రమాన్ని, ఈ భాగాన్ని ముగిద్దాం. ఓ జాజి పువ్వు అన్ని గుర్రం జాతి ద్వారా ఎక్కే గుర్రం, ఆడవాలే పాడవాలే వేడుకలు సీయవాలే, జిడి తోట చిట్టమరెడ్డి జిడి గుర్రాన ఎక్కిరమ్ము, బోడి ధర ఎక్కే గుర్రం బొడ్డులోన నెట్టెగలది, కర్రి దొర ఎక్కే గుర్రం కంది పువ్వు అన్ని గుర్రం, బోదులూరి బొర్రన్ రెడ్డి బొల్లి గుర్రాన ఎక్కిరమ్మి, కానివాడ కాటమరెడ్డి కర్రి గుర్రాన ఎక్కిరమ్మి, రాజరాజల వారు రాజ్యాల వారు రాజులు వచ్చిరో అక్షింతలాకి, అచ్చు కల్లేనమో వైభోగము గౌరీ కల్లేనమో శుభలగ్నము, దేశ దేశాల వారు దేశాల వారు దేవతలు వచ్చిరో అక్షింతలాకి, మన్నె మన్నెల వారు మన్నేల వారు మనవారు వచ్చిరో అక్షింతలాకి, పల్లె పల్లె

0: లేలవారు పడాండ్లు వచ్చిరో అక్షింతలాకి. ఏడేడు రోజులు ఏకలగ్గేనం, 10 రోజుల పెండ్లి పాపచిన వాడితి.
1: ఇప్పటిదాకా మీరు కొండ కోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 20వ భాగం ఇన్నరు. రచన పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. ఇంతటితో ఇయలటి పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం సమాప్తం. ఈ పుస్తకంతో కార్యక్రమం మళ్ళా శుక్ర శనివారాల్లో రాత్రి 9:30, అట్లనే శని ఆదివారాల్లో పొద్దుగల 8:30 ప్రసారం అవుతుంది. ఇక రేపు పొద్దుగల 8:30 కథనం, ఉత్తమ తెలుగు కథా సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం ప్రసారమవుతుంది. గిన్నెలా కథమానం భవతి కథల సంపుటి నుంచి కమలాకర్ రెడ్డి వినిపించే కథ వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సింగిడి సినీ గీతాల హరివిల్లు. నింగే నేలను కలుపుతది ఆ రంగుల హరివిల్లు. శ్రోతలను ఆకాశవాణికి మరింత దగ్గర చేస్తున్నది ఈ పాటల హరివిల్లు. సింగిడి రంగుల తీరంగా తీరొక్క పాటలు, ఆ పాటల నడుమ శ్రోతలు చెప్పే తీరు తీర్ల ముచ్చట్లను కలిపి వినిపించే ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 10:00 ప్రసారమవుతుంది. శ్రోతలు, మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే 10:00 ఫోన్ చేసి పాటలు అడగచ్చు. మరి ఫోన్ చేసి పాటలు అడుగుడే కాదు, మీకు తెలిసిన వింతలు విశేషాలు ఏమున్నా గవిటిని కూడా శ్రోతలతో పంచుకోవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081. ఫోన్ నంబర్లు మళ్ళొకసారి 2300081, ఇంకో నంబర్ 2950081. చిరునవ్వుతో నిండిన ఒక చిన్న పలకరింపు చాలు అలసిన మనసుకు ఊరట చెందడానికి, ఆవిరైపోయిన ఆశలు చిగురించడానికి. పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి, బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి. అలాంటి ప్రియమైన మీ పలుకుల కోసం ఎదురుచూస్తూ ముందుగా ఈ పాటతో ఇయలటి సింగిడి కార్యక్రమాన్ని షురూ చేద్దాం. ప్రేమలేఖ చిత్రం నుంచి చిత్ర ఉన్నికృష్ణన్ పాడిన భువనచంద్ర గీతం, సంగీతం దేవా.

0: Khan, Moti Mala.
1: Sai Bol.
0: Gajja Babala.
1: Sai Bol.
0: Nadu Bolo Tamara.
1: Sai Bol.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఈ కార్యక్రమం పదిగొట్టేదాకా కొనసాగుతుంది. మరి ఈ నడుమల మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే ఫోన్ చేసి అడగవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా నంబర్లు అయితే మీ అందరికీ ఎరకని అయినా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2908. కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన మల్లెమాల గీతం

సంగీతం సత్యం. చిత్రం ఆహుతి. అందమైన

శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ. ఈ కార్యక్రమం ద్వారా తమకు ఒక పాటను వినిపించమని కోరుతూ శ్రోతలు ఉత్తరాలు పంపిస్తున్నారు. అందులో ఈ ఉత్తరం రాసింది కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల అశ్విన్ ఆనంద్ మన్విత్. వీరు అడుగుతున్న పాట రాధికా రాధికా, సినిమా టిల్లు స్క్వేర్. శ్రోతలు మీరు ఎవరైనా ఇలా ఉత్తరాల ద్వారా పాటలు కోరాలనుకుంటే మీరు రాసి పంపాల్సిన ఉత్తరాలు చేరాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్ 504001. మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటల్ని వినాలనుకుంటే పోస్ట్ కార్డుపై రాసి కోరుతున్న శ్రోతల పేర్లు అలాగే మీకు నచ్చిన సినిమా పేరు పాట లైను రాసి పంపించవచ్చు. చిరునామా మళ్ళీ ఒక్కసారి, స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్ 504001. ఇప్పుడు టిల్లు స్క్వేర్ చిత్రం నుంచి రామ్ మిరియాల పాడిన కాసర్ల శ్యామ్ గీతాన్ని విందాం. సంగీతం భీమ్ సిసేరోలియో.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఈ కార్యక్రమం 10:00 ప్రసారం అవుతుంది. మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటల్ని ఈ కార్యక్రమంలో ఫోన్ చేసి అడగవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా నంబర్లు అయితే మీ అందరికీ ఇరకని, అయినా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. ఈ కార్యక్రమం 10:00 కొనసాగుతుంది. ఇప్పుడు విందాం ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుంచి ఈ గీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినది.

శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఇయ్యాల పొద్దుల 11 గుట్టంగా మన్ కీ బాత్ గౌరవ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో రేడియో ద్వారా పంచుకునే కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది ఇయ్యాల పొద్దుల 11 గుట్టంగా. ఇక ఆ వెంటనే మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులోని మాట కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. ఈ మనసులోని మాట కార్యక్రమం మళ్ళొక్కసారి రాత్రి 8 గుట్టంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. ఈ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు దూరదర్శన్ ద్వారా ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రధాని ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ఛానల్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా వినవచ్చు. మా ఆకాశవాణి ఆదిలాబాద్ యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ఇక ఇప్పుడు సింగిడి కార్యక్రమంలో ఆపద్ బాంధవుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన గీతాన్ని విందాం. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మన భాష మన యాస మన ఎఫ్ఎం. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. శ్రోతలు, ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలు అడగవచ్చు. అట్లాగే ఉత్తరాల ద్వారా కూడా మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు అడగవచ్చు. ఇక మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. ఇక శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరాలనుకున్న శ్రోతల కోసం మా పోస్టల్ చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. ఈ కార్యక్రమం 10:00 ప్రసారమవుతుంది. మరి గీ నడుమల మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు అడగొచ్చు. ఫోన్ చేసి పాటలు అడుగుడే కాదు, మీకు తెలిసిన వింతలు విశేషాలు ఏమున్నా గవిటిని శ్రోతలతో పంచుకోవచ్చు. పసందైన పాటల నడుమ కార్యక్రమంలో ఇప్పుడు ఇంటింటి రామాయణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి సుందర రామూర్తి గీతం.

శ్రోతలు, మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఇలా పదిగొట్టంగా 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఈ పదిగొట్టంగా ఆకాశవాణి ప్రారంభమై 90 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమ మాలికను అందిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్. ఇందులో భాగంగా ఈరోజు పొద్దుల 10 గంటలకు ప్రసారమయ్యే ఈ 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో ప్రసారం చేస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమ మాలికలో ఆకాశవాణి ఆదిలాబాద్ రూపొందించి ప్రసారం చేసిన కార్యక్రమం రిలే అవుతుంది. ఇత్తడిలో మైనపు నేర్పు ఓజా కళాకారుల కలపై రూపొందించి గతంలో ప్రసారం చేసిన రేడియో రూపకం ఇది. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ఇలా 10 గంటలకు రిలే అవుతుంది. ఇక కార్యక్రమంలో ఇప్పుడు జాను ఈ చిత్రం నుంచి పాటను విందాం.

0: अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఈ కార్యక్రమం 10:00 ప్రసారమవుతుంది. మరి శ్రోతలు, ఈ నడుమల మీకు నచ్చిన మీరు మెచ్చిన పాట వినాలనుకుంటే ఫోన్ చేసి అడగవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081. ఇప్పుడు బలగం చిత్రం నుంచి ఈ పాటను విందాం.

0: విన్నారు కదా బలగం చిత్రం నుంచి రామ్ మిరియాల పాడిన గీతం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి కార్యక్రమంలో నెల్లూరు నుంచి మస్తాన్ భాష సిద్ధంగా ఉన్నారు. హలో,
1: నమస్తే. శుభోదయం సార్.
0: శుభోదయం, చెప్పండి మస్తాన్ భాష గారు, ఏం చేస్తుంటారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు?
1: సార్, నేను మామూలుగా కార్పెంటర్ వర్క్ చేస్తాను, అది కాకుండా తబలాలు అవన్నీ తయారు చేస్తాను
0: సార్. రెండు పనులు చేస్తూ ఉంటారు?
1: రెండు చేస్తాను సార్.
0: అంటే సీజన్ అట్లా సీజన్ అన్నట్టు ఉంటుంది లేదా రెగ్యులర్ గా చేస్తూనే ఉంటారు?
1: సీజన్ వర్క్ సార్ అది. అది ఎండాకాలం చేస్తాం, మామూలు టైంలో ఏంటంటే కార్పెంటర్ వర్క్ జరుగుతూ ఉంటది. ఇప్పుడు ఎండలు ఉన్నాయి కాబట్టి పని జరుగుతుంది. తబలాలు, తబలాలు, డోలకులు, కాంగోలు, తప్పెట్లు.
0: అయితే ఇప్పుడు ఈ మధ్య కొంత ఆధునిక వాయిద్య పరికరాలు అనేటువంటి చాలా వచ్చినాయి, అట్లాంటి సమయంలో ఈ సాంప్రదాయ తబలా, డోలక్ ఇట్లాంటివి కొంత తగ్గుతున్నాయి, వెనుకబడుతున్నాయి. మరి ఇక్కడ మీ ప్రాంతంలో ఎట్లా ఉన్నాయి వాటికి ఆదరణ?
1: మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. అది ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ వచ్చేసి,
0: అవును,
1: ఆ ఎలక్ట్రానిక్స్ వైపు వెళ్ళిపోతున్నారు జనాలు. తబలా డోలక్ ఏంటంటే వాతావరణం మీద బేస్ అయి ఉంటది. అది ఇప్పుడు ఎండలుంటే బాగా సౌండ్ వస్తుంది. ఇప్పుడు వానాకాలం ఏంటంటే శృతి తగ్గుతా ఉంటది. ఆ శృతి పెంచినప్పుడు అది ఓపెన్ అయిపోద్ది, అంటే పగిలిపోద్ది. అలాగా ఇవన్నీ రిస్క్ కదా అని చెప్పి ఎలక్ట్రానిక్స్ మీద వెళ్ళిపోయారు. బట్

0: ఎలక్ట్రానిక్స్ క్వాలిటీ ఉండదు.
1: ఎంతైనా మాధుర్యం దీంట్లోనే ఉంటది,
0: మాధుర్యం దీంట్లోనే. ఇప్పుడు ఎప్పటికైనా హార్మోనియం హార్మోనియమే, క్యాసియో.
1: అవును,
0: ఇప్పుడు ఇళయరాజా గారు సంగీత దర్శకుడు, ఆయనే హార్మోనియం పెట్టుకుని చూసుకుంటారు.
1: అవును,
0: పెద్ద పెద్ద వాళ్ళు హార్మోనియమే లైక్ చేస్తారు. తబలా వరకు వస్తే పెద్ద పెద్ద ఉస్తాద్ జాకీర్ హుసేన్ బాయ్ గారు, అల్లారకాబాయ్ గారు, ఆనంద్ చట్టర్జీ గారు, ఇట్లాగా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు దాంట్లో. పండిట్ యోగేష్ షంసీ గారు, వీళ్ళందరూ ఇప్పుడు దాకా వాళ్ళ లైఫ్ లో కరెంటు ఇన్స్ట్రుమెంటే తాకలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దీని మాధుర్యం దాంట్లో రాదని. వాళ్ళు ఒక గంట హాఫ్ అన్ అవర్ పర్ఫామ్ చేసిన స్టేజ్ మీద జనాలకి ఇప్పుడు ఏదో అంతుపట్టని సంతోషం ఇచ్చేస్తారు.
1: ఒక మైకంలోకి వెళ్ళిపోతారు, ఒక ఆనందం, ఒక అనుభూతి.
0: వాళ్ళు అసలు తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు. ఒక వాళ్ళు ఒక సితార్ గాని, ఒక సరోద్ గాని, ఒక ఫ్లూట్ గాని అవి పెట్టుకుని సోలో పర్ఫార్మెన్స్ ఇస్తారు వాళ్ళు. వాళ్ళకి సినిమా అది లైట్ మ్యూజిక్ సరిపోదు. అంటే లైట్ లైట్ గా కొద్ది కొద్దిగా బిట్లు ఉంటాయి. వాళ్ళకి అలా కాదు, వాళ్ళు కూర్చున్నారంటే ఏదైనా ఒక బందీష్ తీసుకున్నారంటే ఆ బందీష్ తో వాయించుకుంటా వెళ్ళిపోతారు. అలాగా చాలా బాగుంటది సార్. తబలా గురించి మాట్లాడుకుంటుంటే
1: చాలా చక్కని విషయాలు చెప్పింది సార్, చాలా చక్కటి విషయాలు చెప్పింది. తబలా గురించి, హార్మోనియం గురించి, ఎంతైనా ఇవి సంప్రదాయ వాయిద్యాలు, వీటిని మనం కాపాడుకోవాలా. మరి ఇప్పుడు ఏ పాట విందామంటున్నారు?
0: మయూరి సినిమాలో నుంచి అందెలు పిలిచిన.
1: తప్పకుండా మస్తాన్ బాషా గారు, మీకోసం మీరు అడిగిన ఈ పాట.
0: అందరికి శుభాదివారం సార్.
1: ధన్యవాదాలు. ఇక మీకోసం ఈ పాట వినండి. మయూరి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినది, వేటూరి సాహిత్యం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు హైదరాబాద్ మెహదీపట్నం నుంచి లైన్లో ఉన్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు. శుభోదయం. ఏం చేస్తున్నారు? ఎట్లా మరి ఈరోజు డ్యూటీ ఉందా, సెలవు ఉంటుంది ఇవాళ ఆదివారం? 24 గంటలు అక్కడే. ఎట్లా అంటే లోపల ఉంటారా బయట ఉంటారా, మీ డ్యూటీ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు వాతావరణం ఎండ బాగా ఉంది కదా, బయట వాతావరణ పరిస్థితులు బాగా లేవు కదా. ఎన్ని గంటలు ఉంటాయి మీకు డ్యూటీ అవర్స్? 24 గంటలు. మధ్యలో భోజనానికి వెళ్ళడం, విరామం అట్లా ఏమైనా ఉంటుందా? అంతా అక్కడే ఉంటారా? మొత్తం అక్కడే ఉంటారు కాబట్టి ఇక వేరే. సరే మరి ఏ పాట వినాలనుకున్నారు, ఫోన్ చేసిండ్రు? తప్పకుండా అందిశ్రీ రాసిన గీతం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు అడిగిన ఈ పాట వేగుచుక్కల చిత్రం నుంచి వినండి.

0: వేగుచుక్కల చిత్రం నుంచి ఎంఎం కీరవాణి స్వీయ స్వర కల్పనలో పాడిన అందిశ్రీ గీతం విన్నారు కదా. ఇప్పుడు సింగిడి కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు.
1: నమస్తే సార్.
0: చెప్పండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు?
1: అంకోల నుంచి మాట్లాడుతున్నా సార్.
0: మరి ఇవాళ ఏం పనులున్నాయి?
1: ఇవాళ పనులు లేవు సార్, సుట్టి పెట్టినాను. ఇలా అపార్ట్మెంట్ పోవాలి.
0: పోలేదా?
1: పోలే.
0: ఎట్లా మరి ఇవాళ ఆదివారం ఎట్లా గడుపుదాం అనుకుంటున్నారు, ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా?
1: ఇవాళ భోజనం చేస్తున్నారు సార్ ఇంటి కాడ.
0: ఎట్లా మిరుగు బోనాలా, లేక ఇప్పుడు ఏం బోనాలు? రోహిణియా?
1: రోహిణి సార్.
0: రోహిణి బోనాలు.
1: ఇంకా
0: మిరుగు టైం ఉన్నది కదా. ఎట్లా అంటే మీరు వేస్తున్నారా, మీ ఊరోళ్ళు అందరు కలిసి వేస్తున్నారా, లేదా ఎవరిది వాళ్ళు ఏంటి? ఊరోళ్ళు అందరు కలిసి వేస్తారు. పెద్ద ధూమ్ధామ్ ఉంటది మరి ఇవాళ ఊర్లంతా. ఎందుకోసం వేస్తారు ఈ బోనాలు? ఏట వేస్తారా? ఎందుకోసం వేస్తారో తెలుసా?
1: ఏమో నాకు అంత ఐడియా లేదు సార్.
0: సరే మరి ఏ పాట వినాలని అనిపించింది?

0: మన అది నేను రాంబాయి అన్నా కానీ మా
1: రాంబాయి, అది రాజు వెడ్స్ రాంబాయి సినిమా నుంచి కదా.
0: మా బాయ్ మా విద్య అంటున్నది అమ్మా బాబా అని దుర్గా భవానికి అది విజయ రామరాజు సినిమాలు అంటున్నాయి.
1: మీరు అనుకున్న పాటని మీ బిడ్డ మార్చేసింది.
0: దేవి పాట అంటున్నా.
1: ఇయ్యాల బోనాల పండుగ కాబట్టి దేవి పాట అడిగింది అమ్మాయి. సరే, ఇంకా ఇట్లా ఊరంతా బోనాల పండుగలోనే ఉన్నారేమో.
0: మాట్లాడతా
1: సరే. మరి శ్రీనివాస్ గారు, మీకోసం అమ్మా భవాని అనే పాట శివరామరాజు చిత్రం నుంచి వినండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్ ల్యాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9992279979. నిర్మల్ వండర్ ల్యాండ్.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఇవాళ ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు కృష్ణ జయంతి. హేమా హేమీలుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చలనచిత్ర రంగా నేలుతున్న సమయంలో ఆ రంగంలో అడుగుపెట్టి సాహసమే ఊపిరిగా, పట్టుదలే సోపానంగా, ఓటమే విజయానికి పునాదిగా నమ్మి అంచెలంచెలుగా సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన నటుడు కృష్ణ. తెలుగు చలనచిత్ర రంగంలో నూతన ఒరవడిని సృష్టించి, అధునాతన సాంకేతిక విలువలకు పట్టం కట్టి సినిమాలు నిర్మించి, నష్టపోయి పడిలేచిన కెరటంలా విజృంభించి 4 దశాబ్దాల పాటు తనదైన ముద్రతో అభిమానులను అలరించిన నటుడు కృష్ణ. తేనె మనసులు సినిమా ద్వారా డైలాగులు చెప్పడం, డ్యాన్స్ చేయడం, స్కూటరు కారు నడపడం, హావభావాలు చక్కగా పలకడం వంటివి నేర్చుకున్నారు కృష్ణ. 1970లో సొంత నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసినారు, పద్మాలయ సంస్థ. దీన్ని నెలకొల్పి మొదటి ప్రయత్నంగా అగ్ని పరీక్ష చిత్రాన్ని నిర్మించారు. సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావులు చిత్ర నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటే కృష్ణ సొంత సినిమాలు నిర్మిస్తూ ఇతర సంస్థల చిత్రాల్లోనూ నటించేవారు. తన సినీ ప్రస్థానంలో ఎన్నో సాహసాలు చేసిన కృష్ణ 1969-72 మధ్య 4 ఏళ్లలోనే 60 చిత్రాల్లో నటించిన ఘనతను పొందిండ్రు. రోజు 3 షిఫ్టుల్లో ఉదయం నుంచి 7 నుంచి రాత్రి 10 గంటల దాకా ఏకబిగిన నటించి నిద్రలేని రాత్రులు గడిపిన సంఘటనలు కూడా ఉన్నాయి. కృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సింహాసనం సినిమా తెలుగులో తొలి 70mm చిత్రంగా చరిత్ర పుటలకెక్కింది. బప్పి లహరిని తెలుగులో సంగీత దర్శకునిగా పరిచయం చేసిన ఘనత కూడా కృష్ణదే. ఈరోజు కృష్ణ జయంతి సందర్భంగా సింహాసనం చిత్రం నుంచి ఈ పాట.

0: శ్రోతలు, ఈ పాటతో ఇయలటి సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం సమాప్తమవుతోంది. ఈ సింగిడి కార్యక్రమం మళ్ళా రేపు పొద్దుగల 8:45 ప్రసారమవుతుంది. ఈ పూట ఫోన్ గలని శ్రోతలు ఫిగర్ చేయకుండా మళ్ళీ పాటలు వినాలని ఉంటే పొద్దుజామట్లు 5 మాట చెప్పుండి పాట ఇనుండి కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలు అడగచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 10:00 అవుతున్నది. మరి కొంచెం సేపట్ల వార్తా ముఖ్యాంశాలు, అనంతరం 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. అట్లనే ఈ పొద్దుల 11:00 మన్ కీ బాత్ దేశ ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలతో తన మనసులోని భావాలను రేడియో ద్వారా పంచుకునే కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఆ వెంటనే మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా

వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని రాష్ట రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. త్వరలో క్యూర్ పరిధిలో తొలి విడతగా మంజూరు చేసిన 100,000 ఇళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి ఏడాది తిరిగేలోగా వాటి నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు గౌరవం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ నిన్న సచివాలయంలో చైర్మన్ డాక్టర్ కె కేశవరావు అధ్యక్షతన సమాపేశమైంది. ఈ సమాపేశంలో విధి విధానాలు, ఉద్యమకారుల సమాచార సేకరణ తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు గౌరవం కోసం ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన జీవో జారీ చేసింది. రాష్టంలోని రైతులకు సమయానుకూల వాతావరణ సమాచారం, శాస్త్రీయ వ్యవసాయ సూచనలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రైతులకు క్షేత్రస్థాయిలో ఉపయోగపడే సూచనలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు త్వరలో భర్తీ చేసే 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు టీశాట్ డిజిటల్ కంటెంట్ అందించనుందని సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మన రాష్ట యువతకు ఉద్యోగాలు సాధించడానికి వీలుగా పరీక్షకు సంబంధించిన కంటెంట్ ను డిజిటల్ లెసన్స్ ద్వారా అందించాలని నిర్ణయించామన్నారు. సైబరాబాద్ షీ టీమ్స్ ఈ నెలలో 104 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి పబ్లిక్ ప్లేసుల్లో అసభ్యకర చేష్టలకు పాల్పడిన 29 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 37 మందిపై కేసులు నమోదు చేయగా మిగిలిన వారిని కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. కాగా ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఈఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి సమయం 10:03. 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఇత్తడిలో మైనపు నెరువు ఆదిలాబాదు జిల్లా గోండు ఓజు కళాకారులు ఇత్తడి బొమ్మల కళలపై రేడియో రూపకం రూపకల్పన సుమనస్పతిరెడ్డి సహకారం దూర్వ భూమన్న కట్ట లెనిన్ వ్యాఖ్యానం కట్ట లెనిన్ పి కమలాకర్ రెడ్డి.

0: గోండ్వానా అడవుల్లో ఒక ఆదిమ రాత్రి. ఉరుమురిమి ఒక తీక్ష్ణమైన మెరుపు కాంతి ఆకాశం నుంచి బయలుదేరి పెద్ద పెద్ద తేనెతుట్టెలను తన కడుపులో దాచుకున్న ఒక ఘనమైన అడవి పుట్టలోనికి ప్రవేశించింది. ప్రవేశించి ఆ తేనెతుట్టెల లోపల తన సన్నని వెలుగు చిరుతీగలను సుతారంగా తిప్పుతూ ఆ తుట్టెల ఆకారంలో తానే తిష్టవేసింది. లోపలే ఉండిపోయిన మెరుపు ఏమి దింగానా, ఏమి కక్కిరిబిక్కిరి చేసిందేమోనని పుట్టను పగులగొట్టి తవ్విచూస్తే దొరికాయి మెరుపుతీగ సన్నసన్నని దారాల నెమ్మది అల్లికతో తయారైన అందమైన మిసిమి రూపాలు, వెలుగు శిల్పాలు. మెరుపును మట్టితో పోతపోస్తే రూపుదిద్దుకుంటాయి వెలుగు నిండిన శిల్పాలు అని బోధపడింది గోండు గురువుకు. ఆ ఎరుకతో అతడు తయారు చేసిచ్చిన ఇత్తడి పూజ, క్రతువుల చిహ్నాలు, వస్తువులు, బొమ్మలతోనే ఆదివాసుల మతధర్మాలకు ఒక వింతైన సోయగం వచ్చింది. ఆ కళనే ఇయాల డోక్రా అంటున్నాము.
1: ఒక అడవిలో ఒక పుట్ట ఉండేది. ఆ పాము పుట్ట లోపల తేనె, సురువే అని దాని పేరు, తేనె. అది పైనుంచి పెరుగు మెరుపు పడి తేనె ఉన్నదో అక్కడక్కడ ఆకారం చేసి మట్టిలో ఉన్నది అక్కడ. అయితే ఆ తోలను ఒక మా వృద్ధుడు అంతే పూర్వజులు ఆ పుట్ట లోపల ఎందుకు మెరుస్తున్నది, ఏం మెరుస్తున్నది తవ్వి చూసిండు. చూసిన తర్వాత ఆయన ఆలోచించుండు, అరే ఇట్లా మరి మనం తేనె మైనంతో ఆకారం చేసి పైనుంచి మట్టి వేస్తే కొన్ని ఆకారాలు మనం తయారు చేయవచ్చు, తయారు చేయమని ఒక ఆలోచించి ఒక కళని తయారు చేసిండు.
2: డోక్రా కళ ఎలా పుట్టింది అన్నదాని గురించి తనకు తెలిసిన కథను ఇలా చెప్పుకొచ్చారు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం బెల్సారి రాంపూర్ గ్రామానికి చెందిన ఓజా కళాకారుడు ఉయిక ఇంద్రజిత్. డోక్రా కళను కొన్ని వేల సంవత్సరాల క్రితం బెంగాల్ ప్రాంతంలోని డోక్రా అనే ఆదివాసీ వారు సృష్టించారు. అక్కడి నుంచి ఒరిస్సా, మధ్యప్రదేశ్ మీదుగా దక్షిణ భారతదేశానికి విస్తరించింది ఈ కళ.
1: దేశంలో డోక్రా అనేది ఒకటే కళ ఉన్నది, కానీ కొన్ని ప్రాంతాలలో కొన్ని డిజైన్స్ ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ బస్తర్లో పెద్దగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, బాగా కళాకారులు ఉన్నారు అక్కడ. నెక్స్ట్ అంటే ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు అయితే తెలంగాణ వచ్చింది. ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆదిలాబాద్ డిస్టిక్ లో కొన్ని ట్రైబల్ ఆర్టికల్స్ చేసే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ దాని తర్వాత ఒడిస్సా. ఈ క్రాఫ్ట్ ఒకేసారి అయ్యే క్రాఫ్ట్ కాదు ఇది. ముందు మళ్ళీ ఆకారం అవుతుంది, దాని తర్వాత సహి ఆకారం అవుతుంది, దాని తర్వాత డిజైన్ అవుతుంది. డిజైన్ తర్వాత పోత పోసినప్పుడు అప్పుడు మేము మాకు విగ్రహం తయారైతుంది పోత పోసినప్పుడు. అయితే మనిషి కూడా పుట్టేటప్పుడు ముందు కొంచెం ఆకారం అవుతాడు, దాని తర్వాత డిజైన్ ఆకారం అవుతాడు, దాని తర్వాత బయటకు వస్తాడు. ఇది కూడా అంటే అటువంటి కళ ఇది.
2: అసలు ఒక డోక్రా ఇత్తడి బొమ్మ తయారు చేయడం వెనక ఉన్న శ్రమను, పద్ధతిని గురించి విందాం.
1: అంటే ఇది డోక్రా అనేది ఒకసారి తయారు కాదు. ఫస్ట్ మేము ఆవు పేడతో మామూలు ఆకారం చేస్తాం, బట్ట పట్టిన మట్టితోని దానికి పూర్తిగా ఆకారం ఇస్తాం. మట్టి ఆకారం సైజ్ ఉంటది. ఇప్పుడు ఆ విగ్రహం ఉంది, ఒక బెల్ ఉన్నది, బెల్ ఆకారం. అది ఆవు పేడ మట్టితోని మామూలు ఆకారం చేసిన. ఆవు పేడ మట్టి ఒక 30%, 70% మట్టి, 70% కలిపిన తర్వాత అది మంచిగా
2: ఇంటిల్లిపాది ఈ వస్తువుల తయారీలో పాలు పంచుకుంటారు.
3: నా పేరు కోవ వనిత, నేను ఇంద్రజిత్ గారి చెల్లెల్ని. నేను స్టార్టింగ్ లో స్కూల్ కి వెళ్లేదాన్ని. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఖాళీ టైంలో అన్నయ్య పక్కన కూర్చుని మంచిగా చూసేదాన్ని. అయితే అన్నయ్య ఏం చేస్తుండో చూసి ఇక వనిత కొంచెం నేర్చుకుంటావా అని అంటే అన్నయ్య పక్కన కూర్చొని ఇలా డిజైన్ చేసేదాన్ని సార్. పుట్ట మట్టి తీసుకొచ్చి దంచుతాం, దంచి మళ్ళా దానికి జల్లెడ పడతాం సార్, స్మూత్ అయిపోతుంది. స్మూత్ అయిన తర్వాత తాబెల్లును ఆకారం చూసి మేము మట్టితో చేస్తాం. మట్టితో చేసిన తర్వాత ఎండబెడతాం సార్, వండ ఎండుతుంది, ఒక రోజులో ఎండిపోతుంది. మళ్ళా ఎండిందా లేదా అని చూస్తాం సార్. చూసిన తర్వాత మళ్ళా ఇంకా స్మూత్ చేస్తాం సార్, నున్నగా చేస్తాం. బట్టతోని కూడా నున్నగా చేయొచ్చు. తర్వాత డిజైన్ చేస్తాం సార్.
4: అయితే ఇప్పుడు ముందేమో మైనంతో దారాలు తీస్తారు, ఆ దారాలతో డిజైన్ చేయడానికి దాన్ని వాడతారు. ఏదో ఆకారం తయారు చేసి దాని మీద ఈ దారాలు చుడతారు. మీరు కళ్ళంతా అక్కడ ఉన్నది.
3: అవును, మైనపు దారంతో చుట్టుతాం సార్. చుట్టిన తర్వాత మళ్ళా కళ్ళు, నోరు, చెవులు అది చేయాలంటే ఇంకా చిన్న తీగే తీసి, సన్నటి తీగ తీసి మళ్ళా డిజైన్ చేస్తాం సార్. డిజైన్ చేసిన తర్వాత ఇంకా స్మూత్ మట్టితోని మెత్తుతాం సార్. మెత్తేటప్పుడు రెండు హోల్ ఉంచుతాం సార్, రంధ్రాలు ఉంచుతాం. ఉంచిన తర్వాత మళ్ళా స్మూత్ మట్టితోని మెత్తుతాం. మెత్తిన తర్వాత ఎండబెడతాం. ఎండబెట్టిన తర్వాత మళ్ళా వేరే మట్టితోని ఇంకా మెత్తుతాం సార్.
1: మొదటి మట్టి స్మూత్ ఉంటది, బట్టపట్టిన మట్టి. అవి డిజైన్ కోసం మెత్తుతాం పైన. దానిపై రఫ్ మట్టి ఉంటది, అది కరగబోసినప్పుడు అది లావా బయట లేకుండా డబల్ మెత్తుతాం. అంటే ఒకే సార్, రెండు సార్లు. ఒకటి డిజైన్ కోసం మెత్తుతాం, దాని తర్వాత ఇతడి కరగబోస్తాం కదా, అది మజబూతి ఉండాలని గట్టి దానం కోసం.
4: అంటే విగ్రహం చుట్టూ మట్టి వేసినరు, ఆ తయారైంది. దాన్ని తీసుకెళ్లి ఆ మొత్తాన్ని తీసుకెళ్లి బట్టిలో పెడతాం.
3: బట్టిలో పెడతాం సార్.
4: బట్టి ఎట్లా తయారు చేస్తారు
1: అంటే, దీని బట్టికి దానికి తవ్వుతాం అన్నట్టు. ఉంటుంది ఒక 1.5 ఫీట్. దాని తర్వాత దానికి ఇక సిరిమాన్ కట్టెలు, సండ్ర కట్టెలు.
4: సిరిమాన్ సండ్ర
1: రెండే బట్టలు వేరు పట్టే పనికి రాదు. ఇవి చాలా మజబూతి ఉంటది, అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటది.
4: దాంట్ లోపల మీరు మట్టి రుద్ది చేసిన విగ్రహాలన్నీ, మట్టి మేగిన విగ్రహాలన్నీ తీసుకెళ్లి.
3: అవును సార్, బట్టిలో పెడతాం. బట్టిలో పెట్టిన తర్వాత మైనం కరిగిపోతుంది సార్. కరిగిపోయిన తర్వాత మళ్ళా
4: మైనం కరిగిపోయి బయటకి
3: తానంతా తాను కాదు సార్, అది తీయచ్చు, లేకపోతే అక్కడనే కరిగిపోతుంది. తర్వాత ఇత్తడిని కరగబెట్టేసి ఏదైతే హోల్ ఉందో దాని లోపల పోతుంది సార్.
4: మైనం ఖాళీ అయిపోయింది, డిజైన్ లోపల ఉన్నది. ఆ డిజైన్ ని మళ్ళీ తీయాలి అంటే మీరు ఇందులో లోహం
3: పోయాలి. పోయిన తర్వాత డిజైన్ వచ్చేస్తుంది సార్, లోపల ఉంటది. మళ్ళా తీసేసి బయటకు ఉంచిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ చల్లారిపోతుంది.

0: అప్పుడు మెల్లగా తీస్తాం సార్ మట్టిని, దేంతో చిన్నది కొట్టిన తర్వాత మెల్లగా తీసేస్తే అది డిజైన్ కనిపిస్తుంది సార్,
1: ఆకారం మీకు బయటకు వచ్చేస్తుంది. అది గంట అయితే గంట, జంతువు అయితే జంతువు, లేకపోతే తాబేలు అయితే తాబేలు వస్తుంది.
2: ఈ డోక్రా వస్తువులకు గోండు మొదలగు ఆదివాసీల జీవితాల్లో గొప్ప మతపరమైన ప్రాధాన్యం ఉన్నది.

0: ఇది పెర్సపేన్ సల్లా. ఇది మామూలుగా తయారు చేయం. ఒక ప్రతిగా దీనికి ఒక టైం ఉంటది, గ్రహణం పట్టినప్పుడు ఏదైనా మంచి వస్తువులు కలుపుకొని చేస్తాం.
1: ఇదేదో చిన్న సగం పెన్సిల్ లాగా ఉన్నది, దాని మీద కొంత అలంకారం ఉన్నది.
0: నాలుగు మెయిన్లకి నాలుగు ఇట్లా చుక్కలు ఉంటాయి. సూర్య చంద్ర ఉంటది.
1: ఐదు వాళ్ళకి ఐదు చుక్కలు
0: ఇట్లా. ఇది ఒక సల్లగా తయారది. ఇది పెద్దగా, ఇది అన్ని ఆచారాల వాళ్ళకి, అన్ని దేవుళ్ళ వాళ్ళకి వాడుతారు. దీనికి నాలుగు వేలు, ఐదు వేలు, ఆరు వేలు, ఏడు వేల వాళ్ళకి వాడతారు. పెర్సపెన్ సల్లా, పెర్సపెన్ సల్లే అంటారు. సల్లా ఇది ఘాగ్రా
1: అంటే ఇది పెద్ద మువ్వ.
0: మువ్వ పెద్ద మువ్వ అంటే ఆరు వాళ్ళకి ఆరు గజలు ఇస్తాం, ఏడు వాళ్ళకి ఏడు గజలు ఇస్తాం, నాలుగు వాళ్ళకి నాలుగు గజలు ఇస్తాం, ఐదు వాళ్ళకి ఐదు గజలు ఇస్తాం. ఇట్లా ఇటువంటి గజలు ఉంటే పెర్సపెన్ జల్కర ఉంటది, పెద్దగా దీపం ఉంటది. ముందు వెలిగించేవాళ్ళు వెలుతురు కోసం. అది ప్రత్యేకంగా ఒక డిజైన్ తయారు
1: చేసి
0: కాదు వేలాడుతుంది.
1: ఒక దీపం,
0: ఆ దీపం ఉంటది. పెర్సపెన్ జల్కర అంటారు. ఓతిని, ఓతిని అంతే ఇది ఒక చెంచాలాగా పనిచేస్తుంది. ఇప్ప పువ్వులు నానబెట్టి కొందరు కూర్చుంటారు సోయరధారీలు. కూర్చున్న తర్వాత దీనికి ఇక్కడ నుంచి కొన్ని తీర్థం ఇస్తారు అందరికి. ఇట్లా ఇక్కడ నుంచి తీర్థం ఇస్తారు కదా, దీప పువ్వు తీర్థం. అది దేవుళ్ళు తయారు చేస్తారు కదా.
1: ఇది ఒక గొట్టం లాగా ఉంది, ఒకవైపు సన్నగా ఉంది, ఇంకోవైపు కొద్దిగా గిన్నెలాగా ఉంది. దాని నిండా కొంత తీర్థం నింపొచ్చు. ఇంద్రజిత్ గారు ఒకటేమో పెర్సపెనుకు పెట్టేవి చెప్పారు, మరి ఇంకా వేరే వేరే దేవతలు కూడా ఉంటారు కదా.
0: పెర్సపెన్ తర్వాత భీమదేవుడు ఉంటాడు, జంగుబాయి ఉంటది. భీమదేవుళ్ళకి భీమల్ ఘాగ్రా,
1: భీమన్ ఘాగ్రా అంటే మువ్వలు,
0: మువ్వలు భీమల్ పోత్ర. పోత్ర అంటే ఇట్లా పడతామన్నట్టు. ఇట్లా ఆ భీమదేవుడి గజం నుండి కిందికి మా పోత్ర ఉంటది.
1: అదొక స్టాండ్ లాగా ఉంటుంది,
0: స్టాండ్.
1: దాని లోపల ఇది కూర్చోబెడతారు,
0: కూర్చోబెడతారు కరెంట్ కూర్చోబెడతారు.
1: దాని మీద నెమలికలు ఉంటాయి,
0: ఆ నెమలి పింఛన్ ఉంటది. మళ్ళా దాని తర్వాత జంగుబాయి, జంగుబాయి దగ్గర డివే ఉంటది, కోడా ఉంటది, గుర్రం, గుర్రం ఇట్లా గుర్రం ఉంటది. జంగుబాయి డివే ఉంటది. మరి కొన్ని అలంకరణ వస్తువులు ఉంటాయి. అలంకరణ అంటే ఇది కాలి ఉంగరాలు, మట్టెలు. దాని తర్వాత ధూప్దాన్, ధూపర్ణ. మరి దీపం ప్రధానంగా ఒక రకంగా తయారు చేస్తాం. ఇప్పుడు తయారైతున్నది అది అటువంటి.
1: దాని తర్వాత మరి పెళ్లిళ్ళ కోసం ఏం చేస్తాం?
0: మళ్ళీ పెళ్లిళ్ళ కోసం గోర్ఖ కటియార్.
1: పెళ్లిళ్ళలో పెళ్లి కొడుకు పట్టుకుంటాడు కదా.
0: ఇది ప్రధానంగా ఏడు దేవుల వాళ్ళే వాడతారు. మెస్రాం, మడవి వీళ్ళు ఎక్కువ వాడతారు ఇది గోర్ఖ కటియార్.
1: గోండుల పండగల కోసం ఏం వస్తువులు తయారు?
0: దండారి కోసం కొన్ని కొన్ని వస్తువులు. గుసడి సేంబి అంటే గుసడి గొట్ట సేంబి, కట్టెకు కర్రకి సేంబి తయారు చేస్తాం. అంచు, అంచులు, అంచులు కర్ర చివరలో అంచు ఉంటది. అది కూడా డిజైన్ లో తయారు చేస్తాం. గుసడికి గుంగురులు ఉంటాయి. వాళ్ళు ఎక్కువ శాతం ముందు మా వస్తువులు వాడేవాళ్ళు. ఇప్పుడు అయితే మార్కెట్ లో దొరుకుతున్నాయి గుంగురులు. కానీ ప్రతిగా ముందు అయితే మేమే ఇచ్చేవాళ్ళం వాళ్ళకి మువ్వలు, గుంగురులు. పొలాల పండగ మా గోండ్స్ వాళ్ళు ఎక్కువ ఎడ్ల పథకాలు వాడతారు. మువ్వలు ఉంటాయి, గజ్జలు, గజ్జలు కావు. అవి రింగు ఉంటది, ఎడ్లకి రింగులు ఉంటాయి, అవి తయారు చేస్తాం. ముందటి కాళ్ళకి ఒక్కొక్క ఎదుగు రెండు, ఒక్కొక్క ఎదుగు రెండు కాకడేళ్ళగా అటువంటి తయారు చేస్తాం.
1: సంతలల్లో, జాతరలలో కూడా అమ్ముతారు కదా.
0: అంటే ఇప్పుడు ముందటి నుంచి, ప్రాచీన కాలం నుంచి నాగోబ జాతర మాకి అందరికి. ఆదిలాబాద్ డిస్టిక్ లోపల నాగోబ జాతర ప్రాచీనమైన, మళ్ళీ అంత పెద్ద జాతర మాకి అది. బాగా మంచి పద్ధతితోనే పోయితాం ఆ జాతరకి. దేవునిలాగా ఎట్లా పోయితామో దేవుని దగ్గర, అలాగే మా మేళం ఎట్లా పోయితుందో అట్లాగే పోయితాం. మంచి స్నానం చేసి ఇంటికి శుభ్రం చేసి అన్ని ఒక కాయిదతోనే పోయితాం అక్కడ.
1: ఇప్పుడు జాతరలలో ఏ వస్తువులు అమ్ముతారు?
0: మనకి ఇప్పుడు నాగబ ఉన్నది, నాగబ దేవుడు తయారు చేస్తాం, నాగబ తయారు చేస్తాం. కొన్ని గోండువాన వస్తువులు, కొన్ని ధూపార్తీస్, పెయిన్ ఘాగ్రా ఇటువంటి అటువంటి వస్తువులు తయారు చేస్తాం. దేవుని పనికి వచ్చే వస్తువులు అమ్ముతాం, వ్యవసాయం వాళ్ళకి కావాల్సిన వస్తువులు అమ్ముతాం.
1: వ్యవసాయానికి పనికి వచ్చే వస్తువులు ఏం చేస్తారో మీరు చెప్పాలి.
0: చాడే అంటే విత్తనాలు వేసే వాళ్ళు ముందు,
1: విత్తనాలు వేసి ఆ బొంగు మీద పెట్టి,
0: ఆ బొంగుల మీద పై నుంచి చాడే ఉంటారు. ఆ గిన్నె లాంటిది, గిన్నె లాంటిది తయారు చేసి దాని తర్వాత వాళ్ళు విత్తుతారు అన్నట్టు. అంచులు, అందెలు, ఎడ్ల కావాల్సిన ఎడ్ల పథకాలు ఇటువంటివి తయారు చేస్తాం.

0: గోండులు కొలాములకు ఈ వస్తువులు ఇచ్చినప్పుడు మీ సామాజిక సంబంధం ఎట్లుండు?
1: ఇప్పుడు ఒక జంగు బాయ్ డివై తయారు చేసినాం, ముందు వాళ్ళు వచ్చి చెప్తారు మాకు, మా ఇంటికి వచ్చి చెప్పి చాయ్ వాయి తాగి అన్ని ధర చేస్తారు. ధర చేసిన తర్వాత ఈసర ఇస్తారు, ఈసర ఇచ్చి పోయితారు. ఈసర అంటే భయాన అడ్వాన్స్, అడ్వాన్స్ 100, 150 గాని 200, 550 ఇట్లా ఇచ్చి పోయితారు. మరి మాకు తేదీ చెప్తారు. ఇప్పుడు ఒక జంగు బాయ్ డివై ఉన్నది అనుకో, 551, దాని తర్వాత 2 టువాల్స్ శాల్వాలు, 2 5 చిట్టెల జొన్నులు పూజ కోసం, 5 తవాల జొన్నులు చెప్తాం వాళ్ళకి, 2 శాల్వాలు చెప్తాం, 2 నారీలు చెప్తాం, కొన్ని నువ్వులు, మరి నువ్వుల తర్వాత బెల్లం అంటే పాచివి మేము తయారు చేస్తాం కదా, మా ఇంటిలో తయారైన దేవుడికి పాచివి తయారు చేస్తాం, పాచివి చేస్తాం మేము. పాచివి అంటే
2: 5వ రోజు
1: తయారు చేస్తాం అన్నట్టు. మేము 5 రోజు తయారు చేసిన తర్వాత దాన్ని కుంకుమ వేసిన తర్వాత వాళ్ళు అక్కడ పోయి వాళ్ళ పూజలు చేస్తారు.
2: వాళ్ళు మీ ఇంటికి వస్తారు?
1: మా ఇంటికి వస్తారు వాళ్ళు తీసుకోవడానికి. అన్ని బాజగాజలతోనే వస్తారు, కొందరు ఇట్లా వస్తారు డోల్ పట్టుకుని కసలాలు పట్టుకుని వస్తారు, కొందరు మామూలు వస్తారు. ఆ వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని పూజలు, పాచి పూజ తయారు చేసి ఆ వస్తువుకి కొత్త బట్టలో చుట్టి వాళ్ళ దగ్గర పైన ఇస్తాం.
2: అంటే ఇంత మర్యాద వాళ్ళు చేయాలి మీకు
1: కంపల్సరీ. ఇప్పటి వరకు ఉన్నది, ఈ ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు అది మర్చిపోలేదు, ఇప్పటి వరకు అదే నడుస్తున్నది.

0: రెడీమేడ్ నగలు వస్తువులు దొరుకుతుండటం వలన ఓజాలు తయారు చేసిన ఇత్తడి వస్తువులను గోండు కొలాం ఆదివాసీలు కొనడం కొంత తక్కువైనా వారి నిత్య జీవితంలో వారి మతాచారంలో ఓజాలు తయారు చేసే వస్తువుల వాడకం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మాన్కాపూర్ నివాసి అయిన గోండు మహిళ పేందూర్ చంద్రకళ మాటలను విందాం.
1: గుంగుర్లు తీసుకొస్తారు, కొంటారా అంటే డబ్బులు ఉంటే కొంటాం, లేకపోతే లేదు. సమయాలు తెస్తారు. నిరుడే కొన్న నేను 7 దీపాలది. 7 దీపాలది కొన్ని ఆల్రెడీ ఉన్నాయి మా ఇంటికి. మళ్ళా చిట్టెలు కొంటారా అంటున్నారు. మేము చిట్టెలు కొన్నారు, కసటిలు కొన్నారు. కసటిలు అంటారు, చీర్నలు అంటారు. చీర్నలు అంట ఇది దీపం పెట్టడానికి సమయాలు కొన్నాం. ఇంకా జోన్ల ఓసు తండకు చాడేలు అంటాం మేము, చాడేలు తీసుకున్నాం. చిట్టెలు పోనీ కొలసేది ఉంటాయి. మేము అండుతప్పుడు అదే చిట్టెతోని బియ్యం తీస్తాం, పప్పు తీస్తాం. ఆర్పనికి ఆ చిట్టెతోటి మేము కొలిసి. మీకైతే తరజులు ఉంటాయి, మాకైతే చిట్టెలు ఉంటాయి. ముద్దలు మాకు పెళ్లి అయినప్పుడు మాకు అదే ఓజ ముద్దలే మాకు పెళ్లికి పెట్టింది. ఇప్పుడైతే ఎండి బంగారం పెడుతున్నారు. నాలుగు ఇవి నాలుగు ముద్దలు, అవే నాలుగు ముద్దలు, అవే ముద్దలు మేము ముందు పెడుతుండే. దేవుని దగ్గర చేపిస్తాం, నాగోబలు చేపిస్తాం. ఇంకా దీపాలు అయితే లక్ష్మీ పూటలు, మళ్ళా గుర్రం చేపిస్తాం. అంతే చెప్తే చేపిస్తుండే. మేము ఏదైనా పిత్తడ ఇస్తే వాళ్ళు చేపిస్తారు, మేమే ఇవ్వబడుతుంది. ఇప్పుడు పిత్తడే దొరకలేవు, బిందెలు కొనుక్కుంటేనే. బిందెలు కొండ పోతారు, మళ్ళా వాళ్ళు వాళ్ళ ఇంటికి కొండ పోయి చేపించి తెస్తారు. మా ఊర్లో వచ్చారు, ముందు వస్తుండే, ఇప్పుడు రావు. ఇప్పుడు మొత్తం రెడీమేడ్ జమాన వచ్చింది, అయితే ఏమీ చెప్పరాదు సార్. మొత్తం రెడీమేడ్ అయిపోయింది.

0: ఇంత శ్రమతో చేసే వస్తువులకు ఆధునిక కాలంలోనూ ఆదరణ లభిస్తున్నది అంటే ఆ కళాకారుల నైపుణ్యమే కారణం.
1: ఇప్పుడు మొదటికి ఇప్పటికి ఈ వస్తువులు గోండులు తీసుకోవడంలో, గోండులు కొలంలో మీ దగ్గర నుంచి తీసుకోవడంలో ఏమైనా మార్పులు వచ్చినాయా?
2: మార్పు అయితే దేవీదేవుల గురించి ఏమీ రాలేదు. వాళ్ళకి కావాల్సిన కంపల్సరీ వాళ్ళు తీసుకుంటారు, ఇక ఎప్పుడైనా తీసుకుంటారు. దానికి ప్రత్యేకంగా మార్పు వచ్చింది అనేది ఇప్పటి వరకు లేదు. ముందటి

0: నుంచి ఏం నడుస్తుంది, ఇప్పుడు కూడా అదే నడుస్తుంది గోండు వాళ్ళ దగ్గర.
1: కానీ మరి మీ వాళ్ళు చేసేవాళ్ళు చాలా మంది పని మానుకుంటుంటే అక్కడ ఇబ్బంది వస్తలేదు గోండుకు అందించే వాళ్ళలో?
0: చాలా ఇబ్బంది ఉన్నది ఇప్పుడు, ఎందుకంటే ముందు ఈ కళకి ప్రధానం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఈ జనరేషన్ అయితే మా వాళ్ళే ఇక చేస్తలేరు ఎక్కువ కష్టమైన పని.
1: గోండులలో కొలంలో నుంచి ఏమి ఇబ్బంది లేదు?
0: ఏ వాళ్ళ అప్పటి నుంచి మార్కెటింగ్ ఉన్నది మాకు, ఇప్పటి నుంచి అదే ఆచార వస్తువులు తీసుకుంటారు. కానీ మా వాళ్ళు మాత్రం ఇప్పుడు జనరేషన్ పిల్లగాళ్ళు ఇప్పుడు చేస్తలేరు ఇక. అంటే ఇది మంచి ఈ వస్తీ తయారు చేసి బతికే వాళ్ళు బాగా స్మెల్లేగా బతికినారు, ఇప్పుడు వాళ్ళకి గిట్టదు అది. ఇప్పుడు మాకు 4 రోజులు 5 రోజులు పట్టిన తర్వాత వాళ్ళు అమ్ముతుందా లేదా అని అది అన్ని సమస్యలు ఉంటాయి.
1: మరైతే ఏ పనులకు పోతున్నారు మీ వాళ్ళు?
0: అంటే మా పెద్దకంటే మామూలు వ్యాపారం చేస్తూ వ్యాపారం ఇది ఏదైనా కానీ కూరగాయలు కానీ హోటల్స్లలో కానీ ఇట్లా పని చేయడం పోతుంది. కానీ ఈ వస్తువుకి తయారు చేయడానికి వాళ్ళు
1: మీ ఓజాలు మరి సంవత్సరం అంతా మీరు బతకడానికి ఈ వృత్తి మీద సరిపోయేంత ఆదాయం వస్తుందా ఈ డోక్రా వస్తువులతో?
0: కంపల్సరీ వస్తుంది, మేము తయారు చేస్తాం కదా, కొన్ని సమస్యలు వస్తాయి కొన్ని నెలలకి, కానీ ఇక ఈ దీంతోనే బతుకున్నాం.
1: అంటే
0: ఇదే వృత్తితోనే బతుకుతున్నాం.
1: గోండులు వస్తువులు తీసుకుంటారని నమ్మకం ఉంది?
0: కంపల్సరీ తీసుకుంటారు, గోండ్స్ వస్తువులు కంపల్సరీ తీసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన అది కంపల్సరీ ఇంటికి వచ్చి తీసుకుపోతారు, అది సమస్య లేదు.
1: ఇప్పుడు ఆధునిక కాలంలో అవసరాలు పెరిగినాయి, ఖర్చులు పెరిగినాయి కదా, దాంతో ఆ ఈ కాలంలో కూడా ఇప్పుడు ఇది గిట్టుబాటుగానే ఉందని అనిపిస్తున్నదా మీకు?
0: ఇక కొంచెం కష్టం ఉంటది, ముందు కొంచెం మెల్లగా బతికినాం, ఇప్పుడు అంటే బాగా ఖర్చులు ఎక్కువ అయినాయి, అందువలన కష్టం. లేకపోతే వాళ్ళ గురించి మాకు ఏం మార్కెటింగ్ ప్రాబ్లం లేదు, వాళ్ళు తీసుకోరు మరి ఎట్లా బతకలు అది కూడా లేదు, ఇప్పుడు కూడా బాగానే తీసుకుంటాం. అంతా ఉన్నా కూడా అమ్ముడు పోతాయి మాకు, అమ్ముడు ఏం ప్రాబ్లం లేదు, చేసి కూడా ప్రాబ్లం ఉన్నది ఆర్థికంగా. ఒకటి ఇప్పుడు కట్టెలు దొరకలేదు, అడవి మొత్తం ఖతం అయిపోతున్నది. ఆర్థికంగా అంటే కట్టెలు మాకు సండ్ర కట్టెలు కావాలి, సిమెంట్ కట్టెలు కావాలి, అటువంటి దొరకలేవు ఇప్పుడు ఎక్కువ, దానికి ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు బాగా కష్టం. ముందు దగ్గర దొరికి ఇప్పుడు దూరం పోవాలి.
2: ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర హస్తకళల విభాగం ఈ కళను కళాకారులను ప్రోత్సహించేందుకు ఎంతో తోడ్పాటును అందిస్తున్నది. ఆ వివరాలను తెలియజేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థలో సూపర్వైజర్ గా ఉన్న మహమ్మద్ నజీర్ అహ్మద్.
3: ఆదిలాబాద్ జిల్లాలో సార్ ఒక 3 విలేజెస్ ఉన్నాయి ఉట్నూరం ఏజెన్సీ ఏరియాలో. ప్రస్తుతానికి ఒకటి రాంపూర్ కూడా ఒకటి ఆదిలాబాద్ మండలంలో వస్తుంది. ఆ టోటల్ ఓవరాల్ కలుపుకొని అరౌండ్ మనకు సార్ ఒక 80-90 ఫ్యామిలీస్ ఉన్నాయి సార్.
4: ఆ ఊర్ల పేర్లు చెప్తారా? రాంపూర్ ఒకటి,
3: ఒకటి రాంపూర్, ఒకటి కూషాగాం విలేజ్, ఒకటి జామ్గాం, ఒకటి కెస్లగూడా. ఇవి మూడు కూడా ఆసిఫాబాద్ కొమరంభీం డిస్ట్రిక్ట్ వస్తాయి సార్. అది
4: దీనికి జియో ట్యాగింగ్ వచ్చింది కదా, అది ఎట్లా వచ్చింది, దాని వెనక ఏమేం పనిచేసింది?
3: ఒక సొసైటీ ద్వారా సార్ అది దానికి జియో ట్యాగ్ చేశారు, ఆదిలాబాద్ హ్యాండిక్రాఫ్ట్ ఆర్టిజాన్ వెల్ఫేర్ అసోసియేషన్. దాని ద్వారా అది కార్పొరేషన్ వాళ్ళు దానికి మళ్ళీ కాపీ రైట్ కింద అది ఎవరు చేయకూడదు అనేది ఉద్దేశంతో జియో ట్యాగ్ చేశారు. కానీ అది కాస్ట్ మాది అయిపోయింది, కానీ మా దగ్గర ఇంక ఇంప్లిమెంట్ కాలేదు సార్. టైం పడితే మన కార్పొరేషన్ ఏం చేయబోతుందంటే సార్ ఒక సిఎఫ్సి ఏర్పాటు చేద్దామని చూస్తున్నారు వాళ్ళు,
4: అంటే
3: కామన్ ఫెసిలిటీ సెంటర్. అందులో వీళ్ళకు టోటల్ గా ఇప్పుడు వర్క్ షాప్ షెడ్ ఇస్తారు, మళ్ళీ షోరూమ్ ఇస్తారు. వీళ్ళ టెక్నాలజీ ఏ విధంగా మనం ఇప్పుడు రిక్వైర్మెంట్, ఇప్పుడు టూల్స్ డెవలప్డ్ టూల్స్ ఉన్నాయి కదా సార్, మిషనరీస్ ఉన్నాయి, ఇవి ఏ విధంగా వీళ్ళకు చేస్తే ఈ వర్క్ డెవలప్ అవుతుంది, వాళ్ళకు డిజైన్స్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో సిఎఫ్సిని ఒకటి వాళ్ళు ప్రొవైడ్ చేయాలని చూస్తున్నారు తెలంగాణ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు. అయితే వీళ్ళకు ఒక ప్లేస్ కావాలి, ఇక్కడ ప్లేస్ అయితే అక్కడ సిఎఫ్సి ఏర్పడేందుకు వీళ్ళు కృషి చేస్తున్నారు సార్ మా కార్పొరేషన్ వాళ్ళు.
2: మట్టితో ప్రతిమను తయారు చేసి మైనపు దారాలు చుట్టి మళ్లీ మట్టి పూత వేసి పోత అచ్చు తయారు చేసి దానికి 2 రంధ్రాలు ఉంచి ఆ రంధ్రాల ద్వారా కరిగించిన లోహాన్ని అందులో పోసి చల్లారిన తర్వాత ఆ మూసను పగలగొడితే వచ్చేదే ఆ మెరుపు తీగ స్వరూపం.
5: అది బెంగాల్దైనా, ఒరిస్సాదైనా, బస్తర్దైనా, మన ఆదిలాబాద్దైనా, డోక్రా కళాకృతుల్లో మనలను వెనువెంటనే ఆకట్టుకునేది వాటి సరళ నైసర్గిక సౌందర్యం. బంగారు కాంతులేనే సన్నని ఇత్తడి దారాల అల్లికతో మనోహరంగా రూపుదిద్దుకున్న ప్రతి చిన్న పెద్ద డోక్రా వస్తువు వెనుక ఒక గొప్ప ఆదిమ స్మృతి ఉన్నది, గొప్ప కళ ఉన్నది, శ్రమ ఉన్నది. ఒకరిద్దరు ముగ్గురు కళాకారుల చేతివ్రేళ్ల కొసల నుండి మెలితిరిగిన మెత్తని మైనపు దారాల అల్లిక ఉన్నది. ఇత్తడిని అడవి కట్టెల కొలిమిలో మూసలో ఓపికగా మెరుపులీనేదాకా వేడెక్కి

నిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఇత్తడిలో మైనప్ నెరువు ఆదిలాబాద్ జిల్లా గోండు ఓజు కళాకారుల ఇత్తడి బొమ్మల కళలపై రేడియో రూపకం విన్నారు. రూపకల్పన సుమనస్పతి రెడ్డి గారు, సహకారం దూర్వా భూమన్న, కట్టా లెనిన్, వ్యాఖ్యానం కట్టా లెనిన్, పి కమలాకర్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

చిత్రసీమ కార్యక్రమంలో కొత్త కాపురం ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన సి నారాయణరెడ్డి గీతం కెవి మహదేవన్ సంగీతాన్ని అందించిన ఈ పాట ఇప్పుడు విందాం.

నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరు నేను శైలజ చిత్రం నుంచి క్రేజీ ఫీలింగ్స్ అనే సాంగ్ అడుగుతున్నారు. పృథ్వీ చంద్ర పాడిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాట మీకోసం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8.

0: Manu Cemerenceli.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2015 నుండి 2020 మధ్యకాలంలో విడుదలైన సినిమాల నుండి మంచి మంచి పాటలు వింటున్నారు కదా. ఇప్పుడు నిన్ను కోరి చిత్రం నుంచి కార్తీక్ చిన్మయి పాడిన పాట వింటారు. రామజోగే శాస్త్రి సంగీతానికి గోపీసుందర్ సంగీతం అందించారు. ఈ పాటని వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ భూవిక, శివకృష్ణ, దీప్తి, అన్సి, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ కోరిక మీదకు ప్లే చేయడం జరుగుతుంది.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి వివిధ భారతిలో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో నెక్స్ట్ RX100 మూవీ నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట. చైతన్య ప్రసాద్ సాహిత్యానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ పాటని మురహరి యశోద నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి కోరారు. వారి కోసం ప్రసారం చేయడం జరుగుతుంది. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ జేరుపోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు హన్మకొండ జిల్లా నుంచి. వీరికోసం ఈ పాట

ఆకాశవాణి నిలయంలో సమయం 10:55 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 134వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడుతుంది. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట వింటారు.

0: నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అవును కదా, అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన 2 అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ 2 అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సశ్రీయకాల్.
1: నమస్కారం సార్.
0: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాలు విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు, ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
1: నమస్కారం సార్, నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్లి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను, కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
0: చాలా సంతోషం అనిమేష్ గారు. గురీందర్ వీర్ గారు, మీ గురించి చెప్పండి.
2: నమస్కారం సార్, నా పేరు గురీందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్లలోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకు పైన, అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేం మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, నాన్నగారు మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు, ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు, ఈ ఫోటో

0: ఎప్పటిది అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, నేను క్రీడల్లో పాల్గొనటానికి వెళ్లాను, ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను, చూడు మన జట్టుని గెలిపించాను అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్లేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించటం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, బాబు చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురీందర్ పరిగెత్తటం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
1: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
0: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కళ నెరవేరలేదు కాబట్టి తన కొడుకు ఆ కళ నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కళను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, కళలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి, గురీందర్ నువ్వు చాలా కష్టపడాలి అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ అయినా ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, సోదరా నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు, 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు, భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, గురీందర్ మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. గురీందర్ నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
1: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. కేవలం 2 రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్ వీర్ చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలంటారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో. మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరెలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్ వీర్ మీరు చెప్పండి.
0: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారీ గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, గురీందర్ పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, 1 సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు, నువ్వు కలలు కనటం ఆపవద్దు అని చెప్పేవారు. నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
1: బాగా చెప్పారు. అనిమేష్ గారు మీరు చెప్పండి.
2: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, చూడు అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని మా నాన్నగారు కూడా నాతో అన్నారు. నువ్వు ఈ రంగంలోకి అడుగు పెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగు పెట్టావు కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో అని చెప్పేవారు. నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం, కేవలం కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలో పరిగెత్తేంత గొప్పవి కావని లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్ ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం. అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
1: అనిమేష్, గురిందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది. సహజంగా మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్, ముందు మీరు చెప్పండి.
2: సార్, మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురిందర్ వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత రెండో సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియా కూడా వెళ్లాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
1: చాలా బాగుంది. గురిందర్ వీర్ గారు, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
0: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్ మేము ఒకరికొకరం అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్లి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయ్, మనం ఇక్కడ వామప్ చేద్దాం, వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్, మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేం ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
1: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు, దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారు అని నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరిలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా అని నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు,
1: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు

జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డ కడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది. ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్లారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆమ్ పన్నా కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్ హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సీ మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్ గుజరాతుల్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు, బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్ గోవాలలో కోకుమ శర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన. మిత్రులారా, ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిల్లో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన పొలాల నుంచి, పశువుల కొట్టాల నుంచే కదా వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు, కానీ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఈ వేసవిలో ఈ దేశీయ పానీయాల్ని హాయిగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాకతో ప్రతి ఇంట్లో ఒక చర్చ ఆరంభమవుతుంది, అది మామిడి పండ్ల మీద. మామిడి పండ్లు ఒక సాధారణమైన, అంటే సహజంగా జరిగే చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడి పండ్ల ప్రస్తావన రాకుండా ఏ ఇల్లైనా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం మామిడి, ఒక్కో రుచి, ఒక్కో సువాసన. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల నుంచి హాపుస్, ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగ్రా. యాదృచ్ఛికంగా లంగ్రా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా, ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా, ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ల నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారుతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచ మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతోన్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరిలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు.
ఇక్కడ దాదాపు 15,000 మంది

కి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో. ఈ ప్రయత్నం వెనుక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజీని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్లం కదా అని భావించారు సాజీ. ఆ ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజీ వలాసిరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు, అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసింది ఒక్కటే మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరోప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనయ మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్, దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవేను భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి, అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారం అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో, నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు
బెంగళూరు ఆస్ట్రోనా

0: ఎకనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలన సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూర్ ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాల్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలన శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాల్ని ఉపయోగించటం సునాయసంగా నేర్చుకున్నారు. రాజ్కోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రోనమీ క్లబ్, గిర్ అడవుల నుంచి రానఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలన సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రులారా, మీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానిటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని. పరీక్షలు చేశారు, చికిత్స అందించారు. ఆ తర్వాత మళ్లీ సురక్షితంగా రాప్తీ నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణం తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగా నది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవటం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమా నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీని మీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ల దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్లకన్నా పటిష్టమైంది వాళ్ల దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకొచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డీ తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకొక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్ కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలలు నడిపిస్తున్నారు. చెన్నైలోని జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థుల్ని కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు ఒక చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమవంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్లీ కలుస్తాను మిత్రులారా. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: కొద్ది క్షణాల్లో ప్రత్యేక గుర్తుకొస్తున్నాయి.
1: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 9 నిమిషాలు. మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి, మీ రేడియో సఖి అనుపమాతో. మరి ఈరోజు ఏంటి ప్రత్యేకం? ఒక వ్యక్తి జీవితకాలంలో 1-2 రికార్డ్స్ చేస్తే గొప్ప, కానీ సరికొత్త రికార్డ్స్ సెట్ చేయడం ఈ నటుడికి ఎంతో సరదా. మెరుపు వేగంతో మార్పులు తేవడం వీరికి అలవాటు. ఇంతకీ ఎవరైనా? మరెవరో కాదు, మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ స్టార్ కృష్ణ, మన నటశేఖరుడు. వారి జయంతిని పురస్కరించుకుని ఈ ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతిలో.

సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఒక్కసారి వీరి రికార్డ్స్ వైపు కనుక మనం చూస్తే తొలి సాంఘిక రంగుల చిత్రంలో నటించారు.

డబల్ యాక్షన్ అత్యధికంగా ఎవ్వరూ చేయనని 25 చిత్రాలు. ఓహ్, ఇవి కదా రికార్డ్స్ అంటే అనిపించేంతగా బుల్లెట్లాగా దూసుకొచ్చాడు మన కృష్ణుడు.

ఈ బుర్రిపాలెం బుల్లోడు సంధించిన బాణంలా బుల్లెట్లాగా తెలుగు చిత్రసీమ వైపు తన గురి పెట్టాడు. ఏమి రాదో, ఏం చేయలేడు, అబే ఎక్స్ప్రెషన్స్ కూడా లేవు అంది పరిశ్రమ. పకాలను నవ్వారు కృష్ణ. ట్రెండ్ని నేను ఫాలో అవ్వను కదా, నేనే ట్రెండ్ సెట్ చేస్తాను కాని అని సవాల్ విసిరి అఖండుడు అనిపించుకున్నారు నవ్వుతూ కృష్ణగారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: సరికొత్త రికార్డ్స్ ని నెలకొల్పడం ఒక ఆట మన కృష్ణ గారికి. తొలి సాంఘిక రంగుల చిత్రం తేనె మనసుల్లో లీడ్ యాక్టర్గా రామ్మోహన్ తో పాటు కనిపించారు. మెప్పించలేకపోయినా నిరాశపడకుండా తుపాకులతో ఒక స్పైగా గూఢచారి 116 లో మురిపించేశారు. ఇది కృష్ణేనా అని ఆశ్చర్యపోయింది పరిశ్రమ. ఆంధ్ర జేమ్స్ బాండ్ అని పిలుచుకున్నారు ముద్దుగా ప్రేక్షకులు.

0: వార్త ప్రసారం అనంతరం ఈ ప్రత్యేక కార్యక్రమం కొనసాగిద్దాం. ఆకాశవాణి వివిధ భారతిలో
1: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
2: రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
1: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
3: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
2: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
1: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా. ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
2: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
1: అవునా?
2: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు, దర్శకులు రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు ఆయనది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడా రంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.
3: స్టూడియోలో సమయం 12:30. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: సమయం 12:30. ఇప్పుడు వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవిలత. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్ లో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఈ విషయమై వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. ఈరోజు మన్ కీ బాత్ లో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, ప్రజలు నిరంతరం నీరు తాగుతూ ఉండాలని, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
2: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए. धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
1: देशంలోని వివిధ ప్రాంతాల్లో దొరికే మామిడి పండ్ల రకాలను ప్రధానమంత్రి

0: मलगोवा, बंगाल का हिमसागर, उड़ीसा और आंध्र प्रदेश का सुवर्ण रेखा, यानी जगह बदलती है, आम का रूप रंग और उसका स्वाद भी बदल जाता है।
1: భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. తాను ఇటీవల నెదర్లాండ్స్కు వెళ్లిన సమయంలో చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించారని గుర్తు చేశారు. వాటిలో 21 పెద్ద, 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్య గొప్పతనానికి నిదర్శనమని ప్రధానమంత్రి కొనియాడారు.
0: తామ్ర పట్టికాఓ కో లేకర్ లోగో మే కాఫీ జిజ్ఞాసా భీ హై. ఇన్మే 21 బడీ ఔర్ 3 ఛోటీ తామ్ర పట్టికాయే హై. చోళ సామ్రాజ్య కే సమృద్ధ ఇతిహాస్ ఔర్ సంస్కృతి పర్ హమ్ సభీ కో బహుత్ గర్వ హై. హమారీ సర్కార్ భారత్ కీ ఐసీ అమూల్య ధరోహరో కే సంరక్షణ కే లియే లగాతార్ ప్రయాస్ కర్ రహీ హై.
1: జ్ఞాన భారతం అభియాన్ కింద ఛత్తీస్గఢ్లోని మల్హర్లో 3 అరుదైన రాగి ఫలకాలు లభించాయని నరేంద్ర మోదీ తెలిపారు. అవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పరిపాలనా కాలానికి సంబంధించినవని, ఈ రాగి ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయన్నారు. ఇటీవల జార్ఖండ్లోని రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కాంపిటీషన్ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని మోదీ ప్రశంసించారు.
0: मैं चाहता हूं कि मन की बात के श्रोताओं को पता चले.
2: नमस्ते सर, मेरा नाम अनवेश कुजूर है. मैं 200 मीटर और 4x100 मीटर का नेशनल रिकॉर्ड होल्डर हूं. मैं छत्तीसगढ़ से बिलोंग करता हूं सर, एंड अभी मैं उड़ीसा से खेलता हूं. मैं लास्ट ईयर एशियन मेडल और वर्ल्ड यूनिवर्सिटी गेम्स मेडल लेके आया, इंडिया को रिप्रेजेंट कर रहा हूं इंटरनेशनली.
0: और गुरिंदर वीर जी का क्या है?
3: नमस्ते सर, मेरा नाम गुरिंदर वीर है और मैं इंडियन नेवी में पैटी ऑफिसर हूं. पहला इंडियन हूं जो 10.1 के बैरियर के नीचे भागा है.
1: ఖగోళ శాస్త్రం దశాబ్దాలుగా అన్వేషణకు స్ఫూర్తినిస్తోందని, ఇప్పటి యువత కూడా దాని పట్ల ఉత్సాహం చూపిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు ప్రాచుర్యం పొందుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బెంగళూరు ఆస్ట్రానమికల్ సొసైటీ, ఖగోళ్ మండల్, ఆస్ట్రో కేరళ, బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ వంటి సంస్థలు పరిశీలన కార్యక్రమాలు, ప్రత్యేక కోర్సులు కూడా నిర్వహిస్తున్నాయన్నారు.
0: राजकोट के बिग बैंग एस्ट्रोनॉमी क्लब ने गिर के जंगलों से लेकर कच्छ के रण तक अनेक एस्ट्रोनॉमी इवेंट्स आयोजित किए. मैं आईसेक का भी जिक्र करना चाहूंगा. यह एक स्टूडेंट लेड नेशन वाइड नेटवर्क है जो एस्ट्रोनॉमी और एस्ट्रोफिजिक्स क्लब को आपस में जोड़ता है. साथियों, अपनी हॉबी के लिए समय निकालना और लगातार कुछ नया सीखते रहना बहुत जरूरी है.
1: నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిలా రూపొందించిన డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఇటీవల మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్లో ఒక కాలువలో చిక్కుకుపోయిన గంగా డాల్ఫిన్ ను రక్షించి చికిత్స అందించి రప్తీ నదిలోకి విడిచిపెట్టారని తెలిపారు.
0: ये डॉल्फिन रेस्क्यू एम्बुलेंस बहुत खास है. इसे एक चलते फिरते अस्पताल की तरह तैयार किया गया है. इसमें डॉल्फिन को सुरक्षित रखने की व्यवस्था है, ऑक्सीजन की सुविधा है, विशेष स्ट्रेचर है, बचाव के उपकरण है. यानी अगर कोई डॉल्फिन घायल हो जाए, नहर में फंस जाए या नदी से कट जाए तो तुरंत उसकी मदद की जा सकती है.
1: ऑपरेशन सिंधूर समय భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితమయ్యేలా చేసిందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. లక్నోలో నౌసేన శౌర్య వాటిక ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ మంత్రి, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పూర్తి సన్నద్దతతో అరేబియా సముద్రంలో మోహరించి శత్రుదేశంపై ఒత్తిడి తెచ్చిందని చెప్పారు. దీని ఫలితంగా పాకిస్తాన్ నౌకాదళం మొత్తం తన ఓడరేవులకే పరిమితం కావాల్సి వచ్చిందని వివరించారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా 2025 మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్లో భాగంగా భారత బలగాలు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పలు ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు నిర్వహించాయి.

0: పొగాకు వాడకం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. పొగాకు వాడకానికి ముగింపు పలికేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు చేపట్టింది. పొగాకు పట్ల ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ పొగాకు వ్యసనాన్ని ఎదుర్కోవడం అనేది ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. లోక్మాత అహల్యాబాయ్ హోల్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆమెకు నివాళులర్పించారు. ఆమె మేధస్సు, కరుణ, ప్రజా సంక్షేమం పట్ల ఆమెకున్న అచంచలమైన నిబద్దతను యావత్ దేశం స్మరించుకుంటుందని మోదీ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా లోక్మాత అహల్యాబాయి హోల్కర్ కు నివాళులర్పించారు. అహల్యాబాయి న్యాయం, సుపరిపాలన, ప్రజా సంక్షేమానికి ఆదర్శవంతంగా నిలిచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్ దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, మధ్యప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు. మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి మీ రేడియో సఖి అనుపమతో. ఈ రోజు ప్రత్యేక కార్యక్రమం మన సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని. మరి సాహసం శ్వాసగా సాగిపో అని ఇప్పుడైతే మనందరం సినిమాలను తీస్తున్నాం, కానీ సాహసానికే శ్వాసపోసి సినిమా అనే ఊపిరిని ఊది తారా జువ్వల రాకెట్ వేగంతో కొత్తదనాన్ని మనకు అందించింది మాత్రం కృష్ణగారే. మెకెనాస్ గోల్డ్ హాలీవుడ్ చిత్రానికి తెలుగు రూపాంతరంగా మోసగాళ్లకు మోసగాళ్లు, గుర్రాల్ని వేగంగా నడుపుతూ సాగే యాక్షన్ కి ఆహా సూపర్ అన్నది కుర్రకారు మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రేక్షక లోకం. కోరినది కృష్ణగారి దగ్గరికి వచ్చేసింది.

అల్లూరి సీతారామరాజు గారి మీద చిత్రం తీయాలన్నాడు కృష్ణ. వద్దు అంది పరిశ్రమ. లేదు, చేయాల్సిందే అన్నది దూకుడుగా ఆలోచించే కృష్ణ అంతరంగం. చింతపల్లి అడవుల్లో 2 నెలల పాటు, మద్రాసులో 15 రోజులు, ఇలా ఒక కుటుంబంలా యూనిట్ సభ్యులందరూ కలిసి పనిచేశారు. తొలి తెలుగు సినిమాస్కోప్ చిత్రమే కాదు, శ్రీశ్రీ గారికి తెలుగు వీరలేవరా పాటకు జాతీయ పురస్కారం, ఉత్తమ గేయ రచయితగా ప్రకటించేంతగా ప్రకంపనలు సృష్టించింది అల్లూరి సీతారామరాజు. మరో మాట, ఇది కృష్ణగారి 100వ సినిమా.

0: view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcin.co.in and take the first step toward the blue.
1: నటశేఖర కృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక గుర్తుకొస్తున్న వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి దూకుడుగా అల్లూరి సీతారామరాజు సినిమా అయితే తీశారు, హిట్ కూడా కొట్టారు, కానీ తర్వాత వరుస ఫ్లాప్స్. కుంగిపోలేదు, ఎందుకంటే అక్కడున్నది

కృష్ణగారు. అయిపోయింది అయ్యగారి పని అని కిసుక్కున నవ్వింది పరిశ్రమ. గిరుక్కున చూశారు కృష్ణ. పట్టుదలతో పాడిపంటల సినిమాతో సగటు ప్రేక్షకుడి మనసులకు చేరువయ్యారు.

సాంఘికాలు ఎవరైనా చేస్తారు, మరి పౌరాణికం చేయడం అంత ఈజీ కాదంది పరిశ్రమ. కురుక్షేత్రం సినిమా చేసి కుర్చీల్లోనే కూర్చోపెట్టేశాడు ఈ ఘనుడు.

ఇలా కృష్ణమాయలో సినిమాలు సాగుతున్న కాలంలోనే ఒక ప్రముఖ వ్యక్తితో చిన్న గొడవ. మన బుల్లెట్ స్పీడ్ కృష్ణ గారికి ఆ గొడవ పెద్దదైందా, ఇబ్బంది పెట్టిందా చెప్తాను ఈ పాట విన్నాక.

పాట వినగానే అర్థమైపోయింది కదా. అవును, అప్పట్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కృష్ణ గారికి చిన్న మనస్పర్ధ. బాలు లేని కృష్ణకు పాట ఎలా? పాటల్లేని సినిమాలు తీస్తావా అంది పరిశ్రమ. పాటనెందుకు ఆపాలి, పాడేవాడినే మార్చేస్తాను అని రాజ్ సీతారాంను తెలుగు సినిమాకు పరిచయం చేశారు కృష్ణ గారు.

కష్టాలు నష్టాలు అందరికీ వస్తాయి, కానీ అందరిలా కుంగిపోకుండా ముందుకు సాగుతూ ఎలాగైనా సరే విజయాన్ని చేపట్టాలన్నదే కృష్ణగారి ఆకాంక్ష ఎప్పుడూ.

స్టూడియో క్లాక్ లో సమయం 1 గంట. మీరు వింటున్నారు ప్రత్యేక గుర్తుకొస్తున్నాయి నటశేఖర కృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని ఆకాశవాణి వివిధ భారతిలో. కుటుంబ కథలతో ప్రేక్షకుల మనసులో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు కృష్ణ గారు. పండంటి కాపురం సినిమాతో ఎంత బలమైన ముద్ర వేశారంటే, కృష్ణుడు మావాడే అని పరిశ్రమంతా ఆలింగనం చేసుకునేంతగా ప్రేక్షక లోకానికి కూడా చాలా దగ్గరవారయ్యారు

ఒక్కడు ఏకవ్యక్తి సైన్యంలా నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా, అందరివాడిగా, ఆప్తుడిగా నేనున్నాను అని నిలబడినది పరిశ్రమలు ఎవరు అనంటే జవాబు పద్మభూషణ్ డాక్టర్ కృష్ణ గారన్నదే అందరిది జవాబు. ఈరోజు నటశేఖర కృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని కొన్ని జ్ఞాపకాలు, పసందైన పాటలతో వివిధ భారతి మిమ్మల్ని పలకరించింది. తనివి తీరలేదు, నాకు కూడా తెలుసు, కానీ సమయం మించిపోతోంది. ఈ కార్యక్రమం మీ అందరినీ ఆకట్టుకుందని ఆశిస్తూ వినమ్రంగా నమస్కారం అంటోంది మీ రేడియో సఖి అనుపమ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. అథ్లెటిక్స్ లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలో 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో కొనియాడారు. నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిలా రూపొందించిన మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి జూన్ 4-5 తేదీల్లోగా పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్రీడలు ఫిట్నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో జూన్ 7 ఫిట్ ఇండియా సండే స్వామ్ సైకిల్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. అథ్లెటిక్స్ లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలో 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రధానంగా ఇద్దరు అథ్లెట్లు గురువిందర్ సింగ్, అనిమేష్ కుజూర్ పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డులను 3 సార్లు అధిగమించడాన్ని మోదీ ప్రస్తావించారు. 100 మీటర్ల పరుగు పందెంలో భారతీయులు రికార్డు సాధించగలిగిన శరీరం లేదన్న అపోహలను వీరిద్దరూ పట్టాపంచలు చేశారని కొనియాడారు. ప్రధానమంత్రి తన మనసులోని ఆలోచనలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 134వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణి ద్వారా ప్రసారమైంది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఇద్దరు అథ్లెట్లతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
1: मैं चाहता हूं कि मन की बात के श्रोताओं को पता चले.
2: नमस्ते सर, मेरा नाम अनिमेश कुजूर है. मैं 200 मीटर और 4x100 मीटर का नेशनल रिकॉर्ड होल्डर हूं. मैं छत्तीसगढ़ से बिलोंग करता हूं सर, एंड अभी मैं उड़ीसा से खेलता हूं. मैं लास्ट ईयर एशियन मेडल और वर्ल्ड यूनिवर्सिटी गेम्स मेडल लेके आया, इंडिया को रिप्रेजेंट कर रहा हूं इंटरनेशनली.
1: और गुरिंदर वीर जी का क्या है?
3: नमस्ते सर, मेरा नाम गुरिंदर वीर है और मैं इंडियन नेवी में पैटी ऑफिसर हूं. पहला इंडियन हूं जो 10.1 के बैरियर के नीचे भागा है.
0: వేసవిని తట్టుకునేందుకు భారతదేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు వివిధ రకాల పానీయాలతో ఉపశమనం పొందుతారని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే వేసవి వచ్చిందంటే మామిడి పళ్ల గురించి చర్చించని ఇల్లు ఉండదన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దొరికే మామిడి పళ్ల రకాలను ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. మహారాష్ట, కొంకణ్ ప్రాంతాల్లో దొరికే హాపూస్ ఆల్ఫన్సో, గుజరాత్ లో దొరికే కేసర్, ఉత్తరప్రదేశ్ లో దొరికే దశహరి, దక్షిణ భారతదేశంలో దొరికే బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలు, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ లో దొరికే సువర్ణ రేఖ గురించి నరేంద్ర మోదీ వివరించారు.
1: దక్షిణ భారత్ జాయే తో బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా, బంగాల్ కా హిమసాగర్, ఒడిషా ఆర్ ఆంధ్రప్రదేశ్ కా సువర్ణ రేఖ, యాని జగహ బదల్తీ హై, ఆమ్ కా రూప్ రంగ్ ఆర్ ఉస్కా స్వాద్ భీ బదల్ జాతా హై.
0: భారతదేశ అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. తాను ఇటీవల నెదర్లాండ్స్ వెళ్లిన సమయంలో చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించారని గుర్తు చేశారు. వాటిలో 21 పెద్ద, 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్యం గొప్పతనానికి నిదర్శనమని ప్రధానమంత్రి కొనియాడారు. చోళ రాజవంశం విజయాలను వివరించేలాగా ఆ ఫలకాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
1: తామ్ర పట్టికాఓ కో లేకర్ లోగో మే కాఫీ జిజ్ఞాసా భీ హై. ఇన్మే 21 బడీ ఔర్ 3 ఛోటీ తామ్ర పట్టికాయే హై. చోళా సామ్రాజ్య కే సమృద్ధ ఇతిహాస్ ఔర్ సంస్కృతి పర్ హమ్ సభీ కో బహుత్ గర్వ హై. హమారి సర్కార్ భారత్ కీ ఐసీ అమూల్య ధరోహరో కే సంరక్షణ కే లియే లగాతార్ ప్రయాస్ కర్ రహీ హై.
0: జ్ఞాన భారతం అభియాన్ కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో 3 అరుదైన రాగి ఫలకాలు లభించాయని కూడా మోదీ చెప్పారు. అవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవని, ఈ రాగి ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయని తెలియజేశారు. ఖగోళ శాస్త్రం దశాబ్దాలుగా అన్వేషణకు స్ఫూర్తినిస్తోందని, ఇప్పటి యువత కూడా దాని పట్ల ఉత్సాహం చూపిస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు ప్రాచుర్యం పొందుతున్నాయని మన్ కీ బాత్ లో పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ, ఖగోళ్ మండల్, ఆస్ట్రో కేరళ, బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ వంటి సంస్థలు పరిశీలన కార్యక్రమాలు, ప్రత్యేక కోర్సులు కూడా నిర్వహిస్తున్నాయన్నారు. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్ లో చేరాలని, ఏదైనా ప్లానటేరియంను సందర్శించాలని కూడా ప్రధానమంత్రి సూచించారు.
1: राजकोट के बिग बैंग एस्ट्रोनॉमी क्लब ने गिर के जंगलों से लेकर कच्छ के रण तक अनेक एस्ट्रोनॉमी इवेंट्स आयोजित किए। मैं आईसेक का भी जिक्र करना चाहूंगा। यह एक स्टूडेंट लेड नेशन वाइड नेटवर्क है जो एस्ट्रोनॉमी और एस्ट्रोफिजिक्स क्लब को आपस में जोड़ता है। साथियों, अपनी हॉबी के लिए समय निकालना और लगातार कुछ नया सीखते रहना बहुत जरूरी है।
0: నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిలా రూపొందించిన డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఇటీవల మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్లో ఒక కాలువలో చిక్కుకుపోయిన గంగా డాల్ఫిన్ ను రక్షించి చికిత్స అందించి రప్తి నదిలోకి విడిచిపెట్టారని తెలియజేశారు. ఈ ఆపరేషన్ పూర్తి చేయడానికి 13 గంటల సమయం పట్టిందని, దీనివల్ల కేవలం ఒక జంతు జాతిని మాత్రమే కాపాడడం లేదని, గంగానది జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్నామని మోదీ గుర్తు చేశారు.
1: ये डॉल्फिन रेस्क्यू एम्बुलेंस बहुत खास है। इसे एक चलते फिरते अस्पताल की तरह तैयार किया गया है। इसमें डॉल्फिन को सुरक्षित रखने की व्यवस्था है, यानी अगर कोई डॉल्फिन घायल हो जाए, नहर में फंस जाए या नदी से कट जाए तो तुरंत उसकी मदद की जा सकती है।
0: आकाशवाणी प्रांतीय वार्ता వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్న పలువురు ఆకాశవాణికి తమ స్పందనను ఈ విధంగా తెలియజేశారు.
4: నా పేరు సోమ ప్రదీప్ చంద్ర, అడ్వకేట్ మంచిర్యాల జిల్లా నుంచి. నెదర్లాండ్స్ కి మన మోడీ గారు వెళ్లడం, అక్కడ చోళుల ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ముఖ్యంగా ప్రాచీన కట్టడాల గురించి, వాటిని కాపాడుకోవడం గురించి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో మోడీ గారు ప్రస్తావించడం చాలా ఆకట్టుకుంది.
5: నా పేరు శీలం విద్యాసాగర్, కొత్తగూడెం నుండి. ఈ ఎండాకాలంలో కోకో కోలా థమ్స్అప్ లాంటివి కాకుండా మన మజ్జిగ నిమ్మరసం ఎంత పవర్ఫుల్, మన హ్యూమినిటీ ఎట్లా పెంచుతా అనేది కూడా మనకి మోడీ గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు.
6: ఉషా, మాది ములుగు జిల్లా. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో మన దేశానికి చెందిన చోళ రాజుల కాలం నాటి తామ్రపత్ర నెదర్లాండ్ దేశం నుండి పొందమని ప్రధానమంత్రి తెలపడం చాలా మంచి విషయం.
7: నా పేరు లావణ్య, మాది రాజన్న, సిరిసిల్ల జిల్లా. ఉత్తరప్రదేశ్ లోని బస్తీ జిల్లాకు చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమ నదిని చూసి బాధపడేవారనే అంశం వెలుగులోకి తేవడం చాలా నచ్చింది.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం అవుతుంది. శ్రోతలు గమనించగలరు. ప్రధానమంత్రి 134వ మన్ కీ బాత్ ప్రసంగాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో ప్రత్యక్షంగా వీక్షించారు. సామాజిక ఆర్థిక అభివృద్దిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం ఒక గొప్ప వేదికగా నిలుస్తున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 12 నెలల్లో దేశవ్యాప్తంగా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు.
8: దేశంలో ఉన్నటువంటి వర్తమాన సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద వారు ప్రజలను ఏ రకంగా అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమం, వాళ్లతో మాట్లాడేటువంటి కార్యక్రమం చేపడతారు. ప్రతి మన్ కీ బాత్ కూడా మరి ఎప్పుడు వస్తుందని దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు.
0: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి జూన్ 4-5 తేదీలోగా పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఆయన ధాన్యం కొనుగోలు పురోగతిని సమీక్షించారు. క్రీడలు, ఫిట్నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జూన్ 7వ తేదీన గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్ ఇండియా సండే సౌండ్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యకరమైన జీవన శైలిపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి అధికారులతో రేపు సమీక్ష నిర్వహిస్తారు. ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కానుంది. ముఖ్యమంత్రి పర్యటన రేపు కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నందువల్ల సోమవారం నాడు మంచిర్యాల కలెక్టరేట్ లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి జిల్లా కలెక్టరేట్ కు రావద్దని, అధికారులకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలోని కెరవేరి మండల కేంద్రంలో జేసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యురాలు కోవలక్ష్మి, జీసీసీ అధికారి సందీప్ తో కలిసి ప్రారంభించారు. రైతులు దళారుల ద్వారా మోసపోవద్దని ఆమె సందర్భంగా చెప్పారు. మల్కజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ భద్రత కోసం ప్రారంభించిన మీ సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని పోలీస్ కమిషనర్ సుమతి తెలియజేశారు. మే 16న ప్రారంభమైన కమ్యూనిటీ పోలీసింగ్ డ్రైవ్ లో ఇప్పటి వరకు 18,413 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అథ్లెట్స్ లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రి రూపొందించిన మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో ఈ రోజు పేర్కొన్నారు. క్రీడలు, ఫిట్నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో జూన్ 7వ తేదీన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
9: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైమ్.

మరి స్టూడియో క్లాక్ లో టైం 1:20 కాగానే మన శ్రోతలందరికీ తెలుసు, అందరూ ఎదురు చూస్తుంటారు షో టైం కార్యక్రమానికి. ఇంతకీ షో టైం అంటే ఏంటి? ఇప్పుడే కనుక మీ రేడియో సెట్స్ ఆన్ చేస్తే కొత్తగా వివిధ భారతి కుటుంబంలో చేరుతుంటే వెల్కమ్, స్వాగతం అనిస్తున్నాము. షో టైం లో మేము ఒక గేమ్ షో, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, కొన్ని సినిమా అండ్ జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ అనమాట. సో వీటికి జవాబులు ఎలా ఎక్కడ పంపించాలి అంటే 0402324082 0402324825 ఇది మా వాట్సాప్ నంబర్. సో అర్థమైపోయింది కదా షో టైం కి స్వాగతం, సుస్వాగతం. మరి ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్స్ తో మొదలు పెట్టేయబోతున్నాను. ఈ రోజు ఇందాకటి వరకు మనం మాట్లాడుకున్నాం గుర్తుకొస్తున్నాయిలో సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి. సో దానికి సంబంధించి ఒక క్వశ్చన్, కృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డ్ ఏ సంవత్సరంలో వచ్చింది? నటుడు కృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డ్ ఏ సంవత్సరంలో వచ్చింది? మీకు కనుక జవాబు తెలిస్తే 0402324082 కి వాట్సాప్ పంపించేయండి.

రామ్మా చిలకమ్మా అంటూ పాటైతే వినేశాము, రామ్మా ఆన్సర్స్ పంపించండమ్మా నేను అడిగే లోపలే మీ అందరూ ఎంత సూపర్ ఫాస్ట్ గా జవాబులు పంపించేస్తున్నారంటే షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి షో టైమ్ లో తొలి ప్రశ్నగా నేను అడిగాను సూపర్ స్టార్ కృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ఏ సంవత్సరంలో వచ్చింది అని. మరి కృష్ణ గారికి ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారని మనందరికీ తెలుసు, బట్ అందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. వాళ్ల పేర్లు రామన్నపేట నుంచి నరేందర్, నిజామాబాద్ నుంచి రాజు నాగనాథ్ గుప్తా, ఖైరతాబాద్ నుంచి కేవీరావు పిపిరావు, నిజామాబాద్ నుంచి మురహరి యశోద, భీమన్గల్ నుంచి రవి, ఫిలిం నగర్ నుంచి హర్షిని, ఉప్పల్ నుంచి శివపార్వతి, అమరగుర్తి నుంచి లక్ష్మీనారాయణ, పొదుటూ నుంచి సంధ్య, ఉమ్మిడ నుంచి దివాకర్, అలాగే చోడవరపు నాగేశ్వరరావు, గీతానగర్ నుంచి ద్రోణం రాజు సూర్యశ్రీ, కౌకూర్ నుంచి ఇంకా పంతాడి శ్రీనివాసరావు, మూరిపొలం నుంచి వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674.

2402-2408-52. ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజు మే నెల చివరి ఆదివారం, అంటే మన్ కీ బాత్ కార్యక్రమం అందరం వినేశాము. మన ప్రధానమంత్రి గారు ఇందాక తన మనసులో మాట మనందరితో పంచుకున్నారు కదా. సో వారు మన్ కీ బాత్ లో ఒక విషయాన్ని ప్రస్తావించారు, తెలుగు రాష్ట్రాల్లో దొరికే రెండు మామిడి రకాల గురించి, మామిడి పళ్ల రకాల గురించి ప్రస్తావించారు. ఆ రెండు రకాల పేర్లేంటి? ఈ రోజు మన్ కీ బాత్ కార్యక్రమం వింటే మీ అందరూ సులభంగా జవాబు చెప్పేస్తారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల్లో దొరికే రెండు మామిడి పళ్ల రకాల గురించి మన ప్రధానమంత్రి గారు ప్రస్తావించారు. వాటి పేర్లు నాకు పంపించేయండి 0402-3240852 0402-3240852. ఇది మా వాట్సాప్ నంబర్.

షోటైమ్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి మన ప్రధానమంత్రి మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో దొరికే రెండు మామిడి పళ్ల రకాల గురించి ప్రస్తావించారు. అవి ఏంటి అంటే మన మామిడి ప్రియులు మన వివిధ భారతి శ్రోతలు చక్కగా సరైన జవాబులు పంపించేశారు. ఇంతకీ అవేంటో తెలుసా? బంగినపల్లి, సువర్ణరేఖ, అలాగే తోతాపురి కూడా చెప్పారు. సో ఈ మూడిట్లో ఏ రెండిటి పేర్లైనా మీరు జవాబుగా పంపిస్తే మీ పేర్లు తప్పకుండా చదివేస్తాను. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో తెలుసా? వరంగల్ నుంచి పాష, యాప్రాల్ నుంచి మహాలక్ష్మి, నిజామాబాద్ నుంచి లావణ్యరాజు, అలాగే ఖమ్మం నుంచి కృష్ణకుమారి, రమణి సుబ్బారావు, సికింద్రాబాద్ నుంచి ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి, మోరిపొలం నుంచి శ్రీనివాసరావు, బంజారాహిల్స్ నుంచి ఎస్కే జాని, మియాపూర్ నుంచి భాను, బీహెచ్ఎల్ నుంచి రవి గౌడ్, గోపాలరావు గారు, సంతోషి, వీరు ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారు కానీ సరైన జవాబులు పంపించారు. జంగంపేట నుంచి నారాయణ, హైదరాబాద్ నుంచి వేదవతి, గణేష్, వీరందరూ సరైన జవాబులు పంపించేశారు.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: వెల్కమ్. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 46 నిమిషాలు. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైం లో పాల్గొనాలంటే 0402320852 0402324 ఇది మా వాట్సాప్ నంబర్. సో నోట్ చేసేసుకున్నారుగా. నెక్స్ట్ క్వశ్చన్, యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఎన్నో దేశాలు ఫామ్ అయ్యాయి అవునా, మరి చివరిగా ఏర్పడ్డ దేశం ఒకటి, అదే కదా అన్నిటికంటే యంగెస్ట్. సో చివరిగా ప్రపంచంలో ఏర్పడ్డ కంట్రీ, దేశం పేరు మీకు జవాబు తెలిస్తే 0402324 0852. ప్రశ్న మరోసారి, యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ జవాబు పంపించేయండి.

షో టైంలోనే నిందాక అడిగాను యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే చాలా దేశాలు ఫామ్ అయిపోయాయి కదా, అందులో చివరిగా ఫామ్ అయిన దేశం ఏది అంటే జవాబు ఏంటో తెలుసా? సౌత్ సూడాన్. ఇది 2011లో ఈ కంట్రీ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చిందనమాట. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో తెలుసా? నేవనంది నుంచి శ్రీరామ్ నరేందర్, పిజ్జా దిగుడ నుంచి శ్రీనివాస్, ఏఎస్ రావు నగర్ నుంచి సీతాదేవి, నర్సంపేట నుంచి బాలకృష్ణ, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, గజ్వేల్ నుంచి అనిత, ఆర్మూర్ నుంచి రాధా, షాపల్లి నుంచి శ్రీనివాస్, మూసాపేట నుంచి నరేష్, కానాజీగూడ నుంచి శ్రీనివాస్, పద్మావతి, పెడన నుంచి అప్పలరాజు, అలాగే సిహెచ్ విజయ్ కుమార్ చందనగర్ నుంచి రాధా గారు ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారు, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేక అనేక ధన్యవాదాలు అంటుంది ఆకాశవాణి వివిధ భారతి.

సాంకేతిక సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల ఓల్డాల్వాల్ విద్యార్థులు సమర్పిస్తున్న బాలానందం కదంబ కార్యక్రమానికి స్వాగతం. నేతృత్వం సహకారం డాక్టర్ దేవరపల్లి సుజాత, బంకర్సు నాగలీల. అందరికీ జై హింద్. నేటి ఈ కార్యక్రమాన్ని ఓ దేశభక్తి గీతంతో ప్రారంభిద్దాం. ఈ గీతాన్ని ఆలపించడానికి ముందుకు వస్తున్నవారు ప్రియాంక, శ్రీనిధి, శుభశ్రీ, ఆముక్త.

0: రేపు చేయాలనుకున్నది ఇవాళే చేయి, ఇవాళ చేయాలనుకున్నది ఇప్పుడే చేయి. ఈ మాటలు వింటుంటే హృదయం పులకరిస్తుంది కదా. భరతజాతి ముద్దుబిడ్డ భారతరత్న అబ్దుల్ కలాం ఆయన్ని మర్చిపోలేము. మహనీయుడైన కలాం ఎనలేని సేవల గురించి మన సాక్షిత్రాజ్, వరుణ్, ఎం చరణ్ చెబుతున్న విషయాలు విందామా.
1: కళలు కనండి, కళలను

0: కొద్ది దూరంలో ఉన్న రామనాథపురంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఒకరోజు పాఠశాలలోని ఉపాధ్యాయుడు సముద్రపు ఒడ్డుకు తీసుకువెళ్లి పక్షి ఎలా ఎగురుతుందో చూపించాడు. అప్పటి నుండి కలాం పక్షిలా ఎగరాలనుకున్నాడు. పైలట్ ఫైటర్ అవ్వాలని నిశ్చయించుకున్నాడు. మద్రాసు MIT ఏరోస్పేస్ ఇంజనీర్ పూర్తి చేశాడు. ఏరోనాటిక్ పరీక్ష ప్రవేశ పరీక్షలో 8 ఉద్యోగాలు ఉంటే 9వ స్థానం రావడంతో పైలట్ అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. అయినా నిరాశ పడలేదు. 1960లో DRDOలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో శాస్త్రవేత్తగా చేరి భారత సైన్యం కోసం పవర్ క్రాఫ్ట్ ను తయారు చేశారు. తరువాత ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సంస్థలో ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్ దగ్గర రాకెట్ ఇంజనీర్ గా చేరి ఇస్రో సంస్థను ఎంతగానో అభివృద్ధి చేశారు.
1: 1980 జులై 18వ తారీఖున SLV-3 లాంచ్ రోహిణి శాటిలైట్ ని ఆర్బిట్ లోకి విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. దీనితో అంతరిక్షంలోకి శాటిలైట్ పంపించగల సత్తా ఉన్న దేశాలలో భారతదేశం కూడా చేరింది. అలాగే కలాం గారు ఇండియన్ ఆర్మీ కోసం అగ్ని, పృథ్వీ, ఆకాష్, నాగ్, త్రిశూల్ వంటి ఎన్నో శక్తివంతమైన మిసైల్స్ తయారు చేసి మన దేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా మార్చారు. అందుకే కలాంను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. దీక్షా దక్షతలు కలిగిన కలాం 2002లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా పదవి బాధ్యతలను చేపట్టారు. రాష్ట్రపతిగా తనదైన శైలిలో సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేశారు. రాష్ట్రపతిగా పనిలో ఎంత నిమగ్నమై ఉన్నా చిన్నపిల్లలు రాసే ఉత్తరాలకు జవాబులు రాస్తూ ఉండేవారు, వారిని ఉత్తేజపరిచేవారు. మన దేశ చరిత్రలో ఎక్కువ మంది ప్రజలను కలుసుకున్న వ్యక్తి కలాం గారు. అందుకే వీరిని పీపుల్స్ ప్రెసిడెంట్ అని అంటారు.
0: భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసి అందరి ప్రశంసలు అందుకున్న కలాం విద్యార్థుల అభిమాని. కలాం గారికి యువత మీద ఎంతో నమ్మకం ఉండేది. రాష్ట్రపతి పదవి తర్వాత విశ్రాంత జీవితం గడపకుండా దేశవ్యాప్తంగా పాఠశాలలకు, కళాశాలలకు వెళుతూ విద్యార్థులకు, యువతకు మార్గనిర్దేశం చేశారు. ఓటమిలో విజయం ఎలా చూడవచ్చో చెప్పేవారు. స్వయం కృషి, పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అనేవారు. విద్యార్థులను అమితంగా ప్రేమించేవారు. అందుకే ఆయన పుట్టినరోజును ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటాం.
1: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పురా అనే ట్రస్ట్ స్థాపించి అతనికి వచ్చే ఆదాయాన్ని ఆ ట్రస్ట్కి ఇచ్చేవారు. ఈయన భారతదేశానికి చేసిన ఎనలేని సేవలకు గాను భారత ప్రభుత్వం భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. 2015వ సంవత్సరం షిలాంగ్లో యువతకు ఉపన్యాసం ఇస్తూ వారితో సంభాషిస్తూ మరణించారు. మన దేశం ఓ అనర్ఘ రత్నాన్ని కోల్పోయింది. ఇది బాధాకర విషయం అయినప్పటికీ ప్రజల గుండెల్లో ఓ స్ఫూర్తి ప్రదాతగా చిరస్మరణీయుడై నేటికీ ప్రకాశిస్తున్నారు. ఈయన భారతదేశానికి చేసిన ఎనలేని సేవలకు గాను భారత ప్రభుత్వం భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. 2015వ సంవత్సరం షిలాంగ్లో యువతకు ఉపన్యాసం ఇస్తూ వారితో సంభాషిస్తూ మరణించారు. మన దేశం ఓ అనర్ఘ రత్నాన్ని కోల్పోయింది. ఇది బాధాకర విషయం అయినప్పటికీ ప్రజల గుండెల్లో ఓ స్ఫూర్తి ప్రదాతగా చిరస్మరణీయుడై నేటికీ ప్రకాశిస్తున్నారు.
2: గొప్ప శాస్త్రవేత్త గురించి విన్నాం కదా. ఇప్పుడు ఒక జానపద గీతం. దంపుడు పాటగా బాగా ప్రసిద్ధి చెంది ప్రజల ఆదరణ పొందింది. ఆ దంపుడు పాటను వినిపించటానికి గొంతు కలుపుతున్నారు ఎన్ ప్రసన్న, ఎస్ పర్ణిక, వై జాగృతి. విందామా మరి.

0: నవరసాలలో హాస్యరసం ఒకటి. నవ్వడం, నవ్వించడం, ఆనందాన్ని కలిగించడం దీని లక్షణం. అందుకే కాబోలు పెద్దలన్నారు, నవ్వటం ఒక భోగమని. కొన్ని హాస్యపు చిరుజల్లులను వెదజల్లుతూ మనల్ని నవ్వించడానికి మన ముందుకు వస్తున్నది ఎస్ సిరి.
1: ఉపాధ్యాయుడు రవిని అడుగుతున్నాడు. రవి, పులికి మేకకు తేడా ఏమిటి? రవి, సార్, మొదటిది అడవిలో ఉండే క్రూర జంతువు, రెండోది మనం వండుకు తింటామే కూర జంతువు సార్. మరొక హాస్యపు గులిక. ఉపాధ్యాయుడు, రాము, అరటి పండు గురించి రెండు వాక్యాలు చెప్పరా? రాము, ఒకటి తింటే బలపడతాము, మరి రెండవది తొక్కితే జారి పడతాం సార్. అత్త కోడళ్ల మధ్య సంభాషణ. అత్త, ఏమిటే ఈరోజు సాంబార్లో 2 రూపాయల బిల్లలు వస్తున్నాయి? కోడలు, మీరే కదాండత్తయ్య, వారం రోజుల నుండి వంటల్లో చేంజు కావాలి చేంజు కావాలి అని అంటున్నారు.
0: హితేన సహితం సాహిత్యం అంటారు కదా. జనతను జాగృతం చేసేవి, హితాన్ని చేకూర్చేవి, సత్యాన్ని విడమర్చి చెప్పేవి మన తెలుగు సాహిత్యంలో కోకొల్లలుగా కనిపిస్తాయి. వాటిలో మచ్చుకు ఓ కవిత. అక్షరాలతో అగ్గిరవ్వలు పుట్టించిన విప్లవ కవి శ్రీశ్రీ. ఆయన వ్రాసిన మహాప్రస్థానంలోని మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది అంటూ జనతను జాగృతం చేసిన ఈ కవితను వినిపించడానికి మీ ముందుకు వస్తున్నారు కౌశల్, గిరిచరణ్.
2: మహాప్రస్థానం, మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పడండి త్రోసుకు, పోదాం పోదాం పై పైకి. కదం త్రొక్కుతూ, పదం పాడుతూ, హృదంతరాలం గర్జిస్తూ, పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం. దారి పొడుగునా గుండెనెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు. బాటలు నడిచి, పేటలు కడిచి, కోటలన్నిటినీ దాటండి.
3: నదీనదాలు, అడవులు, కొండలు, ఎడారులా మన కడ్డంకి. పదండి ముందుకు, పడండి త్రోసుకు, పోదాం పోదాం పై పైకి. ఎముకలు కుల్లిన, వయస్సు మల్లిన సోమరులారా చావండి. నెత్తురు మండే, శక్తులు నిండే సైనికులారా రారండి. హరోం హరోం హర హర హర హర హర హరోం హర అని కదలండి. మరో ప్రపంచం మహాప్రపంచం ధరిత్రి నిండా నిండింది. పదండి ముందుకు, పడండి త్రోసుకు, ప్రభంజనం వలె హోరెత్తండి.
2: భావ వేగమున ప్రసరించండి, వర్షకాబ్రముల ప్రళయ ఘోష వలె పెలపెల పెలపెల విరుచుకు పడండి. పదండి పదండి పదండి ముందుకు, కనబడలేదా మరో ప్రపంచపు కనకన మండే త్రేతాగ్ని. ఎగిరి ఎగిరి ఎగిరి పడుతున్నవి 80 లక్షల మేరువులు. తిరిగి తిరిగి తిరిగి సముద్రాలు జల ప్రళయ నాట్యం చేస్తున్నవి. సలసలక్రాగే చెమురా కాదిది ఉష్ణ రక్త కాసారం. శివ సముద్రము నయాగరావలె ఉరకండి ఉరకండి ముందుకు.
3: పదండి ముందుకు, పడండి త్రోసుకు, మరో ప్రపంచపు కంచు నగారా విరామ మెరుగక మ్రోగింది. త్రాచులవలెను రేచులవెనలు ధన

0: సంజయునిలా సాగండి. కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగదగలు, ఎర్ర బావుట నిగనిగలు, హోమజ్వాలలా భుగభుగలు.
1: కాకుత్సం శేషప్పకవి వ్రాసిన నరసింహ శతకం నుండి చక్కటి నీతి పద్యాన్ని చెప్పటానికి పూర్ణహంసిని సిద్ధంగా ఉంది. విందామా మరి.

0: శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. పావం శ్రీధర్మపుర నివాసుడా, ఆభరణాల చేత ప్రకాశించేవాడా, పాపాలను దూరం చేసేవాడా, దుర్మార్గులను పాలతోలేవాడా. ఓ నరసింహ, తల్లి కడుపులో నుండి పుట్టినప్పుడు ఎవడూ ధనాన్ని వెంట తీసుకొని రాడు, పోయేటప్పుడు వెంట తీసుకొని వెళ్లలేడు. లక్షాధికారైన ఉప్పుతో కూడిన ఆహారాన్నే కాని బంగారాన్ని తినడు. డబ్బు సంపాదించి గర్వం పెంచుకోవటమే కాని తాను కూడబెట్టిన సొమ్మును తినడు. దాని దానం ధర్మం చేయకుండా భూమిలో దాచిదాచి పాతిపెడుతూ ఉంటాడు. తేనెటీగలు తేనెను బాటసార్ల పాలు చేసినట్టు ఆ సొమ్మును అనుభవించకుండానే చివరకు దొంగల పాలో రాజుల పాలో చేస్తాడు.
1: దానాలు ఎన్ని ఉన్నా విద్యాదానం శ్రేష్టమంటున్నాడు వరుణ్. ఈ మంచి పద్యాన్ని రాసిన వారు చిలకమర్తి లక్ష్మీ నరసింహ పంతులు. వరుణ్ రా, వినిపించు మరి.
2: అన్నదానము గొప్ప ధనవచ్చునే కాని అన్నంబుజాములో అరిగిపోవు. వస్త్రదానము కూడా భవ్యదానమే కాని వస్త్రమేడాదిలో పాతదగును. గృహదానమొకటి ఉత్కృష్టదానమే కాని కొంప కొన్నేళ్లలో కూలిపోవు. భూమి దానము మహాపుణ్యదానమే కాని భూమి అన్యుల చేరిపోవచ్చు. అరిగిపోక ఇంచుక ఏని చిరిగిపోక కూలిపోవక అన్యుల పాలుగాక నిత్యమై వినిర్మలమై నిశ్చలమై యొప్పుచుండ విద్యాదానమొకటి జగతి.
3: వివేకాన్ని నింపే పంచతంత్రంతో ఒక మంచి కథను చిన్నది చేసి చెప్పేందుకు మీ ముందుకు వస్తున్నాడు వి.ఆర్.ఎన్. మూడు చేపల కథ విందామా మరి.
4: ఒక మడుగులో సుమతి, కాలమతి, మందమతి అనే మూడు చేపలుండేవి. సుమతి అనే చేప ముందు చూపు కలిగినది, సమయస్ఫూర్తి కలిగిన చేప కాలమతి, సోమరితనం మందబుద్ధి కలిగిన చేప మందమతి. ఒకనాడు ఈ మూడు చేపలు కలుసుకున్నాయి. ఆ సమయంలోనే ఇంకో 10 రోజుల్లో నీళ్లన్నీ ఇంకిపోతాయి, అప్పుడు ఈ మడుగులోని చేపలన్నిటినీ పట్టుకెళ్లవచ్చు అని జాలర్లు మాట్లాడుకోవడం విని వెంటనే సుమతి కాలమతి మందమతితో ఇలా అనింది, ఇక్కడే ఉంటే చనిపోవడం ఖాయం. మడుగులోని నీరు పూర్తిగా ఇంకిపోకముందే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఇక్కడికి కొంత దూరంలో పెద్ద చెరువు ఉంది, నీళ్లు ఉండగానే కాలువ ద్వారా సురక్షితంగా పెద్ద చెరువులోకి వెళ్దాం పదండి, ఆలస్యం చేస్తే అనర్థం జరుగుతుంది అని చెప్పింది. అది విన్న కాలమతి, సరేలే, ఆ జాలర్లు వచ్చినప్పుడు కదా మనకు భయం, ఇప్పుడే భయపడవలసిన పని లేదు అని అన్నది. ఇవన్నీ అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ వెళ్ళిపోయింది మందమతి. ముందు చూపు గల సుమతి మడుగు నుండి బయటపడి మెల్లమెల్లగా కాలువ గుండా పెద్ద చెరువులోకి చేరుకుంది. కొద్ది రోజుల తర్వాత జాలర్లు వచ్చి చేపల కోసం వలవేశారు. వారిని చూడగానే కాలమతి చక్కటి ఉపాయంతో చనిపోయినట్లు నటించింది. అప్పుడు జాలరి కాలమతిని బయటకు విసిరేశాడు. వెంటనే అక్కడ నుండి కాలమతి నెమ్మదిగా పెద్ద చెరువులోకి చేరుకుంది. ముందు చూపు సమయస్ఫూర్తి లేని మందమతి జాలర్ల వలలో చిక్కింది. ఈ మూడు చేపల కథ ద్వారా మనం తెలుసుకోవలసిన జీవిత సత్యం ఏమిటంటే, మనిషికి విచక్షణ జ్ఞానముంటే ప్రమాదం జరగబోతుంది అని తెలిసినప్పుడు సుమతిలాగా ముందు చూపుతో తప్పించుకుంటాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించే మనిషి తనకున్న తెలివితేటలతో ఆపద సంభవించినప్పుడు కాలమతిలాగా తెలివిగా పరిష్కారాన్ని ఆలోచించి తప్పించుకుంటాడు. అజ్ఞానం మూర్ఖత్వమున్న మనిషి మందమతిలాగా అపాయంలో చిక్కుకుని జీవితాన్ని కోల్పోతాడు. కాబట్టి మనం సుమతిలాగా ముందు చూపు కలిగి ఉండాలి, లేదా కాలమతిలాగా సమయానుకూల పరిష్కార మార్గాన్ని ఆలోచించాలి.
3: మన మాతృభాష తెలుగు సొగసును ఔన్నత్యాన్ని చాటే కమ్మనైన పాటతో మీ ముందుకు వస్తున్నారు ఆము.

0: చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టి నిల్లు తెలుగు, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొగసుల నడకల హంస హోయల బెడగు.
1: పండుగలు ప్రజలలో ఐక్యతను, సామూహిక ఆనందాన్ని పెంపొందిస్తాయి. సాంస్కృతిక సాంప్రదాయాలను, విలువలను యువతరానికి అందిస్తాయి. అటువంటి పండుగలలో ఉగాది ఒకటి. ఈ పండుగ విశిష్టతను చెప్పడానికి మీ ముందుకు వస్తున్నది పి సమీక్ష.
2: ఉగాది ఇది ఒక ప్రకృతి పండుగ. చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ ఆచరించుకుంటారు. ఉగాది అనగా సంవత్సర ప్రారంభం అని అర్థం. అందుకే దీనిని

0: సంవత్సరాది, యుగాది అని కూడా వ్యవహరిస్తారు. నేడే విక్రమార్కుడు పట్టాభిషిక్తుడు అయ్యాడట. అందుచేత ఈనాటి నుంచే విక్రమార్క శకం ప్రారంభమైనట్టు కూడా పేర్కొంటారు. వసంత ఋతువులో ఈ పండుగ వస్తుంది కాబట్టి లేచిగుళ్ళు, వాటిని మేసి పాడే గండు కోకిలలు, మామిడి పిందెలు, మల్లెల పరిమళాలతో ప్రకృతి కలకలలాడుతుంది. మానవ జీవితంలోని సుఖదుఖాలను సూచించే ఉగాది పచ్చడిని సేవించటం ఈ పండుగ ప్రత్యేకత. ఉగాది పచ్చడి కొత్త చింతపండు పులుసు, తెల్ల బెల్లం, మామిడి పిందెల ముక్కలు, వేప పువ్వు, కారం, ఉప్పు వంటి 6 రుచులతో చేస్తారు. కొత్త బట్టలు ధరిస్తారు, శుభకార్యాలు ప్రారంభిస్తారు. సంవత్సరం పొడవునా మానవ కోటి జీవన సమరంలోని మంచి చెడ్డలు, పాడి పంటలు, వర్షాల తీరు, గ్రహాల స్థితిగతులతో పంచాంగ శ్రవణం చేయడం ఈ పండుగ విశేషం.
1: పద్యాలలోనూ పొడుపు కథలు ఉన్నాయి. విజ్ఞానం, వినోదం, ఆసక్తి కలిగించే పొడుపు కథలంటే ఇష్టపడని వారుండరు. పొడుపు కథల వైపు మనిషి ఆకర్షించబడతాడు. అలాంటి కొన్ని పొడుపు కథలు చెప్పడానికి మీ ముందుకు వస్తున్నారు పూర్ణహంసిని, ఇషాని. వారు చెప్పే పొడుపు కథలను విని మనందరం ఆనందిద్దామా?
2: చిటపట చినుకులు, చిటారి చినుకులు, ఎంత కురిసినా వరదలు రావు. ఏమిటది చెల్లి?
3: అమ్మ మనల్ని తిట్టినప్పుడు వస్తాయే కన్నీళ్ళక్క.
2: తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేతితో చల్లుతారు, నోటితో ఏరుతారు. ఏమిటది చెల్లి?
3: మనం మన తెలుగు పుస్తకంలో రోజూ చదువుకుంటామే, అక్షరాలు కదా అక్క.
2: అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తై తక్కలాడింది. ఏమిటది చెల్లి?
3: అమ్మ పెరుగు చిలుకుతుందే కవ్వమక్క.
2: అడవిలో పుట్టాను, అడవిలో పెరిగాను, వంటి నిండా గాయాలు, కడుపు నిండా రాగాలు. నేనెవరిని?
3: నిన్ను కృష్ణుడు వాయిస్తాడు కదా, నువ్వు మురళివి.
2: ముక్కు మీద కెక్కు, ముందర చెవుల నొక్కు, ముక్కు నొక్కుల సొక్కు, చాలిందంటే పుటుక్కు. ఏమిటది చెల్లి?
3: మన తాతయ్య వార్తాపత్రిక చదువుకునేటప్పుడు పెట్టుకుంటాడే కళ్ళజోడక్క.
1: నాన్న, ఈ రెండు అక్షరాలతో అల్లుకున్న పిలుపు వినసొంపైన అమృతధార. నాన్న నిస్వార్థ జీవి. పిల్లల విజయం కోసం ఆయన పడే తపన, భద్రత విషయంలో ఆయన తీసుకుంటున్న శ్రద్ధ, అనునిత్యం పిల్లల వెన్నంటే ఉండే నాన్న ఔన్నత్యం గొప్పదంటే అది అతిశయోక్తి కాదు. ఈ కార్యక్రమంలో కొసమెరుపుగా

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఆకాశవాణి నవరస భరితం నాటకం వింటారు. రచన శ్రీ సమలం ప్రశాంత్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జి సురేష్ బాబు. ఇందలి పాత్రలు పాత్రధారులు ఆనందం శ్రీ కెఎస్ కుమార్, సూర్యం శ్రీ పి శ్రీనివాసరావు, సత్యారావు శ్రీ డి సత్యనారాయణ, రంగయ్య శ్రీ సిహెచ్ జీవనాదిత్య, ఉల్కాపాతం శ్రీ జి సురేష్ బాబు, ఎస్ఐ శ్రీ పి వినోద్, ఖైదీ శ్రీ ఎన్ అరుణ్ కుమార్. వినండి నవరస భరితం నాటకం.

0: రంగయ్య, రే రంగయ్య,
1: హాయ్.
0: ఆ న్యూస్ పేపర్ ఎలా తీసురా.
1: హాయ్, తెత్తున్నానండి. ఇదిగోండి.
0: రే, అలాగే వెళ్ళి ఓ కప్పు కాఫీ పట్టుకురా.
1: అట్టగానండి, క్షణాల్లో తెచ్చేద్దాను.
0: ఓకే, వెళ్ళు వెళ్ళు. ఏం వార్తలున్నాయో ఈరోజు? రాష్ట్రంలో ముగిసిన ఎన్నికలు, హైదరాబాద్ లో అత్యల్పంగా నమోదైన ఓటింగ్ శాతం. అద్గది, అది క్రమశిక్షణ అంటే. సరిగ్గా ఓటింగ్ రోజు ఓటు వెయ్యకపోవడం అంటే మాటలా? హాయిగా ఏసీలో కూర్చొని, మనం వెయ్యకపోతే ఏంటి, మనం ఒక్కరం వెయ్యకపోతే ఏమవుతుందిలే అని ఓటేసే రోజుని సెలవు రోజుగా మార్చుకుని దర్జాగా కాలు మీద కాలేసుకుని జాలీగా సమయాన్ని గడపటం అలవాటైన మన వాళ్ళకి ఇదేమన్నా కొత్త? అయినా ఓటు వేస్తే ఆశ్చర్యం గాని వెయ్యకపోతే ఆశ్చర్యపోవాల్సిందే ఉంది. బాధ్యతగా ఓటేసే వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇంకా మన దేశం ఇలా ముందుకు పోతుంది.
1: ఇదిగో అయ్యా కాపీ.
0: ఒరే రంగిగా, నువ్వు ఓటేసావా?
1: హాయ్, మొన్న ఊరెళ్ళి వేసొచ్చాం కదండి.
0: శభాష్, మొత్తానికి ఎవరికో ఒకరికి వేసావుగా.
1: హాయ్.
0: అవునరా, వీడేశాడా?
1: ఎవరండే?
0: ఇంకెవర్రా, నా సుపుత్రుడు.
1: వేసేసానండి.
0: ఏం వేసాడో ఏంటో. అవును, ఇంతకీ ఎక్కడికెళ్ళాడ్రా వీడు?
1: ఏమోనయ్యా, బాబుగారు నుంచి ఊరంతా ఎతికాను, ఎక్కడా కనిపించలేదయ్యా.
0: వాడు అక్కడ ఇక్కడ ఎందుకుంటాడ్రా? ఉందిగా, ఊరు చివర ఓ నాటకాల కంపెనీ, అక్కడే ఉండి ఉంటాడు.
1: వెళ్ళి తీసుకురమ్మంటారయ్యా.
0: ఎందుకు? ఆ వంకతో నువ్వు కూడా నాటకం చూద్దామనే.
1: అది కాదయ్యా.
0: మాట్లాడకో. మొన్నేం చేసావురా? ఆడపల్లి వారు వస్తున్నారు, వెళ్లి వాణ్ణి పిలుచుకురారా అని పంపిస్తే వాడితో పాటు నాటకాలాడి అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి వస్తావా?
1: అయ్యా అది
0: బుద్ధి లేకపోతే సరే. అవును, నాటకం పేరేమిట్రా అన్నావు?
1: గుండీలు తీసిన బంటండే.
0: ఈ మధ్య బంట్లు గుండెలు తీయడం మానేసి గుండీలు జిప్పులు తీస్తున్నారన్నమాట.
1: హాయ్, ఆ నాటకంలో జమీందార్ చొక్కాకు అన్ని వజ్రపు గుండీలే ఉంటాయండి. ఆయన గుండెలు తెస్తే ఏమవుతుందని పనుడు బాగా ఆలోచించి గుండీలు ఎత్తుకెళ్లాడండి.
0: ఆ గుండెలతో పాటు నిన్ను కూడా ఎత్తుకుపోయి ఉంటే ఓ పీడ పోయింది. నవ్వింది చాలు. నవ్వు మళ్ళీ నవ్వావో, ఉన్న పళ్ళు పీకించేసి పెట్టుడు పళ్ళు చేయించేస్తాను సుంఠ అని. అయినా చక్కగా చదివి ఉద్యోగం సంపాదించగా ఈ నాటకాల పిచ్చేమిట్రా వీడికి.
1: అయ్యా, నాకు తెలియక అడుగుతాను, నాటకాలంటే మీకు ఎందుకంత కోపం?
0: కోపం కాకపోతే మరేమిట్రా. ఇలా నాటకాలు అంటూ తిరిగిన వాళ్ళు జీవితంలో చివరికి ఎందుకు పనికి రాకుండా పోయారు? ఎంతమందిని చూడలేదు.
1: అదేం కాదులే బాబయ్య, బాబుగారు నోరిప్పి డైలాగ్ చెప్పినారంటే అట సూత్తు ఉండిపోవాల్సిందే. ఆ యాక్టింగ్ అబ్బబ్బబ్బా, అదిరిపోతుందయ్యా.
0: అవకాశాలు లేక సమయం కలిసి రాకపోతే అదే నోటితో అడుక్కు తినాల్సి వస్తుందిరా వేధవా.

0: అట్టేం జరగలేదు బాబయ్య. బాబుగారు మగజ్జాతకుడు, స్టేజ్ ఎక్కిండంటే హీరోలగా దగదగదగా మెరిసిపోతాడు.
1: ఏం మెరిసిపోతాడో ఏమోరా, నా చింతంతా వాడి భవిష్యత్తు గురించే. ఇలా నాటకాలు వేసుకుంటూ తిరిగి చివరికి ఏమైపోతాడో అని.
0: అబ్బా, ఎప్పుడు బాబుగారి గురించి ఆలోచిస్తారయ్యా, కూసింత మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా.
1: సరేరా, నేను అలా వెళ్లి కాసేపు నడుము వాలుస్తాను, వాడొస్తే ఓసారి పిలువు, ఇవాళ అటో ఇటో తేల్చి పారేస్తాను.
0: అట్టాగా అయ్యా, నేను పిలుస్తానుగా, మీరు వెళ్ళండి.
1: సరేరా.
0: ఫోన్ వస్తోంది. హలో, అటే పౌలు, ఇటే రంగయ్య.
2: హలో రంగయ్య, నేను సూర్యంబాబుని మాట్లాడుతున్నాను.
0: చెప్పండి బాబు.
2: రంగయ్య, మన దొడ్లో వేప చెట్టుకు పశువులు కట్టేసే తాడుంది కదా, అది వెంటనే ఇక్కడికి తీసుకురా.
0: ఎందుకు బాబు, స్టేజ్ మీద పశువులు కూడా యాక్టింగ్ చేస్తున్నాయా?
2: అవునరా, నువ్వు వచ్చి గడ్డేసి వాటిని మేపాలి. నవాపు, నవ్వాపి ఆ తాడు వెంటనే ఇక్కడికి తీసుకురా.
0: ఎట్టా తెచ్చేది బాబు? అయ్యగారు మీ మీద మండిపడిపోతుంటా.
2: ఎందుకేంటి?
0: ఈపులు విమానం మూత పోగించి ఇవాళ మీ సంగతి తేల్చేస్తానట.
2: అయినా నేనిప్పుడు రావట్లేదుగా.
0: మా పడేళ్ళకి వస్తారుగా,
2: అప్పుడు నువ్వుంటావుగా.
0: అంటే ఈపుల మూతలు నాకు, ఈలలు సప్పట్లు మీకా?
2: అలా ఏం జరగదులే రంగయ్య, ఇదంతా మనకు పేరొచ్చేంత వరకే.
0: ఆ తర్వాత నువ్వు మనుషులు పెట్టి కుమ్మిస్తారు బాబో.
3: రే రంగిగా.
0: అయ్యి బాబోయ్, అయ్యగారుతున్నారండి.
2: సరే సరే, నువ్వు ఆ తాడిని తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చాయి.
0: అట్టగే బాబు.
3: రే రంగయ్య, ఎవరితో మాట్లాడుతున్నావురా?
0: అది మన పక్కీదులో ఓబులేష్ గాడున్నాడు కదండి, ఆడి గేది ఎవరి మాట విన్నట్టేదండి.
3: ఎందుకుటో, గడ్డికి బదులు గారెలేమన్నా పెడుతున్నాడా వెధవా?
0: కాదండి, మన పెరట్లో తాడుంది కదండి, అది ఆళ్ళ గేదె కట్టాలట, అటుకు రమ్మన్నారండి.
3: సరే సర్లే. అది సరే, వీడెక్కడున్నాడంట?
0: రిహార్సల్స్ చేస్తున్నాడంటండి.
3: వాడు రిహార్సల్స్ చేస్తున్న విషయం నీకెలా తెలుసు?
0: మీరే అన్నారుగా బాబుగారు ఎప్పుడు నాటకాల కంపెనీలో ఉంటారని.
3: నిజమేగా
0: అయ్యా, మరి నేను వెళ్ళొస్తానండి.
3: సరే, ఇదిగో గేదెను కట్టే నేపంతో అట్టించటే నాటకానికి వెళ్ళావు, నిన్ను దొడ్లో కట్టి పచ్చగడ్డి తినిపిస్తాను. అర్థమైందా?
0: అర్థమైందండి.
3: వెళ్ళా.

0: బాబో నాటకం భలేగా ఉందండి.
1: రంగయ్య, సమయానికి నువ్వు తాడు తెచ్చావు కాబట్టి సరిపోయింది, లేకపోతే కర్టెన్స్ మార్చలేక చచ్చుండేవాళ్ళం.
0: మెల్లగా బాబు, మెల్లిగా. అయ్యగారు గారు విన్నారంటే?
1: ఆ ఏమవుతుందిలే, రోజు ఉండేదేగా.
0: మీకేం కాదయ్యా, నాకు నా ఇప్పుకే ప్రమాదం. ఈసారి నాటకానికి వెళ్తే నా చేత గడ్డి తినిపిస్తానండి.
1: ఎవరికి?
0: నాకే.
1: ఏం కాదులే రంగయ్య, నేనున్నానుగా. అమ్మో, సింహం జూలు విదిల్చుకుని గుమ్మం దగ్గర నిలబడుందే. రంగయ్య
0: బాబు,
1: ఇప్పుడు ఒక చిన్న నాటకం ఆడాలి.
0: ఎందుకు బాబు, గడ్డితో పాటు కుర్తి కూడా తాగిస్తారా?
1: బా, నేను చెప్పేది విను. ఇప్పుడు మనం నాటకం నుంచి రావట్లేదు,
0: మరెక్కడి నుంచి వస్తున్నామండి?
1: సినిమా, సినిమాకి వెళ్ళి వస్తున్నాం.
0: అయ్ బాబోయ్, నాటకం అంటేనే డొక్కసించేస్తారు, ఇక సినిమా అంటే ఏకంగా సంపేస్తారేమో బాబు.
1: భయపడకు, నేనున్నాను కదా. రంగయ్య, అలా ప్రహ్లాదుడు ఆ జగన్నాటక సూత్రధారిని నిత్యం స్మరిస్తూ భక్తితో ముక్తిని పొంది తరించిపోయాడు.
2: ఎక్కడ నుండి రాక?
1: అది భక్త ప్రహ్లాద అనే భక్తిరస చిత్రానికి వెళ్ళొస్తున్నానన్నా.
2: ఏమి రంగయ్య?
0: అవునయ్య గారు, సినిమా భలే బాగుందండయ్యా. చిరంజీవి రౌడీలను బాతుంటే మగ రసవత్తంగా ఉందయ్యా.
1: చిరంజీవి రంగయ్య, చిరంజీవి కాదురా?
2: నాటకాలు అయిపోయాయి, ఇక సినిమాల మీద పడ్డావా?
1: అది అది కాదు నాన్న.
2: ఏది ఏది కాదు? బుద్ధిగా చదువుకుని చక్కని ఉద్యోగం సంపాదించుకుని పెళ్లి చేసుకుని హాయిగా బతికయ్యాక ఈ నాటకాల పిచ్చేమిటా నీకు
1: నాన్న? అంటే నన్నేమైనా

0: అనండి, నాటకాన్ని మాత్రం ఏమనకండి.
1: ఏ పౌరుషం పొడుచుకొస్తుందా?
0: పౌరుషం కాదు, కళ అంటే ప్రాణం నాన్నా. అయినా పగటి కళలకనే మీలాంటి వాళ్ళకి కళ యొక్క గొప్పతనం ఏం తెలుస్తుందిలే.
1: కన్న కళలు నిజం చేసుకుని సంపాదించబట్టే నువ్విలా ఏ చీకు చింత లేకుండా తిరగలుగుతున్నావు, అది గుర్తుపెట్టుకో. నీలాగా నేను కూడా నాటకాలంటూ ఊళ్ళు తిరుగుంటే ఈ పాటికి రోడ్డున పడి ఉండేవాళ్ళం.
0: చచ జీవితం అంటే కేవలం సంపాదన అనే మీలాంటి వాళ్లతో కళ గురించి మాట్లాడడం నాది బుద్ధి తక్కువ.
1: బుద్ధి తక్కువైంది కాబట్టే నాటకాల వెంబడి తిరుగుతున్నావు.
0: నాన్న
1: ఇంకేం మాట్లాడకో, మర్యాదగా ఓ ఉద్యోగం చూసుకుని పెళ్లి చేసుకో. ఇలాగే ఈ నాటకాలు గీటకాలంటూ తిరుగుతానంటే వెళ్లి ఆ కొంపలోనే ఉండు.
0: సరే ఉంటాను. కళ గురించి ఇంత చులకనగా మాట్లాడే మీకు దాని గొప్పతనం తెలిసాకే మళ్లీ ఇంట్లో అడుగు పెడతాను.
2: బాబుగారు
0: నన్ను ఆపద్రంగయ్య, నిద్రపుచ్చే కళకి తట్టి నిద్రలేపే కళకి ఉండే తేడా తెలియని వాళ్లతో ఉండడం కన్నా అక్కడుండడమే ఉత్తమం. మీకు కళ గొప్పతనం ఏంటో కళ్లకు కట్టినట్లు చూపించి కళ్ళు తెరిపించేలా చేస్తాను. వస్తాను.
1: వెళ్ళరా, వెళ్ళు. 4 రోజులు పోతే వెతుక్కుంటూ నువ్వే వస్తావు. వెళ్ళు.

0: వస్తున్నా వస్తున్నా.
1: హలో ఆనందం గారు, ఎలా ఉన్నారు?
0: ఎవరండి మీరు?
1: నేనండి మూసను. ఏంటి అప్పుడే మర్చిపోయారా అయ్యా? మీరు ఢిల్లీలో గల్లీ గల్లీ చూడడానికి వచ్చి ఇడ్లీ తిందామని ఇంద్రభవన్ హోటల్లో కూర్చున్నప్పుడు మీ పక్కన నటకిరీటిలా నవ్వుతూ 4 గంటల పాటు నేటి నాటకాలు నాటి నాటకాలు అనే అంశంపై దీర్ఘంగా ఆలోచిస్తూ సుదీర్ఘంగా చర్చించుకున్నాం, గుర్తులేదు చండి?
0: ఏమోనండి, గుర్తులేదు.
1: గుర్తులేదా? అయితే మీకు వివరంగా విడమరిచి చెప్పాల్సిందే. ఆ రోజు అమావాస్య, శనివారం, కారు మబ్బులు జోరుగా కమ్ముకుంటున్న సాయంత్రం వేళ, కుర్రకారు కేరింతలు కొడుతూ షికారులు చేస్తుండగా ఈ మూస ప్రాసతో కలిపి నాటకాలపై యాసలో రాయగా వాచికెక్కిన మహత్తర గ్రంథరాజాన్ని చదువుతూ అలా అలా రోడ్డుపై నడుస్తూ ఉండగా తొలిచూపులోనే మీ తలతో నా తలకాయను ఢీకొన్నప్పుడు.
0: తలకేమన్నప్పుడు పొచ్చిందా?
1: అక్కడే మీరు పొరపడ్డారు బ్రహ్మానందం గారు.
0: బ్రహ్మానందం ఏమిటి? నా పేరు ఆనందం.
1: పేరులో ఆనందం ఉంది కదండి, అది చాలు. ఎక్కడ ఆపాను?
0: అదేదో తొలిచూపన్నారే.
1: అది అలా మిమ్మల్ని అనుకోకుండా గుద్దినప్పుడు తల గుర్రున తిరుగుతుంది మూసగారు, దాన్ని అలా తిరగకుండా ఆపాలంటే తీయటి టీ చుక్క నోట్లో పడాల్సిందే అని తమరు అన్నారా లేదా?
0: నేనెప్పుడు అన్నానండి? నేను పక్క రాష్ట్రం వెళ్లి 10 ఏళ్ళు అవుతోంది. ఇంతకీ మీరేం చేస్తూ ఉంటారు?
1: అది అయ్యా, అలా అడిగారు బాగుంది. నేను ఒక గొప్ప నాటక రచయిత, మహత్తరమైన నాటకాలు రాస్తూ ఉంటాను. పేపర్ మీద పెన్ను పెట్టానంటే వెన్న పూసలో వేలు పెట్టినట్టే జర జర జర జారిపోవలసిందే.
0: చేచే, నాటకాలా?
1: అలా అంటారేమిటండి, తమరికి నాటకాలంటే పడవా?
0: ఆ పేరు ఎత్తితేనే నాకు చిరునెత్తుకు వస్తుంది.
1: అలాగా నేను రాసిన ఓ నాటకంలో మీలాగే నాటకం అంటే చిరాకు పడే ఓ పెద్ద మనిషి చిర్రును తుర్రుమనిపించి బుర్రను సర్రున మెరిపించి మురిపించి రాసిన సంభాషణలు విన్నారంటే మీ అభిప్రాయం మార్చుకుంటారు.
0: అయ్యా, ఇంతకీ మీరెవరు? మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఈ నాటకాల గురించి నాకెందుకు చెప్తున్నారు?
1: వస్తున్నా వస్తున్నా, అక్కడికే వస్తున్నానయ్యా. మీ అబ్బాయి సూర్యం మామూలు వ్యక్తి కాదు, రాబోయే తరానికి కాబోయే హీరో, రంగస్థలం మీద మార్తాండులా వెలిగిపోయే అద్భుతమైన నటుడు. అతగాడు నేను రాసిన దాల్చిన చెక్క అనే నాటకంలో సుగంధ ద్రవ్యాలు అమ్ముకునే హీరో పాత్రకి సరిగ్గా సరిపోతాడు. అందుకే అతన్ని మిమ్మల్ని తీసుకుపోదామని వచ్చాను.
0: ఓహో, తమరు అందుకొచ్చారన్నమాట?
1: అవునవును.
0: వాణ్ణి నిన్నే ఇంట్లో నుంచి వెలగొట్టా. ఊరి చివర ఓ నాటకాల కంపెనీ ఉంది, అక్కడుంటాడు. అక్కడికెళ్లి తీరిగ్గా మాట్లాడుకోండి. వెళ్ళండి.
1: అయ్యా, మీరు రాకపోతే ఎలాగండి? మీరు రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే.
0: ఏమిటయ్యా నీ గోళ? నాకు నాటకాలంటే విరక్తి, నేను రానని చెప్పాను కదా.
1: అమ్మమ్మమ్మమ్మమ్మ, అదేం కుదరదండి, మీరు రావాల్సిందే రావాల్సిందే.
0: ఇదిగో మూస, నన్ను విసిగించకుండా మర్యాదగా బయటికి నడు.
1: నేను వెళ్ళనండి.
0: ఎందుకెళ్ళావు?
1: వెళ్ళనంటే వెళ్ళనండి.
0: అదే ఎందుకెళ్ళావు?
1: నా ఇష్టం అండి.
0: అంటే మా ఇంట్లో నీ ఇష్టం ఏమిటయ్యా?
2: ఆనందం గారు, ఆనందం గారు.
0: ఎవరు, లోపలికి రండి.
2: నమస్కారం అండి.

0: నమస్కారం.
1: నమస్కారం అండి.
0: ఎవరు కావాలండి?
2: నా పేరు ఉల్కాపాతమండి.
1: ఉల్కాపాతమ అదేం పేరండి?
2: అంటే నేను పుట్టిన సమయంలో ఆకాశంలో నుండి ఉల్కపడిన శబ్దానికి మా నాయనమ్మ పోయిందటండి. ఆమె జ్ఞాపకార్థం నాకు ఆ పేరు పెట్టారు.
1: వెరీ గుడ్. మా ఫ్రెండ్ కూడా మీ కోవకు చెందినవాడే. వెరైటీగా ఉంటుందని స్కై ల్యాబ్ అని పేరు పెట్టుకున్నాడు.
2: అవునా? ఇంతకీ మీ పేరు
1: మోస?
2: మోస?
1: అవును, మోస.
2: అదేంటండి శేషాల మోస? ఏంటండి మీది? మోసాపేట?
1: కాదు, కోకాపేట. నా పూర్తి పేరు మూడిన ముహూర్తం సత్యారావు. ముద్దుగా ఉంటుందని మోస అని పెట్టుకున్నాను. ఎలా ఉందంటారు?
2: అదేదో శ్వాస వచ్చినట్టు ఉందండి. అవును, మూడిన ముహూర్తం మీ ఇంటి పేరా?
1: అబ్బే కాదండి, అది మా అమ్మమ్మకి ఇష్టమైన నాటకం పేరు. మీలాగే నేను పుట్టే సమయానికి మా అమ్మమ్మ మూడిన ముహూర్తం అనే మహత్తర నాటకం చూస్తుందట. ఇటు నేను పుట్టగానే అటు మా అమ్మమ్మ టబా కట్టేసిందట.
2: ఓ,
1: ఎప్పటికైనా అంత గొప్ప నాటకాన్ని రాసే ఎత్తుకు ఎదగాలని నేనే తగిలించుకున్నా.
2: వామ్మో, నాటకాలా?
1: ఏమిటలా అంటున్నారు? మీకు కూడా నాటకాలు పడవా?
2: పడవు, అసలు పడవు.
1: నాటకాలంటే పడని వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నానండి.
0: అయ్యాయా, మీ పరిచయ కార్యక్రమాలు ఇంకా జీవిత చరిత్రలు ఏమైనా వినిపిస్తారా? ఇంతకీ మీరెవరండి?
1: చెప్పారు కదండి మోసనని.
0: అబ్బా, మీరు కాదండి, వీరు.
2: చెప్పాను కదండి ఉల్కాపాతమని.
0: అదే, ఇక్కడెందుకు పడ్డారని.
2: ఓ, అదే, మా అమ్మాయి హిడింబికి మీ అబ్బాయితో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చానండి. మీ ఊరి పంతులు గారు చెప్పారు.
0: ఓహో, అలాగా, రండి రండి, ఇలా కూర్చోండి. అయ్యయ్యో, ఎండన పడొచ్చినట్టున్నారు, మజ్జిగ తెప్పిస్తాను, ఉండండి.
1: మజ్జిగొద్దు గాని మజా తెప్పించండి చిదానందం గారు. అంటే రెండు తెప్పించినా సంతోషమైన అనుకోండి, ఒకదాని తర్వాత మరొకటి లాగించేయచ్చు. అసలే ఎండలు బొగ్గమంటున్నాయి కూడా.
0: చాలా సంతోషం. ఒరే రంగయ్య, రంగయ్య.
3: హాయ్, వస్తున్నానండి.
0: ఇదిగో ఈ డబ్బులు తీసుకుని నువ్వు తొందరగా కిరాణా కొట్టుకెళ్లి ఓ కూల్ డ్రింకు నాలుగు గ్లాసులు పట్రా.
1: ఇదిగో రంగయ్య, ఇట్రా. ఆ షాపులో సిగరెట్లు ఏమైనా దొరుకుతాయా?
3: హాయ్, దొరుకుతాయండి.
1: వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే రెండు గోల్డ్ ఫ్లాగ్ కింగ్స్ పట్రా.
3: ఏంటండి
1: గోల్డ్? గోల్డ్ రంగయ్య, గోల్డ్.
3: అయ్యగారు
0: కానీరా, వెళ్ళు.
3: అత్తగానండి.
0: ఉల్కాపాతం గారు, ఎలా జరిగిందండి మీ ప్రయాణం?
2: బాగానే జరిగిందండి.
1: అవును ఊపా గారు.
2: ఓపానా? అదేదో ఉప్మాలాగా, ఊపా ఏంటండి?
1: మీ ముద్దు పేదలండి. అవును ఊపా గారు, మీకు ఒక్కరికే నాటకాలంటే ఇష్టం ఉండదా? మీ ఇంట్లో అందరూ ఇంతేనా?
2: అందరూ అంతేనండి, నా మాట పాటించాల్సిందే.
1: కళాభిరుచి లేని మీ ఇద్దరిని చూస్తుంటే నాటకం రుచి చూపించాలనిపిస్తుందండి.
3: అయ్యా ఇదిగోండి కూల్ డ్రింక్ గ్లాసులు.
0: రంగయ్య, నువ్వు అర్జెంటుగా వెళ్ళి మన ఊరి పంతులు గారిని పిలుచుకురా. వెళ్ళి వెళ్ళి వెళ్ళి.
3: ఎందుకండి?
0: ముహూర్తం పెట్టడానికిరా.
1: ఎవరికి?
0: మా అబ్బాయికి.
1: ఓహో, అవును రంగయ్య, నా సిగరెట్లు తెచ్చావా?
3: అవి బంగారం షాపులో కొనుక్కోవాలంటండి.
1: బంగారం షాపులోనా? అదేంటయ్యా?
3: మీరే అన్నారు కదండి గోల్డ్ గోల్డ్ అని. నేను కొట్టుకెళ్ళి అదే అన్నానండి. అక్కడేమో బంగారం కొట్టుకెళ్ళమన్నారండి.
1: అయ్యో రంగయ్య, ఇదిగో అది. సరే, నువ్వు ఇప్పుడు మళ్ళీ పంతులు గారింటికి వెళ్తావు కదా?
3: హాయ్, వెళ్తానండి.
1: మరి వచ్చేటప్పుడు తీసుకురా. ఇదిగో ఈసారి గోల్డ్ కాదు, చార్మినార్ తీసుకురా.
3: అట్టగండి.
1: ఉల్కా గారు, మీ అమ్మాయి మిల్క్ బ్యూటీయా సిల్క్ బ్యూటీయా?
2: కాదండి, డార్క్ బ్యూటీ. మా అమ్మాయిని నిలబెడితే రోడ్డు రంగులో కలిసిపోయి అస్సలు కనపడదు.
1: ఓహో, అచ్చం మీ పోలిక అన్నమాట.
2: మరే
0: అయ్యా, మీ ప్రశ్నలు కాసేపు ఆపుతారా?
1: ఈ ఒక్క ప్రశ్న సంధించి.
0: అబ్బా ఆపవయ్యా, మేము కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి.
1: మాట్లాడుకుందురులేండి. మంచి రసవత్తర ఘట్టంలో అడుగు పెడుతున్నప్పుడు మధ్యలో అడ్డు రాకండి. పాతం గారు, విషయం ఏమిటంటే మన సూర్యం గారు లేరు, అదే మీ హిడింబి గారికి కాబోయే భర్త గారు. వారెంత గొప్ప నటులో తెలుసా?
2: అస్సలు తెలియదు.
0: అబ్బా నువ్వు ఊరుకోవయ్యా, ఇప్పుడు వాడి సంగతి ఎందుకు?
2: ఏమిటి మీరంటున్నది? ఆనందం గారి అబ్బాయికి కూడా నాటకాలు పిచ్చిందా?
1: మరేమనుకుంటున్నారు? వీళ్ళబ్బాయి స్టేజ్ ఎక్కి డైలాగ్ డెలివరీ చేస్తుంటే ఉంటుంది చూడండి. దిష్టి బొమ్మల అలా చూస్తూ ఉండిపోవాల్సింది అనుకోండి.
0: మూసీ గారు.
1: మూసీ కాదండి, మూస.
0: ఏదో ఒకట్లే, నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? ఆ ఉల్కాపాతం గారు ఇప్పుడు ఆ నాటకాల గొడవ మనకెందుకండి?
1: అలా తప్పించుకుంటారేమిటండి?
0: ఉండవయ్యా, నువ్వు అక్కడిది చంపుకు తింటున్నావు.
3: అయ్యా, పంతులు గారు ఇంట్లో లేరటండి.
0: మరి ఎక్కడికి వెళ్లారో కనుక్కున్నావా?
3: అదేదో బిల్లు మంగళారం అని నాటకానికి వెళ్లారటండి.
1: రంగయ్య, అది బిల్లు మంగళవారం కాదురా, బిల్వ మంగళుడు మహానుభావుడు. ఆ మంగళవారం అంటే గుర్తొచ్చిందండి, నేను రాసిన మంగళవారం మక్కగారెలు. రే వింటున్నావా?
3: హాయ్.
1: ఆ మంగళవారం మక్కగారెలు అనే ఓ నాటకంలో హీరో దోరగా కాల్చిన గారెలు తింటూ
3: నాలుగు కడుచుకున్నాడయ్యా.
1: కాదురా, బూరెలు ఎలా తయారు చేయాలో ఆలోచిస్తున్నాడు. అవునరా, ఇంతకీ నా చార్మినార్ తెచ్చావా?
3: అది అక్కడ ఉండదంటే హైదరాబాద్ ఉంటుంది అన్నాడండి.
1: అబ్బా, నాలుక పీకేస్తుంది కదా. ఉల్కా గారు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయేమిటి?
2: చిచి, నాకు అలవాటు లేదండి.
3: బాబు గారు, నా దగ్గర బీడి ఉంది, కాలుస్తారా?
1: ఇలా ఎవరే రంగ, కాదేది కాల్చుడు కనర్హం అన్నారు మా గిరీశం గారు.
0: ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు?
3: బాబు గారికి బీడి తెద్దామనే.
0: బీడి లేదు, గీడి లేదు, ముందు లోపలికెళ్తావు.
1: అబ్బా పరమానందం గారు, వాడిని ఎందుకండి తిడతారు? రంగయ్య, నాకు ఇప్పుడేం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు.
3: హాయ్. అలాగేనండి.
1: ఉల్కాపాతం గారు, నేను ఇటీవల గుండె మంటలు అని ఓ సస్పెన్స్ థ్రిల్లర్ నాటకం రాశానండి.
3: ఆహా,
1: అందులో డైలాగ్స్ ఏమైనా వింటారేమిటి?
2: అబ్బా వద్దులేండి.
0: ఇదిగో మూసి, నీకు దండం పెడతాను కాసేపు ఆపవయ్యా.
1: తమరంత ప్రేమతో చెబితే నేనెందుకు కాదంటాను? ఆ ప్రేమంటే గుర్తొచ్చిందండి. ఉల్కా గారు, మీరు ఏ పిలకనైనా ప్రేమించారా?
2: పిలక?
1: అదే, ఐ మీన్ అమ్మాయిని. ప్రాస కోసం పదం వాడా?
2: అర్థం అక్కర్లేదా?
1: అంతరార్థం మీకు అర్థమయ్యాక అర్థంతో పనేమిటండి? ఇంతకీ బాణం గుచ్చారా?
2: ఎక్కడా?
1: అదేనండి, అమ్మాయి గుండెల్లో.
2: అయ్యా, నేనే బాణాలు గుచ్చలేదు, ఎవరి ప్రాణాలు తీయలేదు. ఆనందం గారు, ఇక నేను వెళ్ళొస్తానండి. పెళ్లి సంబంధం గురించి వచ్చేవారు మాట్లాడుకుందాం, సరేనా?
0: అలాగేనండి. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, మరేమనుకోకండి.
1: అబ్బా ఉల్కానందం గారు, మీ డైలాగులు మరీ పాతగా ఉన్నాయండి. ఓ రెండు ట్రెండింగ్ డైలాగులు వదలమంటారా?
2: అయ్యా, మీరు రోజు ఇలాగే మనుషుల్ని కాల్చుకు తింటూ ఉంటారా?
1: ఎప్పటి నుంచో వేచి చూస్తే గాని ఈ మహద్భాగ్యం దొరకలేదండి. ఇలాంటి విందు భోజనం చేసి చాలా రోజులైంది.
2: కర్మ కర్మ,

0: ఆగోయా, ఎవరు ఎవరు నువ్వు? అలా పరిగెత్తుకుంటే లోపలికి వచ్చేసానంటే తలుపులు ఎందుకు మూసావు? ఎవరు నువ్వు? మాట్లాడవే.
1: అయ్యా, మూగవాడేమోనండి.
2: నేను మూగండి కదండి.
1: అయితే ముష్టోడువా?
2: కాదండి.
1: మరి ముద నష్టపోడువా?
2: అబ్బా కాదండి.
1: మరెవరివి?
2: అయ్యా, ముందు నన్ను కాపాడండి. మీకన్ని వివరాలు తాపీగా చెప్తా.
0: తాపీగా మాట్లాడడానికి నువ్వు తాపీ మేస్త్రివి, నేను ఇల్లు కట్టించుకునేవాడిని అనుకున్నావా? అదేం వీల్లేదు, మర్యాదగా బయటికి నడు.
2: అయ్యా అలా అనకండి అయ్యా. ఒక్క 10 నిమిషాలు నన్ను మీ ఇంట్లో ఉండనివ్వండి, ఆ తర్వాత నా దారిని నేను వెళ్ళిపోతాను.
3: ఆనందం గారు, వీళ్ళు చూస్తే నాకెందుకో భయంగా ఉందండి. ఏదో నేరం చేశాడనిపిస్తోంది.
2: నేనేమి నేరం చేయలేదు సార్, నన్ను నమ్మండి.
0: ఇదిగో మర్యాదగా బయటకు వెళ్తావా లేకపోతే పోలీసులకు ఫోన్ చేయమంటావా?
2: నేను వెళ్ళను.
3: ఎందుకు వెళ్ళవు?
2: అది నా ఇష్టం.
0: నీ ఇష్టం ఏమిటయ్యా? ఇది నా ఇల్లు.
2: సరే, ఇందాకేదో పోలీసులకు ఫోన్ చేస్తానన్నారుగా, చెయ్యండి.
1: చూసారా చూసారా వాడి ధీమా.
0: అడగకుండానే లోపలికి దూరి పోలీసులకు ఫోన్ చేయమని బెదిరిస్తావా? నీకెన్ని గుండెలు?
1: అబ్బా, మళ్ళీ అదే పాత డైలాగ్. సత్యానందం గారు, మనిషికి ఒకే గుండె ఉంటుందండి, మీరు ఆ డైలాగ్ మార్చండి.
0: నువ్వు నోరు మూసుకోవయ్యా, అసలే గుండె దడదడమని కొట్టుకుంటుంటే.
2: పోలీసులకు ఫోన్ చేయరే.
3: చెయ్యండి ఆనందం గారు.
0: చేస్తే ఏం చేస్తారో తెలుసా? బొక్కలో వేసి మక్కిలు ఎరగొడతారు.
2: నా ఒక్కడే కాదండి, మీ అల్లుడు గారి బొక్కలు కూడా ఎరగొడతారు.
0: ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అంటే మా అల్లుడు గారిని కూడా అరెస్ట్ చేస్తారా?
2: నేను మీ అల్లుడు గారు కలిసి చాలా కాలంగా మారువేషాల్లో ఆడవాళ్ల మెడల్లో గొలుసులు కొట్టేస్తున్నాం.
1: అబ్బా, ఇద్దరు హేమహేమీలే, మంచి స్టార్ట్అప్ స్టార్ట్ చేశారు. దొంగ గారు, చోరగళ్ళు కాకుండా తమకి ఇంకా ఏమైనా సైడ్ బిజినెస్లు ఉన్నాయా?
2: ప్రస్తుతానికి లేవు గాని మరీ.

0: నగలో గొలుసులు కొట్టేయటమంటే కొంచెం రిస్కీగా ఉంది. ఈసారి ఏ నగల షాప్ అయినా ప్లాన్ చేయాలి.
1: అబ్బో, ఒక అడుగు ముందుకు వేయబోతున్నారన్నమాట. శుభం.
2: ఆనందం గారు, నాకంతా అయోమయంగా ఉందండి. నేను వెళ్ళొస్తాను.
1: ఆగండి ఆగండి. అమ్మమ్మమ్మ, మమ్మల్ని ఇద్దరిని వదిలేసి మీరు ఒక్కరా అలా వెళ్లిపోతే ఎలాగండి? దొంగగారు ఈయన కాస్త మందలించండి, వెళ్లిపోతానంటున్నాడు.
0: ఎక్కడికి వెళ్లేది? నా పర్మిషన్ లేకుండా ఎవరు ఒక్కడు కూడా ముందుకు వేయటానికి వీల్లేదు. ఇదేంటో తెలుసా?
2: కత్తి కత్తి కత్తి.
3: ఏమిటయ్యా నీ బెదిరింపు? ఆ కత్తి చూపిస్తే బెదిరిపోతాం అనుకున్నారా?
1: అబ్బా, అలా గుటకలు మింగుతూ చెప్తారేమిటండి డైలాగు? జోరుగా చెప్పండి. పోనీ ఉల్కా గారు, మీరేమైనా ట్రై చేస్తారా?
2: అబ్బా, నా వల్ల కాదు.
0: మాట్లాడకుండా దగ్గరికి రండి.
1: పాతం గారు, దొంగ గారు పిలుస్తున్నారు, వెళ్ళండి.
2: అమ్మో, నాకు కత్తులంటే భయం.
1: కత్తులంటే జ్ఞాపకం వచ్చింది. విశ్వానందం గారు, నేను రాసిన చురకత్తులు అనే ఓ నాటకంలో.
3: ఇదిగో మూసా, కాసేపు మూస్తావా?
1: సర్లేండి. దొంగ గారు, ఇది నిజమైన కత్తి అంటారా?
0: అవును, పారిపోయి ఇక్కడికి వస్తూ ఓ సందు చివరిలో కొన్నాను.
2: ఆనందం గారు, కాస్త నన్ను బయటకు పంపిస్తారా?
1: ఏమిటండి మీరు పదే పదే బయటకు వెళ్ళిపోతానంటున్నారు?
2: ఆపుకుంటే కడుపు ఉబ్బిపోయేలా ఉందయ్యా.
0: ఏమిటి రహస్యంగా మాట్లాడుకుంటున్నారు?
1: ఏం లేదండి, బయటకెళ్లి నలుగురు వస్తాదుల్ని తీసుకొచ్చి ఈ దొంగని ఈ చౌతలు పారేద్దామంటున్నారు ఉల్కాపోతం గారు.
2: నేనెప్పుడన్నానయ్యా? అయ్యా దొంగ గారు, అంత అబద్ధం, నేను అలా అనలేదు. నా కడుపు ఉబ్బిపోయేలా ఉంది, కాస్తలా గాలికి వెళ్ళొస్తారని చెప్పారండి, అంతే.
0: అంతేనా?
1: కాదండి
2: కాదండి, అంతే అండి.
1: చూశారా ఎలా ఒప్పుకున్నాడో.
2: అయ్యా మోసగారు, దయచేసి నన్ను ఎరికించకండి, ఇక మీరు ఆపండి.
1: కొంచెం బ్రేక్ ఇస్తాను కానీ దొంగ గారు, మిమ్మల్ని పదే పదే దొంగ దొంగ అని అనడం అదేదో దొంగతనం చేసినట్టుగా ఉందండి. ఇంతకీ తమరి నామధేయం
0: అంటే?
1: మీ పేరండి?
0: నా పేరు జుబ్బా.
1: జుబ్బానా? అయ్యా, మీ పూర్వీకులు ఏమైనా జుబ్బాలు అమ్ముకునేవారా?
0: కాదు.
1: మరి తమరి నాన్నగారి పేరు?
0: తుబ్బా.
1: తమరి తాతగారి పేరు అల్లం మురబ్బానా?
0: అవును.
1: అబ్బా, జుబ్బా తుబ్బా అల్లం మురబ్బా, మహత్తరమైన ప్రాస. చూసారా ఆనందం గారు ఎలా పట్టేశాను?
3: చూస్తున్నా చూస్తున్నా.
1: జుబ్బా గారు, మొత్తానికి మీది బా బా ఫ్యామిలీ అన్నట్టు.
0: అవును.
1: అయ్యా జుబ్బా గారు, అసలు మీరు ఆనందం గారి అల్లుడు గారు తొలిసారిగా ఎక్కడ కలుసుకున్నారో?
0: అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్.
1: అదేమిటో కాస్త చెప్తారా? నా నాటకానికి ఏమైనా పనికొస్తుందేమో చూస్తాను.
0: సరే.
1: ఒక్క నిమిషం ఆగండి. ఆనందం గారు, మీ అల్లుడు గారు జుబ్బా గారు తొలిసారిగా ఎలా కలిశారో చెప్తున్నారండి. మంచి రక్తి కట్టే సన్నివేశం, ఇలా రండి.
3: వాడి బొంద.
1: అబ్బా, అలా చిరాకు పడుతూ కూర్చుంటే ఎలాగండి? వినండి ముందు. జుబ్బా గారు, తామరు ప్రారంభించండి.
0: అలాగే. అదీ అర్ధరాత్రి.
1: ఓహో, గొప్ప సమయం.
0: నేనలా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తున్నాను.
1: పోలీసులు ఏమైనా తరుముతున్నారా?
0: కాదు, కుక్కలు
1: అనుకున్నానండి. అప్పుడు కూడా మీరు ఇదే చొక్కా చిరిగిన ప్యాంటు వేసుకుని ఉంటారు అంతేనా?
0: అవును, ఇవి నాకు బాగా అచ్చొచ్చిన బట్టలు.
1: ఆ తర్వాత?
0: నాకెదురుగా ఇంకొక వ్యక్తి అచ్చం నాలాగే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు.
1: స్లో మోషన్ లో వస్తున్నాడా?
0: కాదు, నాలాగే వేగంగా వస్తున్నాడు.
1: ఆయన్ని కూడా కుక్కలు తరుముతున్నాయా?
0: కాదు, వాళ్ళ ఆవిడ తరుముతుంది.
1: ఎందుకు?
0: గొంతుకు గొలుసు చేయించమని వారం రోజులుగా పోరు పెడుతుందట. వాళ్లత్తయ్య మెళ్ళో గొలుసు కొట్టేసి భార్యకు ప్రజెంట్ చేద్దామనుకుని అడ్డంగా దొరికిపోయాట. అందుకే వాళ్ళావిడ తరుముకుంటూ వస్తే చేతిలో కర్ర పట్టుకుని ఆయన అలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడట.
1: ఓహో, భార్యాభర్తలిద్దరూ రోడ్డుపై వేగంగా కోపంగా సరసాలాడుకుంటున్నారన్నమాట.
3: సరసాలాడుకోవటం నీ పిండాకుడు.
1: మీరుండండి. దొంగ గారు, మీరు చెప్పండి.
0: అలా పరిగెత్తుకుంటూ వచ్చి పడేల్మని నన్ను ఢీకుని పారిపోతుంటే కుక్కలు ఆయన చేతిలో కర్రం చూసి వెనక్కు పారిపోయాయి.
1: మరి వాళ్ళ ఆవిడ?
0: ఆవిడ నా చేతిలో కత్తి చూసి ఇంటికి పారిపోయింది.
1: ఓహో, కర్రని చూసి కుక్కలు

0: వ్యక్తిని చూసి మహిళ ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారన్నమాట. మరి మీరిద్దరూ ఎలా కలిశారు?
1: నా వెంట పడుతున్న కుక్కలను తరివిన ఆయన, ఆయన వెంట పడుతున్న వాళ్ల భార్యను తరివిన నేను, ఇలా ఒకరికొకరు అనుకోకుండా సాయం చేసుకుంటున్నాం.
0: అలా మీ మనసులు కలిశాయన్నమాట?
1: అవును, అప్పటి నుంచి మొదలైంది మా ప్రయాణం.
0: ఆహాహా, అద్భుతంగా ఉందండి మీ కథ. ఇదే కథను పెట్టి నాటకం రాస్తే ఇసకేస్తే రాలని జనం విరగబడి చూస్తారండి. ఏండో ఉల్కా గారు, విన్నారా జుబ్బా గారి జీవితంలోని ఈ ఘట్టం?
2: వినపడిందండి, మీకు దండం. నన్ను మధ్యలోకి లాక్కండి.
0: అబ్బా, చేతులు దించండి. ఇప్పుడెందుకు ఈ మర్యాదలు చెప్పండి.
1: ఏమండి?
2: చెప్పు నాయన.
1: బాగా ఎండను పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. నాకు బాగా ఆకలేస్తుంది, ఏమైనా తినాలనిపిస్తుంది.
2: ఆకలిస్తుందా? మా నాయనే, ఇగో ఆ వంటింట్లో నీకు కావలసినవన్నీ ఉన్నాయి, వెళ్ళి బాగా మెక్కు.
1: అలాగే, ఇదిగో నన్ను ఇలా లోపలకు పంపించి మీరలా బయట తోక దాడించాలని చూశారు? ఇదంత పదునుగా ఉందో చూశారుగా.
0: అయ్యా జుబ్బా గారు, నేనున్నానుగా ఇక్కడ, వీళ్ళెక్కడికి వెళ్లకుండా చూసే బాధ్యత నాది. తమరు లోపలికి వెళ్ళండి.
1: అలాగే.
0: అయ్యా ఆనందం గారు, ఇదంతా చూస్తుంటే నేను 1993లో మా ఇంట్లో దొంగలు పడ్డారు అనే ఒక నాటకంలో అచ్చం ఇలాగే ఒక దొంగ ఇంట్లోకి అనుకోకుండా దూరితే ఏం చెయ్యాలో బహు రసవత్తరంగా రాశానండి. ఆ డైలాగ్స్ ఏమైనా కొంచెం వింటారా?
2: అబ్బా, ఇప్పుడు వద్దయ్యా, నువ్వు నీ నాటకాలు కొద్దిసేపు ఆపే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు?
3: ఏం చేస్తామండి, చచ్చిన పాముల పడుండాల్సిందే.
0: అది పాము అంటే గుర్తుకొచ్చింది ఉల్కాపాతం గారు. నేను 24 ఏళ్ల వయసులో నట్టింట్లో నాగరాజు అనే లఘు నాటికలో బుష్ బుస్సుమని బుసలు కొడుతూ నట్టింట్లో ఆ బుజ్జిపాము చేసే సందడిని అద్భుతంగా వర్ణించాను. ఆ మాటలు ఏవైనా వింటారా?
2: ఇదిగో మూస, ఆపవయ్యా నీ నస. అసలేం చెయ్యాలో నాకేం పాల్పోవట్లేదు.
0: అయ్యా, ఈ సమయంలో పోలీసులు కనుక వచ్చారా, ఇక నేరుగా జైలుకే. ఏమండి ఉల్కాపాతం గారు, తమరు ఎప్పుడైనా జైలుకు వెళ్లారా?
3: తమ దయ వల్ల ఇంకా వెళ్లలేదండి.
0: ఓన్లేండి పాపం, ఒకవేళ ఈ దొంగ పట్టుబడితే కాస్త వాడికి తోడుగా వెళ్దురుగానిలేండి.
3: ఆనందం గారు, ఎవరు వచ్చినట్టున్నారండి?
0: ఇంకెవరండి, ఏ ఎస్ఐయో సిఐయో వచ్చి ఉంటాడు. ఉల్కా గారు, మీ అదృష్టమే అదృష్టం అండి, ఇలా అనుకున్నామో లేదో అలా వచ్చేసారు.
2: అసలే కాళ్ళు వణికిపోతుంటాను.
0: విరజానందం గారు, వెళ్లి ఆ తలుపులు త్వరగా తీయండి, ఆలస్యమైతే వాళ్లకు అనుమానం వస్తుంది.
2: అవునా? అయితే నువ్వు వెళ్ళి.
0: అమ్మా, మీ ఇంటి తలుపు నేను తీయడం ఏంటండి? పోనీ మన ఉపాగారు తీస్తారు.
3: అమ్మో, నేను వెళ్ళను.
0: ఇక లాభం లేదండి విస్మయానందం గారు, మీరే వెళ్ళి తీయాలి.
2: కర్మ కర్మ, తీయక చేస్తానా?
4: ఎక్స్క్యూజ్ మీ, ఈ ఇంట్లోకి మనుషులు ఎవరైనా వచ్చారా?
0: కొత్తగా నేను ఉల్కాపాతం గారు వచ్చామండి, కానీ వంటింట్లోకి మాత్రం ఎవ్వరూ వెళ్ళలేదండి.
4: ఓకే, ఒక దొంగ విధవ మా నుండి తప్పించుకుని పారిపోయి ఇటువైపుగా వచ్చాడు, ఇక్కడికి ఏమైనా వచ్చాడేమోనని.
2: లేదు సార్, మా ఇంటికి ఎవరు రాలేదు సార్.
4: ఇంతకీ మీ పేరు?
2: ఆనందం సార్.
4: సరే, ఎవరైనా వస్తే నాకు చెప్పండి.
0: మీకెందుకు సార్ శ్రమ? ఓ గంట పోయాక రండి, పాపం వాడు భోంచేస్తున్నాడు.
4: ఎవరు?
2: అదే అదే సార్, మా పనివాడు రంగయ్య, వాడు భోజనం చేస్తున్నాడు. ఓ గంట పోయాక మేం కూడా తింటాము అంటున్నాడు కదా.
4: ఆ ఎక్కిలు ఎవరికి వస్తున్నాయి?
0: ఇంకెవరికండి, జుబ్బా గారి.
4: జుబ్బానా? అతనెవరు?
2: చెప్పాను కదా సార్, అతను మా పనివాడు రంగయ్య అని వాడన్నమాట. పాపం జుబ్బా శరీరానికి బిగుసుకుపోయి ఎక్కడి వస్తున్నాయన్నమాట.
0: ఉల్కాపాతం గారు, వెళ్లి వాడికి కాస్త మంచినీళ్లు పట్టండి.
3: అమ్మో, నాకు భయం అండి, నేను వెళ్ళను.
0: మీకెందుకండి భయం? ఇక్కడ ఎస్ఐ గారు ఉన్నారుగా, ధైర్యంగా వెళ్ళండి.
2: మీరుండండి ఉల్కాపాతం గారు, నేను వెళ్ళొస్తాను.
0: అబ్బా, మీ ఇంటికి ఎస్ఐ గారు వస్తే మాట్లాడకుండా అలా మధ్యలో వెళ్లిపోతే ఏం బాగుంటుందండి? మీరుండండి. ఇదిగో ఉల్కా గారు, మీరు వెళ్ళండి, నేను చెప్తాను.
2: నేను వెళ్ళొస్తాను, ఉండండి.
3: వెక్కిళ్ళు ఆగిపోయాయి ఆనందం గారు, మీరు ఇక్కడే ఉండండి.
2: అలాగే.
4: ఇక నేను వెళ్ళొస్తాను, ఎందుకన్నా మంచిది. ఈ

0: కవితలు అలా కావేరిలా పొంగుకుంటూ వస్తాయండి. అయ్యా పులకా గారు, మీకేమైనా చిన్న లైన్ వినిపించమంటారేమిటి?
1: అబ్బా నా పేరు పులకా కాదండి, పులకా.
0: ఆ ఏదోట్లేండి, ఇంతకీ వీడి తిండి అయిపోయిందో లేదో చూసొస్తానుండండి.
2: ఏమండి?
1: మళ్ళీ ఏం కావాలి నాయన?
2: నాకు భోజనం చేయగానే సిగరెట్ కలిసి అలవాటు ఉంది, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా?
0: గొప్పవాళ్ళ అలవాట్లేవే.
2: ఉన్నాయా లేవా?
1: బాబు అది నేను సిగరెట్లు కాల్చను, కావాలంటే చుట్టలు ఇస్తాను.
2: చుట్టలా? నాన్ సెన్స్.
0: జుబ్బగారు, ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే పనివాణ్ణి తెమ్మని పురమాయించానండి, వాడు తీసుకు రాలేదు.
2: సరే ఏదొకటి ఇవ్వండి.
1: రంగయ్య,
3: హాయ్. వస్తున్నానండి.
1: ఇదిగో ఈయన గారికి ఓ రెండు చుట్టలు ఇవ్వు.
3: అట్టగాండి, ఇదిగో అండి. అయ్యగారు, ఈయన గారు ఎవరండి?
1: ఈయన
0: జుబ్బా గారని గొప్ప హస్త కళాకారుడు, మన ఇంటికి ఈ రోజు ఆహ్వానించాం.
3: అంటే ఈ అయ్యగారు కూడా నాటకాలు ఆడతారంటే?
0: కాదు రంగయ్య, ఈయనది ఒక ప్రత్యేకమైన కళ.
3: ఈయన ముఖం చూస్తే నాకు అట్ట అనిపించట్లేదయ్యా.
2: ఏంటి
0: అయ్యా? జుబ్బా గారు కోపగించుకోకండి, మీరుండండి, నేను మాట్లాడతానుగా. రంగయ్య, ఈయన జుబ్బా గారిని మీ అయ్యగారి అల్లుడు గారి ప్రాణ స్నేహితులు.
3: మరి ఆ వేషం ఏందండి అట్టుందే?
0: ఓ అదే, అది లేటెస్ట్ వేషం రంగయ్య. టార్న్ జీన్స్ అనే పేరు విన్నావా?
3: అంటే ఏటండే?
0: అంటే మన బట్టలు మనం చింపుకున్నాం అనుకో, దాన్ని ఏమంటారు?
3: పిచ్చి.
0: అది అదే షాపు వాడు చించి అమ్మాడనుకో, అది ఫ్యాషన్ అంటారన్నమాట. అర్థమైందా?
3: మరి ఇట్లాంటి వేసుకుని బయట తిరిగితే కుక్కలు ఎంటపడవా అయ్యా?
0: నా లెక్క ప్రకారం ఈ పాటికి జుబ్బా గారు రేబీస్ టీకా వేయించుకునే ఉంటారు. ఏమండి అంతేనా?
2: స్టాప్ ఇట్.
0: అబ్బో
2: ఏమండి?
1: చెప్పు నాయన, ఇంకేం కావాలి?
2: ఇంకేం వద్దు గాని, నాకు మత్తుగా నిద్ర వస్తుంది.
1: దానికి మమ్మల్ని ఏం చేయమంటావు?
2: ఏమక్కర్లేదు గాని, నేను మా ఇంటికి వెళ్తాను.
0: అబ్బా జుబ్బా గారు ఎంతసేపు ఉన్నారు కదా, నాకు 10 నిమిషాలు కేటాయిస్తారా?
1: ముసా.
0: అబ్బా ఉండండి, మీరు మాత్రం వింటే సరిపోతుందా నా నాటకాలు డైలాగులు? పాపం జుబ్బా గారు కూడా వినొద్దు.
1: అబ్బా కావాలంటే మేము వింటామండి. బాబు ముందు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళలేవండి.
0: ఇవి మీకు వినిపించేవి కావండి, దొంగల నిబంధనల నుండి కాచి వడబోసి రచించిన రత్నాల్లాంటి మాటలు. జుబ్బా గారు, విషయం ఏమిటంటే నేను నాటక రచయితను, మహత్తరమైన నాటకాలు రాస్తూ ఉంటాను.
2: రాసుకోండి, దానికి నన్ను అడగటం దేనికి?
0: మిమ్మల్ని అడగడం కాదండి, నేను రాసిన నాటకాల్లోని మచ్చుతునకల్లాంటి డైలాగులు మచ్చుకు కొన్ని వినిపిస్తాను, వింటారా?
2: నాకు పీకలు కూసే అలవాటుంది, కొయ్యమంటారా?
1: తెక్క కుదిరింది. బాబు ఆ పని చేయండి, నీ శిలా విగ్రహం పెట్టుకుంటాను.
0: అబ్బో ఇక్కడెవరి పీకలు కోయొద్దులండి. అయ్యా ముందు ఆ కత్తి లోపల పెట్టుకుని తమరు బయలుదేరండి. ఈసారి వచ్చేటప్పుడు ఆనందం గారి అల్లుడు గారిని కూడా తీసుకురండి, మాకు పరిచయం చేద్దరు గాని.
2: ఇదిగో నేను వెళ్లిపోయాను కదా అని పోలీసులకు నా విషయమేనా చెప్పారు తెలుసుగా?
0: అయ్యా జుబ్బా గారు, ఒక చిన్న మనవి.
2: ఏంటది?
0: ఏం లేదండి, ఈసారి తమరు వచ్చినప్పుడు మా ఉల్కాయ గారికి కాస్త జైలు అది చూపించండి, పాపం తెగ ముచ్చట పడుతున్నాడు.
1: అబ్బా మోసా గారు మీరు ఆగండి.
2: సరే చూద్దాం, నేను వెళ్తాను. హ్యాండ్సప్.
0: అబ్బా అబ్బా, ఈ క్లైమాక్స్ లో మీ ఎంట్రీ ఓహో అద్భుతం సార్. ఏం డైలాగ్ డెలివరీ సార్! సార్ మీరు గనక పరిషత్తు పోటీలకు వెళ్తే బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రైజ్ మీకే సార్.
4: ఆనందం గారు
1: సార్,
4: ఈ దొంగ విధవని మీ ఇంట్లోనే పెట్టుకుని ఏమీ తెలియనట్లు
1: నటిస్తారా? సార్, వీడెవడో మాకు తెలియదు సార్, మేము మాట్లాడుకుంటుంటే అకస్మాత్తుగా మా ఇంట్లోకి చొరబడి కత్తి చూపించి బెదిరించాడండి.
4: మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు?
1: చెబితే చంపేస్తానన్నాడండి.
4: ఐసీ, దొంగతనం కాదు, దొంగను రక్షించడం కూడా నేరమే. మీరందరూ పోలీస్ స్టేషన్ కి నడవండి.
1: అయ్యా ఎస్ఐ గారు, ఏదో తెలియక చేసిన పొరపాటు వల్ల ఇలా ఇరుక్కుపోయామండి, నిజంగా మాకేం తెలియదు సార్.
4: ఇంతకీ మీరెవరు?
0: ఆయన హిడింబి గారి తండ్రి గారండి, సూర్యం గారికి కాబోయే మామగారండి.

0: ఇంబ ఆవిడెవరు?
1: ఉల్కా గారి కూతురండి.
0: ఇంతకీ ఈ ఉల్కా గారు ఎవరు?
1: ఇదిగో ఈయనేనండి ఉల్కా గారు. ముందుకు రండి సార్, ఎస్ఐ గారు పిలుస్తున్నారు, రండి రండి.
2: నేనేనండి.
0: ఈయనకి ఆనందం గారికి ఏమిటి సంబంధం?
1: సంబంధం అంటే వీళ్ళ అమ్మాయి హిడింబిని ఆనందం గారి అబ్బాయి సూర్యం గారికి ఇచ్చి పెళ్లి చేద్దామని సంబంధం కలుపుకోవడానికి వచ్చారండి. పురోహితుడిని కూడా పిలుచుకురావడానికి మా రంగయ్య వెళ్ళాడండి. కానీ ఆయనేమో బిల్వమంగళుడు అనే మహత్తర నాటకం చూడడానికి వెళ్ళాట.
0: అవునా? అయితే మీకు ఈ దొంగకి ఏమైనా సంబంధం ఉందా?
2: చిచి, వీడికి నాకేమిటండి సంబంధం? లేదు లేదు.
1: అదేమిటండి అలా అంటారు? ఇందాకనేమో ఆ దొంగ మీకు దగ్గరి బంధువు అని చెప్పినట్టున్నారు.
2: నేనెప్పుడు చెప్పానయ్యా? నువ్వు భలే ఉన్నావు.
3: అయ్యగారు, అయ్యగారు.
4: ఏమిట్రా, ఏమైంది?
3: ఏం లేదు అయ్యగారు, మీ అందరికి స్పెషల్ కాఫీ పెట్టియాలా అని అడగడానికి వచ్చాయంతే.
0: ఈయనెవరు?
1: ఈయన పేరు రంగయ్య అండి, మా అందరి పని మనిషి. చిత్తం ఎస్ఐ గారు, తమరు ఆ తుపాకీ ఎత్తి ఎంతసేపు అలా పట్టుకుంటారు? కాస్త బత్తాయి రసం ఏమైనా పుచ్చుకుంటారా?
0: షటప్!
3: అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, తుపాకీ అట్టా పెట్టేశారటండి. అని కానీ కాల్ చేస్తారా ఏంటి?
0: అవును, కాల్ చేస్తాను.
3: అయ్యి బాబోయ్, ఆయన మా ఇంటికి భోజనానికి వచ్చిన సుట్టమండి.
1: ఏమి టైమింగ్ జుబ్బా గారు?
0: ఇది జుబ్బా కాదు, చొక్క. రామయ్య?
1: అయ్యా, ఆయన పేరు రామయ్య కాదండి, రంగయ్య.
0: రంగయ్య, వీడొక దొంగ విధవ, మీ ఇంట్లో తాడుందా?
1: ఇప్పుడు తాడెందుకు ఎస్ఐ గారు?
0: వీని వెంటనే కట్టిపడేయడానికి.
1: అబ్బా, మీరు అసలు టైంలో దెబ్బ కొట్టారు ఎస్ఐ గారు. ఈ టైంలో పోలీసుల ఎంట్రీ ఎప్పుడైనా బేడీలతోనే ఉండాలండి. మీరది ఎలా మర్చిపోయారు?
0: షటప్! అది నీకు అనవసరం. రంగయ్య,
3: అయ్యా,
0: నువ్వెళ్ళి ఒక గట్టి తాడును ఒకటి తీసుకొచ్చి వీడి చేతులు కట్టాయి.
3: అయ్య బాబోయ్, అయ్యగారు.
0: కదలకు, కదిలావో కాల్చి పడేస్తా.
1: అబ్బా, అదే రొటీన్ డైలాగ్ ఎస్ఐ గారు మీ పోలీసులందరికి. ఒకసారి నేను రాసిన పోగాలపు పోలీసులు అనే నాటకం చదివి వినిపిస్తే గాని మీరు ఆ రొటీన్ డైలాగులు మార్చరండి.
0: షటప్! రంగయ్య, వెళ్ళి త్వరగా తాడును తీసుకుంట్రా.
3: అయ్య బాబోయ్, అయ్యగారు.
4: వెళ్ళరా, వెళ్ళి తీసుకురా. అప్పుడే పట్టుకుందామనుకున్నా చచ్చు వేదల కత్తి చూపించి బెదిరించాడు.
3: అలాగా అండి, ముందే చెప్తే చేతులు కాలు ఈసి పొయ్యిలో పెట్టాడు కదండి.
4: ఎక్కడరా, ఇదిగో ఈ మూసాగారు సందుకు దొరకనిస్తేనేగా. నువ్వు వెళ్ళి అర్జెంటుగా తాడు పెట్టుకురా, వెళ్ళు. ఎస్ఐ గారు, వాడిని పంపించానండి.
0: మర్యాదగా మీరందరూ కూడా కదలకుండా నిల్చోండి.
1: అబ్బా ఎస్ఐ గారు, మూమెంట్ లేకపోతే నాటకం చప్పగా ఉంటుందండి.
0: షటప్!
1: అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఎస్ఐ గారు ఈ ఒక్క డైలాగ్ మాత్రం చింపేస్తున్నారండి.
2: ఎస్ఐ గారు, నాకు ఫోన్ వస్తుందండి, కాస్త మాట్లాడుకోవచ్చా?
0: సరే.
3: హలో అయ్యగారు, నేను రంగాయని మాట్లాడుతున్నానండి.
2: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా?
3: నేను మన ఊరు శివర నాటకాల కొంపండి మాట్లాడుతున్నానండి.
4: నిన్ను తాడు తీసుకురారంటే అక్కడెందుకు తగలడం?
3: రేత్రి ఆ తాడిక్కడ మర్చిపోనానండి.
4: అఘోరం చేయలే గాని తొందరగా ఆ తాడిక్కడికి తీసురా.
3: అయ్యగారు, ఘోరం సరిగిపోనాదండి.
4: ఏమైందిరా, ఏంటి మాట్లాడుతున్నావు?
3: సూర్యంబాబు గారు నిత్యం జారి కింద పడిపోయారండి, తనని రకతం రకతం కూడా వస్తుంది అయ్యా.
2: అవునా? నేను ఇప్పుడే బయలుదేరుతున్నానుండు. నువ్వు ఈలోపు మన ఊరి డాక్టర్ని పిలుచుకురా. వెళ్ళు వెళ్ళు.
3: అలాగేనండి, అట్లాగే.
2: అయ్యయ్యో, ఎలా ఉందో ఏమిటో నా సూర్యానికి.
1: ఏమైంది అనంత గారు, అలా కంగారు పడుతున్నారే?
2: మా అబ్బాయి సూర్యం ఆ నాటకాల కంపెనీలో నిచ్చెన మీద నుండి జారి పడ్డాడట, తలకు గాయం అయ్యి రక్తం కూడా వస్తుందట. నేను ఇప్పుడే వెళ్ళాలి సూర్యం.
5: అయ్యయ్యో, ఎంత పని జరిగింది ఆనందం గారు.
0: ఎక్కడికి వెళ్ళేది?
2: ఎస్ఐ గారు, మా అబ్బాయికి తలకి బలంగా గాయం అయిందటండి, నేను తక్షణమే వెళ్ళాలి.
0: అదేం వీల్లేదు, రై దొంగ విధవా, కదిలావో కాడికి పంపిస్తా.
1: అది ఎస్ఐ గారు, ఇప్పుడు డైలాగ్ మార్చారు, కొద్దిగా బాగుందండి.
0: షటప్!
1: ఇది కూడా మార్చండి సార్, ఊరికి వినాలంటే బోర్ కొడుతుంది.
0: అందరూ ముందుగా పోలీస్ స్టేషన్ కి నడవాల్సిందే.
2: ఎస్ఐ గారు, నేను మా వాడిని చూసి వచ్చాక మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానండి, నన్ను నమ్మండి ఎస్ఐ గారు.
0: చూడండి ఆత్మీయం గారు.
1: అబ్బా ఎస్ఐ గారు, మళ్ళీ మీరు దోడేశారండి. ఆయన పేరు ఆనందం అండి, ఆత్మీయం కాదు.
0: అదే చూడండి ఆనందం గారు, ఇలాంటి కేసులు చాలా చూశాను నేను. మర్యాదగా నాకు సహకరించి పోలీస్ స్టేషన్కి నడవండి.
2: సార్ సార్ సార్ సార్.

0: వాడు ప్రాణంగా పెంచుకున్నా నా ఒక్కగానొక్క కొడుకు సార్, మీకు దండం పెడతాను, కావాలంటే మీకు కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి సార్, ప్లీజ్ సార్, ఎస్ఐ గారు ప్లీజ్ సార్.
1: ఉల్కాపాతం గారు, అదేమిటండి అలా చూస్తున్నారు? అవతల మీ వెయ్యంకుల వారు ఏడుస్తుంటే మీకు కనీసం ఏడుపు రావట్లేదా? అసలు మీద గుండెనా పాషాణమా?
2: అది
1: వద్దులండి వద్దులండి బాబు, మీ ఏడుపు మరీ దోకొచ్చేలాగా ఉంది.
3: ఏమండి, నాకు దాహం వేస్తుంది, కొన్ని నీళ్లు ఇప్పిస్తారా? షట్ అప్.
1: అబ్బా, డైలాగ్ తో సుత్తి వేస్తున్నారు ఎస్ఐ గారు.
3: యూ షట్ అప్.
1: అబ్బా, ఇది తప్ప మీకేది రాదా ఎస్ఐ గారు? ఆ సరే గాని పాపం ఆ సుంటకి దాహం వేస్తుందట, నేను వెళ్లి వాడికి నీళ్లు తీసుకొస్తాను, అదే చేత్తో మీకు కూడా కొంచెం అలోవేరా రసం తెచ్చదా ఎస్ఐ గారు?
0: అయ్యా ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, దాన్ని వెళ్ళనివ్వండి, నా సూర్యం లేకపోతే నేను బ్రతకలేదండి, వాడు నా ప్రాణానికి ప్రాణం.
1: ఆనందం గారు, ఏమిటండి ఇది? ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం, ముళ్ళుని ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే, ఇవన్నీ వాడేసిన పాత డైలాగులండి, కొత్తవి ఏమైనా ఉంటే ట్రై చేయండి.
0: ఊరుకోవయ్యా, నువ్వు అక్కడివి అర్థమైన డైలాగులు నువ్వు.
1: వెళ్ళండి ఎస్ఐ గారు, నేను అలా వంటింట్లోకి వెళ్ళొస్తానండి. ఉల్కా గారు నాకు కొంచెం తోడుగా వస్తారా?
4: నేను రాను, మీరే వెళ్ళండి.
1: వద్దులేండి, మీరందరూ ఇక్కడే ఉండండి. ఇదిగోండి జుబ్బా గారు, నీళ్లు తీసుకోండి. ఉల్కా గారు, మీరేమైనా తాగుతారా?
4: నాకు వద్దులేండి.
1: మీ మొహం చూస్తే గొంతు తడారిపోయినట్టుంది.
4: ఇప్పుడు నన్ను ఏం మాట్లాడించకండి, నాకేం అర్థం కావటం లేదు అసలు.
0: ఎస్ఐ గారు, అక్కడ ఒక నిండు ప్రాణం పోతుంటే ఇక్కడ మీకేమీ పట్టనట్టుంటారా? నాకు నాకు ఒక్క అరగంట సమయం ఇవ్వండి, మా బాబుని ఆసుపత్రిలో చేర్చి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారండి. ఎస్ఐ గారు, నా కొడుకుని నన్ను కాపాడుకోనివ్వండి సార్, ప్లీజ్ సార్. సార్
3: చూడండి, ఈ ఏడుపులు ఏమైనా ఉంటే రేపు కోర్టులో ఏడవండి, నడవండి అందరూ.
4: అయ్యా అయ్యా, నన్ను కూడా రమ్మంటారా?
1: ఏం, ఇటు నుంచి ఇటే తప్పించుకుందాం అనుకున్నావా? చూసారా ఎస్ఐ గారు, మీరు గనక చూడకపోయి ఉంటే ఈయన ఇటు నుంచి ఇటే ఉడాయిద్దామని పెద్ద స్కెచ్ వేశాడు.
4: అబ్బే, అదేం లేదండి.
1: అవును ఎస్ఐ గారు, ఇప్పుడు ఈ జుబ్బా గారిని ఎలా తీసుకువెళ్తారు పోలీస్ స్టేషన్ కి? అంటే కట్టడానికి తాడు లేదు కదా, అలాగని.
3: రండి, మీరిద్దరు వచ్చి చెరోపక్క పట్టుకోండి.
1: పదండి ఉల్కా గారు, తమరు అలా వెనక్కి వెళ్తారేం? రండి రండి.
4: నేనెందుకు?
1: చూడండి జుబ్బా గారు, మమ్మల్ని ఇద్దరిని చెరో ఛాతి మీద గుద్ది మీరేం పారిపోరుగా. మీకు కొట్టాలనిపిస్తే ఉల్కా గారిని కొట్టేయండి. నేను గొప్ప కవిని, కావలసిన వాణ్ణి, పైగా మీకు చుట్టాలు ఏర్పాటు చేసిన వాణ్ణి, ఏమంటారు?
4: నన్ను కొట్టమంటావేంటయ్యా? నీకేం మాయరోగం పుట్టింది? పొద్దున్నీ నా మీద పడ్డావు.
1: మీరు అలా ఏడవకండి, మంచి వాళ్ళు ఎక్కువ రోజులు బతకరని మా ముత్తాతమ్మ చెప్పేది.
3: చెప్పండి, మాట్లాడకుండా అందరూ స్టేషన్ నడవండి.
0: ఎస్ఐ గారు, కొంచెం ఆగండి ఎస్ఐ గారు, ఇప్పుడు నా సూర్యం ఎలా ఉన్నాడో ఏంటో. నాన్న సూర్యం ఎలా ఉన్నావు నాయన?
5: ఎక్స్క్యూజ్ మీ.
1: యెస్ ప్లీజ్.
3: షట్ అప్.
1: అయ్యా ఎస్ఐ గారు, డైలాగ్ తర్వాత చెప్తురు గాని ముందు అక్కడ చూడండి ఎవరో వచ్చారు.
3: మీరెవరు?
1: ఓ ముష్టోడా, ఇట్స్ ఆల్ రైట్.
3: అన్యాయంగా ఒక దొంగని ఇంట్లో దాచుకుని గూడు పుటాని నడుపుతున్నారు, అందుకని అరెస్ట్ చేస్తున్నాం.
5: ఓ అట్టాగా, మరి అరెస్ట్ వారెంట్ ఉందా బాబయ్య?
3: రై, అడగడానికి నువ్వే వడరా.
5: వాళ్ళ అబ్బాయినండి.
0: నాంద సూర్యం, నువ్వా? మా నాయని, ఈ వేషం ఏట్రా, ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నావా నాయన? నీ గాయం ఎలా ఉంది నాయన?
5: గాయం లేదు, మాయం లేదండి.
0: మరి నువ్వు ఫోన్ చేసి చెప్పావు కదరా.
1: అయ్యా ఆనందం గారు, మేము ప్రదర్శించబోయే నాటకంలో ఇదే చివరి సన్నివేశం అండి.
0: నాటకం ఏమిటి, సన్నివేశం ఏమిటి? నాకేం అర్థం కావట్లేదు.
1: అయ్యా, తమరు ముందు ఆ కళ్ళు తుడుచుకోండి ఆనందం గారు.
5: నానా, ఇదంతా మీకు తెలియకుండా మేమందరం కలిసి ఆడిన నాటకం. వీళ్ళంతా మా నాటక సభ్యులు నాన్నా.
0: నాటకమా?
5: అవునన్నా, నటులను, నాటకాలాడే వాళ్లను చులకనగా చూసే మీ ఆలోచనను మార్చాలని మేమంతా కలిసి ఆడిన నాటకం ఇది. మీకు తెలియకుండానే మీరు కూడా ఇందులో ఒక పాత్రలా నటించారు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా నాన్న? నాటక కళ యొక్క గొప్పతనం ఏంటో?
0: అమ్మయ్యా, నా గుండెల మీద బరువు తగ్గించేసేవరా, ఇప్పుడు నాకు హాయిగా ఉంది. నీకు గాయమైందని ఎంత కంగారు పడ్డానో తెలుసా?
6: క్షమించండి అయ్యగారా, అదంతా బాబుగారు చెప్పమని చెప్పానంతే. నా డైలాగులు బాగున్నాయ్యా.

0: చంపేశావురా రంగయ్య.
1: ఆనందరావు గారు, అదేనండి నాటక కళలో ఉన్న గొప్పతనం. ఆనందం గారు, మా నాటక దర్శకులు చంద్రం గారు వచ్చారండి.
0: అవునా, నమస్కారం సార్.
2: నమస్కారం ఆనందం గారు. అదేనండి నాటక కళలో ఉన్న గొప్పతనం. కావ్యేషు నాటకం రమ్యం అన్నాడు కాళిదాసు, అది నాటక కళలో ఉన్న గొప్పతనం. అన్ని సాహిత్య ప్రక్రియల్లోకెల్లా నాటకం ఉత్తమమైనదని దాని అర్థం. ఆనందం గారు, కళ ఏదైనా మనిషిలో నిద్రానమై ఉన్న శక్తిని తట్టిలేపుతుంది, సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతుంది, సమస్యలతో సతమతమయ్యే వారి జీవితాలకు స్వాంతననిస్తుంది. కళ అందరికీ అబ్బేది కాదండి, అది పూర్వజన్మ సుకృతం. ఆనందం గారు, నాటకాల్లో నటిస్తే చెడిపోతారనే మీ అభిప్రాయాన్ని ఇప్పటికైనా మార్చుకోండి. ఒకరు కళ వైపు ఆసక్తి చూపుతున్నారంటే పెద్దవాళ్లగా వారిని ప్రోత్సహించవలసిన బాధ్యత మనది. ఇక సంపాదన అంటారా, మీకు కష్టపడే తత్వం ఉంటే ఎన్నో రంగాలున్నాయి ఉద్యోగం చేసుకోవటానికి. ప్రపంచంలో గర్వించదగ్గ గొప్ప గొప్ప కళాకారులను ఎందరినో కన్నది మన భరత భూమి. అంతటి స్థాయికి ఎదగగల సత్తా ఉన్న కళాకారులు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు, అందులో మీ అబ్బాయి సూర్యం కూడా ఒకరు. ఆనందం గారు, ఇప్పటికైనా కళ యొక్క గొప్పతనాన్ని గుర్తించండి.
0: నిజంగా నిజంగా మీరందరూ నా కళ్ళు తెరిపించారు. ఇంతకాలం నాలో ఉండే అజ్ఞానానికి సిగ్గుపడుతున్నా నాన్న. సూర్యం
3: ఏంటి నాన్న?
0: ఇప్పటి నుండి మన ఊళ్ళో ఏ నాటకం జరిగినా ఆ నాటక కళాకారులందరినీ సన్మానించి ప్రోత్సహించి తగిన పారితోషికం ఇచ్చి నాటక కళ పట్ల నా కృతజ్ఞతాభావం వ్యక్తీకరించాలని నిర్ణయించుకున్నానరా.
3: చాలా సంతోషం నాన్న.
1: అయ్యా మీరే?
0: అవునయ్యా.
1: ఆనందం గారికి, ఆనందం గారికి, ఆనందం గారికి జై.

0: మీరింతవరకు నవరస భరితం నాటకం విన్నారు. రచన శ్రీ సమలం ప్రశాంత్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జి సురేష్ బాబు. ఇందలి పాత్రలు పాత్రధారులు ఆనందం శ్రీ కెఎస్ కుమార్, సూర్యం శ్రీ పి శ్రీనివాసరావు, సత్యారావు శ్రీ డి సత్యనారాయణ, రంగయ్య శ్రీ సిహెచ్ జీవనాదిత్య, ఉల్కాపాతం శ్రీ జి సురేష్ బాబు, ఎస్ఐ శ్రీ పి వినోద్, ఖైదీ శ్రీ ఎన్ అరుణ్ కుమార్. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు కొన్ని ఫిల్మ్ గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా సిరిపురం మొనగాడు చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట.

0: సాయంత్రం 4 గంటలు దాటి 14 సెకండ్లు అయింది. ఈ పూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, మరి నమస్కారం.
1: విషయాలపై యువత ఆసక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రేపటి నుంచి కొత్త నియమ నిబంధనలు అమల్లోకి వస్తాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా, మొబైల్ నెంబర్కు డబ్బులు పంపినా సదరు వ్యక్తి బ్యాంకు ఖాతాలో ఉన్న అసలు పేరు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీంతో పొరపాటున వేరే వాళ్లకు నగదు పంపే అవకాశం ఇకపై ఉండదు. అలాగే రేపటి నుంచి 50,000 రూపాయల నగదు డిపాజిట్ వారికి బ్యాంకులో పాన్ నమోదు చేయవలసిన అవసరం ఉండదు. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు సమావేశమవుతారు. ఈ భేటీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తారు. 24 స్థానాల్లో 11 సీట్లలో బీజేపీ నేరుగా పోటీ చేస్తుంది. కూటమి భాగస్వామ్య పక్షాల కోసం మరో 6 స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తిరుచి తూర్పు నియోజకవర్గంలో రేపు సాయంత్రం పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఒక సభలో ఆయన ప్రసంగిస్తారు. తన గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ఈ రోజు కంటోన్మెంట్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో చెప్పారు. నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా జనరల్ ఎస్ఎస్ రాజా సుబ్రహ్మణి బాధ్యతలు స్వీకరించారు. జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం నిన్నటితో ముగిసిన నేపథ్యంలో సుబ్రహ్మణి సిడిఎస్ గా బాధ్యత నిర్వర్తిస్తారు. సైన్యంలో 4 దశాబ్దాల పాటు సుదీర్ఘ అనుభవం ఉన్న సుబ్రహ్మణి పలు వ్యూహాత్మక ఆపరేషన్లో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు వడగట్పుల నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలలకు వేసవి సెలవులను జూన్ 6వ తేదీ వరకు పొడిగించారు. ఈ వేళతోనే సెలవులు ముగియాల్సి ఉండగా అకాడమిక్ షెడ్యూల్లో మార్పులు చేశారు. జూన్ 8వ తేదీన కళాశాలలు పునఃప్రారంభమవుతాయి. ఐపీఎల్ టీ20 క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ మధ్య జరుగుతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.
2: ఈ పంక్తియా లిఖనే వాలే కవి ఔర్ గీతకార్ థే ప్రదీప్ జీ. జీ హా, వహీ ప్రదీప్ జిన్హోనే లిఖా దూర్ హటో ఏ దునియా వాలో హిందుస్తాన్ హమారా హై. జిన్కి కలం సే నిక్లా ఏ మేరే వతన్ కి లోగో జరా ఆంఖ్ మే భర్ లో పానీ. జిన్హోనే కహా సాబర్మతీ కే సంత్ తూనే కర్ దియా కమాల్. జీ హా, వహీ కవి ప్రదీప్, యానీ శబ్దో కి ఆకాశ గంగా మే ఏక్ చమక్తా హువా సితారా. ఉన్కే గీతో మే దేశభక్తి కా జజ్బా థా. యానీ జబ్ జబ్ హమ్ గంగా జమునీ తహజీబ్ పర్ భారత్ కీ సాంస్కృతిక్ వివిధతా పర్ బాత్ కరేంగే తబ్ తబ్ హమే మహాన్ కవి ప్రదీప్ జీ కో ఉన్కీ రచనాఓ కో యాద్ కర్నా హీ హోగా. ఔర్ ఆజ్ ఉజాలే ఉన్కీ యాదో కే ఇస్ కార్యక్రమ్ మే హమ్ కవి ఔర్ గీతకార్ ప్రదీప్ జీ కో హీ యాద్ కర్ రహే హై. ఇసీలియే ఆజ్ వివిధ భారతీ కే స్టూడియో మే ఠీక్ హమారే సామ్నే బైఠీ హై గీతకార్ ఔర్ కవి ప్రదీప్ జీ కీ సుపుత్రి మితుల్ ప్రదీప్. స్వాగత్ హై ఆప్కా మితుల్ జీ వివిధ భారతీ కే స్టూడియో మే.
3: బహుత్ బహుత్ ఆభార్ జో ఆజ్ ఆప్నే ముజే యహాన్ బులాయా
2: జీ,
3: క్యూంకి వివిధ భారతీ సే హమారా నాతా ఇత్నా పురానా హై. ఆప్ యే సమజ్ లీజియే కి హమ్ ఉసీ కే సాత్ బడే హువే హై
2: జీ,
3: హై నా. ముజే లగ్తా హై కి పూరే భారత దేశ్ కే లోగ్ ఐసా నీ హోగా కోయి భీ కి జిస్నే వివిధ భారతీ నహీ సునా హోగా. తో యే హమారీ రగ్ రగ్ మే బసా హువా హై
2: జీ.
3: తో ఖూబ్ ధన్యవాద్, ఆభార్ ఆప్కా.
2: జీ బిల్కుల్, ఆప్కా భీ ఆభార్ కి ఆప్నే అప్నా అమూల్య వక్త్ ఆజ్ హమే దియా హై. ఔర్ ఆజ్ హమ్ ఇస్ కార్యక్రమ్ మే బాత్ కరేంగే ఆప్కే పితా ఔర్ రాష్ట్ర కవి ప్రదీప్ జీ కే బారే మే
3: జీ.
2: సబ్సే పహలే ఆప్ హమే బతాయే కి ఆప్ కైసీ హై.
3: మే తో అచ్చీ హూం
2: మితుల్ జీ. आप राष्ट्रकवि गीतकार प्रदीप जी की सुपुत्री हैं और आप अपने पिता जिनका नाम रामचंद्र नारायण द्विवेदी था उनके बारे में हमें बताइए कि उनका नाम रामचंद्र नारायण द्विवेदी से प्रदीप कैसे पड़ा और किस तरह का पिता का प्यार था, किस तरह का व्यवहार था और आपके घर परिवार में कौन कौन थे.
3: सबसे पहले तो मैं आपको बताऊं कि रामचंद्र नारायण जी द्विवेदी मतलब कवि प्रदीप, उन्होंने अपनी जो लेखनी की शुरुआत की मतलब लिखना शुरू किया अपने स्टूडेंट्स डे से, जब वो विद्यार्थी थे इलाहाबाद में पढ़ते थे.
2: अच्छा.
3: तो इलाहाबाद और लखनऊ की उनकी यूनिवर्सिटी की पढ़ाई, हिंदी भाषा के मतलब जो एक उच्च स्तर का उनकी जो लेखनी थी वो बहुत उच्च स्तर की हिंदी थी और वो कवि थे
2: जी,
3: कवि सम्मेलनों में जाया करते थे विद्यार्थी जीवन में भी। तो उनका जो उन्होंने उपनाम रखा रामचंद्र द्विवेदी प्रदीप, तो प्रदीप उनका उपनाम था।
2: अच्छा जी।
3: और ज्यादातर लेखक हैं कवि हैं वो अपना उपनाम रखते हैं।
2: ही है।
3: तो जब कवि थे और वो कवि सम्मेलनों में जाते थे तब तो वो नाम चलता था रामचंद्र द्विवेदी प्रदीप।
2: अच्छा।
3: लेकिन जब वो मुंबई आए, मुंबई तो वो घूमने के लिए आए थे और तब तो मुंबई नहीं बम्बई थी
2: जी, बिल्कुल।
3: और 1939 में वो बॉम्बे आए घूमने के लिए, ऐसा कोई नहीं था कि यहाँ पर वो बस जाएंगे, लेकिन ऐसा जैसे बोलते हैं ना कि नियति डेस्टिनी, तो उन्होंने उनको मुंबई तक खींच के ले आई उनकी नसीब। और ऐसा हुआ कि यहाँ पर उनको एक छोटे से कवि गोष्ठी में सम्मिलित होने का उस वक्त मौका मिला। तो वो छोटी सी कवि सम्मेलन नहीं था
2: जी,
3: बहुत बड़े बड़े यहाँ के नामी कवि जो मुंबई के थे वो उसमें बैठे हुए थे। और उन्होंने कहा कि ये जो लड़का आया है इलाहाबाद लखनऊ से तो हम उनकी कविता सुनेंगे। तो यहाँ के जो बड़े कवि बैठे थे वो सब गुजराती थे।
2: अच्छा जी।
3: और हिंदी कवि वो सिर्फ एक थे, उन्होंने कहा मैं तो हिंदी में कविता कहूंगा। तो कहा कि कोई बात नहीं, हम लोग तो सब सुनेंगे आपकी कविता। तो उन्होंने वहां पर अपनी कविता सुनाई। तो उस कवि सम्मेलन में हिमांशु रॉय नाम के जो बहुत बड़े प्रोड्यूसर डायरेक्टर थे उनके मैनेजर वो वहां पर थे
2: जी,
3: रावल जी।
2: अच्छा।
3: और उन्होंने उनको सुना, उन्होंने जाकर के हिमांशु रॉय को बोला कि बहुत अच्छा एक कवि आया हुआ है घूमने के लिए, तो क्यों ना हम उनकी कविता सुने और हो सकता है उनकी कविता का हम उपयोग करें अपनी फिल्मों में। तो प्रदीप जी को बुलाया गया हिमांशु रॉय के ऑफिस में
2: जी,
3: वहां पर देविका रानी बैठी थी, हिमांशु रॉय बैठे थे, अशोक कुमार बैठे थे, ऐसे सब लोग बैठे थे। वहां पर प्रदीप जी को कहा कि आप अपनी कविता सुनाइए। बोलते मैं तो कवि हूं भाई, मुझे आपके फिल्मों विल्मों में कोई इंटरेस्ट नहीं है, मुझे तो लगा कि आपने मुझे बुलाया है तो आप मुझे हीरो बनाना चाहते हैं। उन्होंने कहा नहीं सुनाइए तो सही। फिर सुनाया अपनी शैली में, उन्होंने अपनी एक कविता सुनाई और वो लोग बहुत इम्प्रेस हो गए। और वो इम्प्रेस ऐसे हो गए कि अंदर जाके हिमांशु रॉय ने कहा कि मुझे ये कवि वापस नहीं जाने चाहिए, मैं चाहता हूं कि मेरी फिल्मों में ये लिखे। प्रदीप जी तो घर आ गए, उनको पता नहीं था कि पीछे पीछे क्या हुआ।
2: अच्छा।
3: तो वापस से वो मैनेजर आए उनके पास दूसरे तीसरे दिन कि भाई आप वापस मत जाइए, थोड़ा सा हमारे साथ आप फिर से चलिए ऑफिस में और हम आपको कुछ कहना चाहते हैं। प्रदीप जी को वो लेके गए, हिमांशु रॉय ने कहा हम आपकी कविता को हमारे फिल्म में आप लिखिए हमारे लिए। प्रदीप जी ने कहा मैं कोई तुक्कड़ कवि नहीं हूं, मैं तो कवि हूं और कवि फिल्मों में कैसे लिख सकता है। बोलते कोशिश तो करिए हमारे लिए, एक फिल्म करिए, नहीं जमा आप तो चले जाइए। तो फिर वो एक फिल्म में जब उन्होंने लिखा और वो फिल्म में इन्होंने जब सुना कि ये तो अलग तरीके का जो एक राइटिंग है, तो फिर प्रदीप जी को उसमें साइन भी कर लिया गया और उसमें वो कवि बन गए, गीतकार
2: बन गए। थी कौन से अब, सन की बात है और किस फिल्म के लिए उन्हें लिया गया?
3: कंगन फिल्म उनकी पहली थी। तो अब आपके सवाल पे आती हूँ मैं
2: जी,
3: कि आपने कहा कि वो रामचंद्र नारायण द्विवेदी में से कवि प्रदीप कैसे बन गए।
2: बिल्कुल।
3: उनका जो उपनाम था प्रदीप, प्रोड्यूसर ने कहा कि भाई आपका नाम तो बहुत बड़ा है, वो तो अजीब सा लगता है जब स्क्रीन पे आता है रामचंद्र नारायण जी द्विवेदी प्रदीप, तो ये ठीक नहीं है, हम इसको सिर्फ प्रदीप कर लेते हैं। तो इसमें से वो सिर्फ प्रदीप हो गए, है ना। और तो कवि प्रदीप कैसे हुए? उस जमाने में उसी दौरान एक और नाम था प्रदीप कुमार
2: जी, एक्टर।
3: तो लोगों को कंफ्यूजन होता था कि ये प्रदीप और प्रदीप कुमार, अभी भी काफी कंफ्यूजन होता है। तो प्रदीप कुमार और कवि प्रदीप के कंफ्यूजन में फिर सोचा कि ये क्या करें, तो बोलते प्रदीप के आगे कवि लगा दो। तो कवि प्रदीप अलग हो गए, प्रदीप कुमार अलग हो गए। तो ये आपके सवाल का जवाब है।
2: तो मितुल जी आपसे हम बातें कर रहे हैं, इस बीच एक गाना सुन लिया जाए आपकी पसंद का।
3: एक गाना तो सुनना ही चाहिए, सूरज रे जलते रहना।
2: वाह क्या बात है,
3: हेमंत कुमार की आवाज में। ये भी आप सुनिए कि हेमंत कुमार, लक्ष्मीकांत प्यारेलाल और कवि प्रदीप एक कैसा गोल्डन वो है
2: साथ में त्रिकोणीय व्यक्तित्व।
3: हाँ
2: हाँ जी बिल्कुल। तो आइए सुनते हैं प्यारा सा।

శ్రోతలు, పొద్దుగల 10 కొట్టేసింది. ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, అలాగే హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి విన్నారు. ఇక గిప్పెట్టేసింది రాత్రి 11 కొట్టేటి దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నుండి వెలువడే కార్యక్రమాలను వింటారు. మరి కొంచెం సేపట్లో మీకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమము మాట చెప్పుకుండ్రి, పాటినుండ్రి. ఈ కార్యక్రమానికి చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్. ఫోన్ నంబర్లు 29508 ఇంకొక నంబర్ 2300081. మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమం తర్వాత ఈ పొజమట్టు 5:30 నిమిషాలకు పిల్లల కార్యక్రమము సంబురంలో నిర్మల్ జిల్లా సోన్ మండలం కడత

ఎల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమము మొదటి భాగం ఉంటుంది. వినడం యాది మరవకండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి. మీ మాటలు మీకోసం సినిమా పాటలు. పసందైన ఎన్నో తీర్ల పాటలు వింటూ ముచ్చట పెడుతూ మీకు నచ్చిన పాటను ఇనుండ్రి. ఈ కార్యక్రమానికి చేయాల్సిన ఫోన్ నంబర్లు 0872732, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్. ఫోన్ నంబర్లు 2950081, ఇంకొక నంబర్ 2300081. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుంటే పాటి నుండి కార్యక్రమము.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పండి రీపార్టీ నుండి కార్యక్రమము. కార్యక్రమానికి ఇప్పుడు శ్రోత ఫోన్ చేశారు. హలో, నమస్తే.
1: నమస్తే అండి.
0: ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు, మీ పేరేమి?
1: కొత్తగూడెం భద్రాద్రి కుంటుపల్లి మండలం తెనగడప.
0: చెప్పండి, ఏం చేస్తుంటారు?
1: పంచాయతీ వర్కర్ అండి.
0: పంచాయతీ వర్కర్ అంటే
1: పంచాయతీలో పనిచేస్తుంటాం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం తెచ్చారు కదా, పంచాయతీ వర్కర్ గా పనిచేస్తామండి.
0: సరే సరే, ఏ పాట వింటారు?
1: కదిలే కాలం అన్న పాట. పెద్దరాయి
0: అవునా? ఈ పాట అంటే బాగా ఇష్టం కదా.
1: బాగా అండి, కుటుంబ స్టోరీ బాగుంటుంది కదా.
0: అవునా? సరే, పాట వచ్చేసింది, వినేసేయండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: సరే అండి.

0: ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడు మనతో మాట్లాడేదానికి శ్రోత రెడీ ఉన్నారు. హలో.
1: హలో,
0: నమస్తే.
1: నమస్తే.
0: ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మీ పేరేమి?
1: ఆదిలాబాద్ డికే జ్యువెలర్స్.
0: డికే జ్యువెలర్స్.
1: యాత్రకి వెళ్ళంగా మీ పాట వింటున్నాము. ఒక గాడ్ సాంగ్, దత్తాత్రేయ సాంగ్స్ వస్తుందా?
0: దత్తాత్రేయ సాంగ్ అయితే లేదండి, వేరేది
1: ఏదండి సాంగ్స్ అయ్యండి.
0: సరేనండి. యాత్రకు అంటున్నారు ఎక్కడ?
1: మహూరం వెళ్తున్నాం అండి.
0: మహూరుకి వెళ్తున్నారా? మొత్తం ఫ్యామిలీతో సహా?
1: ఫ్యామిలీతో సహా పున్నం ఉంది.
0: మరి రేడియో వినుకుంటూ పాటలు వింటూ వెళ్తున్నారు ఇక. ఫోన్ చేయాలనిపించింది అయితే ఫోన్ చేస్తున్నారు ఇక.
1: ప్రోగ్రామ్ అంటే మాకు బాగా చాలా ఇష్టం, వెయిటింగ్ చేసుకుంటానంట మీ ప్రోగ్రామ్.
0: అవునా? ఇవాళ ఫోన్ కూడా కలిసింది, మరి అది కూడా మీరు యాత్రకి వెళ్ళే టైంకే కదా. అవును. సరే, మరి ఒక మంచి పాట వినిపిస్తా వినేసేయండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు యాత్రకి వెళ్తున్నారు, దర్శనం, దత్తాత్రేయ స్వామి దర్శనం అంటే దర్శనం కావాలని కోరుకుంటున్నాము. ఓకే, ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ, ధన్యవాదాలు.

0: टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పండి పాటి నుండి కార్యక్రమము. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోతలు ఉన్నారు. హలో,
4: హలో,
3: నమస్తే.
4: నమస్తే మేడం, బాగున్నారా?
3: బాగున్నానండి. మీరే చెప్పాలా మీ పేరు ముందు?
4: నా పేరు హంస.
3: హంస, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
4: ఆదిలాబాద్.
3: చెప్పండి, ఏ పాట వింటారు?
4: ఆట మూవీ నుంచి ఎల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల్లయల పాట మా ఆయనకంటే చాలా ఇష్టం.
3: అవునా? సరే, ఖచ్చితంగా వినిపిస్తా.
4: పెళ్లి రోజు.
3: అవునా?
4: మా ఆయన కోసం నేను డెడికేట్ చేయాలనుకుంటున్నాను.
3: అవును, మరి ఇంకేమి పాట వచ్చేస్తుంది? ఇంకేమైనా చెప్పాలి? పాడచ్చు. అవునా? సరే, ఇంకేమైనా చెప్పాలి?
4: డ్యూటీకి వెళ్ళేవాడు మళ్ళీ డ్యూటీ అంతా వదిలేసి నా కోసమే వచ్చేస్తాడు.
3: అవునా? మరి అట్లయితే పాడాల్సిందే కదా. మరి అట్లానా? అందుకే జస్ట్ పాట వినిపిస్తారు కదా. మరి ఇప్పుడు మీరైతే మీ సార్ కోసము పాట అయితే ప్రసారం చేయండి అని అంటున్నారు, మరి మీరు ఫోన్ చేసి చెప్తారా నేను నీకోసం ఈ పాట వేయించిన రేడియో స్టేషన్?
4: మా ఆయనకి చెప్పాను, మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను సో వినండి అని చెప్పేసి.
3: అవునా?
4: ఆయన వర్క్ లో ఉన్నాడు, ఆ గ్యాప్ లైన్ ఉంటాడు.
3: ఓకే ఓకే, సరే మరి పాట అయితే వచ్చేస్తుంది, వినేసేయండి.
4: ఓకే, థాంక్యూ
3: ఫోన్ చేసినందుకు. ధన్యవాదాలు.
4: థాంక్యూ.

శ్రోతలు, ఇప్పుడు మాట చెప్పండి పాట వినండి కార్యక్రమానికి ఫోన్సే కాకుండా ఉత్తరం తసుక మీకు నచ్చిన పాటను కోరచ్చు. మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్, 504001. మాట చెప్పండి పాట వినండి కార్యక్రమానికి ఉత్తరం వచ్చింది. సైరాట్ చిత్రం కోసం జింగాట్ అనే పాటను ప్రసారం చేయగలరు అనే కోరుతున్న శ్రోతలు మహారాష్ట్ర నాందేడ్ జిల్లా నుంచి, నాందేడ్ జిల్లా చైతన్య నగర్ నుంచి

స్వాతి కదం, నారాయణ కదం, విఠల్ కదం, ఆమ్రపాలి, సోను, అనిత వీళ్ళ కోరిక మేరకు సైరాట్ చిత్రం నుండి పాట వేస్తున్నా, ఫినిష్ చేయండి.

ఇది ఈఎల్టీ మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమము. తిరిగి రేపు పొజమట్టు 5 గంటలకి మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమంలో మరిన్ని సినిమా పాటలు వినిపిస్తారు మారేడనేస్తాం. ఇప్పుడు ఫోన్ కాల్వని శ్రోతలు రాత్రి 8:30 నిమిషాలకు ప్రసారమయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరి నుండ్రీ.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9992279799. నిర్మల్ వండర్లాండ్.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సంబురం. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 5:30 సంధి 6 వరకు సంబురం కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించినటువంటి కదంబ కార్యక్రమం వినిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాటలు, కథలు, పద్యాలు, గేయాలు, నాటికలు, ఏకపాత్ర అభినయాలు తదితర అంశాలను వినిపించడం జరుగుతుంది. ఇప్పటి సంబురం కార్యక్రమంలో విందాం. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడతాల గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విందాం. సమర్పణ యు దినేష్, పర్యవేక్షణ రమేష్ బాబు, వ్యాఖ్యానం కీర్తన. మొదటి భాగం విందాం.
4: ఫిఫ్త్ క్లాస్ ప్రణవి అండ్ నృత్య కలరత్నాలు అనే పాట పాడుతారు.

చూపినాడు. అతడు మన నటరాజా రామకృష్ణ.

వరసాటి. జే జేలు తెలంగాణ కాంతి మూర్తులకు, జే జేలు అసమాన ప్రతిభా కీర్తులు. పోత

0: విశేష గిరిరావు సత్యవరముల చిత్రాలకు ఉగ్గు పాలతోని ఒగ్గు కథ నేర్చిండు. ఏద పొంగేళ్ళమ్మ కథను చెప్పిండు. విద్యారాముల దేశ దేశాలు చుట్టిండు. జానపదము కీర్తి జగమంత చాటి. జయ జయలు తెలంగాణ కాంతిమూర్తులకు. జయ జయలు అసమాన ప్రతిభా కీర్తులకు.
1: ఫస్ట్ క్లాస్ రోహన్ తబలా పాఠం.

0: నాకు తబల తక్కదినతో తప్పు చేసి తబల.
1: ఫోర్త్ క్లాస్ ప్రణన్య తెలంగాణ వైభవం అనే పాట చాలా చాలా చక్కగా.

అన్నకైతే లోపంగి పైన భక్తి ఎదురుమ్మ చాటింది దీపరం శక్తి నలుగురిగా నా దేశ వ్యక్తి.

సాత్విక సెకండ్ క్లాస్ అల్లో నెరేడల్లో అనే పాఠం

0: పెద్దలు. ఫస్ట్ క్లాస్ అణుదేవ్ కొండ పక్కకు చెరువు అనే కథ.
1: కొండ పక్క చెరువులో కోటి చేపలుండే, చేపలతో సోపతి చేసే కొంగచూరు మాటలన్నా చెప్పారా, వాటిని నమ్మించే రోజుకొక్క చేపని కొంచెం పోయి మింగి మింగగా మింగగా ఎండి ఒకటి మిలిగా దాన్ని కూడా వదలక కొంచెం పోతుండగా పన్న మీద చేప ఎండికాయ చూసి కొంగ బావ దొంగ పోతే ఎండికాయ కొరక దొంగలతో సోపసి ప్రాణాలక.
0: థర్డ్ క్లాస్ బతుకమ్మలు ఎత్తుదాం అనే పాఠం పాడతాం ఇషికా అండ్ నయోమి.

కదా ప్యారా హైదరాబాద్ చెప్తుంది. హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్, చార్మినార్ పౌరము నీ గుండెల నిండా గౌరము, రైతుల చెందిన వందనము నీ చెమట పూలతో వందనము, గోల్కొండ కొడితే చప్పట్లు అవి చప్పుని ఎన్నో ముచ్చట్లు, కూరికుత్తర్ పరియాణ బాగ్మతి హర్యానా, ముసీనద్ పై వెన్నెలు అసోయ దీవుల ఆటలు, ఆ పక్కిరుసు కిరుపాటలు, ఎక్కలలో నా కవాదు పట్నంలో నా బరాదు, యుద్ధాఫిరంలో ఆవజు అమ్మక్క మసీజు ఆవజు, తాళం తప్పటి నాదాలు పోతరాజుగా పుడ్డాలు, తిరుమలజుల్లో నాగాలు మంకాలమ్మకు బోనాలు, మల్లేష్మస్తాయి బాయ్ బాయ్ ఎగ్గో మేరే హిరాంచ, తెలంగాణకు హసిన హై హైదరాబాద్కే హసిన హై.

ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಇನ್ ಫೋರ್ತ್ ಕ್ಲಾಸ್.

0: ఊళ్ళో పడిపోతే పోతి చూసి చెట్టు ఊడని పట్టుకొని తన తోకనిచ్చి బయటికి కుందేలుని లాగుతుంది.
1: వర్షిక చిన్ని కృష్ణుడు అనే కథను చాలా చాలా చక్కగా చెప్తుంది.
2: ఆక్రూరుడైన రాక్షసుడి కంసుడు చెల్లెలు దేవకి, ఆమెకు వసుదేవితో వివాహం జరిగింది. వసుదేవుల 8వ సంతానంగా పుట్టే బిడ్డను తనను తుదముట్టిస్తాడని తెలిసి కంసుని వారిని కారాగారంలో బంధించాడు. వారిని పుట్టిన బిడ్డలందరి అంతమర్చాడు. కంసుడి కారాగారంలో బంధులుగా ఉన్న దేవకి వసుదేవుల 8వ సంతానంగా కృష్ణుడు జన్మించాడు. వసుదేవుడు ఆ పసివాడిని చెరస్థాన నుండి తప్పించాడు, కాపాడాలుకున్నాడు. ఆ రాత్రికి రాత్రే గోకులంలో తన స్నేహితుడైన నందగోపుడి ఇంటికి చేరుకున్నాడు. చెడు చప్పుడు చేయకుండా ఆ పసివాడిని నందగోపుడి భార్య యశోద పక్కన పడుకోబెట్టాడు. ఆమె పక్కలో ఉన్న ఆడపిల్లను తీసుకొని వడివడిగా చెరస్థానకు చేరుకున్నాడు. దేవకి పక్కలో పడుకోబెట్టిన తెల్లవారగానే ఆడ శిష్యుడు పుట్టిందని కంసుడు తెలుసుకున్నాడు. ఆ శిష్యుణ్ణి చంపబోయాడు. అంతటా ఆ శిశువు ఒరే మూర్ఖుడాని పాలిట మృత్యువు మరొక చోట పెరుగుతున్నాడు రాని చెప్పి మాయమైపోయింది. గోకులంలో యశోద దంపతులు తమ ముద్దుల పుత్రుని చూసి ఆనంద పట్టలేకపోయారు. అతనికి కృష్ణుడు అని పేరు పెట్టారు. నందగోపుడి ఇంటికి వసుదేవుని మరో భార్య రోహిణి కూడా ఉన్నది. ఆమె కృష్ణుడు కంటే పెద్దవాడైన బలరాముడు జన్మించాడు. ఇద్దరి పిల్లలు యశోద దంపతులు అల్లారి ముద్దుగా పెంచుకున్నారు. కంసుడికి శ్రీకృష్ణుడు గురించి తెలిసింది. చిన్ని కృష్ణుడు సంహరించడానికి మొదట పూతన అను రాక్షసి పంపించాడు. ఆ రాక్షసిని అందమైన గోపిక రూపంలో గోకులానికి వెళ్ళింది. కృష్ణుడు పాలు తాగేనెంపతో ఆమె ప్రాణాలు పోయే గట్టిగా దెబ్బతీశాడు. పెద్దగా ఆరుస్తూ పూతన తన నిజం స్వరూపానికి మారి నేలపై పడి మరణించింది. ఉయ్యారలో పడుకోబెట్టిన ఉన్న కృష్ణుణ్ణి చంపడానికి కాకాసురుడు కాకి రూపంలో వచ్చాడు. కానీ చిన్ని కృష్ణుడు చిరునవ్వుతో చిందిస్తూ ఏడమచ్చ తీగుతో ఆ కాకి గొంతును గట్టిగా పట్టుకొని గిరగిర తింపి విసిరేశాడు. అది కంసుడి సంభామండపాన పడి మరణించింది.
1: శ్రీనిత్, రోహన్, హర్షశ్రీ అనపకాయ పాట చాలా చాలా చక్కగా పాడుతుంది.
3: అన్న తెచ్చే అనపకాయ, అమ్మ నిచ్చే అనపకాయ, ఉడకబెట్టే అనపకాయ, గుడాలు చేసే అనపకాయ, పచ్చి కారం వేసే అనపకాయ, అందరూ మెచ్చే అనపకాయ, ఆహా ఓ అనపకాయ.
1: ఇషికా శ్రీకృతి కలకల ఉరుకే కాకరకాయ అనే పాటని చాలా చాలా చక్కగా చెప్పారు.

0: అంజన బోనాలు తెలంగాణ రాష్ట్రమంతట ఘనంగా జరుపుకునే పండుగలో ఎంతో ప్రాముఖ్యత కలిగినది బోనాల పండుగ ఒకటి. ఈ పండుగను ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం చివరి దాకా జరుపుకుంటారు. వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలు బాగా అభివృద్ధి చెందాలని, ప్రజలంతా ఎట్లాంటి అనారోగ్యం బారిన పడకుండా ఉండాలని అమ్మవారిని ప్రాణం దేవతలను కోరుకుంటూ జరుపుకునే పండుగ ఇది. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి పోతుందని నమ్మకం భక్తి శ్రద్ధలతో బోనాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అస్త్రాలను కానుకలను ఓడిబియ్యాన్ని కూడా సమర్పిస్తారు. ఈ తంతును ఊరాడి అంటారు. దోనం అంటే భోజనం, కుండ అనే మరో అర్థం కూడా ఉన్నది. ఇదే దేవికి సమర్పించే నైవేద్యం. కొత్త మట్టి కుండ పసుపు రాఖీ కుంకుమ బొట్టు పెట్టి వేపాకులను జడగా అల్లి గుండకు కట్టుతారు. పూలమాల కుండ కడుతారు. ఈ కుండలో పసుపు కలిపి వడ్డిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం అల్లం పచ్చిపులసు ఆకుకూరలు వంటకాలను నైవేద్యంగా పెట్టుకొని దానిపై మరో చిన్న కుండను పెడతారు. దానిని కూడా అలంకరించి దానిలో నీళ్లు పోసి అందులో కొంచెం బెల్లం పెరుగు వేస్తారు. దీనినే శాఖ అంటారు. ఈ చిన్న కుండపై మట్టి పంచుడు ఉంచి అందులో నూనె పోసి గండదీపం వెలిగిస్తారు. డప్పుతో పోతరాజులతో ఆటలతో మంగళహారతులతో ఊరేగింపుగా గుడికి పోతారు. ఈ పండుగను మరోనాడు పున్నకం వచ్చిందని చివస్తులు చేతిలో వేపమండలు పట్టుకొని చుట్టూ విరబోసుకొని పచ్చి మట్టి కుండపై నిలబడి చేస్తారు. ఈ తంతును రాగమే అంటారు. భక్తికి సహాగా భక్తులకు ఈ రంగురంగుల కాగితపు తోటేలను గుడికి కట్టే మొక్కులు తీర్చుకుంటారు. బోనాల పండుగ జరుపుకున్నప్పుడు ఒక వాడ ప్రదర్శనలో వాళ్ళంతా కలిసి అమ్మవారిని దగ్గరికి ఊరేగింపుగా వెళ్ళడం, కలిసి జరుపుకోవడం పండుగలోని గొప్పదనం. ఇట్లాగే బతుకులను చుట్టుపక్కల వాళ్ళను సమర్పించే పీపించి జరుపుకోవడం దీన్ని దక్షణం.
1: ఫస్ట్ క్లాస్ శ్రీని హర్షశ్రీ నానా ఇంటికి వచ్చాడు అనే గేయాన్ని చాలా చాలా చక్కగా

సెకండ్ క్లాస్ సాత్విక అవంతిక మౌని శ్రీలి శ్రీప్రియ కాళ్ళ గజ్జర్ అనే పాట అన్ని చాలా చాలా చక్కగా పాడతారు.

భావనిక్ శ్రీనిక్ మా బుజ్జి అనే పాట అని చాలా చాలా చక్కగా తన్విశ్రీ అమ్మ మనకు దైవమురా అనే పాటని పాడతాం.

0: birthday party. I eat cold drink chips, doctor. Oh, that is very unhealthy food. So that's why you came stomach pain. Oh no, today onward I don't eat junk food, doctor. Okay, very good, Aisha. I give to you tablets to you. Eat early morning, evening, afternoon. Okay, Aisha? Okay, doctor. And one more thing, Aisha. Eat like fruits, vegetables, milk, egg. Okay, Aisha? Okay, doctor. And one more thing, Aisha. Eat before wash your hands and cut your nails at a Sunday. Okay, Aisha?
1: Okay, doctor. Thank you, doctor.
0: Second class, Siri Priya, Telangana Rashtram, Anegayan.
2: Telangana Rashtram, June 2, 2014. ఏడు పడింది పది జిల్లాలతో కూడిన మన తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ఆ రోజు మనందరికీ పండుగ రోజు. ప్రజలంతా సంతోషంతో ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. పతాకులు పేలుస్తూ మిఠాయిలను పంచుకుంటూ రంగులను చల్లకుంటూ ఎంతో ఉత్సాహంగా ఊరేగింపులు తీశారు. మన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాలలో ఆ రోజు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతం పాడుతూ అందరూ జంటకు వందనం చేశారు. తెలంగాణ పాటలు దేశభక్తి గేయాలతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. మన తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది పోరాటాలు చేశారు. ఎంతో మంది ప్రాణాలను కూడా అర్పించారు. వాళ్ళందరి త్యాగంతోనే మన తెలంగాణ ఏర్పడింది. అందుకే మనం కలిసి నడుద్దాం, బంగారు తెలంగాణ నిర్వహించుకుందాం.
3: మీరు ఇంతవరకు సంబురం కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సోన్ మండలం కడతార్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. సమర్పణ యు దినేష్, పర్యవేక్షణ రమేష్ బాబు, వ్యాఖ్యానం కీర్తన.
4: ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అండ్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం అని ట్యాప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన సంబరం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని వినుండ్రి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వెలువడతాయి.
5: समाचार के साथ मैं सर फिरोजी. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि सरकार देश की अमूल्य धरोहरों के संरक्षण के लिए प्रयासरत है. आकाशवाणी से मन की बात कार्यक्रम में उन्होंने बताया कि ज्ञान भारतम अभियान के तहत छत्तीसगढ़ के मल्हार में 6वीं-7वीं शताब्दी के पांडु वंश के महर्षि बलार्जुन से जुड़ी दुर्लभ तांबे की 3 पट्टिकाएं भी मिली हैं.
6: ज्ञान भारतम अभियान के तहत छत्तीसगढ़ के मल्हार में भी एक महत्वपूर्ण खोज हुई है. यहाँ 3 दुर्लभ ताम्र पट्टिकाएं मिली हैं. विशेषज्ञ मानते हैं कि इंस्क्रिप्शंस 6वीं-7वीं सदी के हैं. ये ताम्र पट्टिकाएं प्राचीन ब्राह्मी लिपि और पाली भाषा में लिखी गई है. इनसे उस समय की शासन व्यवस्था, धर्म और संस्कृति के बारे में महत्वपूर्ण जानकारी मिलती है.
5: प्रधानमंत्री ने कहा कि नीदरलैंड सरकार ने हाल ही में चोलकालीन ताम्र पट्टिकाएं भारत को लौटाई हैं, जिससे दुनिया भर के तमिल समुदाय में विशेष उत्साह है. श्री मोदी ने कहा कि ये पट्टिकाएं चोल साम्राज्य की समुद्री ताकत और दक्षिण पूर्व एशियाई देशों के साथ उनके संबंधों को दर्शाती हैं.
6: इन ताम्र पट्टिकाओं को लेकर लोगों में काफी जिज्ञासा भी है. इनमें 21 बड़ी और 3 छोटी ताम्र पट्टिकाएं हैं. ये मुख्य रूप से राजा राजेंद्र चोला प्रथम द्वारा अपने पिता राजा राज राजा चोला के एक वचन को पूरा करने से जुड़ी। चोला साम्राज्य के समृद्ध इतिहास और संस्कृति पर हम सभी को बहुत गर्व है। हमारी सरकार भारत की ऐसी अमूल्य धरोहरों के संरक्षण के लिए लगातार प्रयास कर रही है।
5: आवास और शहरी कार्य मंत्री मनोहर लाल ने कहा है कि प्रधानमंत्री रेहड़ी पटरी दुकानदार आत्मनिर्भर निधि पीएम स्वनिधि योजना ने पूरे देश में छोटे उद्यमियों के कारोबार के मूल आधार को बदल दिया है। उन्होंने कहा कि ऐतिहासिक रूप से रेहड़ी पटरी वाले दुकानदार स्थानीय साहूकारों पर निर्भर रहते थे जो उनसे अत्यधिक ब्याज वसूलते थे। पीएम स्वनिधि योजना ने सफलतापूर्वक इस ऋण चक्र से उन्हें मुक्ति दी है। केंद्रीय मंत्री आज अगरतला में रेहड़ी पटरी दुकानदारों को पीएम स्वनिधि के ऋण चेक और क्यूआर कोड युक्त क्रेडिट कार्ड वितरण समारोह को संबोधित कर रहे थे। इस अवसर पर त्रिपुरा के मुख्यमंत्री डॉ. माणिक साहा और अन्य गणमान्य व्यक्ति भी मौजूद रहे। जल शक्ति मंत्रालय कल नई दिल्ली में जल अनुसंधान और विकास पर राष्ट्रीय कार्यशाला का आयोजन करेगा। इसका उद्देश्य भारत के जल अनुसंधान और नवाचार पारिस्थितिकी तंत्र को मजबूत करना है। मंत्रालय ने बताया कि इस कार्यक्रम का प्रमुख उद्देश्य जल संसाधन प्रबंधन पेयजल और जलवायु परिवर्तन से निपटना है। दिल्ली के साकेत मेट्रो स्टेशन के पास एक 4 मंजिला कमर्शियल इमारत गिरने की घटना में मृतकों की संख्या 5 हो गई है। इस मामले में 2 इंजीनियरों को निलंबित कर दिया गया है। अखिल भारतीय आयुर्विज्ञान संस्थान के अनुसार 13 पीड़ितों को इलाज के लिए जयप्रकाश नारायण एपेक्स ट्रॉमा सेंटर लाया गया। इनमें से 5 को अस्पताल पहुंचने पर ही मृत घोषित कर दिया गया जबकि 5 की हालत गंभीर है। हिमाचल प्रदेश के चंबा जिले में हुई सड़क दुर्घटना में 8 लोगों की मौत हो गई है। मरने वालों में छत्तीसगढ़ के 7 पर्यटक और वाहन चालक शामिल हैं। ये दुर्घटना 29 मई की रात को चुरा उपमंडल के बैरागढ़ सच दर्रा किलर सड़क पर उस समय हुई जब एक कार खाई में गिर गई। पुलिस ने जांच शुरू कर दी है। अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा है कि अमेरिका ईरान के साथ परमाणु समझौते के करीब है। हालांकि उन्होंने आगाह किया है कि बातचीत विफल होने पर सैन्य कार्रवाई का विकल्प खुला है। डोनाल्ड ट्रंप ने कहा कि ईरान को कभी परमाणु हथियार नहीं बनाने दिया जाएगा। सात्विक साईराज रंकी रेड्डी और चिराग शेट्टी ने सिंगापुर ओपन बैडमिंटन टूर्नामेंट का खिताब जीत लिया है। फाइनल में आज भारत की पुरुष डबल्स जोड़ी ने इंडोनेशिया के फजर अल्फियन और मोहम्मद शोहिबुल फिक्री को हराया। गुजरात के अहमदाबाद में आईपीएल क्रिकेट के फाइनल में आज रॉयल चैलेंजर्स बेंगलुरु का सामना गुजरात टाइटन्स से होगा। ये मैच शाम 7:30 बजे से खेला जाएगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
4: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसु निंडा ईएलटी रेपटि कार्यक्रमाल विवरालु ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ పొద్దుమట్టు 6:20 పల్లెపదాలు కార్యక్రమంలో తాంసీ మండలము జామిడి గ్రామానికి చెందిన గోకంటి పొచ్చన్న బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు, ఇంకా జయనత్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం పాడిన బాలసంతు పాటలు ప్రసారమైతాయి. ఈ పూట రాత్రి 7:10 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో జీవ రసాయనాలు వాటి వలన లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట వింటారు. ఆ తర్వాత వేసవి దుక్కుల వలన లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట ప్రసారమవుతుంది. ఈ పూట రాత్రి 8:00 మనసులోని మాట ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమము తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడుతుంది. ఈ పూట రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమానం భవతి నోటుక కథల సంపుటి నుండి సర్పంచ్ గారి పిల్లి కథ ప్రసారమవుతుంది. రచన కెవి నరేందర్, చదువుతారు పీకమలాకర్ రెడ్డి. తెలుగు సాహిత్యం విమర్శ పరిణామం రచయిత విమర్శకుడు నారాయణ శర్మతో ముచ్చట ప్రసారమవుతుంది. ఈ పూట రాత్రి 9:45 ఇగై నుండి కార్యక్రమంలో రాత్రి 10:00 రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో 1000 పడగలు నాటకం 19వ భాగం వింటారు. नवलामूलम विश्वनाथ सत्यनारायण रेडियो।

ನಾಟಕೀಕರಣ ಡಾಕ್ಟರ್ ದಿಟ್ಟಕವಿ ಶ್ಯಾಮಲಾದೇವಿ, ನಿರ್ವಹಣ ಡಾಕ್ಟರ್ ಎಲ್ಎಂ ರಾಜು ಸರೋಜ ನಿರ್ಮಲ. ಇವೇ ಕಾಕುಂಡ ಮರಿನಿ ಸಿನಿ ಗೀತೆಲ ಕೋಸಮು ರಾತ್ರಿ 8:30 ಹುಷಾರುಲೋ ಹುಷಾರಿನ ಪಾಟಲ್ನಿ, ರಾತ್ರಿ 10:30 ಮಧುರಿಮಲೋ ಹಾಯನ ಪಾಟಲ್ನಿ, ಈ ಪೂಟ ರಾತ್ರಿ 7:45 ದಿಲ್ ಪಸಂದ್ కార్యక్రమంలో హిందీ సినీ గీతాలు ప్రసారమైతాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు పొద్దుగల 6:10 ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. రేపు పొద్దుగల 7:10 అమటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన నేత్రాల రక్షణకు ఉపయోగపడే యోగాసనాల గురించి యోగా శిక్షకుడు సిద్ధిరాముడు ప్రసంగం ప్రసారమైతే, ఆ తర్వాత చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో ఆత్మన్యూనత నుండి బయటపడడం ఎలా, కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డి లక్ష్మీ నరసింహ ప్రసంగం ప్రసారమైతుంది. ఆ తర్వాత పాల దినోత్సవ ప్రాధాన్యత గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చట వింటారు. రేపు పొద్దుగల 8:30 కథనం కార్యక్రమం పునః ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో కథమానుభవతి నూటొక కథల సంపుటి నుండి సర్పంచ్ గారి పిల్లి కథ వింటారు. రేపు పుజమట్టు 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వేముల ఆదిత్యతో ముచ్చట పాటల నడుమ వింటారు మొదటి భాగంలో. రేపు పొజమటు 6:20 గిరిపదం కార్యక్రమంలో నార్నూర్ మండలము గైర్తాట్వ గ్రామానికి చెందిన మడా విదుకారం బృందం పాడిన గుమేల పాటలు రెండవ భాగం. ఇంకా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరపలక్ష్మణ బృందం పాడిన డొల్కి పాటలు 8వ భాగం ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:10 ఇల్లు హోసం కార్యక్రమంలో పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా ఆదిలాబాద్ జిల్లా యువతకు ఉపాధి అవకాశాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో ముచ్చట. ఇంకా రైతు అంతరంగంలో వ్యవసాయంలో యంత్రాల ఉపయోగాల గురించి బేల మండలం సోనల గ్రామానికి చెందిన కళ్యం ప్రమోద్ రెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమానభవతి నూటొక కథల సంపుటి నుండి కటికొల్లు కథ వింటారు. రేపు రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో ఆట వెలుదులతో ఆడుకుంటున్న గణిత ఉపాధ్యాయుడు సోనాలకు చెందిన ఉపాధ్యాయుడు పద్య కవి గొల్లపల్లి రమేష్ బాబుతో ముచ్చట వింటారు. రేపు రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఓలిటి వెంకటేశ్వర్లు గాత్రం 3వ భాగం వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా, సమయం 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడతాయి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है.
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరురావు శరమణి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఈ రోజు మన్ కీ బాత్ 134వ సంచికలో దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ను మరింత పటిష్టంగా అమలు చేయడానికి అవసరమైన విధి విధానాలపై ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పేదలకు అనారోగ్య పరిస్థితుల్లో ఆదుకునే ఆత్మీయ బంధువుగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం దోహదపడుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయసిద్దిగా చెప్పారు. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈ రోజు మన్ కీ బాత్ 134వ సంచికలో దేశ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని, తగిన మంచినీటిని తాగుతూ డీహైడ్రేషన్ కు గురి కాకుండా చూసుకోవాలని ఆయన కోరారు. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని మోదీ కోరారు.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: ఫలరాజమైన మామిడి పండుగెంతో ప్రత్యేకత ఉందని, మన దేశంలో వివిధ రాష్టాల్లో దొరికే మామిడి పళ్లు ప్రపంచంలో మరెక్కడా లభించవని ప్రధానమంత్రి అన్నారు. మామిడి పళ్లు, కాయలతో తయారు చేసిన వివిధ రకాల పానీయాలు, వేసవి తాపాన్ని తగ్గించే పలు రకాల షర్బత్ల గురించి ప్రస్తావించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ఈ పానీయాల రుచులు ఆవిష్కరిస్తాయని అన్నారు.
1: देसी पेय से आप भी परिचित हैं. अगर आप उत्तर भारत में जाएंगे तो काफी जगह आपको मिलेगा आम पन्ना, कच्चे आम का स्वाद और गर्मी से राहत भी. दक्षिण भारत में पानकम, नीरमोर, संबारम और ओडिशा में बेलपना. वो सिर्फ पेय नहीं, भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है.
0: సూక్ష్మ స్థాయిలో మొదలైన ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో గొప్ప ఫలితాన్ని అందిస్తుందనడానికి తమిళనాడుకు చెందిన గిరిజ అమ్మ ప్రత్యక్ష ఉదాహరణని ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో పేర్కొన్నారు. చెన్నైలోని గరుడియా హిందూ విద్యాలయంతో పాటు 15 పాఠశాలలు నిర్వహిస్తున్న గిరిజ అమ్మ సైనికుల కోసం ఒక్కో విద్యార్థి నుంచి ప్రతిరోజు 1 రూపాయి చొప్పున విరాళంగా సేకరించారని, ఆ విరాళాల మొత్తంతో తనకు 40 లక్షల రూపాయల చెక్ అందజేశారని ప్రధానమంత్రి వెల్లడించారు.
1: गिरिजा अम्मा जी करीब 15 स्कूल चलाती हैं. उन्होंने मन की बात से प्रेरणा लेकर देश के अनेक सैनिकों के लिए योगदान का संकल्प लिया. इसके लिए उन्होंने अपने सभी स्कूलों के स्टूडेंट्स को प्रेरित किया. उन्होंने बच्चों से कहा कि वे वीर जवानों के लिए हर दिन 1 रूपया योगदान दें.
0: దేశంలో క్రీడాభివృద్దికి తగిన ప్రేరణాత్మకమైన సదుపాయాలు ఉండడం వల్ల క్రీడాకారులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారన్నారు. ఎథ్లెటిక్స్ లో ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని ప్రశంసిస్తూ వారిలో 2 అథ్లెట్లు గురువిందర్ సింగ్, అనిమేష్ కుజూర్లతో మన్ కీ బాత్ లో ఈరోజు ప్రత్యక్షంగా సంభాషించారు.
1: झारखंड के रांची में नेशनल सीनियर एथलेटिक फेडरेशन कंपटीशन हुआ. इसमें करीब 800 एथलीट्स ने हिस्सा लिया, देश भर से आए थे. इस दौरान 4 अलग अलग इवेंट में 4 नेशनल रिकॉर्ड टूटे. इन साथियों ने अलग अलग कैटेगरी में नए रिकॉर्ड बनाए. मैं सबसे पहले तो इन सभी को बहुत बहुत बधाई देता.
0: నదులు మన నాగరికత వృద్దికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ లో బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా మనోరమ నదిని పరిశుభ్రం చేయడాన్ని ఆయన ప్రస్తావించారు.
1: ఉత్తరప్రదేశ్ కే బస్తీ కే ఆకాష్ గుప్తా మనోరమా నది కో దేఖకర్ బహుత్ దుఖీ హోతే థే. ఉన్హోనే అప్నే దోస్తో కో సాథ్ లియా. యే యువా నది మే ఉతర్తే థే, జల్కుంభీ నికాల్తే థే, ప్లాస్టిక్ ఆర్ కచరా బహార్ లాతే థే. కై బార్ ఏక్ దిన్ మే 50-60 కిలో తక్ కచరా నది సే నికాలా గయా. ధీరే ధీరే మనోరమా నది కా వో హిస్సా ఫిర్ సే సాఫ్ దిఖ్నే లగా.
0: మన్ కీ బాత్ 134 సంచిక ఎంతో స్పూర్తిదాయకంగా ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో పార్టీ నాయకులతో పాటు ఆయన ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.
2: మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి గారు అనేకమైన విషయాలపైన ప్రస్తావించారు. ప్రతి మన్ కీ బాత్ ఒక ఎపిసోడ్ లో ప్రధానమంత్రి గారు చాలా విషయాలు మనకు చెప్తారు. ఈ ఒక ఎపిసోడ్ లో ముఖ్యంగా అథ్లెటిక్స్ గురించి, ఏ విధంగా అయితే భారతదేశము అథ్లెటిక్స్ లో ముందుకు వెళ్తా ఉన్నదో, ఏ విధంగా అయితే మన క్రీడాకారులు కష్టపడి చెప్తున్నారు వారి జీవన ఒక చరిత్రతోని, వారి యొక్క కష్టపడేటువంటి తీరుతోని ఈరోజు ప్రజలకు కూడా ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటి ఒక
0: ప్రతి నెల మన్ కీ బాత్ కార్యక్రమం ఎప్పుడు వస్తుందని దేశంలో కోట్లాది మంది ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తుంటారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రిగా అధికారం చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా దేశంలో వివిధ సంస్కరణల ద్వారా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగానికి

0: విశేషంగా స్పందన లభించింది. అనేక మంది ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: నా పేరు శ్రీనివాస్, అమ్మకొండలో ఉంటాను. నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలంతా ఎండల నుండి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలానే ఎండ తీవ్రత నుండి కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏ పానీయాలు తాగుతున్నారో మోదీ చెప్పారు. అది మాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది.
2: నా పేరు నందిమల్ల శ్రీకాంత్, వనపర్తి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ప్రధానమంత్రి మోదీ గారు అథ్లెటిక్స్ గురించి, రీసెంట్ గా అథ్లెటిక్స్ సాధించిన విజయాల గురించి కీర్తించడం హర్షించదగ్గ విషయం.
0: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఏహెచ్ఎస్ అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులుగా ఉద్యోగ సంఘాల నుంచి 5, పెన్షనర్ల నుంచి 2 ప్రతినిధులను నియమించారు. ట్రస్ట్ సీఈఓగా ప్రభుత్వ అధికారి ఉంటారు. ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలను అప్లోడ్ చేయాలని, వారి వివరాల ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేసి నగదు రహిత వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు త్వరలో నిర్వహిస్తామని, విలీన ప్రక్రియలో ఎలాంటి వివాదాలు అడ్డంకులు తలెత్తకుండా చర్చలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈ రోజు పెద్దపల్లిలో మాట్లాడుతూ ఆయన చెప్పారు.
3: పెద్దపల్లి డిపోకు సంబంధించిన పనులు వేగవంతం చేసి తొందరలో డిపో నిర్మాణం చేపట్టి ప్రారంభోత్సవం చేస్తాం. ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఇది ఒక వ్యవసాయ క్షేత్రం, గ్రామీణ ప్రాంతాల్లో బస్ కనెక్టివిటీ పెరగాలనేది, మహిళలకు ఉచిత బస్ ఇచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులు కావాలి ప్రతి ఊరికి అనేటువంటి డిమాండ్ పెరుగుతున్న సందర్భంలో,
0: పేదలకు ఆరోగ్య వరదైనగా అనారోగ్య పరిస్థితుల్లో ఆదుకునే ఆత్మీయ బంధువుగా ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఉపకరిస్తుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధన్నసరాని సూయసీతక్క అన్నారు. ములుగు జిల్లా ఇంచర్లలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత మంజూరు ప్రక్రియ రేపు ప్రారంభమవుతుందని, ఈ దశలో 2.5 లక్షల ఇళ్లను లబ్దిదారులకు మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా కొండాపురం గ్రామంలో 5 కోట్ల రూపాయలతో పొన్నెకల్లు నుండి కొండాపురం వరకు నిర్మించనున్న బీటీ రోడ్ నిర్మాణం పనులకు మంత్రి ఈ రోజు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్టంలో ఒకేసారి 14 జిల్లాల విద్యాశాఖ అధికారులను బదిలీ చేసింది. సంగారెడ్డి డీఈఓగా రోహిణి, హైదరాబాద్ డీఈఓగా వెంకటేశ్వర్లు, నల్గొండ డీఈఓగా సుశీందర్ రావు, రంగారెడ్డి డీఈఓగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గేను శంషాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సమాపేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. దేశంలో అత్యధికంగా తెలంగాణలో 62.2% సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది. ఇది జాతీయ సగటు కంటే 3 రెట్లు ఎక్కువ. మధుమేహ రోగుల్లో కూడా జాతీయ సగటును దాటిన తెలంగాణలో పురుషుల్లో 28.2%, మహిళల్లో 24.2% మంది డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: அச்சா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 FM மனசு நிண்டா பல்லె பதాలు జానపద సంగీతాన్ని వినిపించే కార్యక్రమం కార్యక్రమంలో ఇవాళ తాంసీ మండలము జామిడి గ్రామానికి చెందిన గూకంటి పొచ్చన్న బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు, ఇంకా జైనత్ మండలము బెల్లూరి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం పాడిన బాలసంతు పాటలు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు. ముందుగా తాంసీ మండలము జామిడి గ్రామానికి చెందిన గూకంటి పొచ్చన్న బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు.
4: జన్మ తరించే కొరకు గురువులు మానవునికి ఉపదేశం ఇచ్చిన గురువునే మర్చిపోతున్నలు ఈ జనము. కాబట్టి గురువు అనేటోడు సామాన్యుడు గాడు, చీకటిని రూపమాపినోడే గురువు. కాబట్టి గురువును ఇటువంటి అటువంటి మానవుడని అనుకోకూడదని పరమేశ్వరయ్య వాక్యలో చెప్పినాడు.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమంలో. తాంసీ మండలము జామిడి గ్రామానికి చెందిన గూకంటి పొచ్చన్న బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు.
1: ప్రపంచమే ఒక పాఠశాల. నువ్వు ఏ భాష నేరుస్తావు, మంచి చేస్తావా చెడు నేస్తావా? ఆ పరమేశ్వరయ్య ఒక గురువుని చేసుకుని ఈ విధముగా అతడు మాటలు పలికిండని చెప్పాడు.

0: ఇంతవరకు తామసి మండలము జామిడి గ్రామానికి చెందిన గోకంటి పొచ్చన్న బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు విన్నారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
2: अक्का चोड़ू
3: हैप्पी बर्थडे
2: चूपिंचु ना फेवरेट कलर
3: ఎప్పుడూ షాపింగ్ ఏ
2: నాకు తెలుసమ్మా ఖర్చు పెట్టే వయసు ఇదే మరి రైట్
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు
5: నాకు తెలుసు నాన్న పొదుపు చేయండి సరైన చోట పెట్టుబడి పెట్టండి పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది
2: నాకు తెలుసు కదా
5: ఆర్బిఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్
2: అక్క చూడు
3: హ్యాపీ బర్త్డే రా
2: చూపించు నా ఫేవరెట్ కలర్
3: ఎప్పుడూ షాపింగ్ ఏ
2: నాకు తెలుసమ్మా ఖర్చు పెట్టే వయసు ఇదే మరి రైట్
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు
5: నాకు తెలుసు నాన్న పొదుపు చేయండి సరైన చోట పెట్టుబడి పెట్టండి పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది
2: నాకు తెలుసు కదా
5: ఆర్బిఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్
6: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు పల్లె పదాలు. ఇప్పుడు జైనత్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం పాడిన బాలసంతు పాటలు.
7: శ్రీరామచంద్రమ రాఘవ రామచంద్రమ ఆది నారాయణ మానవ జలమము ఇంతవనగా దేవుడు ఇచ్చిన వరము మనను బతికిచ్చాడు కాపాడిపిచ్చాడు నరలోకమునకు తోలిపిచ్చాడు అంటే మన జలము నుంచి జీవి మనకు వెళ్ళిపోతుందంటే ఆ రోజు జీవి ఏమనుకుంటూ పోతున్నది.

ఇంతవరకు జైనత్ మండలము బెల్లూరి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం పాడిన బాలసంతు పాటలు విన్నారు. ఇది ఈఎల్టీ పల్లె పదాలు కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన పల్లె పదాలు కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని వినండి. ఇన్ని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. పల్లె పదాలు కార్యక్రమం ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం పొద్దుమట్టు 6:20 ప్రసారం అవుతుంది. రేపు పొజమటు 6:20 గిరిపదం కార్యక్రమంలో నార్నూరు మండలం కైర్దాట్వ గ్రామానికి చెందిన మడావి తుకారాం బృందం పాడిన గుమ్మేల పాటలు రెండవ భాగం, ఇంకా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరపలక్ష్మణ్ బృందం పాడిన డొల్కి పాటలు ఎనిమిదవ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా విద్యా ఉద్యోగ సమాచారము.

ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల. జిల్లాకు సంబంధించిన ఓపెన్ స్కూల్ దూర విద్యా విధానంలో 10వ తరగతి ఇంటర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. గత నెల 20 నుండి 27వ తేదీ వరకు పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. 10వ తరగతి పరీక్షల్లో 844 అభ్యాసకులకు 576 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్లో 541 మందికి గాను 328 మంది అభ్యాసకులు ఉత్తీర్ణులయ్యారు. ఓపెన్ 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల కోసం మీరు సందర్శించాల్సిన వెబ్సైట్ www.telangana openschool.org.com. రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని. 2 నుంచి డీసెట్ ధృవపత్రాల పరిశీలన. డీసెట్ అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ 2వ తేదీ నుండి డైట్ కళాశాలలో ధృవపత్రాల పరిశీలన ఉంటుందని ప్రిన్సిపల్ అబ్దుల్ హై

తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు 2 జిరాక్స్ సెట్లు వెంట తీసుకురావాలని సూచించారు. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత 6 నుంచి 8వ తేదీ వరకు ఐచ్ఛికాల ఎంపిక ఉంటుందని వివరించారు. ఫెయిలైన వారికి పరీక్ష ఫీజు మేమే కడతాం. ఇంటర్ 10th వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల ఫీజులు తామే చెల్లించుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. ప్రభుత్వ ZPHS KGPVలు మోడల్ స్కూల్ విద్యార్థుల ఫీజులు తామే కడతామని తెలిపారు. ఫెయిలైన విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు KGPVలో క్యాంపులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రేపటి నుంచి ఇంటర్ క్లాసులు ప్రారంభం. ఇంటర్మీడియట్ కాలేజీలు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. వేసవి సెలవుల అనంతరం సోమవారం పునః ప్రారంభం కానున్నాయి. అకాడమిక్ క్యాలెండర్ను ఇంటర్ బోర్డు ఇప్పటికే విడుదల చేసింది. 1 జూన్ నుంచే ఇంటర్ 1st ఇయర్ 2nd ఇయర్ క్లాసులు ప్రారంభిస్తామని ఇంటర్ బోర్డు గతంలోనే వెల్లడించింది.

ఇది ఈఎల్టీ విద్యా ఉద్యోగ సమాచారం. తిరిగి రేపు రాత్రి 7 గంటలకి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం చెప్తారు. మరిన్ని ఇస్తాం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 7:05 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడతాయి. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నదులు మన నాగరికత వృద్దికి అసలైన ఆనవాళ్లని, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గత 12 ఏళ్లలో మన దేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే దేశం నుంచి సాంకేతికత అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ ఈరోజు అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కొంచెం సేపట్లో ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134 సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎండలో బయటకు వెళ్లవలసి వస్తే తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని, తగిన మొత్తంలో మంచినీటిని తాగుతూ డీహైడ్రేషన్ గురి కాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని మోదీ కోరారు.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: ఫలరాజమైన మామిడి పండుగ ఎంతో ప్రత్యేకత ఉందని, మన దేశంలో వివిధ రాష్టాల్లో దొరికే మామిడి పళ్లు ప్రపంచంలో మరెక్కడా లభించవని ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో పేర్కొన్నారు. మామిడి పళ్లు, కాయలతో తయారు చేసిన వివిధ రకాల పానీయాలు, వేసవి తాపాన్ని తగ్గించే పలు రకాల షర్బత్ల గురించి ఆయన ప్రస్తావించారు.
1: देसी पेय से आप भी परिचित हैं. अगर आप उत्तर भारत में जाएंगे तो काफी जगह आपको मिलेगा आम पन्ना, कच्चे आम का स्वाद और गर्मी से राहत भी. दक्षिण भारत में पानकम, नीरमोर, संबारम और ओडिशा में बेलपना. वो सिर्फ पेय नहीं, भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है.
0: एक भारत श्रेष्ठ भारत स्फूर्ति पानीयाल रुचुल आविष्कार. సూక్ష్మస్థాయిలో మొదలైన ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో గొప్ప ఫలితాన్ని అందిస్తుందనడానికి తమిళనాడుకు చెందిన గిరిజా అమ్మ ప్రత్యక్ష ఉదాహరణని ప్రధానమంత్రి అన్నారు. చెన్నైలోని గరోడియా హిందూ విద్యాలయంతో పాటు 15 పాఠశాలలు నిర్వహిస్తున్న గిరిజా అమ్మ సైనికుల కోసం ఒక్కో విద్యార్థి నుంచి ప్రతిరోజు 1 రూపాయి చొప్పున విరాళంగా సేకరించారని నరేంద్ర మోదీ చెప్పారు. అలా సేకరించిన విరాళాల మొత్తంతో ఆమె తనకు 40 లక్షల రూపాయల చెక్కును అందజేశారని, సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులను ప్రత్యేకంగా మోదీ ప్రశంసించారు.
1: గిరిజా అమ్మాజీ కరీబ్ 15 స్కూల్ చలాతి హై. ఉన్నోనే మన్ కీ బాత్ సే ప్రేరణ లేకర్ దేశ్ కే అనేక సైనికో కే లియే యోగదాన్ కా సంకల్ప లియా. ఇస్కే లియే ఉన్నోనే అప్నే సభీ స్కూలో కే స్టూడెంట్స్ కో ప్రేరిత కియా. ఉన్నోనే బచ్చో సే కహా కి వే వీర్ జవానో కే లియే హర్ దిన్ 1 రూపాయా యోగదాన్ దే.
0: దేశంలో క్రీడాభివృద్దికి తగిన ప్రేరణాత్మకమైన సదుపాయాలు ఉండడం వల్ల క్రీడాకారులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. అథ్లెటిక్స్ లో ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. నదులు మన నాగరికత వృద్దికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా మనోరమా నదిని పరిశుభ్రం చేయడం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఆకాష్ గుప్తా తన స్నేహితులతో కలిసి ఆ నదిని శుభ్రం చేసి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని మోదీ చెప్పారు.
1: ఉత్తరప్రదేశ్ కే బస్తీ కే ఆకాష్ గుప్తా మనోరమా నది కో దేఖకర్ బహుత్ దుఖీ హోతే థే. ఉన్నోనే అప్నే దోస్తో కో సాత్ లియా. యే యువా నది మే ఉతర్తే థే, జల్కుంభీ నికాల్తే థే, ప్లాస్టిక్ ఆర్ కచరా బహార్ లాతే థే. కై బార్ ఏక్ దిన్ మే 50-60 కిలో తక్ కచరా నది సే నికాలా గయా. ధీరే ధీరే మనోరమా నది కా వో హిస్సా ఫిర్ సే సాఫ్ దిఖ్నే లగా.
0: భారతీయ వారసత్వాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. దేశానికి సంబంధించిన అమూల్యమైన అపురూపమైన చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు మనం నిరంతరం కృషి చేయాలని ప్రధానమంత్రి అన్నారు. తాను ఇటీవల నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లిన సందర్బంలో ఆ దేశ ప్రభుత్వం తనకు చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను తిరిగి అప్పగించారని, వాటిలో 21 పెద్ద, 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్య చారిత్రక చిహ్నాలుగా మనకందిన గొప్ప సంపద అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: తామ్ర పట్టికాఓ కో లేకర్ లోగో మే కాఫీ జిజ్ఞాసా భీ హై. ఇన్మే 21 బడీ ఔర్ 3 ఛోటీ తామ్ర పట్టికాయే హై. చోళా సామ్రాజ్య కే సమృద్ధ ఇతిహాస్ ఔర్ సంస్కృతి పర్ హమ్ సభీ కో బహుత్ గర్వ హై. హమారీ సర్కార్ భారత్ కీ ఐసీ అమూల్య ధరోహరో కే సంరక్షణ కే లియే లగాతార్ ప్రయాస్ కర్ రహీ హై.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గడిచిన 12 ఏళ్లలో భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే స్థాయి నుంచి సాంకేతికతకు నాయకత్వం వహించే స్థాయి టెక్నాలజీ లీడర్ గా రూపాంతరం చెందిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దూరదర్శన్ న్యూస్ తో జరిగిన ఒక పాడ్కాస్ట్ లో డాక్టర్ సింగ్ ఈరోజు మాట్లాడుతూ సరికొత్త అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్దిలో దేశం కీలక పాత్ర పోషిస్తోందని తద్వారా ప్రపంచ ఆవిష్కరణల భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడుతోందని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని చాంబా జిల్లాలో ఒక వాహనం లోతైన లోయలో పడిపోయిన ప్రమాదంలో 8 మంది మరణించారు. మృతుల్లో ఛత్తీస్గఢ్కు చెందిన 7 పర్యాటకులతో పాటు వాహనం డ్రైవర్ కూడా ఉన్నారు. మొన్న అర్దరాత్రి సమయంలో మారుమూల చురా సబ్ డివిజన్లోని బరాగఢ్ సాచ్పాస్ కిల్లర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వారు తిరిగి రాకపోవడంతో హోటల్ యాజమాన్యం పోలీసులను అప్రమత్తం చేయగా ఆ తర్వాత గాలింపు చర్యలు ప్రారంభించారు. అనంతరం లోయలో చాలా లోతుగా పడిపోయిన వాహనాన్ని అధికారులు గుర్తించారు. వివిధ ప్రభుత్వ సంస్థలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలకు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణుల బృందాన్ని 12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఉపయోగించే తమ ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం విధానమైన ఆన్ మార్క్ పోర్టల్ ను సురక్షితం చేసేందుకు రంగంలోకి దించినట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ తెలియజేసింది. వ్యవస్థలోని లోపాలను గుర్తించి నియంత్రించామని, ఇతరత్రా దుర్వినియోగం అయ్యే బలహీనతలేవీవని నిర్దారించుకునేందుకే నిపుణుల ద్వారా సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నామని సీబీఎస్ఈ తెలియజేసింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఇబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని బునియా నగర పర్యటన సందర్భంగా ఒక అరుదైన ఇబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అధినేత కనుగొన్నారు. ఇటూరి ప్రావిన్స్ రాజధాని అయిన బునియాలో కొత్త ఇబోలా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ ఈ ప్రక్రియను వెల్లడించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజం భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. ఇబోలా వ్యాప్తి సమయంలో బుందీ బ్యూగ్యో ఎబోలా బారిన పడి చికిత్స తర్వాత ప్రాణాలతో బయటపడినట్లుగా అధికారికంగా నమోదైన మొదటి కేసులు ఇవే కావడం గమనార్హం. తాజా అధికారిక గణాంకాల బట్టి ఈ వ్యాధి వ్యాప్తికి సంబంధించి 906 అనుమానిత కేసులు నమోదు కాగా 223 మంది మరణించారు. కాంగోకు పొరుగుదేశమైన ఉగాండాలో అధికారులు 9 కేసులు నమోదైనట్లు, ఒకరు మరణించినట్లు ధృవీకరించారు. ఆరోగ్య సంరక్షణ సమన్వయంలో మెరుగుదల, అదనపు సహాయం అందినప్పటికీ సహాయక చర్యల కంటే కూడా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోందని డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ సంస్థ అంతకుముందు హెచ్చరించింది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి జోడీ ఈరోజు డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపై 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గెలుపొందారు. గత 2 ఏళ్లలో తమ మొదటి టైటిల్ను ఈ జోడీ గెలుచుకున్నారు. మే 2024లో థాయిలాండ్ ఓపెన్ను చివరిసారిగా గెలుచుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ కితన్సారి ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇంకొద్దిసేపట్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ పొరుకు సర్వం సిద్దమయ్యాయి. ఇరు జట్లు తమ రెండవ ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోవడం లక్ష్యంగా నిర్ధారించాయి. గుజరాత్ జట్టు గత సీజన్ 2022లో తన తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో పిలుపునిచ్చారు. నదులు మన నాగరికత వృద్దికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని ప్రధానమంత్రి అన్నారు. గత 12 ఏళ్లలో మన దేశం సాంకేతికతను ప్రపంచానికి అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్లో ఈరోజు అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: ఇల్లు వ్యవసాయం రైతు నెలకు వ్యవసాయంకు సంబంధించిన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమంలో ఇవాళ జీవ రసాయనాలు వాటి వలన లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట పెడతారు ఈ వరలక్ష్మి. ఇంకా వేసవి దుక్కుల వలన లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు కేలినేన్. వాతావరణ సూచన: జిల్లాలో రాబోయే 24 గంటలు ఆకాశం అక్కడక్కడ మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల ఉరుముల మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్గాను, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. వాతావరణ సూచన విన్నారు.
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
1: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहा,
2: पर हम तो सब यही डाले हैं.
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच
1: है? बेटे एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज तक जैविक खेती शुरू करूँगा.
0: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని గడించడమే కాకుండా భూమిలో సారాన్ని పెంచడమే కాదు, నీటిని నిల్వ ఉంచుకునే శక్తి పెంపొందించే జీవరసాయనాలతో వ్యవసాయం చేస్తే ఎటువంటి లాభాలు పొందవచ్చో గమ్ముచ్చటంతా చెప్పుకొస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత. ఆవిడతో ముచ్చట పెడతారు ఈ వరలక్ష్మి. విన్నామా మరి?
3: నమస్కారం మేడం.
4: నమస్తే అండి.
3: ఈ జీవరసాయనాలు అంటే ఏంటి, వాటి గురించి చెప్పండి.
4: జీవరసాయనాలు అంటే సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో, అంటే ఉదాహరణకి బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, వైరస్ కానీ, ఇలాంటి సూక్ష్మజీవుల్ని ల్యాబొరేటరీలో అంటే ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేసుకుని వీటి నుంచి తయారు చేసే రసాయనాలనే జీవరసాయనాలు అంటారు. ఈ జీవరసాయనాల్ని మనము ఏవైతే హానికారక పురుగులు కానీ, హానికారక రోగాలు కానీ, వీటి నివారణ కోసం వాడుకుంటూ ఉంటాము.
3: మరి ఈ జీవరసాయనాల్లో ఎన్ని రకాలున్నాయి, అవేంటి?
4: జీవరసాయనాల్లో ముఖ్యంగా మనకి రైతు స్థాయిలో దొరికేవి ఏంటంటే బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు, అలానే శిలీంద్ర ఆధారిత జీవరసాయనాలు, వైరస్ ఆధారిత జీవరసాయనాలు. ఇవి కాకుండా ఈ మధ్యకాలంలో నిమటోడ అంటే నులిపురుగు ఆధారిత జీవరసాయనాలు కూడా కొంచెం ప్రాచుర్యంలోకి వస్తున్నాయి.
3: బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు అంటే ఏంటి, ఈ పురుగుల నివారణకు వీటిని వాడతారా?
4: బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు అంటే మనకి ముఖ్యంగా ఏంటంటే బాసిల్లస్ స్పీషీస్ అని ఒకటి ఉందండి, బాసిల్లస్ థురింజియన్సిస్ కానీ, బాసిల్లస్ సటిలిస్ అంటారు. ఈ రెండు మనకి చాలా వరకు ఎక్కడైతే ఈ హానికారక పురుగులు ఉంటాయో అవి కూడా లార్వా దశ ఉండే పురుగులు, అంటే తల్లి దశ రెక్కల పురుగులు ఎలా అయితే ఉంటాయో, వాటి లార్వా దశ ఏవైతే హానికారక లార్వా దశలు ఉంటాయో వాటి నివారణ కోసం వాడుతూ ఉంటాం. బాసిల్లస్ థురింజియన్సిస్ అన్నది రైతులకు పొడి మందుగా కానీ, అదే ద్రవ రూపంలో కానీ లభ్యమై ఉంటుంది. ఇవి అనేక రకాల కంపెనీలు ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీటిని ఎకరానికి 400 ml కానీ, లేకుంటే 400 g కానీ వాడుకోవాలి. అంటే లీటర్ నీటికి 2 g కానీ, లీటర్ నీటికి 2 ml కానీ చొప్పున పిచికారీ చేసుకున్నప్పుడు మనకి వివిధ రకాల పంటల్లో ఏదైతే లార్వా దశ పురుగులు ఉన్నాయో, ఉదాహరణకి మనకి వరిలో కాండం తొలిచే పురుగు ఉంది, అలానే మనకి కంది, మన ప్లేస్ లో చూసుకుంటే కందికి ఏదైతే మనకి మారుక మచ్చల పురుగు కానీ, ఏదైతే శనగపచ్చ పురుగు కానీ, లేదంటే మనకి వేరుశనగలో వచ్చే ఈ పొగాకు లద్దె పురుగు కానీ, లేదంటే మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగు కానీ, ఇలాంటి పురుగులకి, ఇతర పంటల్లో వచ్చే కాండం తొలిచే పురుగులకు కానీ వీటి యొక్క లార్వా దశల మీద ఈ బీటీ మందు దుష్ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఎక్కడైతే మనకి లార్వా దశ పురుగులు హాని చేస్తాయో పంటకి, అలాంటి పురుగుల నివారణకి మనం ఈ బీటీ మందు అన్నది పిచికారీ చేయాల్సి వస్తుంది.
3: శిలీంద్ర ఆధారిత జీవరసాయనాలు అంటే ఏంటి, వాటి పనితనం గురించి చెప్పండి.
4: శిలీంద్ర ఆధారిత జీవరసాయనాలోనండి మూడు రకాలుగా ఉన్నాయి. అంటే ఇవి మూడు రకాల జాతులు ఉన్నాయి. ఒకటి మెటారైజియం. ఈ మెటారైజియం అనైసోప్లియే కానీ, మెటారైజియం రైలేయి కానీ, ఈ మెటారైజియం ఏంటంటే మనకి బేసికలీ ఒక శిలీంద్రం నుంచి తయారు చేయబడి ఉన్నది. ఈ శిలీంద్రం మనం ఆకుపచ్చ రంగులో ఈ పదార్థం ఉంటుంది. అలానే లెకానిసిలియం లెకాని కానీ, వర్టిసిలియం లెకాని కానీ, ఇది ఒక రెండో జాతి శిలీంద్రం. మూడోది ఏంటంటే బవేరియా బెసియానా. బవేరియా బెసియానా, లెకానిసిలియం లెకాని, అలానే మెటారైజియం, ఇవి మూడు కూడా శిలీంద్రాల నుంచి తయారు చేసి ఉన్నవి. ఈ మెటారైజియం మనకి సాధారణంగా లార్వా దశ పురుగులకి కానీ, అలానే రసం పీల్చే పురుగులకి కానీ ఇది సిఫారసు చేయబడి ఉన్నది. ఉదాహరణకి లార్వా దశ పురుగులంటే మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగు, లేదంటే మిరపలో వచ్చే మనకి తామర పురుగు కోసం కూడా, లేదంటే వేరుశనగ కానీ ఇతర కూరగాయ పంటల్లో వచ్చే వేరు పురుగుకి కూడా ఈ మెటారైజియం అన్న దాన్ని పిచికారీ చేసుకోవాలి. అదే బవేరియా బెసియానా అనుకోండి, ఇది ఎక్కడైతే మనకి లార్వా దశ పురుగులు, ఇందాక ఎక్కడెక్కడైతే మనం బీటీ వాడుకుంటామో, అంటే లార్వా దశ పురుగులు, కాండం తొలిచే పురుగులు, కాయ తొలిచే పురుగులు, కొమ్మ తొలిచే పురుగులు, ఎక్కడైతే వంగలో ఉన్నాయి, బెండలో ఉన్నాయి, అలానే వరిలో ఉంది, మొక్కజొన్నలో ఉంది, జొన్నలో ఉంది, ఇట్లాంటి పంటల్లో ఎక్కడైతే కాయ తొలిచేసి లోపల చొచ్చుకుపోయి తినే పురుగులు ఏవైతే లార్వా పురుగులు ఉన్నాయో, వీటి నివారణ కోసం మనం బీటీ, బవేరియా బెసియానా, అంటే బీబీ అంటారు, బవేరియా బెసియానాని వాడుకోవాల్సి వస్తుంది. మూడోది ఏంటంటే లెకానిసిలియం లెకాని, లేదంటే దీన్ని వర్టిసిలియం లెకాని అంటారు. కొత్తగా వచ్చే నామం ఏంటంటే ఎకాంథోమైసిస్ అంటారు. ఈ శిలీంద్రాన్ని మనం ఎక్కడైతే రసం పీల్చే పురుగులు ఉంటాయో, ఉదాహరణకి మనకి పత్తిలో వచ్చే ఈ పచ్చదోమ, తెల్లదోమ, పేను, అలానే మనకి ఇతర పంటలన్నిట్లో కూడా పచ్చదోమ ఉంటుంది, కందిలో పచ్చదోమ ఉంటుంది, అలానే

0: వంగ కాని బెండలో తెల్లదోమలు పచ్చదోమలుంటాయి. ఇలా రసం పీల్చే పురుగులు ఎక్కడైతే ఉన్నాయో, పేను, తెల్లదోమ, వీటి నివారణ కోసం మనము ఈ లెకానిసిలియం లెకాని కాని, వర్టిసిలియం లెకాని కాని సిఫారసు చేస్తూ ఉంటాము. ఈ మూడు రకాల శిలీంధ్రాల ఆధారిత జీవ రసాయనాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి పొడి మందులో అలానే ద్రవ రూపంలో కూడా రైతులకి అందుబాటులో ఉంటాయి. పొడి మందు చూసేసరికి ఎకరానికి ఒక కిలో చొప్పున పిచికారీ చేయాలి. అలానే ద్రవ రూపంలో అయితే ఎకరానికి ఒక లీటర్ చొప్పున పిచికారీ చేయాలి. అంటే లీటర్ నీటికి 5 గ్రాములు కానీ, లీటర్ నీటికి 5 ml కానీ కలుపుకుని రైతులు ఈ మందుని మొత్తం పంట అంతా తడిచేటట్టు పిచికారీ చేసుకున్నప్పుడు ఈ పురుగుల నుంచి చాలా వరకు మనకి రిలీఫ్ వస్తుంది.
1: మరి వీటితో పాటు వైరస్ ఆధారిత జీవరసాయనాలు ఉంటాయి కదా, వాటి గురించి చెప్పండి.
0: వైరస్ ఆధారిత జీవరసాయనాలు అండి ముఖ్యంగా ఓన్లీ 2 పురుగులకి మాత్రమే మన మార్కెట్ లో లభ్యంగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకి శనగపచ్చ పురుగు. ఎక్కడైతే శనగ పంట ఉందో, మనకి రబీ కాలంలో మన ఏరియాలో అంతా శనగ వేస్తారు, అలాంటి దగ్గర శనగపచ్చ పురుగు అన్నది ఆశించి కాయని తింటుంది, అలానే కాండాన్ని కొమ్మని కూడా తింటూ ఉంటుంది. ఈ పురుగు నివారణకి శనగపచ్చ పురుగుకి ప్రత్యేకంగా జీవరసాయనం అన్నది తయారు చేసి ఉన్నది. దాన్ని న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్ అంటే NPV అంటారు. శనగపచ్చ పురుగుకి ప్రత్యేకంగా NPV ఉంది. అలానే పొగాకు లద్దె పురుగుకి కూడా ప్రత్యేకంగా NPV తయారు చేసి ఉంది. పొగాకు లద్దె పురుగు మన జిల్లాలో మనకి వేరుశనగ మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పొగాకు లద్దె పురుగు నివారణకి 200 ల్లీ అంటే 200 ల్లీ ఒక ఎకరానికి చొప్పున పిచికారీ చేయాలి. అదే శనగపచ్చ పురుగుకి అయితే 250 నుంచి 500 ల్లీ వరకు సిఫారసు చేయబడి ఉన్నది. ఈ న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్ ఈ NPV వాడేటప్పుడు రైతు సోదరులు ఏంటంటే దానిలో కొంచెం టీపాల్ అంటే ఈ ఏదైతే సూర్యరశ్మి ఎఫెక్ట్ పడకుండా టీపాల్ మందు కలుపుకుని పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది.
1: మరి ఈ జీవరసాయనాల వాడకం వలన రైతులకు అట్లనే వాతావరణానికి కలిగే మేలేంటో చెప్పండి.
0: జీవరసాయనాలు వాడుకున్నప్పుడు అంటే జీవరసాయనాల ఆధారిత ఏదైతే చీడపీడల నివారణ రైతులు చేపట్టినప్పుడు ముఖ్యంగా ఏంటంటే, ఒకటి, పురుగుల్లో ఈ కెమికల్ రసాయనాలు తట్టుకునే శక్తి అనేది తొందరగా డెవలప్ అయిపోతూ ఉంటుందండి. అంటే రైతు సోదరులు కేవలం రసాయనిక పురుగు మందుల మీద ఆధారపడినప్పుడు తొందరగా పురుగు కూడా తనలో ఏదైతే తట్టుకునే శక్తి అన్నది ఉందో తొందరగా డెవలప్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. అదే జీవరసాయనాలు వాడినప్పుడు ఈ రెసిస్టెన్స్ డెవలప్మెంట్ అంటాం, అంటే తట్టుకునే శక్తి ఏదైతే ఉందో ఇది డెవలప్ అవడానికి చాలా ఏళ్లు పడుతుంది. రెండోది ఏంటంటే, నేలలో ఏదైతే సూక్ష్మజీవులు ఉంటాయో చాలా వరకు అన్ని రకాల నేలలో పంటకి కాని లాభం చేసే సూక్ష్మజీవులు కోకొల్లలు ఉంటాయి, చాలా వేల వేల రకాలు ఉంటాయి. ఎప్పుడైతే పురుగు మందులు పిచికారీ చేస్తామో ఈ పురుగు మందుల ప్రభావం ఈ సూక్ష్మజీవుల పైన పడి ఈ సూక్ష్మజీవులు వెంటనే నశిస్తాయి. అలాంటప్పుడు నేలలో ఉండే హానికారక జీవులు ఏవైతే సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవి బాగా వృద్ధి చెంది పంటకు నష్టం కలగజేస్తాయి. అదే ఈ జీవరసాయనాలు వాడుకున్నప్పుడు నేలలో ఉండే సూక్ష్మజీవులు కానీ అంటే మేలు చేసే సూక్ష్మజీవులు కానీ, అలానే నీళ్లలో ఉండే జీవులు కానీ సూక్ష్మజీవులు కానీ, అలానే మనకి పంట వాతావరణంలో ఏవైతే మనకి మిత్ర పురుగులు ఉంటాయో అక్షింతల పురుగులు, అల్లికరెక్కల పురుగులు, ఇవన్నీ కూడా మనకి పంటకి మేలు చేస్తాయి, అంటే రైతుకి మేలు చేస్తాయి. ఇలాంటి మేలు చేసే పురుగులు కానీ సూక్ష్మజీవులు కానీ బాగా ఎక్కువ కాలం బతికుండి రైతుకు చాలా వరకు మేలు చేస్తాయి. అదే జీవరసాయనాలు పిచికారీ చేసుకున్నప్పుడు ఇవన్నిటిని మనం సంరక్షించుకోగలుగుతాము. అలానే నీరు, నీరు చాలా వరకు కెమికల్ రసాయనాలు అధికంగా వాడినప్పుడు ఏదైతే పంట పొలాల్లో నీరు చేరుతుందో ఆ నీరు కాలుష్యం అవుతుంది. అదే అలాంటి కలుషిత నీళ్లు తాగినప్పుడు రకరకాల రోగాలు అన్నవి వస్తాయి. అదే మనం ఈ జీవరసాయనాలు వాడుకున్నప్పుడు ఇవి కూడా జీవులే కాబట్టి వీటి నుంచి వచ్చే ఎఫెక్ట్స్ అన్నవి అసలు మనకు కనిపించవు. నాలుగోది ఏంటంటే, ఈ ఏదైతే పంటల్లో ప్రొడక్ట్స్ లో కెమికల్స్ యొక్క అవశేషాలు ఉండిపోయి ఇవాళ చాలా రకాల రోగాలు కానీ క్యాన్సర్స్ కానీ అందరిలో వస్తున్నాయి. అంటే ఏదైతే హెల్త్ ఉందో అది చాలా వరకు దెబ్బతీస్తున్నాయి ఈ కెమికల్ రసాయనాలు. అదే మనం జీవరసాయనాలు వాడుకున్నప్పుడు ఇలాంటి దాని దుష్ప్రభావాలు అన్నవి మన హెల్త్ మీద ఉండవండి.
1: మరి ఈ జీవరసాయనాల కొనుగోలు మరియు వాటి వాడకంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
0: రైతు సోదరులకి మనం ఏం సిఫారసు చేస్తామంటే, జీవరసాయనాలు వాడేటప్పుడు దాని తయారీ తేదీ అన్నది రైతు సోదరులు ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే చాలా వరకు ఈ జీవరసాయనాల దాని నిల్వ కాలం అంటే షెల్ఫ్ లైఫ్ అంటాము, దాని నిల్వ కాలం మనకు పొడి మందు అయితే 6 నెలలు ఉంటుంది, అదే తడి మంది అదే ద్రవం అయితే 1 సంవత్సరం వరకు ఉంటుంది. సో రైతు సోదరులందరూ తూచా తప్పకుండా దాని తయారీ డేట్ చూసుకుని దాని నిల్వ కాలం బట్టే వాటిని

0: వాడుకోవాలి. రెండో ముఖ్యమైనది ఏంటంటే జీవరసాయనాలు వాడుకున్నప్పుడు సూర్యరశ్మి లేనప్పుడు అంటే తెల్లవారుజామును పిచికారీ చేసుకోవాలి, లేకపోతే సాయంత్రం సంధ్య వేళ పిచికారీ చేసుకున్నప్పుడు. వీటి పనితనం ఈ సూర్యరశ్మి వల్ల తగ్గకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు.
1: రైతులకు ఇంత చక్కగా జీవరసాయనాల గురించి, వాటి వాడకల గురించి చెప్పినందుకు ధన్యవాదాలు.
0: నమస్తే అండి.
2: ఇంతవరకు జీవరసాయనాలు వాటి వలన లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ఈ వరలక్ష్మి పెట్టిన ముచ్చట విన్నారు.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు వేసవి దుక్కుల వలన లాభాలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట పెడతారు కేలనే.
7: ప్రస్తుతం దుక్కుల కాలం నడుస్తున్నది, మరి ఈ వేసవి దుక్కులు ఎప్పటిదాకా పూర్తి చేయాలా, ఈ దుక్కులతో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఈ ముచ్చట్లు చెప్పుతందుకు ఇలా మన స్టూడియోలో శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు, వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రాజశేఖర్ గారు.
8: నమస్కారం అండి.
7: ముందుగా ఈ దుక్కుల ప్రాముఖ్యత గురించి చెప్పండి, ఆ తర్వాత మనం దుక్కుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడదాం. ముందుగా ఈ వేసవి దుక్కుల ప్రాధాన్యత గురించి చెప్పండి.
8: సో ముఖ్యంగా వేసవి దుక్కులు అంటే ఏప్రిల్ మే మాసాల్లో ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మామూలుగా నాగలితో కాకుండా ఈ ట్రాక్టర్ ను ఉపయోగించి ఎంబిప్లో తోటి అంటే భూమి పైపొరలన్నీ అంటే ఎక్కువ లోతులో దున్నడాన్ని మనం వేసవి దుక్కులు అంటాం. సో ముఖ్యంగా ఏంటంటే రైతులు అంటే ప్రతి సంవత్సరం చేయకుండా కూడా ఒక 3 సంవత్సరాలకు ఒకసారి ఈ లోతు దుక్కులు దున్నినట్లయితే బాగుంటది. అయితే ఈ దున్నడం వల్ల ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు ఈ కలుపు సమస్య గాని చీడపీడలు గాని అదేవిధంగా అంటే పురుగులు గాని తెగుళ్లు గాని తర్వాత భూమి సారవంతత గాని అంటే సాధారణంగా దుక్కి బాగా చేయకపోతే భూమి పొర అంతా గట్టిపడడం ద్వారా విత్తనం వేసిన మొలకెత్తకపోవడం, పోషకాలు అందకపోవడం, నీటి సౌకర్యం చేరకపోవడం, ఆ విధంగా సమస్యలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఏప్రిల్ మాసాలలో వేసవి దుక్కులు అనేటి ప్రతి ఒక్క రైతు
7: చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇది చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి మాట్లాడుకునే కంటే ముందు ఇంకా ఒక 2 చిన్న అనుమానాలనండి, 2 ప్రశ్నలనండి, వాటి గురించి మాట్లాడుకుందాం. అయితే ముందుగా ఈ వేసవి దుక్కులు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేసుకోవాలా, ఏ లోపు అంటే దానికి ఏమైనా గడువు ఉంటుందా, ఎప్పటిలోకి పూర్తి చేసుకోవాలి?
8: అంటే సాధారణంగా మనకు మార్చి తర్వాత ఏప్రిల్లోనే ఉష్ణోగ్రతలు ఎక్కువైతా ఉంటాయి, ఏప్రిల్ మే మాసాలు 2 మాసాలు, అదేవిధంగా వర్షాలు కూడా అడపా దడపా కురుస్తా ఉంటాయి. సో వర్షాలకు అనుగుణంగా కొంచెం అంటే భూమి అనేది మెత్తగా తయారు కావడం అనేది జరుగుతుంది. సో వర్షాలను ఉపయోగించుకుని ఈ 2 మాసాలలో అయితే ఏప్రిల్ పోయినా కూడా ఈ మే మాసంలో అయితే ఎందుకంటే జూన్ 15 నుంచి ఖచ్చితంగా ప్రతి రైతు విత్తనం అనేది ప్రతి పంటలో వేస్తూ ఉంటాడు. కాబట్టి మే మాసంలో అయితే ఏప్రిల్లో చేయకుండా కూడా మే మాసంలో ఖచ్చితంగా ఎండ తీవ్రత చాలా వరకు ఉంటుంది, 40 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. కాబట్టి సో ఈ కాలంలో చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది.
7: అయితే ఇప్పుడు ఈ దుక్కులు చేసుకునేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఈ దుక్కులు వేసే సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పద్ధతులు పాటించాలి, వాటి గురించి చెప్తారా?
8: అంటే మామూలుగా ఏంది, రైతులు ఇక్కడ గ్యాప్ ఎక్కడ వస్తుందంటే కొంత చేసినా కూడా ఏది మామూలు నాగలితోటి లేదా కల్టివేటర్ తోటి సో కొంత సమయంలో ఇటు పత్తి పంటలు ఉదాహరణకి మనకు పంట చివర ఈ మధ్య కాలంలో కొంత అలవాటు అయితా ఉంది, ఏది తొందరగా తీసివేయడము పత్తి కట్టెను అది చేస్తా ఉన్నారు. కానీ సాధారణంగా ఏప్రిల్ మే మాసంలో కూడా పత్తి కట్టను అలా ఉంచి తొందర ఒక 15 రోజుల ముందే దున్నడం, కల్టివేటర్ తోటి దున్నడం ద్వారా మళ్ళా కలుపు సమస్య యథావిధిగా వస్తా ఉంది. కాబట్టి ఆ విధంగా కాకుండా కొంచెం

0: ఒక గ్యాప్ ఒక 20-25 డేస్ మనకు భూమిని దున్ని ఉంచి పంట విత్తనం వేసుకోవడానికి 25 రోజులు ఉంచినట్లయితే అది బాగా విత్తనం మొలకెత్తడము తద్వారా పోషకాలు బాగా అందడం అనేది జరుగుతూ ఉంటది. అయితే దీనికి ఎంబిప్లో అనే నాగలితోటి ఖచ్చితంగా చేసుకోవాలి. అయితే ఇక్కడ రైతు కొంత వీలు కాకుండా కూడా అట్లీస్ట్ ఒక 3 సంవత్సరాలకు ఒకసారి ఎంబిప్లో గాని రెక్కల నాగలతో గాని చేసుకోవాలి.
1: వేసవి దుక్కులు ఎప్పటి వరకు చేసుకోవాలి, ఆ దుక్కుల్లో చేసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేం పద్ధతులు పాటించాలి అనే దాని గురించి వివరంగా చెప్పింది కదా. ఇక ఇప్పుడు చెప్పండి, ఈ వేసవి దుక్కుల వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఆ ప్రయోజనాల గురించి చెప్పండి.
0: సో ముఖ్యంగా మనకు సాధారణంగా ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్లయితే ఎత్తుపల్లాలు కలిగిన భూములు ఉంటాయి. అయినా లేకున్నా కూడా కొంత మరి అంటే ఏటవాళ్ళకు అడ్డంగా దున్నుకున్నట్లయితే ఈ ఏమైతుందంటే మనము భూమి కోతకు గురి కాకుండా అదేవిధంగా వర్షాలు అధికంగా పడినప్పుడు నీళ్లు పోకుండా అదేవిధంగా అంటే భూమి ఇంకకుండా బయటకు వెళ్ళిపోకుండా అదేవిధంగా మరి భూమి కూడా కోత కాకుండా మనం అది చేసుకోవచ్చు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఈ ఏటవాళ్ళకు అడ్డంగా దున్నుకోవాలి, అదొకటి. సో సారవంతత అనేది పెంపొందించబడుతుంది. ఇకపోతే ప్రధానంగా ఈ కలుపు ఒకటి. కలుపు సమస్య ఏ విధంగా తగ్గించవచ్చు అంటే ఈ తుంగ గరిక అనేది చాలా వరకు ప్రతి పంటలో ఎంత కలుపు మందులు పిచికారీ చేసినా కూడా తగ్గడం లేదు. అయితే ఇక్కడ వేసవి దుక్కుల వలన ముఖ్యంగా 30 సెంటీమీటర్ల లోపల ఉండే ఈ యొక్క తుంగ గరిక యొక్క విత్తనాలు గాని రైజోమ్స్ గాని అవి భూమి పైపొరల్లోకి వచ్చి ఎండ వేయడానికి చనిపోయే అవకాశం ఉంటది. ఇంకా చాలా ఇళ్ల నుంచి తగ్గనట్లయితే ఇప్పుడు ఇట్లా వర్షాలు కురిసినప్పుడు అడఫదడఫ వర్షాలు కురిసినప్పుడు ఈ దుక్కి దున్నాక వర్షాలు అంటే తేమ ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ అమోనియం గ్లూఫోసినేట్ అనే మందుని దున్నాక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తుంగ గరిక యొక్క విత్తనాలు గాని రైజోమ్స్ గాని నశింపజేయవచ్చు. అట్లా కలుపు మందుల పైన ఖర్చు కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇకపోతే పురుగులు అదేవిధంగా తెగుళ్ళు. సో పురుగులు ఏ విధంగా తగ్గించబడతాయి అంటే సాధారణంగా పురుగు యొక్క జీవిత చక్రంలో ఈ కోశస్థ దశ అనేది ఉంటుంది. సో పంట లేనప్పుడు అవి సుప్తావస్థలో ఉంటాయి. ఆ సుప్తావస్థలో ఉండే కోశస్థ దశలు ఈ భూమి లోపల 30 సెంటీమీటర్ లోపల ఉంటా ఉంటాయి. వేసవి దుక్కులు దున్నినప్పుడు ముఖ్యంగా ఈ యొక్క కింద ఉన్న కోశస్థ దశలు పైకొచ్చి పైకొచ్చేసి పగిలిపోవడం లేదా పక్షులు తినివేయడం అనేది జరుగుతాయి. ఎండవేయడానికి కూడా చనిపోయే అవకాశం ఉంటది. ఆ విధంగా కూడా మన ఉదాహరణ గులాబీ రంగు పురుగు చాలా వరకు పత్తి పంటలో నష్టపరుస్తూ ఉంటది, మొక్కజొన్నలో కత్తెర పురుగు. ఈ విధంగా ప్రధానమైన సమస్యలకు సంబంధించిన కోశస్థ దశలన్నీ ఇప్పుడు చనిపోవడానికి ఆస్కారం ఉంటది. తద్వారా మనము పురుగు మందుల పైన కూడా ఖర్చు చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇకపోతే తెగుళ్ల విషయానికి వస్తే కూడా ఎక్కువగా హానికారక శిలీంధ్రాలు అంటే కొన్ని ఏమైతుందంటే కొన్ని ఎక్కువ ఉష్ణోగ్రతకు తట్టుకునే ఉంటే ఎక్కువ ఉష్ణోగ్రతకు చనిపోయే శిలీంధ్రాలు ఉంటాయి. సో ఆ చనిపోయే శిలీంధ్రాలన్నీ మనకు ఈ వేరుకుళ్ళు గాని కాండపుకులు గాని ఇట్లాంటివి. సో ఆ తెగుళ్లకు సంబంధించిన శిలీంధ్రాలన్నీ ఈ వేసవి దుక్కుల ద్వారా కూడా చనిపోయే అవకాశం ఉంటది. సో ఇవి కొన్ని లాభాలు. ఇక అతి ముఖ్యమైన లాభం ఏంటంటే మనము మామూలుగా దున్నకపోతే గట్టి పొరలాగుంటది, వేసవి దుక్కుల ద్వారా భూమి అనేది ఒక 30 సెంటీమీటర్ లోపల దున్నబడి గుల్లబారడం అనేది జరుగుతుంది. దాని ద్వారా విత్తనం వేసినప్పుడు వేరు వ్యవస్థ లోపలికి పోవడానికి ఉంటది,
1: వేర్లు లోపలికి పోవడానికి కొంత అనుకూలంగా
0: ఉంటది. వేరు వ్యవస్థ ఎరువులు వేసినప్పుడు పోషకాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా 3-4 రకాల లాభాలు అనేటివి ఈ వేసవి దుక్కుల ద్వారా చేసుకోవచ్చు.
1: అయితే ఇన్ని రకాల ప్రయోజనాలున్నాయి ఈ వేసవి దుక్కుల ద్వారా, అట్లాంటి వేసవి దుక్కుల విషయంలో ఇప్పటి వరకు చెప్పిన లాభాలు ప్రయోజనాలే కాకుండా ముఖ్యంగా ఈ దుక్కుల విషయంలో రైతులు ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు లేదా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటే కొన్ని సూచిస్తారా?
0: ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క సేంద్రియ కార్బనం కూడా పెంపొందించుకునే అవకాశం ఉంటది. ఎట్లా అంటే ఇప్పుడు రబీ పంట అయిపోయినాక లేదా ఖరీఫ్ లో పత్తి అయిపోయినాక ఏవైనా అవశేషాలు ఉన్నట్లయితే ఈ యొక్క వేసవి దుక్కుల సైమల్టేనియస్ గా అంటే పత్తి షెడ్డర్ తో గాని లేదా ఈ ఎంబిప్ లో గాని ఏవైనా కూడా ఈ యొక్క ఇంప్లిమెంట్స్ తోటి భూమిలో కలియదున్నట్లయితే కొంత ఈ అవశేషాల వల్ల సేంద్రియ కర్బనము అభివృద్ధి చెందే అవకాశం ఉంటది. సేంద్రియ కర్బనము ఎక్కువ ఉన్నట్లయితే భూమి సారవంతత పెరుగుతుంది, తద్వారా పంట బాగా పెరిగి దిగుబడి వచ్చే అవకాశం ఉంటది. అయితే ముఖ్యంగా ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మరి వేసవి దుక్కులకి కొంత ఎంబిప్లో తోటి చేయాలి. అట్లీస్ట్ 3 ఇండ్లకు ఒకసారి చేయాలి. అది కూడా 30-40 సెంటీమీటర్ల వరకు లోతు చేసుకున్నట్లయితే

ఇప్పటిదాకా యోసం పాట విన్నారు. ఈ పాటను పాడిన వారు టెక్మల్ విజయలక్ష్మి. ఇది ఈఎల్టీ ఇల్లు యోసం కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఎండ్ల ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన ఇల్లు యోసం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని వినండి. ఎన్ని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. తిరిగి రేపు రాత్రి 7:15 ఇల్లు యోసం కార్యక్రమంలో పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా ఆదిలాబాద్ జిల్లా యువతకు ఉపాధి అవకాశాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో ముచ్చట వింటారు. ఇంకా రైతు అంతరంగంలో వ్యవసాయంలో యంత్రాల ఉపయోగాల గురించి బేలా మండలం సోనాల గ్రామానికి చెందిన కళ్యాణ్ ప్రమోద్ రెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు యూ దినేష్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మన సునిందా దిల్ పసంద్ పసందైన హిందీ సినీ గీతాల కార్యక్రమము.

ఏఆర్ రెహమాన్ హరిహరన్ స్వరంలో దిల్ సేరే చిత్రం నుంచి పాట అది. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు దిల్ పసంద్.

కేసరి చిత్రంలోని ఈ పాటతో ఇయల్టీ దిల్ పసంద్ కార్యక్రమము సమా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలు కావస్తుంది. మరి కొంచెం సేపట్లో మనసులోని మాట ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమము తెలుగు అనువాదము. ఇది హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడుతుంది. అనువాదకులు డాక్టర్ రాయారావు సూర్యప్రకాష్ రావు, పఠనం మడిపల్లి దక్షిణామూర్తి.

0: అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన 2 అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ 2 అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సశ్రీయకాల్.
1: నమస్కారం సార్.
0: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు, ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
1: నమస్కారం సార్. నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్లి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను. కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
0: చాలా సంతోషం అనిమేష్ గారు. గురీందర్ వీర్ గారు, మీ గురించి చెప్పండి.
2: నమస్కారం సార్. నా పేరు గురీందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టి ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్లలోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకు పైన అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేం మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, నాన్నగారు మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు, ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు, ఈ ఫోటో ఎప్పటిది అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, నేను క్రీడల్లో పాల్గొనడానికి వెళ్ళాను, ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను, చూడు మన జట్టుని గెలిపించాను అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్లేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించటం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, బాబు చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురీందర్ పరిగెత్తడం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
0: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
2: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కళ నెరవేరలేదు కాబట్టి తన కొడుకు ఆ కళ నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కళను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, కళలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి, గురీందర్ నువ్వు చాలా కష్టపడాలి అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ అయినా ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, సోదరా నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు, 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు, భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, గురీందర్ మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. గురీందర్ నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
0: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. కేవలం 2 రోజులు

0: 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్వీర్ చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలంటారు. ఇన్ని కష్టాలున్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో. మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్వీర్ మీరు చెప్పండి.
1: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారీ గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, గురీందర్ పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, 1 సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు, నువ్వు కలలు కనటం ఆపవద్దు అని చెప్పేవారు. నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
0: బాగా చెప్పారు. అనిమేష్ గారు మీరు చెప్పండి.
2: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, చూడు అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని. మా నాన్నగారు కూడా నాతో అన్నారు, నువ్వు ఈ రంగంలోకి అడుగు పెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగు పెట్టావు కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో అని చెప్పేవారు. నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం, కేవలం కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలోపు పరిగెత్తేంత గొప్పవి కావని, లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం. అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
0: అనిమేష్, గురీందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది సహజంగా. మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్ ముందు మీరు చెప్పండి.
2: సార్, మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురీందర్వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత 2వ సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియా కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
0: చాలా బాగుంది. గురీందర్ వీర్ గారు మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
1: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్, మేము ఒకరికొకరు అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్లి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయి, మనం ఇక్కడ వామప్ చేద్దాం, వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే

0: ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్, మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేము ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
1: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు. దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారో నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా అని నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.
1: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డ కడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది. ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్లారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆమ్ పన్నా కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్ హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సి మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్, గుజరాతుల్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు, బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్, గోవాలలో కోకుము షర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన. మిత్రులారా, ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిల్లో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన పొలాల నుంచి, పశువుల కొట్టాల నుంచే కదా వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు, కానీ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఈ వేసవిలో ఈ దేశీయ పానీయాల్ని హాయిగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాకతో ప్రతి ఇంట్లో ఒక చర్చ ఆరంభమవుతుంది. అది మామిడి పండ్ల మీద. మామిడి పండ్లు ఒక సాధారణమైన అంటే సహజంగా జరిగే చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడి పండ్ల ప్రస్తావన రాకుండా ఏ ఇల్లైనా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం మామిడి, ఒక్కో రుచి, ఒక్కో సువాసన. మహారాష్ట్ర, కొంకణ ప్రాంతాల నుంచి హాపుస్, ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగ్రా. యాదృచ్ఛికంగా లంగ్రా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లె, తోతాపురి, నీలం, మాల్గోవా ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిషా ఆంధ్రప్రదేశ్ల నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచం మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతోన్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరిలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో. ఈ ప్రయత్నం వెనక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజీని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్లం కదా అని భావించారు సాజీ. ఆ ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజీ వలాసేరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు, అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసిందొక్కటే మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనై మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్, దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవేని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి, అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో, నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలనా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాల్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలనా శిబిరాలు, వర్క్షాపులను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాల్ని ఉపయోగించటం సునాయాసంగా నేర్చుకున్నారు. రాజకోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రోనమీ క్లబ్, గిర్ అడవుల నుంచి రాన్ ఆఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రులారా, నీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానిటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని. పరీక్షలు చేశారు, చికిత్స అందించారు, ఆ తరువాత మళ్లీ సురక్షితంగా రాప్తి నదిలో కుదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణము తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగా నది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకొచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమా నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీనిమీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ల దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్లకన్నా పటిష్టమైంది వాళ్ల దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకొచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డి తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకొక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలలను నడిపిస్తున్నారు. చెన్నైలోని జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠ

0: పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థుల్ని కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు 1 చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్లీ కలుస్తాను. మిత్రులారా, చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ಹುಷಾರು, సినిమా పాటల జోరు. ఈ కార్యక్రమానికి చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్. ఫోన్ నంబర్లు 29508, ఇంకొక నంబర్ 23008. But you got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you, catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby. If you're looking for mine with golden heart, then baby, try me.

0: 아까 어? 쪼루
1: హ్యాపీ బర్త్డే
0: చూపించు ఆ నా ఫేవరెట్ కలర్
2: ఎప్పుడు షాపింగ్ ఏ
0: నాకు తెలుసమ్మా ఖర్చు పెట్టే వయసు ఇదే మరి రైట్
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు
4: నాకు తెలుసు నాన్న పొదుపు చేయండి సరైన చోట పెట్టుబడి పెట్టండి పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది దాన్ని మళ్లీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది
0: నాకు తెలుసు కదా
4: ఆర్బిఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్
0: అక్క చూడు
1: హ్యాపీ బర్త్డే రా
0: చూపించు ఆ నా ఫేవరెట్ కలర్
2: ఎప్పుడు షాపింగ్ ఏ
0: నాకు తెలుసమ్మా ఖర్చు పెట్టే వయసు ఇదే మరి రైట్
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు
4: నాకు తెలుసు నాన్న పొదుపు చేయండి సరైన చోట పెట్టుబడి పెట్టండి పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది దాన్ని మళ్లీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది
0: నాకు తెలుసు కదా
4: ఆర్బిఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ടാ കഥനം ചക്കട്ടി തെലുഗു സാഹിത്യ വചന രചനని ఇన్పించే కార్యక్రమము కార్యక్రమంలో ఇవాళ కథమానభవతి నూటొక కథల సంపుటి నుండి సర్పంచ్ గారి పిల్లి కథ రచన కేవి నరేందర్ చదివినది పి కమలాకర్ రెడ్డి
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా కథనం ఈనాటి కార్యక్రమంలో విందాం కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి సర్పంచ్ గారి పిల్లి కథ. కథారచన కెవి నరేందర్. చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. పెళ్లివారికన్నా పెట్టెలు మోసేవాళ్ల హడావిడి ఎక్కువన్నట్టు ఈ టైపు మనుషులు ఈ మధ్య బాగా తయారయ్యారు. వీళ్ళెప్పుడు దినపత్రికలు తిరిగేసినా అవిశ్వాస తీర్మానాలు పెట్టారా, మధ్యంతర ఎన్నికలు వస్తాయా అనే వార్తల కోసమే కళ్లల్లో క్యాండిల్ వేసుకుని చూస్తుంటారు. ఎందుకంటే వీళ్లకి ఎలక్షన్లొస్తే పెద్ద పండగ. 3-4 నెలలు తాగడం, తినటం, తిరగటంతో బిజీ బిజీ అన్నమాట. పొరుగుదేశంలో ఎలక్షన్లొచ్చినా ఆ గాలి వీళ్లకు తగిలి ఉబ్బి తబ్బిబ్బైపోతారు. అయ్యయ్యో మనకెప్పుడొస్తాయో అని బెంగ పెట్టుకుని మనకి ఎలక్షన్లొచ్చేంత వరకు మంచం ఎక్కేటైపు వీళ్లు. అలాంటి బాపతే సుందరయ్య, పరంధాములు. అసెంబ్లీ ఎన్నికలైపోయేసరికి దిగులుతో మంచమెక్కారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్ని కలిపి పెట్టినందుకు ఎలక్షన్ కమిషన్కు శాపనార్థాలు పెట్టి పెట్టి మళ్లీ అవిశ్వాసం కూడా భారీ మెజార్టీ ఇచ్చినందుకు జనాల్ని సైతం తిట్టి తిట్టి కనుచూపు మేరలో ఎన్నికలు కనబడనందుకు కోమాలోకి వెళ్లిపోయి మంచమెక్కారు. ఓ ఆస్పత్రిలో ఇద్దర్నీ పక్కపక్కనే ఉంచి ముక్కుల్లో గొట్టాలు జొప్పించి అన్నపానీయాలు పంపిస్తూనే ఉన్నారు. రోజులో 2-3 సార్లు జిందాబాద్ అనో, దేశ్ కి నేతా అనో పలవరిస్తుండటంతో బతికే చచ్చారన్న భరోసాతో ముక్కుల్లోంచి గొట్టాలు తీయట్లేదు. అప్పటికే 4 రోజులు గడిచాయి. అందరికీ విసుగొచ్చింది. కనీసం సదరు ఎమ్మెల్యేని, ఎంపీని పిలిపిస్తేనైనా లేచి కూర్చుంటారేమోనని ఆ పని చేశారు. వాళ్లకు కావాల్సింది ఎలక్షన్లు గాని ఎమ్మెల్యేలు, ఎంపీలు అక్కర్లేదన్నట్టు కుంభకర్ణుల్లాగా లేవలేకపోయారు. దాంతో బంధుమిత్రులకు, డాక్టర్లకు చిరాకేసింది. ముక్కుల్లో గొట్టాలు పీకేయడానికి తిథి నక్షత్రాలు చూసి ఓ ముహూర్తం పెట్టారు. కాని ఆ ముహూర్తానికి ముందే ఆ గదిలోకి వచ్చిన ఓ నర్సు బెడ్ మీద పడేసి ఉన్న ఆ రోజు పేపర్ తీసి, స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి, మంత్రిగారి పిలుపు అని కాస్త గట్టిగా చదివింది. అంతే, గబ్బర్ సింగ్, ఎస్వీ రంగారావు లెవెల్లో వికటాట్టహాసాలు చేస్తూ లేచి కూర్చున్నారు సుందరయ్య, పరంధాములు. ఆ దృశ్యం చూసి నర్సు భయంతో పరుగులు పెట్టింది. ఇద్దరూ ప్రమాణ స్వీకార పత్రాన్ని ప్రాణంలా చదువుతున్న మంత్రిగారిలా ఆ న్యూస్ పేపర్ని ప్రేమగా చదివి పులకరించిపోయారు. గొట్టాలు పీకేసుకుని గట్టిగా శ్వాస పీల్చి వదిలారు. ఆర్తిగా కౌగిలించుకున్నారు. హాస్పిటల్ బయటికి రాగానే, నువ్వో గ్రూపు, నేనో గ్రూపు, పద మనూరికి, మరో 3-4 నెలలు జల్సా చేద్దాం అనుకుని బయలుదేరారు.
2: ఈసారి మీరు తప్పకుండా సర్పంచ్గా పోటీ చేయాల్సిందే.
1: అప్పటికే ఫుల్ బాటిల్ లాగించిన పరంధాములు భూషణంతో అన్నాడు.
2: ఒరే పరంధాములు, గెలుస్తానంటావా? అయినా ఇప్పుడు సర్పంచ్గా ఉన్న రాజారాంకు నాకు శత్రుత్వం అని నీకు తెలుసు కదా, వాడితో పోటీపడి గెలుస్తానంటావా
1: అన్నాడు పెగ్గుపోస్తూ.
2: ఈ ఎలక్షన్లో ఆడి బతుకు పాత న్యూస్ పేపర్లా కనబడకుండా పోవాలండి. మీరు కలర్ టీవీలా వెలిగిపోవాలి. అందుకోసం మీరు ఇప్పటినుంచే పాకిస్తానోడి పాలసీలా రాజారాం మీద ఎక్కడ పడితే అక్కడ దుమ్మెత్తి పోవడానికి సిద్ధంగా ఉండాలండి అని హింటిచ్చాడు పరంధాములు. అదేలారా అడిగాడు భూషణం.
3: తెలుగోడి బుర్రా తేలుకొండితో సమానమని మీకు తెలీదా? ఎలక్షన్ల డేట్ వచ్చేనాటికి రాజారాంకి సరైన ప్రత్యర్థి భూషణం గారే అని జనాలకు అర్థమయ్యేలా సీన్లు పెంచాలండి. అవును రోయ్, దాంతో మన గ్రూప్లో ఉండేవాడెవడో, ఉండని గాడిద కొడుకులెవరో తేలిపోద్ది. ఆ సీన్లేవో నువ్వే పెంచేయి
1: అన్నాడు భూషణం. 1000 రూపాయలను తీసి పరంధాముల జేబులో కుక్కుతూ.
2: అదెంత షేపండి, చిటికెలో పని, ఇస్కో
1: అన్నాడు పక్కనే పడుకున్న కుక్కనుద్దేశించి. ఉస్కో అనగానే చొంగ కారుస్తున్న కుక్క ఒక్క ఉదుటున లేచి, స్కూల్కెళ్తున్న ఓ అబ్బాయి కాలిని గట్టిగా కరిచింది. ఆ కుర్రాడు కుయ్యో మొర్రో అంటూ ఇంటికి పరిగెత్తాడు.
2: అదేంట్రా కుక్కను రెచ్చగొట్టావు?
1: అనుమానంగా అడిగాడు భూషణం.
2: పాలిటిక్స్ అంటే అంతే మరి, మీరింకా చాలా నేర్చుకోవాలి
1: అని ఘంటసాలలా గొంతు సవరించుకొని మాంచి పాత సినిమా పాటలెవల్లో చెప్పాడు పరంధాములు.
2: ఓటు అనేది ఎల్లవేళలా గుండెల మీద గుణపం పూటలా గుచ్చుతూనే ఉండాలి. అలాంటి వాడికే జనం నాడి బాడి రెండూ గోచరిస్తాయి. తేదీ ప్రకటించిన రోజే ఎలక్షన్లో నిలబడాలనుకునే వాడికి డిపాజిట్లు దక్కదు. పదవి కోసం పాపాత్ముల్ని చీరదీసినా పావుల్ని కదపడం ప్రథమ లక్షణం. ముందు పాముల్లా బుసగొడుతూనే వెనక గోవుల్లా కలిసి ఉండడం రాజకీయ ఆంతర్యం. ఈ థియరీని అర్థం చేసుకున్న వాడికెప్పుడు మెజారిటీ, ప్రజారిటీ, ప్రియారిటీ మూడు దక్కుతాయి.
1: వింటున్న భూషణం భక్తి పారవశ్యంతో పరంధాములకి నమస్కరించాడు. సుందరయ్యా, సమయానికి డాక్టర్ని తీసుకొచ్చి నా బిడ్డని కాపాడిను. వాడి నాభి చుట్టూ ఇంజెక్షన్లు పడటమే బాధగా ఉంది సుందరయ్యా అన్నాడు సర్పంచ్ రాజారాం. నాకైతే గుండె మండుతోందయ్యా. కుక్క కరిచినందుకు ఆ కుక్క మనబ్బాయినే ఎందుకు కరవాలి అన్నాడు వీరావేశంతో సుందరయ్య. అదేంట్రా, కుక్కలకి వీడు సర్పంచ్ కొడుకు, వాడు వార్డు మెంబర్ కొడుకు అని తెలుస్తుందా అన్నాడు నవ్వుతూ సర్పంచ్. కరిచిన కుక్క ఎవరిదో తెలిస్తే మీకు నిద్ర పట్టదు అన్నాడు పళ్ళు నూరుతూ. ఎవరిదిరా అడిగాడు సర్పంచ్. అది భూషణం కుక్క. ఆ మాట వినగానే రాజారాం గుండె కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లా భగ్గున మండింది. అప్పటినుంచి ఈ విషయం ఎందుకు చెప్పలేదురా, ఆ కుక్కని చంపేసేవాణ్ణి అన్నాడు ఊగిపోతూ. ఆగండి, వాడు కుక్కతో కొడితే మనం పిల్లితో కొడదాం అన్నాడు సాలోచనగా సుందరయ్య. రాజారాంకు అర్థం కాలేదు. సుందరయ్య మౌనంగా ఉండడంతో 2,000 రూపాయలు తీసి చేతిలో పెట్టాడు. వాటిని జేబుల్లో పెట్టుకుంటూ చిద్విలాసంగా నవ్వాడు సుందరయ్య. ఆవేశంలో కన్నా ఆలోచనతో దెబ్బకొట్టేవాడే నిజమైన పొలిటికల్ లీడరు. మీరు సర్పంచ్, మీ పేరులోనే సర్పముంది, కాటేస్తే వాడికి నామినేషన్ డబ్బులు కూడా ఉండకూడదు అని రాజారాం 2 చెవుల్లోనూ పొలిటికలోపనిషత్తు నూరిపోశాడు. రాజారాం వివశుడై 2 ఫుల్ బాటిల్స్ ఓపెన్ చేశాడు. చిన్నపాటి చిరుతపులిలా దర్పంగా అడుగులో అడుగేసుకుంటూ తిరిగే సర్పంచ్ గారి పిల్లి అంటే ఆ ఊరందరికీ పరిచయమే. అది ఎవరి ఇంట్లో దూరి పాలు తాగినా దాన్ని ఎవరూ ఏమీ అనకూడదు. అది దానికున్న ప్రాథమిక హక్కు. దానికి అప్పుడప్పుడు నాన్ వెజ్ తినాలనిపించి ఎవరి కోడికి ఎసరు పెట్టినా కనీసం బొచ్చు ముట్టుకోవడానికి కూడా వెళ్లేదు. అది ఎప్పుడు ఎవరింట్లో దూరి మలమూత్రాలు విసర్జించినా వాటిని గొబ్బెమ్మలంత అపురూపంగా తీసేయాలి తప్ప ఎవరూ అసహించుకోకూడదు. అది దానికున్న నైతిక హక్కు. అది మ్యావ్ మ్యావ్మని భయంకరంగా అరిచినా అందమైన గజల్ వింటున్నట్లు అనుభూతించాలి తప్ప ఎవరూ చెవులు మూసుకోకూడదు. అది దానికున్న పౌర హక్కు. అది దానికున్న ప్రజాస్వామ్య హక్కు కూడా. అలాంటి పిల్లి ఓ అర్ధరాత్రి 2,000 బ్రాయిలర్ కోళ్లున్న ఫామ్లోకి దబిల్లున దూకింది. ఆ శబ్దాన్ని ఎప్పుడూ వినని కోళ్లలో 200 కోళ్లు గుండెలు టప్ టప్ మని ఆగిపోయాయి. దాని భయంకరమైన ఆకారాన్ని చూసిన 400 కోళ్లు కొక్కొక్కొక్కొరక్కో అని అరవబోతూ అలాగే చచ్చూరుకున్నాయి. పిల్లిగారు విరుచుకుపడి పంజా విసిరింది. నాలుకని బయటకు తీసి మీసా

0: అజారాం మనుషులు వింటబడ్డారు. మాలో శేషుగాడు సర్పంచ్ మనుషులకి దొరికిపోయాడు చెప్పారు ఒకరిద్దరు. హో అసహనంగా హూంకరించాడు భూషణం. మర్నాడు తెల్లారేసరికల్లా పొలాల్లో శేషుగాడి శవం కనిపించింది. ఒరే పరంధాములు, ఉప్పేసి ఊరుకున్నాం, ఊరంటుకొందిరా అన్నాడు సుందరయ్య పెగ్గుపోస్తూ. అసలు రాజకీయమంతా నాయకుల చేతుల్లో ఉండదురా నాయనా, వాళ్ళు తి యాక్టర్సు. మనలాంటోళ్ళం తెరవనుక ఎంత కష్టపడతామో జనాలకేం తెలుసు. వాళ్ళు లీడర్లకు దండలేసి దండం పెట్టేటప్పుడు నాకు నవ్వొస్తుంటాది. గటగట గ్లాసు ఖాళీ చేసి నవ్వాడు పరంధాములు. సరేగాని మన కష్టాల్ని దేవుడు కూడా చూస్తున్నాడు. పేపర్ చూశావా అడిగాడు సుందరయ్య. ఏమిట్రా, స్థానిక సంస్థల ఎన్నికలకు తేదీల ఖరారు తన్మయంగా చెప్పాడు సుందరయ్య. మరో నెల రోజులు సుష్టుగా విందు మందుతో పాటు చెరో 10,000 దొరుకుతాయి. ఏంట్రా సోడా అయిపోయిందా, మొహం దీనంగా పెట్టావు అడిగాడు పరంధాములు. ఏం లేదు, సర్పంచ్ ఎలక్షన్లు అయ్యాక మళ్ళీ ఎన్నికలు ఎప్పుడొస్తాయో ఏంటో అన్నాడు నిట్టూరుస్తూ సుందరయ్య. ఇలాగే మరో 2 ఎలక్షన్లు ఏవన్నా వస్తే బ్యాలెట్ బాక్స్లా స్ట్రాంగ్ అయిపోతాం. అంతా ఎలక్షన్ కమిషన్ దయ, గ్లాసు ఖాళీ చేస్తూ చెప్పాడు పరంధాముడు.
1: జై ఓటు మా తల్లి
0: అని తేంచి అక్కనుంచి వాళ్ళిద్దరూ విడిపోయారు ప్రజాస్వామ్యం సాక్షిగా. అదే సమయానికి శేషుగాణ్ణి చంపారన్న పగతో భూషణం మనసులు రాజారాం సోదరుని వేటాడుతున్నారు. ఇంతవరకు సర్పంచ్ గారి పిల్లి కథ విన్నారు. ఈ కథ కెవి నరేందర్ రచించిన శతమానం భవతి 101 కథల సంపుటి నుంచి తీసుకోబడింది. చదివి వినిపించారు పి కమలాకర్ రెడ్డి.
2: ఇది ఈఎల్టీ కథనం కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిలా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎంని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన కథనం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని వినండి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు ప్రసారమైన కథనం కార్యక్రమము తిరిగి రేపు పొద్దుగల 8:30 పునఃప్రసారం. తిరిగి రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమానభవతి 101 కథల సంపుటి నుండి కటికొల్లు కథ ప్రసారమవుతుంది. రచన కెవి నరేందర్, చదువుతారు పి కమలాకర్ రెడ్డి. కథనం కార్యక్రమము ప్రతి ఆదివారం సోమవారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది.
3: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు. అంతేకాదు 51 విద్యా ఛానళ్లు, అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు. ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీ డిష్.

0: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
1: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
0: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
1: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
0: 9491399052.
1: గుర్తుంచుకోండి,
0: లాభవాణి,
1: ఆకాశవాణి,
0: శుభవాణి,
1: ఆకాశవాణి.
0: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.
2: ఆదివాసీ గిరిజన భాషలైన గోండి, కులామి, లంబాడ, లేక గోర్మాటి, మథుర భాషల్లో ప్రాచీన పౌరాణిక జానపద పాటలను వినిపించే కార్యక్రమం గిరిపదం. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో ఉజ్జమట్టు 6:20 ప్రసారం. వినడం మర్చిపోకండి గిరిపదం, ఆదివాసీ జానపద సంగీత కార్యక్రమం.

0: ആകാശവാണി ആദിലാബാദ് 12.2 FM മനസ്സുനിണ്ട ఇగైనండి కొత్త పాత ముచ్చట్లతో అలరించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ తెలుగు సాహిత్యం విమర్శ పరిణామం. రచయిత విమర్శకుడు నారాయణ శర్మతో ముచ్చట. ముచ్చట పెడతారు డాక్టర్ ఉదారి నారాయణ.
1: నమస్కారం నారాయణ శర్మ గారు.
2: నమస్కారం.
1: ఆదిలాబాద్ సాహిత్య సభలో పాల్గొన్న అనుభూతుల గురించి తెలియజేస్తారా?
2: ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకి ఎప్పుడో ఒకప్పుడు ప్రసంగం కోసమో సమీక్ష కోసమో వచ్చినప్పటికీ కూడా ఆదిలాబాద్కి రాలేదు. అందువలన ఆదిలాబాద్లో ఉండేటువంటి పాత మిత్రులను కలుసుకోవటం ఒక విషయం అయితే, కొత్తగా ఇంకొంతమంది సాహిత్య మిత్రుల్ని కలుసుకోవటం అనేటువంటిది రెండవది. నిజానికి కొంతమంది ఇంతకుముందే పత్రికాముఖంగానో మరొక రకంగానో నన్ను తెలిసినప్పటికీ, నేను వాళ్ళని తెలిసినప్పటికీ ముఖతః ఇప్పుడే కొంత కలుసుకొని మాట్లాడుకోవడం, పరిచయం పెంచుకోవడం జరిగింది. అది ఒకటి బాగా సంతృప్తి పడాల్సినటువంటి విషయం.
1: మీరు విమర్శ రంగం వైపు కృషి చేస్తున్నారు కదా, సహజంగానే విమర్శ రాయాలని అనిపించిందా, లేకపోతే మీ కుటుంబ నేపథ్యం ఏమైనా ఉపకరించిందంటారా?
2: ఒక రకంగా నా అధ్యయనానికి ప్రాతిపదిక కుటుంబమే.
1: కుటుంబం.
2: బాపు మంచి సంస్కృత పండితులు.
1: ఆహా.
2: ఇక్కడే ఆదిలాబాద్ కు సంబంధించిన చెన్నూరు, పూర్వపు చెన్నూరులో ఉన్నటువంటి వానమామలయ లక్ష్మణాచార్య గారి దగ్గర ఆయన వ్యాకరణాన్ని నేర్చుకున్నారు. భాష్యం విజయసారథి గారి దగ్గర ఇంకా కొంత సంస్కృతం వగైరాలు చదువుకున్నారు. ఆయన కూడా రచనలు చేసేవారు. ఆయన వియోగి, అమ్మ అనే ఖండకావ్యాలు రాశారు. యాదగిరి నృకేశ్వరి కల్మషాహరి అనే మకుటంతో ఒక శతకాన్ని రాశారు. మత్తకోకిల వృత్తంలో నిర్వచనంగా, అంటే వచనం అనేది లేకుండా కేవలం మత్తకోకిల వృత్త పద్యాలతోటి రామాయణాన్ని రాయడానికి సంకల్పించి కొన్ని కాండలు కూడా పూర్తి చేశారు. అందువలన నాన్నగారి యొక్క ప్రమేయం నా సాహిత్య అధ్యయనం మీద కొంత ఉంది. అయితే నాన్న ఎప్పుడు ఆయన ఏమనేవారు అని అంటే, ఆయన కూడా కొన్ని వ్యాఖ్యానాలు రాశారు. రామగిరి మహాత్మ్యం మాధవరావు బలరామదాస్ గారి పుస్తకానికి ఆయన వ్యాఖ్యానం రాశారు. అలాంటి పనులు చేయడానికి పాండిత్యం అవసరం గనక చిన్నప్పటి నుంచి వాటిని నేర్పారు. వేరే దగ్గరికి తీసుకెళ్లి కూడా నేర్పించారు. అయితే మొదట్లో నేను కొంత కవిత్వమే రాశాను. 96-97 కాలానికి ఉప్పెనా పేరుతోటి కవిత్వాన్ని తీసుకొచ్చాను. తర్వాత అది కవిత్వం అనే ఆలోచన, అది కరెక్ట్ కాదు, అది కవిత్వం కాదు అనే నిర్ధారణకు నేను కూడా వచ్చినాను. కానీ
1: అంటే మీరు మీరే వచ్చారా, లేకపోతే ఎవరైనా చెప్తారు?
2: నాకు నేనే వచ్చినాను. కాకపోతే అప్పుడు అనుకున్నది ఏంటంటే, అప్పుడు నాకు తెలిసిన వచన కవిత్వం కేవలం శ్రీశ్రీది మాత్రమే. అందుకని అదే ఒరవడి లోపల అదే లయాత్మకమైన, అంటే ఎక్కువ లయ కలిగినటువంటి కవిత్వం రాయటం మూలాన అది వచన గేయంలాగా అనిపించి, అప్పటికే కవిత్వం చాలా దూరం వచ్చింది. ఎందుకనంటే శివారెడ్డి గారు, సుధారెడ్డి గారు ఇలాంటి కవులందరూ వచన కవిత్వాన్ని రాస్తే వాళ్ళ శైలికి వాళ్ళ శిల్పానికి మధ్యలో, నేను రాసిన దానికి మధ్యలో ఉన్న వైరుధ్యాన్ని ఈ అధ్యయనంలో కొంత త్వరగానే గుర్తించినాను. ఈ ఇంకా ఎక్కువ అధ్యయనం కోసం నా మిత్రుడు పత్తిపాక మోహన్ ఇంకా కవిత్వాన్ని గురించి చదువు నువ్వు అని అన్నప్పుడు అలా చదువుతూ చదువుతూ ఉన్నాను. కవిత్వాన్ని కేవలం చదివితే సరిపోదు, ఆ కవిత్వాన్ని గురించి ఇతరులు చెప్పిన అభిప్రాయాలను కూడా చదవమని మిత్రులు చెప్తే అలా విమర్శా వ్యాసాలు చదవటం మొదలుపెట్టి, నేను కూడా ఇలాంటి రాస్తే బాగుంటది కదా అని ఆలోచన వచ్చి నేను రాయటం మొదలుపెట్టా. దాని తర్వాత విమర్శకుడిగా విమర్శ వైపుకి ఎక్కువగా వెళ్ళడానికి కారణం ఏమిటి అని అంటే, ఎక్కువ వ్యాసాలు రాసే అవకాశం రావటం ఒకటి, వ్యాసాలు బాగా రాసేవాడిగా విమర్శ రాసేవాడిగానే గుర్తింపు రావటం రెండవది. ఈ రెండిటి వలన కవిత్వం కొంచెం వెనకబడిపోయింది. అయితే కవిత్వం కూడా రాశాను, తమో చిత్రాలు అని. తర్వాత 98 కాలంలో ఒక చిన్న లఘు కవితా సంపుటి ఒకటి తీసుకొచ్చాను, అధివాస్తవిక కవితా రీతులపైన. తర్వాత ప్రగతి బాల అనే పేరుతోటి ఒక శతకాన్ని కూడా రాశాను. అయితే విమర్శ రాయటమే ఎక్కువ. అంటే అప్పుడప్పుడు వచన కవిత్వం రాస్తూనే ఉన్నాను గాని విమర్శతోటి పోల్చుకుంటే వచన కవిత్వం 3% ఉంటే విమర్శ 97% ఉంటుంది. అట్లా విమర్శ వైపుకు రావటం జరిగింది.
1: ఇప్పుడు కవికి ఒక కవి అభిమాన కవిగా, లేకుంటే ఇష్టమైన కవి ఉంటారు కదా, మీరు ఒక సాహిత్య విమర్శకునిగా మీకు ఏ విమర్శకుడు అంటే అభిమానం?
2: అంటే ఒక్కొక్కటి విషయాన్ని విశ్లేషించే

0: విషయంలో నాకు చేరా అంటే బాగా ఇష్టం. ఆయన ఏ ఎక్స్పెరిమెంట్స్ అయితే కవిత్వ విమర్శలో చేశారో దాని మీద ఎక్కువగా ఇష్టపడతాను. ఒక కవిత్వాన్ని తీసుకునే విషయంలో దృక్పథం ముఖ్యమా, శిల్పం ముఖ్యమా, అలంకారం ముఖ్యమా, చెప్పిన పద్ధతి ముఖ్యమా, ఇలాంటి అనుమానాలు చాలా వస్తాయి. అలా వచ్చినప్పుడు టెక్స్ట్ బేస్డ్ క్రిటిసిజం అంటే ఆ కవిత ఏం చెప్తుందో దాన్ని బట్టి విశ్లేషించాలి అని అనుకునేటువంటి న్యూ క్రిటిసిజం, వీటికి సంబంధించిన అంటే ఐఏ రీచర్డ్స్ కానీ, సికే ఓగ్దన్ ఇలాంటి వాళ్ళ యొక్క ఆలోచనని ఎక్కువ ఇష్టపడతాను. తర్వాత విమర్శకి కూడా ఒక భాష ఉంటుంది. ఆ భాష అనేటువంటిది ఒక సైంటిఫిక్ లాంగ్వేజ్, విమర్శకు రాసేటువంటి భాష అనేటువంటి అభిప్రాయం నాకు ఉంటుంది. గతంలో జీవి సుబ్రహ్మణ్యం గారు ఇలాంటి వచనాన్ని రాసేవాళ్ళు, అందుకని విమర్శ రాసే విషయంలో జీవి సుబ్రహ్మణ్యం గారంటే చాలా ఇష్టం. విమర్శించేటువంటి పద్ధతి విషయంలో చేరా గారంటే ఇష్టం. విమర్శకి తీసుకునేటువంటి పరికరాల విషయంలో పాశ్చాత్యులైనటువంటి ఐఏ రీచర్స్ మొదలైన వాళ్ళంటే ఇష్టం. అందుకని ఇట్లాంటివి అన్నిటిని సమ్మిళితం చేసుకుని సాగుతాను. ఇది కాకుండా బేసికల్గా నేను సంస్కృతం వైపు నుంచి వచ్చినవాడిని, కనుక నా విమర్శలో సంస్కృత భాగం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకవైపు భాషాశాస్త్రాన్ని నేను పట్టుకుని విమర్శ రాసినప్పటికీ కూడా సంస్కృతం సంబంధించినటువంటి అలంకార శాస్త్రాలు, ఆ సామగ్రి, వాటికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఎక్కువగా ఉటంకించుకోవటం మూలాన, అంటే రెండు వైపున, ఒకవైపు సంప్రదాయ సాహిత్య విమర్శ వైపుకి, ఒకవైపు పాశ్చాత్య సాహిత్య విమర్శ వైపుకి, రెండు వైపు నుంచి కూడా పరికరాలను తీసుకొని సాహిత్యాన్ని విశ్లేషించడానికి కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాను.
1: ఇప్పుడు సంస్కృతంలో కవిత్వం రాస్తున్న వాళ్ళు
0: ఇప్పటికీ ఉన్నారు సంస్కృతంలో కవిత్వం రాసేవాళ్ళు అని అంటే, ఈ మధ్యలో నేను డాక్టర్ గోపి గారి జలగీతాన్ని సంస్కృతంలోకి అనువాదం చేశాను. ఆ సందర్భంలో దాని పరిష్కరణ కోసం లేదా దాని మీద అభిప్రాయాలు తీసుకోవడం కోసం కొంతమంది సంస్కృత పండితుల్ని కలిశాను. ఆ సందర్భంలో నాకు తెలిసి హైదరాబాద్ చుట్టుపక్కలలోనే సుమారు 50 నుంచి 60 మంది సంస్కృతంలో రాసేవాళ్ళని నేను చూశాను. అందుకని సంస్కృతంలో రాసేవాళ్ళు ఉన్నారు, కానీ తెలుగు కవిత్వానికే సరైనటువంటి వేదికలు లేనటువంటి సందర్భంలో సంస్కృత సాహిత్యానికి వేదికలున్నాయని నేను
1: అనుకుంటున్నాను.
0: వాళ్ళు కూడా వాళ్లకు తోచినటువంటి వస్తువును తీసుకుంటూ ఉన్నారు. ఈ కాలానికి సంబంధించిన ప్రగతిశీలమైనటువంటి వస్తువులు తీసుకునే వాళ్ళు ఉన్నారు, అవి తీసుకోకుండా మళ్లీ పాతకాలంలో పట్టినే స్తుతులు స్తోత్రాలు రాసేవాళ్ళు ఉన్నారు. అయితే ఖచ్చితంగా మనం వ్యత్యాసాన్ని గనక చూసినట్లయితే తెలుగు వచన కవుల కంటే కూడా వస్తువు స్వీకరణ లోపల కొంచెం వెనకబడ్డారని మాత్రం చెప్పొచ్చు.
1: ఇప్పుడు వాళ్ళ ఫామ్ ఏ విధంగా ఉంటుంది అంటారు?
0: అందులో వచన కవిత్వంలో రాసేవాళ్ళు ఉన్నారు, ఎక్కువ శాతం పద్య రూపాలలో రాసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అంటే సంస్కృతం చదువుకొని దాని నుంచి వచన కవిత్వం వైపుకి మళ్లేవాళ్ళు తక్కువ. అయితే సంస్కృతంలో వచ్చినటువంటి వచన కవిత్వం తెలుగేతర భాషలలో పాటు ఎక్కువ వస్తుంది. నాకు తెలిసి సంస్కృతానికి అకాడమీ అవార్డులు పొందిన వాళ్లలో మన దగ్గర అనువాదకులే ఎక్కువ. నేరుగా వచ్చినటువంటి సృజనలకి అనువాదాలకి మధ్యలో భేదం ఉంటుంది. నేరుగా వచ్చినటువంటి సృజనలకి ఏ సంస్కృత పండితుడికి కూడా నాకు తెలిసినంత వరకు తెలుగులో అవార్డులు రాలేదు. దానికి కారణం ఏమిటి అని అంటే, ఇక్కడ వస్తున్నటువంటి సృజనంతా పద్య రూపంలో ఉంది ఒకటి, దానికి ప్రమోషన్ లేకపోవటం రెండు. ఈ రెండు కారణాల వల్ల రావడం లేదు. అయితే ఇతరేతర ప్రాంతాలకి సమావేశాలకు వెళ్ళినప్పుడు, కేంద్ర సాహిత్య అకాడమీ సమావేశాలకు వెళ్ళినప్పుడు నేరుగా సంస్కృతం లోపల అవార్డులు తీసుకున్నటువంటి కథారచయితల్ని, కవులని నేను కొంతమందిని చూశాను. కవుల్లో ముఖ్యంగా వచన కవిత్వం రాస్తున్న వాళ్ళని కూడా చూశాను. అది కాకుండా ప్రతిభ అనే పేరుతోటి, కల్పవల్లి అనే పేరుతోటి కేంద్ర సాహిత్య అకాడమీ ఒకటి రెండు మ్యాగజైన్స్ ని ప్రచురిస్తుంది సంస్కృతంలో, వాటిల్లో కూడా వచన కవిత్వం రాస్తున్న వాళ్ళని చూశాను నేను, కానీ అందులో తెలుగు వాళ్ల పేర్లు చాలా తక్కువ.
1: ఇప్పుడు సంస్కృత కవులే వచన కవిత్వం రాస్తున్న సందర్భంలో తెలుగులో పద్య కవిత్వం అవసరమంటారా?
0: అంటే కొన్ని విషయాలను చెప్పడానికి కొన్ని రూపాలు ఉపయోగపడతాయి. తెలుగులో పద్య కవిత్వము అంటే ఇప్పుడు పద్య కవిత్వం అయితే రావటం లేదు, పద్య కావ్యాలు అయితే అసలే లేవు. వస్తున్నాయి కూడా శతకాల రూపంలో వస్తున్నాయి, శతకాలకు కావ్య లక్షణాలు లేవు. రెండవది, పద్యాన్ని రాయటం వేరు, పద్య కవిత్వం రాయటం వేరు. అది చాలా తక్కువగా రాస్తూ ఉన్నారు. అంటే పద్యం ఉంటుంది కానీ పద్యంలో కవిత్వం ఉండటం, అంటే ఈ రెండింటిని, అంటే ఒకవైపు పద్య రూపాన్ని అనుసరిస్తూనే దాంట్లో కవిత్వాన్ని చెప్పగలగడం అనేటువంటిది, ఆ రెండిటికి అనుబంధం చేసుకుని ఎంత కవిత్వం వస్తుంది అనేటువంటిది మనకు పరిశీలనలో తప్ప తేలేదు. బహుశా అలా కావ్యాల రూపంలో వచ్చినటువంటివి మాత్రం నాకు ఈ కాలంలో కనిపించలేదు. ఎందుకు అనంటే చెరువుల మీద, నీళ్ల మీద, ఊళ్ళ మీద, ప్రపంచీకరణ మీద దీర్ఘ కావ్యాలు వచ్చిన సందర్భాన్ని మనం చాలా వరకు వచన కవిత్వంలో చూస్తాం. కానీ ఇలాంటి వస్తువు

0: ఇలాంటి ఇతివృత్తాలను ఆధారం చేసుకుని ఒక పద్యకావ్యం వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. ఎందుకనంటే వానమామలై వరదాచార్యులు గారు బక్కటెద్దు మీద కూడా ఒక ఖండికను రాశారు పూర్వంలో. కానీ ఇప్పుడు రాస్తున్నటువంటి కవులు, పద్యాల్లో రాస్తున్నటువంటి వాళ్ళు ప్రబోధాలను, దైవస్థుతులను తప్ప మరొకటి రాస్తున్నట్టుగా కనిపించదు. ఆ కాలంలో ఆ వానమామలై రాశారు, వేమగంటి కృష్ణమాచార్యుల వారు వీళ్ళంతా రాశారు. కానీ తర్వాత కాలంలో గురించి మాట్లాడితే కావ్యాలు రావటం లేదు.
1: శర్మ గారు, భారతీయ సాహిత్య రంగంలో తెలుగు సాహిత్యం స్థాయి ఏ మేరకు ఉన్నదంటారు?
0: స్వాతంత్రానికి ముందు వరకు తెలుగు సాహిత్యం చాలా విస్తృతంగా ఉంది. స్వాతంత్రానికి ఈవల కూడా వచ్చినటువంటి రూపాలలో ఎక్కువగా ఉంది. కానీ స్వాతంత్రానికి పూర్వం ఉన్నంత అనుశీలనలో వేగం అటు తర్వాత లేదు, తెలంగాణలో లేదు, ముఖ్యంగా తెలుగులో కూడా లేదనే చెప్పాలి.
1: అంటే ఏ ప్రక్రియ అంటారు?
0: అది ఏ ప్రక్రియకు సంబంధించి అయినా అనుశీలన అయితే లేదు. చాలా వరకు అనుశీలన అనేటువంటిది లోపించింది ఎక్కువగా. ఇతర ఇతర భారతీయ భాషల్లో కనుక మనం చూస్తే, ఉదాహరణకి ఈ మధ్య కాలంలో ఢిల్లీకి సమావేశానికి వెళ్ళినప్పుడు నాతో పాటు ఒక మిత్రుడు ఉండేవాడు, జగదీష్ అని. అతను రాజస్థానీ సంబంధించినటువంటి సాహిత్యవేత్త. వాళ్ళు హిందీలో ప్రతి 2 నెలలకు ఒకసారి కథేసర్ అనే పేరుతోటి వర్తమాన కథల పైన, ముఖ్యంగా కథా సాహిత్యం పైన కథేసర్ అనే పేరుతోటి ఒక చిన్న బులెటిన్ తీసుకొస్తారు. అన్ని విమర్శన వ్యాసాలే ఉంటాయి. అందులో సృజనాత్మకమైనటువంటి కవితలు గాని కథలు గాని ఏవి ఉండవు. కేవలం ఆ కాలంలో ఆ 2-3 నెలల్లో వచ్చినటువంటి కథల గురించి, కథా సంపుటాల గురించి కొంతమంది విమర్శకులు రాసినటువంటి వ్యాసాలు, సుమారు 8 నుంచి 10 వ్యాసాలు ఉంటాయి అందులో. ఇలాంటిది వాళ్ళు కవిత్వం మీద కూడా చేస్తున్నట్టుగా నాకు అతను చెప్పాడు. మనకు తెలుగులో ఇలాంటి అవకాశాలు లేవు. సృజనాత్మకంగా వచ్చినటువంటి కథలని పత్రికలు ముద్రించినట్టుగానే కొన్ని సంపుటాలను తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. అటువైపు ఆంధ్ర వైపు నుంచి కథ 2016, 2017, 2018 ఇలా తీసుకొస్తున్నారు. తెలంగాణ కథ పేరుతోటి ఇక్కడ సంగిశెట్టి, తర్వాత వెల్దండి శ్రీధర్ మిత్రులు వాళ్ళు తీసుకొస్తున్నారు. కానీ ఆ కథ మీద ఏ మేరకు అనుశీలనలు వస్తున్నాయి, ఆ అనుశీలన లోపల తెలంగాణ సత్వం ఎంత ఉంది, తెలంగాణ తత్వం ఎంత ఉంది, తెలంగాణ శిల్పం ఎంత ఉంది, తెలంగాణ శిల్పానికి తెలుగు కథా శిల్పానికి మధ్య తేడా ఏమిటి, ఈ విషయాల మధ్యలో ఈ చర్చ అనేటువంటిది ఎక్కువగా జరగటం లేదు. ఇలా ఇది జరగనప్పుడు ఎంత సాహిత్యం వచ్చినప్పటికీ కూడా అదంతా ఉత్త ఒక గడ్డిమోపలా పక్కకు ఉంటుందే తప్ప అది ధాన్యంగా రుచి అయినటువంటి వంటకంలాగా అందరి చేతికి అయితే రాదు.
1: మొన్న మొన్నటి వరకు చాలా ఉధృతంగా వచ్చిన తెలంగాణ సాహిత్యం ఈ మధ్యన కొంచెం చల్లబడినట్లు అనిపిస్తున్నది, దీనిపై మీ అభిప్రాయం?
0: ఉద్యమ సాహిత్యం ఏ ఉద్యమం అయినా, అది దళిత ఉద్యమం కావచ్చు, ప్రాంతీయ ఉద్యమం కావచ్చు, స్త్రీవాది ఉద్యమం కావచ్చు, కొన్ని లక్ష్యాలతోటి వస్తుంది. ఆ లక్ష్యం పూర్తయిన తర్వాత అది తన దిశను మార్చుకుంటుంది. దిశను మార్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వేగం తగ్గుతుంది, అందులో అనుమానం లేదు. అయితే దళిత ఉద్యమం లాంటి ఒక దీర్ఘకాలపు ఉద్యమాల లోపల ఒక ఉధృతి ఒకే పద్ధతిలో సాగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే తెలంగాణ ఉద్యమం అనేటువంటిది కేవలం ఒక సాంస్కృతికమైందో, కేవలం సామాజికమైన ఉద్యమమో కాదు, అందులో రాజకీయ ఉద్యమం కూడా ఉంది. కాబట్టి ఈ ముప్పేట దాడి వలన, ఈ ముప్పేటగా ఉద్యమం సాగటం మూలాన తెలంగాణ కళ సాకారమైంది, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. అందువలన దాని తర్వాత కవులందరూ దిశను మార్చుకొని మాత్రమే నడుస్తున్నారు తప్ప మరొకటి కాదు. అదీ కాకుండా వర్తమానం లోపల వచన కవిత్వం అనేటువంటిది అనేకమైనటువంటి రూపాలలో సాగుతూ ఉంది. అది దళిత కవిత్వం, బహుజన కవిత్వం, స్త్రీవాద కవిత్వం, ప్రాంతీయ కవిత్వం, ఇలా ఏదైనా కావచ్చును. వీటన్నిటిలోపడు కూడాను మనకు తెలంగాణ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ ఇతర ప్రాంతాల కవులు రాసే దళిత కవితకి, తెలంగాణలోని కవులు రాసేటువంటి దళిత కవితకి మధ్య వైరుధ్యాన్ని మనం ఈజీగా గమనించవచ్చు, దాన్ని విశ్లేషించుకోవచ్చు. అయితే ఆ విశ్లేషణ సరిగ్గా జరగటం మాత్రం లేదనేటువంటిది వాస్తవం. ఇక ఉధృతి చల్లబడిందా అనంటే అదేం చల్లబడలేదు. బంగారు తెలంగాణ కళ సాకారం దిశగా రాస్తున్న కవులు ఉన్నారు. ఆయా ఉద్యమాల లోపల ప్రగతిశీలంగా నడుస్తూ వాళ్ల వాళ్ల గమనాన్ని నిరూపిస్తూ నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇలా అనేక రకాల మార్గాల్లో సాగుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఈ మార్గాలన్నిటికంటే కూడా ఒకే ఒక ప్రధానమైన ఎజెండా తెలంగాణ ఆకాంక్ష అనేటువంటిది ఉండేది. ఇప్పుడు ఆ ఉద్యమం కల సాకారం అయింది కాబట్టి ఎవరి దారిలోకి వాళ్ళు మళ్లీపోయారు.
1: ఈ మధ్యన వాట్సాప్, ఫేస్బుక్ కవిత్వంలో ఎడిటింగ్ లాంటివి ఉండకుండా ప్రతిదీ కవిత్వం అయిపోతున్నదని విమర్శ బాగా వినబడుతున్నది. అయితే ఇది ఆ కవికి లాభం.

0: నష్టమా?
1: కవికి లాభమా నష్టమా అనేటువంటిది ఏ పరిస్థితులలో ఉన్నా కూడా కవిత్వానికైతే నష్టమే.
0: అంటే కవి తనది గొప్పది అనుకుంటాడు కదా.
1: ప్రతి కవి తన తాను ఎవరైనా గొప్పదని అనుకుంటాడు. కాకిపిల్ల కాకి
0: ఇప్పుడు పత్రికల్లో వస్తే అది కొంతకాలం ఆగుతుంది, ఎడిటరు తిప్పి పంపే అవకాశం ఉంటుంది కదా.
1: అప్పుడు ఎడిటర్ గనక కవిత్వాన్ని నిర్ధారించుకోవడంలో సిద్ధహస్తుడు గనక అయినట్లయితే అప్పుడు కవిత్వానికి న్యాయం జరుగుతుంది. ఎడిటర్ కనుక అది లేకుండా ఇంకేమైనా ఆలోచనలు ఉన్నట్లయితే కవికి న్యాయం జరుగుతుంది. కనుక పత్రికల్లో వచ్చినంత మాత్రాన అన్ని పత్రికల్లో వచ్చేటువంటి అన్ని రకాల కవితలకి మనం గొప్ప కవితాతత్వం దాంట్లో ఉంది, కవిత్వం దాంట్లో ఉందని మనం నిర్ణయించుకోవడానికి ఏమీ లేదు. రెండవది, ఫేస్బుక్, వాట్సాప్ లాంటి మాధ్యమాలలో వచ్చేటువంటి కవిత్వంలో మీరన్నట్టు వస్తువును స్వీకరించే విషయంలో కానీ శిల్పాన్ని తీసుకునేటువంటి విషయంలో కానీ తమదైన అధ్యయనం లేకుండా వెంటనే ప్రలోభాలకు లోబడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ఏమిటి అని అంటే, ఇప్పుడు ఒక హత్య జరిగింది, హత్య జరగంగానే దానికి ఒక మోరల్ సపోర్ట్ ఉంటుంది. ఆ మోరల్ సపోర్ట్ను బేస్ చేసుకుని రాసేటువంటి కవిత్వం ఎక్కువ నాళ్ళు నిలబడదు. అలా నిలబడినటువంటి కవిత్వాన్ని రాసేవాళ్లే ఎక్కువైపోయినారు. ఎందుకనంటే స్వీయ అనుభవం, స్వీయమైనటువంటి అధ్యయనంతో వచ్చినటువంటి శిల్పీకరణ శక్తి ఇవి కవులల్లో లేకుండా పోతున్నాయి. ఇది ఒక కారణం. రెండవది ఏమిటి అని అంటే, త్వరగా కవులు అనిపించుకోవాలన్న ఆలోచనలతోటి లఘు రూపాలలోకి వెళ్ళిపోతున్నారు. ఇంకా కొందరైతే వీటిని లఘు ప్రక్రియలు అని కూడా అంటూ ఉన్నారు. నిజానికి ప్రక్రియకి రూపము అనేటువంటి పదానికి మధ్యలో ఈ పరిభాషలో చాలా తేడా ఉంది. ఒక వాక్య కవిత్వం, అర్ధవాక్య కవిత్వం, పావువాక్య కవిత్వం రాసేవాళ్ళు ఎక్కువైపోయినారు. అంటే ఈజీగా కవి అని అనిపించుకోవడం ఎలా అనే దాని మీద ఉన్నంత తాపత్రయం కవిత్వాన్ని నిలబెడదాం అన్నంత పద్ధతిలో మాత్రం లేకుండా పోయింది. ముఖ్యంగా తెలంగాణలో ఈ మధ్య కాలంలో ఈ విషయం ఎక్కువైపోయింది. చాలా మంది ఎప్పుడైనా ఇద్దరు ముగ్గురు కవులు సీరియస్గా రాసేవాళ్ళు లేదా సీరియస్గా రాస్తున్నాం అనుకునేవాళ్ళు కూర్చున్నప్పుడు ఇట్లాంటి చర్చలే ఎక్కువగా రావడం కూడా మనం చూస్తాం. అంటే దానికి కారణం ఏమిటి అని అంటే, ఎక్కువ లఘు రూపాలు రావటం ఒకటి. ఒక లఘు రూపం వచ్చిందంటే అది ఏ ప్రాతిపదిక మీద వచ్చింది, ఇతర లఘు రూపాలు ఇవ్వనటువంటి ఏ రకమైన శిల్ప సంబంధమైన వెసులుబాటు, ఏ రకమైన ఇతివృత్త సంబంధమైన వెసులుబాటు, ఏ రకమైన వస్తు సంబంధమైన వెసులుబాటుని ఇది ఇస్తుంది. ఎందుకంటే పూర్వంలో ఆట వెలది ఉంది, కందపద్యం ఉంది, ఈ రెండిటికి వాటి వాటికి సంబంధించినటువంటి రూపాలు, వాటి వాటికి సంబంధించినటువంటి ప్రాతిపదిక వాటికి ఉన్నాయి. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ అరవాక్య కవిత్వం, పావువాక్య కవిత్వానికి ఏ ప్రాతిపదికలు ఉన్నాయి అనేటువంటిది కూడా ఆలోచించటువంటి అవసరం ఉంది. అయితే ఇవి పుస్తకాలు రావట్లేదా? వస్తున్నాయి, పుంఖాను పుంఖాలుగా ఇలాంటి పుస్తకాలన్నీ వస్తూ ఉన్నాయి. ఇందులో రికార్డులు సృష్టించినటువంటి ఆవిష్కరణలు కూడా జరిగాయి. మనం ఒక పుస్తకం, రెండు పుస్తకాల ఆవిష్కరణల్ని కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. కానీ 3, 4, 5, 6, 10, 20, 100 ఇలా ఆవిష్కరణలు చేసి 200 పుస్తకాల ఆవిష్కరణ, 300 పుస్తకాల ఆవిష్కరణలు పెట్టుకునే రోజుని కూడా మనం చూస్తాం.
0: శర్మ గారు, వర్తమాన కవులకు ఒక విమర్శకునిగా మీరిచ్చే సందేశం ఏంటిది వాళ్ళ ఎదుగుదలకు?
1: ఒకటి, ఏ కవి అయినా వస్తువు, శిల్పం ఈ రెండింటి మీద దృష్టి తీసుకోవాలి. చాలా వరకు ఏమనుకుంటారు అని అంటే, బాగా అలవాటులో ఉన్న సమకాలీనమైన వస్తువును తీసుకోవాలని అనుకుంటారు. సమకాలీనమైనటువంటి వస్తువు ఇతివృత్తం తీసుకుంటున్నప్పుడు మీదైన కొత్తదనం ఏముంది అనేది ఒకటి ఆలోచించుకోవాలి. అంటే ఆ వస్తువు తన అధ్యయనంలోంచి వచ్చిందా, తను గమనించినప్పుడు ఎవరి కవిత్వంలో నుంచి అన్న ఆ వస్తువుని తీసుకున్నాడా, లేదా తనదైనటువంటి స్వీయ అనుభవంలోంచి వచ్చిందా, ఇది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఒకటి ఉంటుంది. రెండవది, భాష విషయంలో, శిల్పం విషయంలో ఇప్పుడు సమకాలీనంగా ఉండేటువంటి శిల్ప ఫణితులు ఎలా ఉన్నాయి, వాటిని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంతమంది మంచిగా అలంకారాలను ఉపయోగించేసి, ఉపమాలంకారాన్ని చెప్పేసి, మెటాఫర్లు వాడేసి, సింబల్స్ వాడేసి, ఇది ఇందులో కవిత్వం చాలా ఉంది కదా అని అనుకుంటూ ఉంటారు. పూర్వంలో ఒక శ్లోకం ఉండేది, ఇంద్రియాణి పరాణ్యాహు. ఇంద్రియాలు అంటే మన కళ్ళు, ముక్కు, చెవులు ఇలాంటివి కొన్ని విషయాలను చెప్పమని చెప్తాయి. వాటికంటే ఇంద్రియేభ్య పరం మనః, మన మనస్సు చెప్పినటువంటిది గొప్పది. మనసస్తు పరా బుద్ధి, మనస్సు చెప్పేటువంటి విషయం కంటే మన బుద్ధి చెప్పేటువంటి విషయం చాలా గొప్పది. యో బుద్ధేహ పరదస్తునః, ఆ బుద్ధి కంటే కూడా ఆ కవి యొక్క ఆత్మ చెప్పేటువంటిది గొప్పది. ఉదారి నారాయణ ఒక కవిత్వాన్ని రాస్తున్నాడు అని అంటే, ఉదారి నారాయణ వెనక ఉండేటువంటి సంస్కృతి, ఉదారి నారాయణ వెనక ఉండేటువంటి ప్రాంతం,

0: ఆయన వెనక ఉండేటువంటి భాష, ఇవన్నీ ఆ కవిత్వంలో జీవత్వంలో సంలీనమైపోవాలి. ఇలా కానప్పుడు అది వేరొకరి కవిత అవుతుంది తప్ప ఆ కవి కవిత కాదు. అందుకని మనం ఏ వస్తువు తీసుకున్నా, ఏ శిల్పంలో తీసుకొచ్చినా, అందులో ఆ ప్రతీకల్లో, ఆ సంకేతాల్లో, ఆ భాషలో, ఆ వాక్యాల్లో తనదైనటువంటి ఉనికి, తన ఆత్మ ఉండాలి. ఆ ఆత్మ ప్రతిబింబిస్తుందా లేదా అనేటువంటిదే కవులు బాగా గమనించుకోవాల్సినటువంటి విషయం.
1: ఎన్నో సాహిత్య విషయాలను తర్వాత కవులకు చక్కటి సూచనలు ఇచ్చిన నారాయణ శర్మ గారు, మీకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం తరఫున, ఆదిలాబాద్ శ్రోతల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇంతవరకు తెలుగు సాహిత్యం విమర్శ పరిణామం రచయిత విమర్శకుడు నారాయణ శర్మతో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టింది డాక్టర్ ఉదారి నారాయణ. ఇది ఈఎల్టీ ఇకై నుండి కార్యక్రమము. రేపు రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో ఆట వెలుదులతో ఆడుకుంటున్న గణిత ఉపాధ్యాయుడు, సోనాలకు చెందిన ఉపాధ్యాయుడు పద్మకవి గొల్లపల్లి రమేష్ బాబుతో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు కేలెనిన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. రేడియో మాణిక్యాలు ఆకాశవాణి భాండగారం నుంచి ఏర్చి కూర్చిన అపురూపమైన పాత రేడియో కార్యక్రమాలు వినిపించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ వేయి పడగలు నాటకం 19వ భాగం, నవల మూలం విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలదేవి, నిర్వహణ డాక్టర్ ఎల్లంరాజు సరోజ నిర్మల.
3: ఆకాశవాణి

వేయి పడగలు ధారావాహిక నాటకం 19వ భాగం. నవలా మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి. నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లనరాజు సరోజ నిర్మల. జరిగిన కథ: హరప్పకు అశౌచం వదులుతుంది. ధర్మారావు కుమారుడు చిన్నరామేశ్వర శాస్త్రి రంగారావు భోగపలతో సంభాషిస్తాడు. మంగమ్మ భక్తురాలవుతుంది. కళ్యాణోత్సవాలలో కృష్ణ విరహిణి గిరిక నాట్యం చేస్తూ భగవంతుల్లో లీనమైపోతుంది. వినండి వేయి పడగలు ధారావాహిక నాటకం 19వ భాగం.

0: రెండవ రోజు కోర్మావతారం. గిరిక కోర్మ కుటుంబిని అయ్యింది. శ్రీమన్నారాయణునికై ఒళ్లంతా కళ్ళు చేసుకుంది. గోపిక అయి కృష్ణుని సర్వార్పణము చేసేందుకు సన్నద్ధురాలయ్యింది. కాని కోర్మనాథుడు వెంటనే రాడు. ఆమె సఖి ఆమెలోని ప్రేమను రాపాడిస్తుంది. కృష్ణ విరహాన్ని తాళలేని నాయిక వేదనతో నాట్యం చేస్తుంది.
1: సఖి ఏలా దుఃఖిస్తావు? స్వామి ఎందుకు రాలేదో ముందు తెలుసుకుందాం. ఆయన నడిచి రావాలి కదా. నీలాగా ఏడు మల్లెల లఘువుగా ఉండడు కదా. ఆయన యువకిశోరమాయే, నీవు కూర్మాకృతిని ఉపాసిస్తున్నావాయే, రాక్షసులను సంహరించి రావాలి కదా. సఖి,
2: భక్తి ద్వారా నీ జీవితం సార్థకం చేసుకో. పద, వేణుగోపాలుడు నిన్ను పిలుస్తున్నాడు.

0: చెలి, ఆయన నువ్వు ముగ్ధవు, ఎలా నాటకాలాడినా ఇబ్బంది ఉండదనుకున్నాడేమో.
1: నా నాథుని కొరకు నేను ముగ్ధత్వము త్యజించెదను. నీవు నా నిచ్చెలివి, నా బాధను అర్థం చేసుకుని నన్ను బ్రతికింపవా.
0: ఏమోనమ్మా, ఎప్పుడూ ఒక పాదం మీదుగా మరో పాదం వేసి నించుంటాడు, మరదేం వంకరో మాకేం తెలుస్తుంది.
1: నువ్వు నాకు ఆత్మీయురాలవైనందున నీ విమర్శలను పట్టించుకోను. స్వామికి కూడా నిన్ను క్షమించమని చెప్తాలే.
2: కోర్మ కుటుంబానికి కుంభహారతి పట్టండి.

0: ఎవరు? ఎవరిక్కడ పడుకుంది?
1: యామిహే కమిహ శరణం, యామిహే కమిహ శరణం.
0: ఎవరో కుర్రవాడు కలవరిస్తున్నాడు. నిన్నటి నృత్యం అంతా కళ్ళకు కట్టింది కాబోలు. ఆహా, ఏమిటి ఆ నృత్యము? శాస్త్రమంతా కళ్ళకు కట్టించిందా బాలిక? ఒకరోజు వృధా అయిపోయింది. ఇక నేను పోయి యోగనిష్టలో ఉంటాను.
1: ఎవరు ఎవరు నా పక్కన పడుకుంది?
0: ఒరేయ్ బాబు, నువ్వే నా పక్కన పడుకున్నావురా? నువ్వెవర్రా?
1: నేనా నేనా?
0: పెద్దవాళ్లే అనుకుంటే ఈ కుర్రవాడికి ఎంత భావనాబలముందో. శిశువుల్లో ఇంత భావనాబలం కలిగించడంలో ఈ శిల్పమే సమర్థం.
1: మీరా, నిన్న మీరు హాస్యం చేశారు కదా.
0: మీరా అన్నావే, నేనెవరనుకున్నావు?
1: కోతి అనుకున్నాను.
0: నువ్వు కోతివే?
1: అవును, కోతినే.
0: కాదు బంగారు తండ్రి,
1: మా నాయన నన్ను చూస్తే కోపిస్తాడు. అప్పుడు నువ్వు ఆయనతో ఆ పిల్లవాణ్ణి కూర్చొనియండి అని చెప్పాలి.
0: మీ నాయన పేరేమిటి? అయ్యో అయ్యో, తుర్రున పారిపోయాడే. సరే, నేను 2 గంటలు గాయత్రి జపం చేసుకుంటాను. ఉండమ్మా కృష్ణ హృదయ, నేను ఆయన్ని వెతికి వస్తాను.
2: వెతికి వెతికి వేసారితి మమ్మా, ఏమి చేయవలెనో కదా.
0: అదిగో అదిగదిగో చిగురాకు, స్వామి దాని వెనుక దాగాడేమో.
2: ఈ బ్రహ్మాస్త్రమునెవరు నాపై ప్రయోగించారో, నేనింకెలా బ్రతకాలి? అమ్మా సర్వమంగళ, ప్రభు మహదేవా, మీరు అర్ధనారీశ్వరులు, సతీపతులకు ఎడము లేని వారలు. నా దైవము, నా ప్రాణము, నా కూర్మనాథుడు ఎక్కడున్నాడో తెలపరాదా.
0: నాగబంధ హస్తము పూడినది చెలి, భార్యాభర్తల ప్రేమైక జీవనానికి ఈ నాగబంధం ఒక ప్రతీక. నాగేశ్వర, నీవైనా కరుణించు. నా తల్లి, వేసంగి గాడుపులకు వాడిన మాలతీ గుచ్చమా, ఓర్చుకో, నీ ప్రియుడిదే వస్తున్నాడు. ఆ సోలిపోకు, అడిగో వస్తున్నాడు. కనులు విప్పార్చుకో, బాగా చూడు, ఆ కృష్ణమోహనుడు కూర్మనాథుడు వచ్చాడు.
2: మీ నుండి దూరాన్ని నేనిక సహించలేను. ప్రభు ప్రభు, గోపిలోలా, రావేమిరా, ఇంకా జాగేమిరా.

0: ఏమి ఇప్పుడే వచ్చేసావు కుర్రవాడా?
1: నేనెప్పుడు ఇక్కడే ఉంటా.
0: మరి పగలల్లా ఇక్కడ లేవుగా.
1: మాకు పగలు ఆ దేవుడు, రాత్రి ఈ దేవుడు.
0: దేవుడంటే
1: బిళ్ళంగోటి వారు.
0: వారిని నీవు బాగా ఎరుగుదువా?

0: ఏమిటి? వారి వెంట ఆకాశానికి పోతాను. నా దగ్గర 5 కోతులున్నాయి, నేనొకటి, మొత్తం 7 కోతులు. వాటిని ఆడిస్తాను, సముద్రం దాటుతాము, లంకాదహనం చేస్తాము, పళ్ళు తింటాము.
1: ఆహా, నువ్వు ఎవరి అబ్బాయివి?
0: నేను చెప్పింది జ్ఞాపకం ఉందిగా.
1: తర్జను చూపిస్తున్నాడు. ఇతడు నా దగ్గర కూర్చుంటాడట. తండ్రి అక్కడి నుంచి లెమ్మంటే, వద్దయ్యా, ఈ పిల్లవాణ్ణి ఇక్కడనే ఉండని అని చెప్పాలి. భలే పిల్లాడు.
2: శంఖచక్ర గదాహస్తుడు, పద్మధారి, కిరీట భూషితుడు, వనమాలా సుందర వక్షస్థలుడు, వరాహమూర్తి, ఏకదంతాగ్రమున భూదేవిని ఉద్ధరించును.
1: అమ్మా, మత్స్యాన్ని వరించావు, కూర్మాన్ని వరించావు, మరి ఈ శూకర రూపాన్ని ఎలా మదిలో నిలుపుకోగలిగావు తల్లి?
3: సఖి, చందన సుగంధాన్ని ఆస్వాదించడం పుట్టుకతోనే వచ్చిన విద్య. నా హరి మదన జనకుడే. ఏ రూపంలో ఉన్నా నా హృదయేశ్వరుడు అతడే. నన్ను ప్రతారించాలని చూడకు. నా పతిని చేరుటే నా వ్రతం.
4: ఇది లక్ష్మీనారాయణుల సంభోగ శృంగారములా ఉన్నది.
2: కుంభహారతి పట్టండి.

0: అరుంధతి, ఈరోజు ప్రశాంతంగా ఉన్నావు. గడిచిన 3 రోజులు నీ ఆవేశాన్ని, ఉద్వేగాన్ని, ఉద్రేకాన్ని ఎలా తట్టుకున్నానో ఆ మదన జనకునికి ఎరుక.
1: మనిద్దరికీ అభేదమండి. మీతో విడిగానుంటే నేనీ వియోగ బాధ భరించలేను. అబ్బో అబ్బో అబ్బో, ఈ చిన్న చూడండి, మన మధ్యన ఎలా నక్కిందో.
0: ఎవరది చిన్న అరుంధత? నవ్వేమిటి, ఘనకార్యం చేసినట్టు. నీకు మీ అక్కగారి తిక్కలో సగం ఉన్నట్టుందే.
1: యాండి, దీన్ని చూస్తుంటే నాకు ఎంత ప్రేమ పొంగుకొస్తుందో నాకే తెలీదు. నాయందు మీ ప్రేమ ఎలా ఉందో ఈ చిట్టి తల్లిపై కూడా అంతే ప్రేమ మీరు చూపాలి.
0: అరుంధతి, నీవు నా అర్ధ శరీరానివి. నిన్ను చూసినట్లు ఈమెనెలా చూడగలనో తెలియలేదు.
1: ఏమో, నాకదంతా తెలీదు. నేను పోయిన తర్వాత మీరు ఈ అరుంధతిని పెళ్లాడాలి.
0: చిచి, ఏమిటది? ఇంటికి వచ్చిన స్నేహితుల పిల్లల విషయంలో ఇలాంటి మాటలు ఆడకూడదు. వెళ్ళి పడుకో.
1: చూడండి చెల్లాయి, నువ్వెవరిని పెళ్లాడతావు అంటే మిమ్మల్నే చూపిస్తోంది.

0: గురువు గారు, మీరు ఈ కళ్యాణ మహోత్సవాలలో మహాతన్మయులై ఉన్నారు. మీరు కనిపిస్తే ఆ గజరాజును గురించి అడగాలని తహతహలాడుతున్నాం.
1: హరప్పనాయని వారు జమీందారుల నుంచి రాజుల పాలనకు వెళ్లిపోయారు. ఆత్మన ఆచార వ్యవహారాలన్నీ అలాగే నడిపిస్తున్నారు. రంగారావు గారు కోటలో ఏనుగన్నది లేకుండా చేస్తే హరప్పనాయని వారు మరలా ఏనుగులను, అంబారీలను, గుర్రాలను, వాటికి శాలలను, ఆహారాలను ఏర్పాటు చేశారు.
0: ఇవన్నీ కాదు, రాధాకృష్ణయ్య గారు, సర్వారాయుడు గారు ఏనుగులను అధిరోహించారు. హరప్పనాయని వారు మీరు శత్రుఘ్నుడనే ఏనుగు మీద వచ్చారు.
1: అదే కృష్ణమనాయని వారి పట్టపుట్టేనుగు లక్ష్మణస్వామి ఆత్మ సుబ్బన్నపేట చుట్టూ తిరుగుతూ ఉంది. దానికి భావి జమీందారు తనని అధిరోహించాలనే కోరిక అలాగే ఉండిపోయింది. దాని ఆకారం హరప్పనాయని వారికి కనిపించింది. దానికి ఆభరణాలు, ఆహారం పెట్టి శాంతింపచేసి శత్రుఘ్నుడికి మళ్లీ లక్ష్మణస్వామి అని పేరు పెట్టి హరప్పవారు అంబారి ఎక్కాక గాని దాని ఆత్మ శాంతించలేదు.
0: ఆహా, జంతువులు కూడా కోరికల్ని ఇలా వ్యక్తపరుస్తాయా?
1: వ్యక్తపరిచిందిగా లక్ష్మణస్వామి ఆత్మ. అన్నట్లు కుమారస్వామి, ఈరోజు నృసింహావతారం, శ్యామల మంగమ్మ గారు వస్తున్నారు కదా?
0: వస్తున్నారు.
2: అమ్మా, చేపను సేవించుకున్నావు, తాబేలును సేవించుకున్నావు, కడకు శూకరాన్ని కూడా వలచి వలపించుకున్నావు. ఇప్పుడు అటు జంతువు ఇటు మనిషి కాని వాణ్ణి ఎలా భావిస్తావమ్మా? భయంకరమైన సింహనాదాలతో నీ ప్రణయనాదాన్ని ఎలా వినిపించగలవమ్మా?
3: చిలి, అలా అనకు. నా ప్రభు హృదయమార్థము నీకేం తెలుసు. ఆ ప్రణయనాదం నా హృదయనాదంతో కలిసి ప్రణవమైపోదా?
2: అమ్మా, నాకు భయం. ఈ నరసింహమూర్తి దగ్గరకు నేను రాయబారాలు నడపలేను. ఇక నీ తిప్పలేవో నువ్వే పడాలి.
3: అయ్యా, మన రాయబారాలెందుకు? నా ఆత్మ ఆక్రోశిస్తున్నది వారికెరుకే గదా. నాకు వారి అవసరం ఎంతో, ఆయనకు నా అవసరం అంతే కదా. వారే వస్తారు.
2: ప్రౌఢవైనావే తల్లి, మొగని మొరటుతనం నీకు సగం వచ్చింది. అడుగడుగో నీ గడుసుతనానికి లొంగి స్వామి వచ్చేశాడు. మరి నీవు సింగివవుతావో లచ్చివవుతావో నువ్వే చూసుకో.
1: కుంభహారతి పట్టండి.
4: శ్రీ వేణుగోపాల స్వామి నే నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శయామి.
1: అయ్యా భోగపకారు, నర్తకికి వామన పరశురామ హస్తాలను చూపండి, అప్పుడే ఇహలోకంలోకి వస్తుంది.

0: గణాచారి, నువ్వు గుడి వదిలిపెట్టి ఎందుకు వచ్చేశావు? నువ్వు కళ్యాణోత్సవాలకి రావేమి? దేవదాసి నృత్యం ఎంత బాగా ఉందో. రాములవారి భార్యని రావణాసురుడు ఎక్కుపోతాడా? అప్పుడు నేనుండవలసింది.
1: ఉంటే ఏం చేస్తావు?
0: నా తడి చొక్కా వాడి మొహాన వేసి బిగించి పట్టుకొని వాణ్ణి మొట్టికాయలు వేసేవాణ్ణి.
1: నీ చొక్కాతో రెండు కళ్ళే మూయగలవు. వాడికి 20 కళ్ళు. ఒక్క తలనే మొట్టగలవు. వాడికి 10 తలలు.
0: నా గుంపు గుంపు అక్కడికి వచ్చి తలోళ్ళం తలో తలను మొట్టికాయలతో ముంచేస్తాం.
1: సరే, ఇక నువ్వు కోటలోకి వెళ్ళకు.
0: ఆ కోట మాదేగా.

0: అమ్మా, నేను అలసిపోయా. నీకెలా అలసట రావడం లేదో నాకు తెలియడం లేదు. ఎంతైనా ప్రణయశక్తి ప్రణయశక్తేనమ్మా.
1: నాకీ శక్తి నా స్వామే ఇచ్చాడే సఖి. నా వల్లభుడు, నా నీలమేఘ శ్యాముడు, నా పద్మదళాయతాక్షుడు ఎక్కడ ఉన్నాడే? ఎందుకింత జాప్యం చేస్తున్నాడో? నా దీనస్థితిని చెప్పి త్వరగా రమ్మనవే.
0: చెలి, బాధపడకు. ఇక్కడే ఈ పొదల్లో ఏ పొదలోనో దాగి ఉంటాడు. ఆయనకి దాగుడు మూతలు అలవాటే. అయ్యో అయ్యో గిరిక, అయ్యో పడిపోతున్నావే గిరిక. అదిగో చూడండి, అయ్యో గిరిక పడిపోతుంది.
2: అది పడిపోవటం కాదండి గిరిక, వేణుగోపాల స్వామిలో ఐక్యం అయిపోతుంది. గిరిక గిరిక
0: గిరిక,
2: ఎంత అదృష్టవంతురాలు అమ్మా.
0: గిరిక గిరిక.

0: కుమారస్వామి, మంగమ్మ, శ్యామల మొదలైన వారు భూప్రదక్షిణలు చేసి తత్ఫలితాన్ని గిరికకు ధారపోశారు.
1: నేను గిరిక వెళ్ళిపోయిందనే ఆలోచనను తట్టుకోలేకపోతున్నాను.
0: అరుంధతి,
1: ఆవిడ మీ చెల్లెలే కావచ్చు, నాకు మటుకు ప్రాణం అండి. నాకే కాదు, నిన్న మొన్న వచ్చిన శశికి కూడా ప్రాణమే. ఇక రథంతర సంగతి చెప్పక్కర్లేదు.
0: హరప్ప గారు 3 నాళ్ల నుంచి మౌనవ్రతం చేస్తున్నారు. ఆయన చిన్నప్పుడే ఆయన తల్లి వెళ్లిపోయింది. ఇప్పుడు తన తల్లో బిడ్డో పోయినంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. నా గుండె రాయి అయిపోయింది అరుంధతి.

0: వస్తాను. నాకెంతకన్నా దుఃఖం ముందు రాసి పెట్టబడి ఉంది.
1: మరదలా, నా సంగతి ఏమిటి అని అడిగాను. వదినా నువ్వు నా వెంటే అంది.
0: అరుంధతి,
1: నేనెంతో ప్రయాసపడి సాధించుకున్నది నీకిట్టే లభిస్తుంది. ఏకాగ్రత సాధించడానికి కులస్త్రీలకి పతి ప్రత్యక్ష దైవం. మా అన్న నువ్వెంత సేవిస్తున్నావో నాకు తెలుసదినా. మీరు ఆదర్శ దంపతులు, కోటికి గాని ఉండరు ఇలాంటి వాళ్ళు. నువ్వు పుణ్యవతివి గనుకనే సర్వశాస్త్రసార పారంగతుడైన పతిని చెట్టబట్టావు అందండి.
0: ఊరుకో ఊరుకో అరుంధతి.
1: ఏమండి, ఏమిటి మీకు ఆ కన్నీళ్ళు? అయ్యయ్యో, ఉత్తరీయం తడిసిపోతోంది. ఇప్పుడేగా రాయిని అన్నారు, ఆమె వేణుగోపాలునిలో లీనమైపోయింది.
0: చూడు, మంగమ్మ గారు కూడా రామనామామృత ప్లావితం అయిపోయింది అరుంధతి.
1: అది మీ పుణ్యమే కదండి.
0: ఆమె తన మేడని కుమారస్వామికి విల్లు రాసింది, పైగా 30,000 కూడా ఇచ్చింది.
1: అబ్బో, భలే మంచి మనిషి అయిపోయిందే.
0: అంతేకాదు, 25,000 దేవదాసి ఉత్సవాలకి, 25,000 వేణుగోపాల స్వామికి వ్రాసింది.
1: అద్భుతం.

0: అరుంధతి, మంచినీళ్ళు పట్టాలా?
1: రెండు రోజులు నీళ్లు రావట.
0: రావా? మరెల్లా? ఏ దేవుణ్ణి ధ్యానం చేయాలి? నెత్తి మీద పెట్టుకున్నందుకు శివుణ్ణా, పాదాలు ఉద్భవించినందుకు విష్ణువునా?
1: ఏమో బాబు, అదేదో మీరే నిర్ణయించుకోండి. అందరినీ పైకి పంపగలరు, కాని గొట్టాల్లో నీళ్లు తెప్పించలేరా?
0: వీధుల్లో ఉన్న నూతులన్నీ పూడ్చేశారు, గొట్టాల వెంట నీళ్లు వచ్చేసరికి మోక్షం వచ్చినట్టే. ప్రతి కుళాయి దగ్గర వంద వంద కడవలు, ముందు వచ్చినారికి ముందు. ఇది వరకు కోడి పందాల వల్ల భారత యుద్ధం అంత పెద్ద యుద్ధం జరిగింది. ఇప్పుడు కుళాయిల కారణంగా వీధి వీధి కురుక్షేత్రమే.
1: అబ్బా, కాస్త నా మాట వింటారా?
0: సరే సరేలే, వినడుగాక వినను. నిన్ను ఎక్కువగా మాట్లాడొద్దని వైద్యులు చెప్పారు కదా.
1: సరే, మీరుండగా నేనే కాదండి బాబు, ఎవ్వరూ నోరెత్తడానికి ధైర్యం చెయ్యరు.
0: విశ్రాంతి తీసుకో.
2: గురువుగారు, మీ శిష్యురాలికి నూకలు చెల్లిపోయాయి.
0: మంగమ్మ గారా? ఎలా?
2: నేను మొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నా. ఎంతో అమాయకంగా నంగి నంగిగా ఉండే ఆ చెంగల్రావు మోసగాడని, నాటకం ఆడుతున్నాడని.
0: చెంగల్రావు పద్ధతి నాకు నచ్చేది కాదు. మంగప్ప మంగప్ప అనేవాడు. రంగావధాని, రాధాపతి, వీడు ఒక జట్టు వాళ్ళు అనుకుంటా.
2: విచ్చలవిడిగా సంచరించినందుకు మంచిగా మారిన మంగమ్మ గారికి ఈ దుర్గతి.
0: మొన్న గిరికా వాళ్ల అమ్మగారికి 25,000 విల్లిచ్చిందిట. రత్నగిరి శోకిస్తుంటే ఓదార్చిందిట కూడాను.
2: అవునవును, గిరిక అపర దేవతే ఈవిడికి. ఒక మహాకార్యం చేయడానికి ఉద్భవించిన వారు ఆ కార్యమైపోగానే ఇక ఉండవలసిన అవసరం లేదు అంటుంది.
0: నిజమేనయ్యా, మంగమ్మగారు కూడా తాను చేయదలుచుకున్న ధర్మకార్యాలు చేసేసింది.
2: వాస్తిని తనకియ్యక నాకిచ్చిందని కక్ష కట్టాడు. రంగావధాని, రాధాపతి కలిసి మంగమ్మగారిని చంపడానికి కుట్ర పన్నారని లేఖ రాశాడు. దొంగ విధవ, గుండెల్లో కత్తితో పొడవడమే కాదు, ఆమె చూపున ప్రేమను కూడా హత్య చేశాడు.
0: మంగమ్మని నీవు తల్లిలాగా అభిమానించావు, నీకీ దుఃఖం పట్టరానంతగానే ఉంటుంది. ఆమెకే ఏకాదశి నాడు పోయింది, అదృష్టవంతురాలు.
2: గురువుగారు, ఆమె రుణం ఎలా తీర్చుకోవాలి? ఆమెను క్షణం క్షణం వక్రంగానే మాట్లాడి నొప్పించాను. ఈ 3 రోజులు ప్రేమతో పలహారం పెట్టాను. అన్నట్లు వదినగారికి ఎలా ఉంది?
0: అలాగే ఉంది.

0: నువ్వా గోపన్నా?
1: గుర్తుపట్టావా గణాచారి? కోటకు వెళ్ళాను. ఎవరో బైరాగి బైరాగి అన్నారు. కోటను చూడడానికి వచ్చాను అన్నాను. 20 ఏళ్ళయింది అన్నా. పిచ్చివాడన్నారు.
0: గోపన్న, ఇదిగో నేను కూడా ఈ వేషంతో పొట్టపోసుకుంటున్నా. ధర్మారావు బాబు 4 మెతుకులు పంపిస్తుంటే తిని బతుకుతున్నా. అరుంధతమ్మ కూడా సిద్ధమైపోయింది. దేవదాసి తెలుసు కదా, మన రత్నగిరి కూతురు. ఆమె వేణుగోపాలునిలో లీనమైపోయింది. శరీరానికి ఇక్కడ సమాధి, ఆత్మకి ఆ వేణుగోపాలుని హృదయంలో సమాధి.

0: బియ్యం వేస్తాను జోలెపట్టు.
1: నీ పేరేమిటి బాబు?
0: నా పేరెందుకు? బిచ్చగాడివి, బిచ్చం పుచ్చుకుపోరాదా? నా పేరిప్పుడు మారింది.
1: మీ నాయనగారి పేరు?
0: మా అమ్మగారికి జబ్బుగా ఉంది, తొందరగా బిచ్చం పుచ్చుకో.
1: ఏం జబ్బు బాబు?
0: గిరిగకు పట్టిన జబ్బే.
1: ధర్మారావు గారు చిన్నప్పుడు నీలాగానే ఉండేవారు అన్నట్టు, నీ ఇప్పటి పేరేమిటి?
0: ఇప్పటి పేరా? గోపన్నా.

0: గోపన్న, నిన్ను ఇన్నేళ్లకు చూశాను. నేను నీ కోసం అడగగా పిచ్చెక్కిందన్నారయ్యా.
1: నా ప్రభువు పోయాక బిక్కు బిక్కుమంటూ ఆ కోటలో నిలవలేనని కాళ్ళు తీసుకెళ్లిన చోటు కళ్ళా పోయాను. బాబు, అలా చూడకు, జబ్బేం లేదు, ముసలితనమే జబ్బు.
0: గోపన్న,
1: పోయేలోగా ఒక్కసారి నువ్వు ఎప్పుడూ చదివే ఆ పద్యం వినాలని వచ్చా. ఇది నా మట్టి, నేను ఈ మట్టి వాణ్ణి.
0: అలాగే అలాగే, తప్పకుండా పద్యం వినిపిస్తాను. నువ్వు ముందు మా ఇంటికి భోజనానికి రా.
1: చివరిసారిగా కోటలో తినాలని ఉంది, వాళ్ళు నన్ను తరిమేశారు.
0: అలాగా, నేను తీసుకువెళ్తాను పద.
1: వద్దు, ఇంకొకసారి కోటకు వెడతా. గుర్తుపట్టకపోతే అప్పుడు తీసుకువెడదురు గాని.
2: ఇంతవరకు మీరు 1000 పడగలు ధారావాహిక నాటకం 19వ భాగం విన్నారు. నవలా మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నిర్మాణ సహకారం శ్రీ ఎం సత్యనారాయణ. ఇందలి పాత్రలు పాత్రధారులు ధర్మారావు శ్రీ యు సుబ్బరాయ శర్మ, అరుంధతి శ్రీమతి ఏ వసంతలక్ష్మి, గిరిక శ్రీమతి జి శిల్ప, గణాచారి డాక్టర్ వై సరోజా నిర్మల, భోగప్ప శ్రీ ఎన్ దీనబాంధవాచారి, హరప్ప శ్రీ ఎం పూజిత్, చిన్నరామేశ్వర శాస్త్రి శ్రీ ఎం ఉదయకమల్. నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లన్రాజు సరోజా నిర్మల. ఈ నాటకం తర్వాయి భాగం వచ్చే వారం ఇదే సమయానికి వినవచ్చు.

ఇది ఈఎల్టీ రేడియో మాణిక్యాలు. రేడియో మాణిక్యాలు కార్యక్రమము ప్రతి ఆదివారం రాత్రి 10 గంటలకు ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10 గంటలకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఒలేటి వెంకటేశ్వర్లు గాత్రం 3వ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 90.2 FM మనసు నిండా మధురిమ. రాత్రి అనేది నీది, అది కలత చెందాల్సిన సమయం కాదు, కలలు కనాల్సిన సమయం. పొద్దంతా పనిచేసి అరసిన మనసుకు శరీరానికి నిద్రపోయే ముందు హాయన పాటలు మధురిమలో.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ. ఎంతటి కష్టానైనా ఎదిరించగలనన్న ధైర్యం ఉండాలి, ఎంతటి లక్ష్యానైనా సాధించగలనన్న నమ్మకం కావాలి. ఎవరికైనా సరే నాయకత్వం వహించే లక్షణం రావాలి. ఇవన్నీ ఉండాలంటే ఆత్మవిశ్వాసం అవసరం.

అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, మధ్యలో చెక్కయ్య. ప్రేమ, త్యాగం, మానసిక సంఘర్షణ ఈ నేపథ్యంలో వచ్చిన సినిమా మనసే మందారం. శ్రీధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కథ తమిళ, తెలుగు, హిందీ భాషలల్లా వెండి తెరపై జనాదరణ పొందింది. తమిళంలో రాష్ట్రపతి అవార్డు పొందిన నెంజిలోరు ఆలయంగా, హిందీలో ఫిల్మ్ఫేర్ అవార్డు పొందిన దిల్ ఏక్ మందిర్గా వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఈ చిత్రం నుంచి ఓ మంచి పాట మీకోసం, మధురిమలో.

ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ మాట. భార్యాభర్తల అనుబంధాన్ని పెంచడమే కాదు, తుంచేస్తుంది సుఖ. భావ వ్యక్తీకరణ తీరు సరిగ్గా లేకపోతే ఏళ్ళు గడిచినా ఆ బంధంలో అనుబంధం కన్నా ఎక్కువగా యాంత్రికత ఉంటుంది. దీన్ని అధిగమించడం భార్యాభర్తల చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మాట తీరు మార్చాలి, ఆ తీరు కాస్త బాగుండాలి.

0: ఇది ఇయాల్టీ మధురిమ.
1: తిరిగి రేపు రాత్రి 10:30కు మధురిమలో మరిన్ని హాయన పాటలు వినిపిస్తారు మా రేడియో నేస్తం. ఇవే కాకుండా మరిన్ని సినీ గీతాల కోసం రేపు పొద్దుగల 8:45 సింగిడిలా, పొజ్జమట్టు 5:00కి మాట చెప్పండి పాట అయినలా, రాత్రి 8:00కి హుషారులో హుషారైన పాటల్ని, రాత్రి 10:30కు మధురిమలో హాయన పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం సునింట. వాతావరణ సూచన: జిల్లాలో రాబోయే 24 గంటల్లో ఆకాశం అక్కడక్కడ మేఘావృతమై ఉండి కొన్ని చోట్ల ఉరుముల మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్గాను, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. వాతావరణ సూచన విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. రేపు ప్రసారమయ్యే ప్రత్యేక కార్యక్రమాల వివరాలు: రేపు పొద్దుగల 7:10 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన నేత్రాల రక్షణకు ఉపయోగపడే యోగాసనాల గురించి యోగ శిక్షకుడు సిద్ధిరాములు ప్రసంగం వింటారు. ఆ తర్వాత చౌరస్తా విద్య ఉద్యోగ మార్గదర్శినిలో ఆత్మన్యూనత నుండి బయటపడడం ఎలా, కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డి లక్ష్మీ నరసింహ ప్రసంగం ప్రసారమవుతుంది. ఇంకా పాల దినోత్సవ ప్రాధాన్యత గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు పి అశోక్. రేపు రాత్రి 7:10 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా ఆదిలాబాద్ జిల్లా యువతకు ఉపాధి అవకాశాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో ముచ్చట వింటారు. ఇంకా రైతు అంతరంగంలో వ్యవసాయంలో యంత్రాల ఉపయోగాల గురించి బేలా మండలం సొనల గ్రామానికి చెందిన కళ్ళెం ప్రమోద్ రెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు యు దినేష్. పొజ్జమట్టు 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వేముల ఆదిత్యతో ముచ్చట పాటల నడుమ ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు కేలేనేని.

రేపు పొద్దుమటు 6:20 గిరిపదం కార్యక్రమంలో నార్నూర్ మండలం కాయర్దాట్వ గ్రామానికి చెందిన మడావి తుకారాం బృందం పాడిన గుమ్మెల పాటలు రెండవ భాగం, ఇంకా కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లెండిజాల గ్రామానికి చెందిన మరపలక్ష్మణ్ బృందం పాడిన డొల్కి పాటలు 8వ భాగం వింటారు. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమానంభవతి నుటుక కథల సంపుటి నుండి కటికొళ్ళు కథ ప్రసారమైతది. రచన కెవి నరేందర్, చదువుతారు పి కమలాకర్ రెడ్డి. రేపు రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో ఆట వెలుదులతో ఆడుకుంటున్న గణిత ఉపాధ్యాయుడు, సోనాలకు చెందిన ఉపాధ్యాయుడు పద్య కవి గొల్లపల్లి రమేష్ బాబుతో ముచ్చట ప్రసారమైతది. ముచ్చట పెడతారు కేలనేన్. ఇవి రేపు ప్రసారమయ్యే ప్రత్యేక కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 11:02 కావస్తుంది. ఇంతటితో 100.2 మెగాహెర్ట్స్పై మా ఇయాల్టి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల్లా 5:53 ఆకాశవాణి కార్యక్రమాలు మళ్లీ షురవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.